ఆకాశవాణి సింగపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 అశ్విన మాసం 11వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, అక్టోబర్ నెల 3వ తేదీ శనివారం. మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 5:55. చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత ఇప్పుడు తెలుసుకుందాం.

జాతీయ వన్యప్రాణి వారోత్సవాలు మనం నిర్వహించుకుంటున్నాం. మన దేశంలో ఎన్నో రకాల వన్యప్రాణులు ఉన్నాయి. పులులు, ఏనుగులు, జింకలు, ఎలుగుబంట్లు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అలాగే అడవుల్లో మన కంటికి కనిపించని ఎన్నో చిన్న చిన్న జీవులు కూడా ఉన్నాయి. నిజానికి ప్రతి జీవి ప్రకృతిలో భాగమే. పక్షులు విత్తనాలను ఒక చోట నుంచి మరో చోటుకు తీసుకెళ్తాయి. తేనెటీకలు, సీతాకోక చిలుకలు మొక్కల పెరుగుదలకు సహాయం చేస్తాయి. అంటే మనకు చిన్నవిగా కనిపించే జీవి కూడా ప్రకృతికి ఎంతో ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు అడవులు తగ్గిపోతున్నాయి. జనాభా పెరగడంతో వారి అవసరాల దృష్ట్యా చెట్లు నరికివేయడం జరుగుతోంది. వాహనాలు, పలు రకాల పరిశ్రమల కారణంగా కాలుష్యం, నిత్యం ఉపయోగించే ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇలా ఎన్నో కారణాలతో ప్రత్యక్షంగా పరోక్షంగా వన్యప్రాణులకు ఇబ్బందులు ఎదురుతున్నాయి. వాటి నివాస ప్రాంతాలు తగ్గిపోతూ ఉన్నాయి. దీంతో కొన్ని జంతువులు ఆహారం కోసం అడవుల నుంచి బయటకు వస్తున్నాయి. దీనివల్ల వాటికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఏర్పడింది.

ఓ రకంగా చెప్పాలంటే వన్యప్రాణులను కాపాడటం అంటే జంతువులను మాత్రం కాపాడటం కాదు, మన ప్రకృతిని మన పర్యావరణాన్ని కాపాడుకోవడం. మన వంతుగా మనం కూడా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. బయట చెత్త వేయకూడదు, ప్లాస్టిక్ను వదిలిపెట్టకూడదు, అలాగే జంతువులను చూసినప్పుడు వాటికి దగ్గరగా వెళ్ళకూడదు, దాంతో అవి భయపడే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి చర్యలు మనం మానుకోవాలి. వన్యప్రాణులకు ఇబ్బంది పెట్టకుండా వాటి సహజ జీవనాన్ని గౌరవించాలి. మన పిల్లలకు కూడా ప్రకృతి గురించి, అలాగే ప్రకృతిలో ఉండేటువంటి జీవుల గురించి ప్రేమించడం నేర్పించాలి. ఎందుకంటే అడవులు ఉంటేనే వన్యప్రాణులు ఉంటాయి.

సో వన్యప్రాణులు ఉంటేనే కదా ప్రకృతి సమతుల్యంగా ఉంటుంది. కాబట్టి ప్రకృతి బాగుంటేనే మన జీవితం కూడా బాగుంటుంది. ఈ వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా మనం ఓ చిన్న మాటను గుర్తుంచుకుందాం. జంతువులను ప్రేమిద్దాం, అడవులను కాపాడుకుందాం, ప్రకృతిని రక్షిద్దాం. ఇదే మన భవిష్యత్తు తరాలకు మనం ఇచ్చే గొప్ప బహుమతిగా భావిద్దాం.

ఇంతవరకు శ్రోతలు చరిత్రపుటల్లో ఈరోజు ప్రత్యేకత విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు, మరి ప్రభాత సమయాన దేశభక్తి గీతం ఇప్పుడు విందాం.

శ్రోతలు దేశభక్తి గీతాన్ని విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఇంతవరకు శ్రోతలు అర్చన కార్యక్రమంలో భక్తికి తరిపినారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం స్టూడియోలో సమయం 6 గంటలు దాటి 30 నిమిషాలు. మరి ఇప్పుడు విందాం సూక్తిశుద్ధ కార్యక్రమం. ఈనాటి సూక్తిశుద్ధ వ్యాఖ్యాత పోలవరపు లక్ష్మీ నరసింహారావు గారు.

0: अपि घटो गृह्णाति तुल्यं जलम्। మనం నిత్య జీవితంలో అనుభవాల్ని దీన్ని రంగరించి చెప్పడం జరిగింది. అందరికీ తెలుసు విధి లిఖితం అనే పదం వింటూ ఉంటాం. లలాట లిఖితం, విధి లిఖితం, బ్రహ్మలాత అని పదాలు వాడుకలో ఉన్నాయి. అదే అన్ని రకాల్లో పండితుల నుంచి పామరుల దాకా అందరికి కూడా ఈ విధి లిఖితం గురించి, బ్రహ్మలాత గురించి తెలుసు. అది అందరు కొంతమంది కొందరు చూసి బాగా డబ్బు గల వాళ్ళని చూసి ఇబ్బంది పడుతూ అసూయ పడుతూ ఉంటారు. వాళ్ళకి ఎక్కువ వస్తున్నదే మనకు లేదే అని అనేటటువంటి పరిస్థితుల్లో. కానీ విధి లిఖితం అనేది ఎవరు తప్పించలేరు. అది కొంచెమైనా అధికమైనా బ్రహ్మ మన నొసట రాసిన దానికంటే ఎక్కువ రాదు. మీకు ఎంత ఉందో, రావాల్సి ఉందో, ఎడారిలో ఉన్నా తప్పక లభిస్తుంది. అట్లా అని చెప్పి మీరు మేరు పర్వతం దగ్గరికి పోయి బంగారుకొండ దగ్గర ఉంటే ఎక్కువ వస్తుంది అనుకుంటే పొరపాటు. కనుక విధి లిఖితం అనేది ఎంత ఉంటే అంత వస్తుంది. కావున ధీరుడివై జీవించు, మంచి లక్షణాలు నేర్చుకో, ధనికుల వద్ద వ్యర్థంగా దీనంగా కనపడవకు, దీనాలాపాలు చేయొద్దు అంటాడు. ఇంకా ఒక ఉదాహరణ చెప్తాడు. ఒక కుండను తీసుకెళ్లి బావిలో ముంచినా కుండడు నీళ్లే వస్తాయి, సముద్రం పెద్దదని చెప్పి సముద్రంలో ముంచినా కుండడు నీళ్లే వస్తాయి. కనుక మనకు రావాల్సింది ఎంతో ప్రాప్తం అని అంటారు దీన్ని. ఆ విధంగా ఒక కుండని సముద్రంలో ముంచినా నూతిలో ముంచినా వచ్చేటటువంటి జలం ఒకటే. కనుక పేరాశ వదులు, ధనముపై పేరాశ పడరాదు, ధన లాభములు దైవాధీనములు. ధన లాభాలాభములు, ధనము యొక్క లాభము అలాభము, లాభాలాభాలన్నీ కూడా దైవాధీనాలు అంటూ దీన్ని మనకు ఏనుగుల అశ్వని కవి గారు కూడా, వనజభవుడు నెన్నొసట వ్రాసిన సొమ్ము ఘనంబు కొంచెమే విను, మరుభూమికేగినా లభించును, మేరుగు చేరబోయినన్ ధనమధికంబు రాదు, కడు దైన్యము మానము ధనార్జులందు నవ్ వననిధి నూత తుల్యముగా వారి గ్రహించు ఘటంబు చూడుమా. ఈయన కూడా చెప్పింది అదే ఉదాహరణ. అంటే మనకు భర్తృహరి గారు సంస్కృతంలో ఏం చెప్పారో దానికి చక్కటి అనువాదాన్ని ఏనుగు లక్ష్మణంగా వచ్చేసి అందించారు. కనుక దీనివల్ల మానవాళికి అభ్యుదయానికి పనికొస్తాయి. ఈ మంచి మాట అనేది ఎవరు చెప్పినా వినాలి, వినదగున ఎవరు చెప్పినా విన్నంతనే తప్పనిసరిగా వెళ్ళాలి, మంచి మాట విని ముందుకు వెళ్ళాలి. ఎవరైనా సరే పెద్దలు మంచి మాట చెప్తారు, పాటించండి. అందరూ మంచి మాటలతో తమ భవితను బాగు చేసుకోనండి.
1: ఇంతవరకు శ్రోతలు సూక్తిస్తూ విన్నారు వ్యాఖ్యాత పొలవరపు లక్ష్మీ నరసింహారావు గారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోల సమయం 6:35 కావస్తోంది. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.

వాతావరణ మార్పులతో పుచ్చలో ఏర్పడే సమస్యలు. పుచ్చకాయ గుజ్జులో విటమిన్ సి, ఏ పోషకాలు అధికంగా ఉండి క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అందువల్ల వేసవిలో ఈ పండ్లకు అధిక ఆదరణ లభిస్తుంది. ప్రస్తుతం పుచ్చ సాగు చేసే రైతులు నీటి యాజమాన్యం, వాతావరణ మార్పులపై ప్రత్యేక శ్రద్ధను వహించాలి. లేదంటే కాయల నాణ్యత క్షీణించి మార్కెట్లో ధర రాదు. పుచ్చ నాణ్యతను ప్రభావితం చేసే అంశాల విషయానికొస్తే, బెరడులో కణజాలం చనిపోవడం. ఈ సమస్య జిప్సీ, మెలోడీ, బోల్డ్ రూలర్ అనే విత్తన రహిత రకాలు, స్వీట్ హార్మోని విత్తన సహిత పుచ్చ రకాల్లో గమనించవచ్చు. నేలలో తేమ శాతం తక్కువైనప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది. దీంతో పుచ్చకాయ బెరడులో నీటితో నానినట్లుగా ఉండే ప్రాంతాలు ఏర్పడతాయి. తొక్క లోపలి భాగంలోని కణజాలం ముందుగా ఎరుపు నుంచి గోధుమ వర్ణంలోకి మారి తరువాత చనిపోతుంది. కణజాలం రంగు మారడం, చనిపోవడం అనేది బెరడు వరకు మాత్రమే పరిమితమవుతుంది. తొక్కలోని కణజాలం చనిపోయే సమస్యను పక్వస్థితికి రాని, పక్వస్థితికి వచ్చిన పుచ్చకాయల్లో కూడా గమనించవచ్చు. కాయలను బయట నుంచి చూస్తే సమస్య కనిపించదు. కాయను కోసి చూసినప్పుడు మాత్రమే ఈ సమస్య కనిపిస్తుంది. కాయలకు మార్కెట్లో ధర తగ్గదు. ఈ సమస్యను తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి. నీటి కొరత ఏర్పడకుండా బిందు సేద్య పద్ధతిలో నీటిని అందించాలి. వాతావరణం బాగా వేడిగా ఉన్నప్పుడు సూర్యరశ్మిలోని అతినీల లోహిత కిరణాల వల్ల కాయలపై ఎండుపొడ ఏర్పడుతుంది. ముదురాకు పచ్చ బెరడు కలిగిన పుచ్చకాయల్లో కూడా ఈ సమస్యను ఎక్కువగా గుర్తించవచ్చు. దీని నివారణకు పుచ్చకాయలు సూర్యరశ్మికి బహిర్గతం కాకుండా గడ్డితో కప్పు ఉంచాలి. ఆకాశం మేఘావృతమైనప్పుడు, పొలంలో నీరు నిలిచినప్పుడు పుచ్చకాయలోని గుజ్జంతా నీటితో నానినట్లుగా మారిపోతుంది. బెరడు లేదా తొక్క మందంగా ఉన్న కొన్ని పుచ్చ రకాల్లోనూ ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు పుచ్చ నాటే ముందు నేలను బాగా చదును చేసుకోవాలి. పొలంలో నీరు నిల్వ ఉండకుండా చేస్తే ఈ సమస్య తలెత్తదు. పరాగ సంపర్కం సరిగా జరగకపోవడం, పిందె ఏర్పడే దశలో వాతావరణం చల్లగా ఉండడం వల్ల మగ పుష్పాలు ఆలస్యంగా ఏర్పడడం, పుష్ప గర్భస్థ కోశంలో శూన్యం ఏర్పడడం వల్ల పుచ్చకాయ లోపలి గుజ్జు మూడు భాగాలుగా విడిపోతుంది. ఆ ప్రాంతంలోని కణజాలం పసుపు రంగులోకి మారుతుంది. గుజ్జు మందంగా ఉండే ఆరెంజ్ క్రిస్ప్ బేబీ పుచ్చ రకాల్లో ఈ సమస్య తక్కువగా ఉంటుంది. దీని నివారణకు గాను ఈ సమస్యను తట్టుకునే రకాలను ఎంపిక చేసి సాగు చేసుకోవాలి. మేలైన నీటిపారుదల, ఫలదీకరణ పద్ధతులను పాటించి ఈ సమస్యను నివారించుకోవచ్చు. పుచ్చకాయ పుష్పాగ్ర భాగంలో నల్లని మచ్చ ఏర్పడుతుంది. ఆ తర్వాత కాయ చివరి వరకు మచ్చలు విస్తరిస్తాయి. ఫలితంగా పుచ్చకాయ చివరి మొత్తం నల్లగా మారి కుళ్లిపోతుంది. ఇది ముఖ్యంగా కాల్షియం ధాతు లోపం వల్ల, నీటి తడుల్లో నిర్ణీత సమయం పాటించకపోవడం వల్ల, వేరు వ్యవస్థకు నష్టం వాటిల్లడం వల్ల మొక్కలు కాల్షియం ధాతువును సరిగా గ్రహించలేక కాయ అగ్ర భాగంలో కుళ్లు మచ్చలు ఏర్పడతాయి. దీంతో కాయల నాణ్యత తగ్గి మార్కెట్లో ధర పలకదు. దీని నివారణకు నేలలో తేమ శాతం తగ్గకుండా మల్చింగ్ పద్ధతిని అవలంబించాలి. కాల్షియం ధాతువును అందించే ఎరువులను వినియోగించటం, అధిక నత్రజని వాడకాన్ని నివారించాలి. సాగునీటిని బిందు సేద్య పద్ధతిలో ఇవ్వడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు. పుచ్చకాయలో నీరు అధిక మోతాదులో ఉన్నప్పుడు కాయ పగుళ్లు ఏర్పడతాయి. కోత, గ్రేడింగు, రవాణాలో నిర్వహణ లోపం వల్ల కూడా పుచ్చకాయలో పగుళ్లు ఏర్పడతాయి. ఈ కాయలకు గిరాకీ కూడా ఉండదు. పగులుడు నివారణకు అధిక మోతాదులో నీరివ్వడం మంచిది కాదు. గ్రేడింగ్, రవాణా

కాయలను వాహనాల్లోకి ఎక్కించేటప్పుడు దించేటప్పుడు సరైన జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. పాడి పశువుల్లో పునరుత్పత్తి యాజమాన్య పద్ధతులు. పాడి పశువుల పోషణలో పునరుత్పత్తి సమస్యను అధిగమించడం పాడి రైతులకు సమస్యాత్మకంగా మారింది. పశువు ఎదకు వచ్చిందా లేదా అని నిర్ధారించడం, తగిన సమయంలో వీర్యదానం కోసం చర్యలు తీసుకోవడం రైతుకు ఇబ్బందిగా మారుతోంది. ఏడాదికో దూడలేనిదే డైరీ ఫారాలు లాభసాటిగా నడవలేవు. డైరీ ద్వారా వచ్చే స్థూల ఆదాయంపై పశువుల పునరుత్పాదకత గరిష్ట వ్యవధిలో ప్రభావితం చేస్తుంది. గర్భధారణ రేటు, ఈతల మధ్య వ్యవధి అనేవి పునరుత్పత్తి సామర్థ్యాన్ని శాసిస్తాయి. పశువుల యదను సకాలంలో గుర్తించడం అనేది డైరీ ఫారాల యాజమాన్య సరళికి దిక్సూచిగా నిలుస్తుంది. ఒక్కసారి యదను గుర్తించడం గనక తప్పితే మరో 3 వారాల వరకు ఎదురు చూడాల్సి వస్తుంది. గేదెల్లో మూగ యద, ఆవుల్లో తీగలు వేయడాన్ని గుర్తించడం, సకాలంలో దాటించడం, కృత్రిమ గర్భధారణ చేయించడం అనేది సమర్థవంతమైన డైరీ ఫార్మ్స్ యాజమాన్యాన్ని సూచిస్తుంది. ఈతకు ముందు తర్వాత పోషణ ఎంతో ప్రధానమైంది. తగినన్ని మాంసకృత్తులు, అమినో ఆమ్లాలు, విటమిన్లు, లవణాలు గల పోషణ పశువు పునరుత్పత్తిని ప్రభావితం చేస్తుంది. పాడి పశువుకు అందించే సమతుల ఆహారం పునరుత్పాదకతను ప్రేరేపిస్తుంది. 70% ఖర్చు పోషణపైనే అవుతుంది. తగినంత పోషకాహారం అందిస్తే దాని ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. దీర్ఘకాల శక్తి లోపించిన పోషణ పాల ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా తదుపరి యదను కూడా జాప్యమయ్యేలా చేస్తుంది. కృత్రిమ గర్భధారణ విజయవంతమవ్వాలంటే సకాలంలో యదను గుర్తించాలి. యదకు వచ్చిన తేదీ, కృత్రిమ గర్భధారణ చేయించిన తేదీ, పశువుల్లో ఉన్న రుగ్మతల వివరాలతో కూడిన రికార్డు ఉంచుకోవాలి. గర్భధారణ రేటు 25% పైగా, ఏడాదికి వట్టిపోయే పశువుల రేటు 40% కన్నా తక్కువ, ఈతల వ్యవధి 14 నెలల్లోపు ఉండేలా చూసుకోవాలి. నేటి దూడే రేపటి కామధేనువు కాబట్టి సరైన పోషణ, పశువైద్యుల పర్యవేక్షణ, పాడి పశువుల సంరక్షణ, సహకార సంఘాలకు పాల సరఫరా, మిగిలిన పాలను ఉత్పత్తుల తయారీకి వినియోగించడం, డైరీలో ప్రతి ఉత్పత్తిని ఆర్థిక ప్రయోజనాలకు వినియోగించడం డైరీ ఫామ్ లాభసాటిగా నడవడానికి ఉపకరిస్తాయి. కృత్రిమ గర్భధారణ సమయంలో ద్రవ నత్రజనిలో ఉన్న వీర్య నాళికలు వాడడం, నిపుణులతో కృత్రిమ గర్భధారణ చేయించడం చాలా ముఖ్యమైన పద్ధతి. రోజుకు 10 కిలోల పచ్చగడ్డితో పాటు సమీకృత దాణాలు 2% ఖనిజ లవణ మిశ్రమం, అంటే కాల్షియం, ఫాస్ఫరస్ తో పాటు ధాతు మూలకాలు కలిగిన దాణాను అందిస్తే చాలా వరకు పునరుత్పత్తి సమస్యలు, అంటే సకాలంలో ఎదకు రాకపోవడం, పిండస్థ మరణాలు ఏర్పడి తిరిగి పొర్లడం వంటి ఇబ్బందులను నివారించుకోవచ్చు. 1 కిలో పాల ఉత్పత్తికి 2 గ్రాముల కాల్షియం అవసరమవుతుంది. అలాగే విటమిన్ ఏ, ఈ ఇంజెక్షన్లు కూడా అవసరమవుతాయి. చూలితో ఉన్న పశువులు కూడా కొన్నిసార్లు యద లక్షణాలు కనిపిస్తాయి. దీనినే జెస్టేషనల్ హీట్ అంటారు. పశువు ఈనిన సమయంలో పశుశాలలో ఎండుగడ్డి పరిచి సౌకర్యంగా ఉంచాలి. మాయ వేయకపోతే గర్భకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. హార్మోన్లలో లోపం వల్ల కూడా పశువుల్లో దీర్ఘకాలిక యద కనిపిస్తుంది. మెదడు నుంచి స్రవించే GnRH హార్మోన్ అండాశయంలోని అండాలు పెరగడానికి కారణమవుతుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ స్రవించడం వల్ల యద లక్షణాలు కనిపిస్తాయి. గేదెల్లోనే గర్భకోశ వ్యాధులు అధికంగా ఉంటాయి. పాడి పశువులు ఈనే ముందు 3 వారాలు, ఈనిన తర్వాత 3 వారాలు వ్యాధుల పట్ల శ్రద్ధ చూపాలి. మాయ పడకుండా ఉంటే తెల్ల ముల్లంగి, 1/2 కిలో బెండకాయలు, బెల్లం, ఉప్పు తినిపించడం ఫలితాన్నిస్తుంది. అలాగే తిరగపొర్లే సమస్య ఉంటే రోజుకొకటి చొప్పున 5 రోజులు తెల్ల ముల్లంగి, 4 రోజులు ఒక్కో కలబంద, 4 గుప్పిళ్లు మునగాకు, 4 గుప్పిళ్లు నల్లేరు, అలాగే 4 గుప్పిళ్లు కరివేపాకు, పసుపు మిశ్రమం తినిపిస్తే మంచి ఫలితం ఉంటుంది.

ప్రియతం కేంద్రం. సమయం 6 గంటలు దాటి 45 నిమిషాలు కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలీ వింటారు. అనంతరం 6 గంటల 55 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. నదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రీకృత వంటశాలలను డిసెంబర్ 9న ఒకేసారి ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఏర్పాటుతో ప్రకాశం జిల్లా ఉద్యాన రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. బాల కార్మికులతో వెట్టి చాకరీ చేయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. నదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. విజయవాడలో నిన్న నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వచ్ఛత అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, 5 కోట్ల మంది ప్రజలు భాగస్వాములై ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగితేనే రాష్ట్రంలో శాశ్వత మార్పు సాధ్యమవుతుందని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో 50,000 కోట్లతో జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి నీరు అందించడంతో పాటు మురుగునీటి శుద్ధికి రాష్ట్ర వ్యాప్తంగా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: పట్టణ ప్రాంతాల్లో మీరు చూస్తే 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంటింటికి ట్యాప్ ద్వారా వాటర్ ఇవ్వడం, STP ప్లాంట్లు పెట్టడం, పరిశుభ్రమైన వాతావరణం క్రియేట్ చేయడం, చెత్తంతా కూడా రీసైక్లింగ్ గాని వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కి పంపించే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇంకొక పక్క గ్రామాల్లో పల్లె పండుగ 3.0 ఉదయగిరిలో ఇనాగ్రేట్ చేశాం. ఇవన్నీ కలిపి 5 ఏళ్లలో 130,000 కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చు పెడుతున్నాం.
0: రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రీకృత వంటశాలలను డిసెంబర్ 9న ఒకేసారి ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహార పథకం అమలుకై హైదరాబాద్లో ముఖ్యమంత్రి సమక్షంలో 3 సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, నవంబర్ 30వ తేదీలోగా కేంద్రీకృత వంటశాలల ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు. వంటశాలల్లో ఆహారం తయారీ విధానం, పరిశుభ్రత, నాణ్యత వంటి అంశాలను విద్యార్థులు ప్రత్యక్షంగా తెలుసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల శారీరక ఎదుగుదల, విద్యా ప్రగతి తదితర అంశాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని చెప్పారు. విద్యార్థులకు అందించే ఆహారంలోని క్యాలరీలను లెక్కించేందుకు సాంకేతిక ఆధారిత అనువర్తనాలను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఏర్పాటుతో ప్రకాశం జిల్లా ఉద్యాన రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఒంగోలు కలెక్టరేట్లో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు ఉద్యాన రంగ అభివృద్ధికి ఊతమిస్తుందన్నారు. ఉద్యాన పంటలకు మార్కెటింగ్, ఉత్పత్తుల విలువ పెంపుకు, మౌలిక వస్తువుల కల్పనకు అవకాశం లభిస్తుందని చెప్పారు. హార్టికల్చర్ హబ్ ద్వారా ప్రకాశం జిల్లాకు సుమారు 601 కోట్ల రూపాయల మేర నిధులు లభిస్తాయని మంత్రి పేర్కొంటూ,
2: 601 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్ట్ లో దగ్గరున్నాయి. రైతులు ఫలసాయాలు ట్రాన్స్ఫర్ చేసినటువంటి రోడ్లు కావచ్చు, అదే విధంగా చెక్ డ్యామ్స్ నిర్మాణం కావచ్చు, కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం కావచ్చు, వీరికి అవసరమైనటువంటి హార్టికల్చర్ ఉపయోక్తాలకు కూడా మనం ప్రాజెక్ట్ లో చేసుకోబోతున్నాం. ప్రకాశం జిల్లాకి ఈ హార్టికల్చర్ హబ్ ద్వారా మెరుగైనటువంటి ఫలితాలు రావడం, రైతులకి వ్యవసాయం లాభసాటిగా రావాలని లక్ష్యంతో ముందు పోవడం,
0: బాల కార్మికులతో వెట్టి చాకరీ చేయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రజల సహకారం అవసరమన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, చదువుకోవాల్సిన వయసులో చిన్నారులు కూలి పనులు చేస్తూ తమ బంగారు భవిష్యత్తును కోల్పోవటం అత్యంత బాధాకరమని అన్నారు. బాలలను పనుల్లో పెట్టుకునే వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి బాలల హక్కుల పరిరక్షణకు సహకరించాలని మంత్రి కోరారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నిన్న బుర్రిపాలెంలో పర్యటించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా 3D సాంకేతికతతో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. బహిరంగ సభ ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: గత వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుధైక కుటుంబం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: విజయవాడలో ఈరోజు నిర్వహిస్తున్న పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సదస్సుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ఈ సదస్సుకు కార్పొరేట్ సీఈఓలు, పెట్టుబడిదారులు, ఐఐటీల డైరెక్టర్లు, ఐటీ రంగానికి చెందిన నిపుణులు, 800 మంది పైగా ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ ఉదయం సదస్సును ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభిస్తారు. సదస్సులో వివిధ అంశాలపై ప్యానల్ చర్చలు జరుగుతాయి. వీటితో పాటు 3 రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తారు. ముగింపు సమావేశంలో ఈ సాయంత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. రాష్ట రాజధాని అమరావతి అత్యంత సురక్షితమైనదని, నిర్మాణ పనులు పూర్తయితే బొట్టు నీరు కూడా నిల్వ ఉండదని మంత్రి నారాయణ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో పలు సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలకు నిన్న శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, రాజధాని నిర్మాణంతో పాటు రాష్ట్ర వ్యాప్త అభివృద్ది పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణంలో వరదముప్పు లేకుండా ఉండేందుకు గత 200 ఏళ్ల వర్షపాత గణాంకాలు, వాతావరణ సరళులను క్షుణ్ణంగా అధ్యయనం చేశామని తెలిపారు. నెదర్లాండ్స్ దేశ నిపుణులతో చర్చించి వారి మార్గదర్శకత్వంలో పటిష్టమైన వరద నియంత్రణ వ్యవస్థను రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ నగర వీధుల్లో రేయింబవళ్లు శ్రమిస్తూ నిత్యావసరాలు, ఆహారాన్ని చేరవేస్తున్న గిగ్ వర్కర్ల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి జి వివేక్ వెంకటస్వామి తెలిపారు. హైదరాబాద్ కొండాపూర్లో గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అప్జీ హౌస్ విశ్రాంతి కేంద్రాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ల చట్టాన్ని తీసుకువచ్చినట్లు వెల్లడించారు. కార్మికులు విరామ సమయంలో సేద తీరడానికి ఇలాంటి వేదికలు ఉపయోగపడతాయని మంత్రి తెలిపారు. సుదీర్ఘకాలంగా అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న 70 మంది వైద్యులను విధుల నుంచి తొలగించినట్లు ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధర్ బాబు తెలిపారు. 7 ఏళ్లకు పైగా విధులకు హాజరు కాని వీరికి ప్రభుత్వ సివిల్ సర్వీస్ నిబంధనల ప్రకారం సంజాయిషీ నోటీసులు జారీ చేసి అనంతరం తుది చర్యగా విధుల నుంచి తొలగించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీ సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. తొలగించిన వారంతా సివిల్ అసిస్టెంట్ సర్జన్ హోదాలో ఉన్నారని పేర్కొన్నారు. వాతావరణం. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాంలలో తిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారి సిహెచ్ నాగభూషణం పేర్కొన్నారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొంటూ,
4: కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం మరియు రాయలసీమల్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉన్నది. బలమైన గాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది.
0: మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రీకృత వంటశాలలను

0: డిసెంబర్ 9న ఒకేసారి ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఏర్పాటుతో ప్రకాశం జిల్లా ఉద్యాన రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. బాలకార్మికులతో వెట్టి చాకరీ చేయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హ్యః భారతీయ విమానచాలకేన కెప్టెన్ స్మిత్ మచార్ ఇత్యనేన సహ దూరభాషమాధ్యమేన సంవాదం కృతవాన్. సహ చాలకేన కృతస్య ఆక్రమణస్య ప్రతిరోధం కురవతా తేన ఫ్లై దుబై విమానే దుబైతః తల్ అవీవ నగరం ప్రతి గచ్చతాం అశీత్యధికైకశతం యాత్రిణాం ప్రాణాః రక్షితాః. కెప్టెన్ మచార్ ఇత్యనేన ప్రధానమంత్రిణే స్వస్య అనుభవస్య విస్తృత వివరణం ప్రదత్తం. సమమేవ ఘటనాక్రమే తస్మై సాహస కుతః ప్రాప్తమితి కథితం. ప్రధానమంత్రి తస్య సాహసం ప్రశంసితవాన్, తస్య శీఘ్ర స్వాస్థ్యలాభాయ శుభకామనాః చ అయచ్చత్. శ్రీమోదీ అవదత్ యత్ సంపూర్ణ రాష్ట్రం తస్య స్వాస్థ్యలాభాయ ప్రార్థనాం కరోతి. ప్రధానమంత్రి అవోచత్ యత్ కెప్టెన్ స్మితః సాహసేన యథా సమయం ఉచిత నిర్ణయేన క్షమతయా ధైర్యేణ చ జనానాం ప్రాణాన్ అరక్షత్. ప్రధానమంత్రి స్మితస్య సాహసస్య ప్రశంసాం కురవన్ అవదత్ యత్ దేశః గర్వేణ వక్తుం శక్నోతి యత్ భారతీయాః ప్రాణాన్ రక్షితుం స్వజీవనం సంకటే స్థాపయితుం సజ్జాః భవంతి. వార్తాలాపస్య సమయే భావుకః స్మితః అవదత్ యత్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తస్య సర్వాధికః ఆదర్శః అస్తి. అథ చ ప్రధానమంత్రిణః దూరభాష సంవాదం ప్రతి గౌరవానుభూతిః ప్రకటితా.
2: आपकी हिम्मत ने, आपके धैर्य ने और आपकी सूझबूझ ने, यानी फ्रिक्शन ऑफ सेकंड में इतने निर्णय कर लिए आपने और इतने लोगों की जान बचाई और आज पूरा देश गर्व से कह सकता है कि हम हिंदुस्तानी जान लेने वाले लोग नहीं है, जान बचाने वाले लोग. और आपने अपने शरीर पे इतना बड़ा घाव हुआ, आप स्वयं जीवन और मृत्यु की लड़ाई लड़ रहे, उस समय भी आपने अपनी जीवन की परवाह नहीं की, सभी यात्रियों के जीवन की परवाह की. और सबसे बड़ी बात, 140 करोड़ देशवासियों का आपने मान बढ़ाया और इसलिए मैं हृदय से गर्व अनुभव करता. मैं अब मैं आपसे सुनना चाहूंगा.
3: मेरे लिए मैं सर से भी बोलना था, आप मेरे सबसे बड़े एडवोकेट हैं और
1: వాణిజ్య ఉద్యోగ మంత్రి పీయూష్ గోయల అమెరికా దేశస్య మిల్వోకీ నగరే G20 వాణిజ్య మంత్రిణాం సమ్మేళనస్య సమాపన దినే వైశ్విక వ్యాపార వికృతిభ్య నివారణార్థం WTO ఇత్యస్య అనురూపం కార్యాచరణాయ ఆహ్వానం అకరోత్. సంరచనాత్మక అతిరిక్త క్షమతాయాః ఉత్పాదనస్య చ విషయే ప్రబదన్ శ్రీ గోయలః అవదత్ యత్ భారతం విశ్వస్య ద్రుతగత్యా వర్ధమానా బృహత్ అర్థవ్యవస్థ అస్తి. యత్ర దేశీయ యాచనాధారిత అర్థవ్యవస్థ 4.1 అరబ్ జనానాం సేవాం కరోతి. సః అవదత్ యత్ భారతస్య వినిర్మాణ క్షమతయా తస్య దేశీయ వైశ్విక ఆవశ్యకతాం పూరయతి. తథా చ భారతస్య G20 అధ్యక్షేన అభిధీయమానేషు క్షేత్రేషు సంరచనాత్మక అతిరిక్త క్షమతా నాస్తి. संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते. करस्पर्शेन सद्यः वार्ताप्राप्तये एक्स् पटले HAIR न्यूज़ अलर्ट्स् इत्यनुसरन्तु. आकाशवाणी समाचार इति व्हाट्सएप वाहिन्या च सह संयुज्यन्ताम्. केन्द्रीय पत्तन नौवहन जलमार्ग मंत्री सर्बानंद सोनोवाल ह्यः भारतीय नौवहन निगमं भारतं स्वावलंबी कर्तुं नौकायान निर्माणस्य समुद्रीय क्षमतायाः च

ఈనాటి ప్రసార విశేషాల్లో 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో సింహపురి సమాచారంతో పాటు స్వరార్చన వింటారు. ఇక 7:30 మీ ఉత్తరాలు, శ్రోతల అభిప్రాయ మాలిక విందాం. 8:35 మనోరంజని, శ్రోతల ఉత్తరాల ద్వారా కూడిన సినీ గీతాలు విందాం.

9 గంటలకు హలో అభిరుచి ఫోన్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు, 9:30 వాట్సాప్ ద్వారా శ్రోతలు అభ్యర్థించిన సినీ గీతాలు హలో అభిరుచిలో విందాం. 10 గంటలకు వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 10:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే విందాం.

ప్రసారాలు 5 గంటలకు, ప్రసార విశేషాలు 5 గంటల 5 నిమిషాలకు, వనితవాణి వనితల కోసం ప్రత్యేక కార్యక్రమం హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ ప్రసారం అవుతుంది. 5 గంటల 30 నిమిషాలకు యువత రంగం. ఈ కార్యక్రమంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ గురించి తెలుసుకుంటూ యువతకు నచ్చే మెచ్చే సినిగితలు వింటారు. 6 గంటల 30 నిమిషాలకు ప్రసారమయ్యే గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక స్థానిక వార్తలతో పాటు డాక్టర్ గారి సలహాలు విందాం. సమర్పణ సయ్యద్ అబిద్ హుసేన్, నిర్వహణ శ్రీ తమ్మనం నాగేశ్వరరావు. అనంతరం జానపద గీతాలు విందాం.

7 గంటలకు అలనాటి మధుర గీతం వింటారు. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే విందాం. 7 గంటల 15 నిమిషాలకు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ బాణి వింటారు. 7 గంటల 45 నిమిషాలకు చిత్రసీమ కార్యక్రమంలో సినీగీతాలు విందాం. ఇక 8 గంటలకు దార్శనిక భారత్ ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి రిలే విందాం. 8 గంటల 15 నిమిషాలకు హలో అభిరుచి వింటారు.

8:30 తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు. 8:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే విందాం. 10:00 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాల సమాహార ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే విందాం. ఇక 10:20 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 11:10 మా ప్రసార కార్యక్రమాల ముగింపు ఉంటుంది. ఆ

శ్రోతలు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7 గంటలు దాటి 5 నిమిషాలు కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీవ్ వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. భారత సంస్కృతి నాగరికత స్ఫూర్తికి నిస్వార్థ సేవయే కేంద్ర బిందువు అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్య రంగంలోని అన్ని విభాగాలలో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఓడల నిర్మాణం, సముద్ర సామర్థ్యంలో స్వయం సమృద్ది సాధించడంలో భారత షిప్పింగ్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఓడరేవుల షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడలలో 44 ఏళ్ల తర్వాత భారత మహిళల హాకీ జట్టు స్వర్ణ పతకాన్ని సాధించింది. ఇప్పటి వరకు భారత్ మొత్తం 76 పతకాలతో పతకాల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది. ఇక వార్తలు వివరంగా. భారత సంస్కృతి నాగరికత స్ఫూర్తికి నిస్వార్థ సేవయే కేంద్ర బిందువు అని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 11వ సంత్ ఈశ్వర్ సమ్మాన్ 2026 కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఉపరాష్టపతి దేశంలోని మహనీయ సాధువులు, మేధావులు ప్రజలను నిస్వార్థంగా ఇతరుల సంక్షేమంకై పాటుపడేందుకు ప్రేరేపించారని పేర్కొన్నారు. దేశానికి అసాధారణమైన సేవలు అందించిన అవార్డు గ్రహీతలందరినీ అభినందించారు. ఈ పురస్కారం నిస్వార్థ సేవా స్ఫూర్తికి గుర్తింపు అని, దేశ సంస్కృతి బాధ్యతలకు ఒక వేడుక అని, దేశ ప్రగతిలో ప్రతి పౌరుడు భాగస్వామి అని అన్నారు. జన భాగస్వామ్యం ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా ఎలా మార్చగలదో స్వచ్ఛ భారత్ మిషన్ నిరూపించిందని ఉపరాష్టపతి అన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్య రంగంలోని అన్ని విభాగాలలో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. సొసైటీ ఆఫ్ రోబోటిక్స్ సర్జరీ అంతర్జాతీయ సదస్సులో మంత్రి ప్రసంగిస్తూ ఆరోగ్య సంరక్షణలో రోబోటిక్స్, ఏఐ, నానోసైన్స్ ఒక ఖచ్చితమైన వ్యవస్థను సృష్టిస్తాయని అన్నారు. వైద్య విభాగాలలో ఏఐని వినియోగిస్తున్నట్లే భవిష్యత్తులో రోబోటిక్ వైద్యం, రోబోటిక్ ఎండోక్రైనాలజీ, రోబోటిక్ కార్డియాలజీ వంటి సాంకేతికతలు ఆవిర్భవించవచ్చని పేర్కొన్నారు. జీనోమ్ ఇండియా కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ ఇప్పటికే 10,000 మంది జన్యు క్రమాన్ని నిర్ధారించామని, భవిష్యత్తులో ప్రతి నవజాత శిశువు జన్యు క్రమాన్ని నిర్ధారిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాంతంలోని గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రైతులకు మెరుగైన అవకాశాలను కల్పిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. నిన్న అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్ట్ ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్కు సీతారామన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను ఒక ప్రధాన ఉద్యానవన కేంద్రంగా అభివృద్ది చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రధానమంత్రికి అందించిన బహుమతులు, జ్ఞాపికల 8వ విడత ఈవేలం గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ విడతలో ఢిల్లీ నగర విభిన్న కోణాలను ప్రతిబింబించే 30 రకాల జ్ఞాపికలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో 9 ఫోటో ఫ్రేమ్లు, 9 జ్ఞాపికలు, 6 విగ్రహాలు, శిల్పాలు ఉన్నాయి. అలాగే 2 ఢిల్లీ మెట్రో నమూనాలు, 1 క్రీడా జ్ఞాపిక, ఆధ్యాత్మిక వస్తువులు, పెయింటింగ్, కళాఖండాలు, చేతి వృత్తుల వస్తువులు ఈ సేకరణలో ఉన్నాయి. రోహిణిలోని విద్యార్థి నుంచి ఢిల్లీ మెట్రో, శాసనసభ, నూతన పార్లమెంటు వరకు ఢిల్లీలోని విభిన్న కథనాలను ఈ జ్ఞాపికలు తెలియజేస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈవేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని నమామి గంగే ప్రాజెక్టుకు కేటాయించడం ద్వారా ఈ జ్ఞాపికలకు ఒక విశిష్ట ప్రజా ప్రయోజనాన్ని కలిగిస్తున్నట్లు వెల్లడించింది. పెరుగుతున్న ఇంధన ధరలను తగ్గించేందుకు G7 దేశాలు 100 మిలియన్ల బ్యారెల్స్ చమురును విడుదల చేసేందుకు అంగీకరించాయి. 4 నెలల వ్యవధిలో బ్యారెళ్ల కొద్దీ చమురును విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా మొదటి 20 రోజుల్లోనే భారీ మొత్తంలో డీజిల్ను విడుదల చేయాలని యోచిస్తున్నారు. అమెరికాలో డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐరోపా దేశాలు తమ నిల్వల నుంచి భారీ పరిమాణంలో డీజిల్ను విడుదల చేసేందుకు అంగీకరించాయని

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ప్రపంచ వాణిజ్య వక్రీకరణలను సరిదిద్దేందుకు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు అనుగుణంగా ఒక విధానం అవసరమని భారత్ పిలుపునిచ్చింది. అమెరికాలోని మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల ముగింపు సమావేశంలో

ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓడల నిర్మాణం, సముద్ర సామర్థ్యంలో స్వయం సమృద్ది సాధించడంలో భారత షిప్పింగ్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఓడరేవుల షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. నిన్న జరిగిన ఎస్సీఐ 65 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవంలో మంత్రి మాట్లాడుతూ, దేశ ఇంధన వాణిజ్య భద్రతను కాపాడడంలో ముఖ్యంగా ఇటీవలి హార్ముజ్ జలసంధి సంక్షోభం సమయంలో ఎస్సీఐ పోషించిన పాత్రను మంత్రి కొనియాడారు. సముద్రయాన అమృత్కాల్ విజన్ 2047 కింద 2047 నాటికి నౌకా నిర్మాణంలో అగ్రగామిగా నిలవాలన్న భారత ఆశయానికి జాతీయ నౌకాదళం కేంద్ర బిందువు అని మంత్రి అన్నారు. ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు, యువతలో జాతీయ సమైక్యతను ప్రోత్సహించేందుకు విద్యామంత్రిత్వ శాఖ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం కింద యువ సంఘం 7వ దశను నిర్వహిస్తోంది. ఈ దశలో భాగంగా మొదటి పర్యటనను గత నెల 25వ తేదీన సిక్కిం విశ్వవిద్యాలయం నుంచి జెండా ఊపి ప్రారంభించారు. రాజస్థాన్ పర్యటనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్పూర్ ఆతిథ్యమిస్తోందని మంత్రిత్వ శాఖ తెలిపింది. సిక్కిం ప్రతినిధి బృందం గత నెల 29వ తేదీన జోధ్పూర్కు చేరుకుంది. గోవాలోని సుమారు 6,000 మంది లఖ్పతి దీదీల ఆర్థిక కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వారి ఆదాయాన్ని మరింత పెంచేందుకు అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు. నిన్న గోవాలోని పొండాలో స్వయం సమృద్ది, వ్యవసాయం, మహిళా సాధికారతపై ప్రత్యేక కార్యక్రమం జరిగింది. రాష్ట ప్రభుత్వం చేపట్టిన సేవా సంకల్ప అభియాన్లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్, గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ హాజరయ్యారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నిన్న భారత అథ్లెట్లు అద్భుతమైన ప్రదర్శన కనపరిచి హాకీ, బాక్సింగ్, రెజ్లింగ్, ఆర్చరీ విభాగాలలో మొత్తం 6 స్వర్ణ పతకాలను సాధించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో చైనాను 1-0 తేడాతో ఓడించి భారత మహిళల హాకీ జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో 44 ఏళ్ల తర్వాత ఆసియా క్రీడల్లో మహిళల హాకీలో భారత్కు తొలి స్వర్ణం లభించింది. దీంతో మహిళల హాకీ జట్టు 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించింది. అంతకుముందు పురుషుల 65 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో భారత రెజ్లర్ సుజీత్ కల్కర్ స్వర్ణ పతకం సాధించారు. బాక్సింగ్లో మహిళల 65 కేజీల విభాగంలో ప్రవీణ్ హుడా ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన నీన్ చిన్ చెన్ను 3-2 తేడాతో ఓడించి స్వర్ణం సాధించారు. పురుషుల 80 కేజీల విభాగంలో అంకుష్ పంగల్ ఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ మినోసోంగ్ను 4-0 తేడాతో ఓడించి స్వర్ణ పతకం సాధించారు. భారత స్టార్ మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ 75 కేజీల విభాగంలో ఫైనల్లో చైనాకు చెందిన బావోజీని 5-0 తేడాతో ఓడించి స్వర్ణం సాధించారు. భారత్ 16 స్వర్ణాలు, 25 రజతాలు, 35 కాంస్యాలతో మొత్తం 76 పతకాలు సాధించి పతకాల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది. 2026 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత మహిళల హాకీ జట్టుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. వారి పట్టుదల, నైపుణ్యం, స్ఫూర్తిదాయకమైన ఆట తీరుతో భారత్కు బంగారు పతకాన్ని తెచ్చారని, ఇది యావత్ దేశానికి గర్వకారణమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. 2028 ఒలింపిక్ క్రీడలకు నేరుగా అర్హత సాధించడం ఈ విజయాన్ని మరింత ప్రత్యేకంగా చేసిందని రాష్ట్రపతి అన్నారు. రాబోయే 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఆంధ్రప్రదేశ్, కేరళం, మహిళలో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. లక్షద్వీప్, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఈరోజు ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజుల్లో కొంకణ్, గోవాలో వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. గాంధీ జయంతి సందర్భంగా నిన్న దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు జరిగాయి. జీపీడీపీ పోర్టల్, పంచాయత్ నిర్ధారణ పోర్టల్లో 2.42 లక్షలకు పైగా ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించారు. ఈ గ్రామ సభల్లో గ్రామ ప్రజలు, ఎన్నికైన ప్రతినిధులు, పంచాయతీ కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత సంస్కృతి, నాగరికత స్ఫూర్తికి నిస్వార్థ సేవయే కేంద్ర బిందువు అని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్య రంగంలోని అన్ని విభాగాల్లో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఓడల నిర్మాణం, సముద్ర సామర్థ్యంలో స్వయం సమృద్ది సాధించడంలో భారత షిప్పింగ్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఓడరేవులు షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడలలో 44 ఏళ్ల తర్వాత భారత మహిళల హాకీ జట్టు స్వర్ణ పతకాన్ని సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

శుభోదయం సింహపురి కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం పలుకుతూ ముందుగా సింహపురి సమాచారం ఇప్పుడు వింటాం. మహాత్మా గాంధీజీ చూపిన సత్యం, అహింస, సమానత్వం, మానవత్వం వంటి విలువలను భావితరాలకు అందించడమే లక్ష్యంగా పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమాన్ని మరింత అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టర్ హిమాంషు శుక్లా తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా పల్లిపాడు పినాకిని సత్యాగ్రహ ఆశ్రమాన్ని కలెక్టర్ సందర్శించి గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆశ్రమంలోని గాంధీజీ ఛాయాచిత్ర ప్రదర్శనలు తిలకించి నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాలానుగుణంగా పరిస్థితులు మారుతున్నప్పటికీ గాంధీజీ బోధించిన సత్యం, అహింస, సమానత్వం వంటి విలువలు నేటి సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో పొట్టేపాలెం గ్రామంలో 6.54 కోట్ల వ్యయంతో నిర్మించిన కలుజుపై వంతెనను జిల్లా కలెక్టర్ హిమాంషు శుక్లా, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు స్వయంగా చూశానని తెలిపారు. పొట్టేపాలెం వంతెన నెల్లూరు జిల్లా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఏడాదిలో పూర్తి చేస్తామని చెప్పి పనిని 11 నెలల్లోనే పూర్తి చేయడంలో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి, గిరిధర్రెడ్డి కృషి అభినందనీయమన్నారు. గత 50 ఏళ్ల సమస్యకు పరిష్కారం లభించిందని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు. ఖైదీలలో పరివర్తన తీసుకొచ్చి వారు విడుదలైన తర్వాత సమాజంలో గౌరవప్రదంగా జీవించేలా తీర్చిదిద్దడమే కారాగారాల ప్రధాన లక్ష్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నరసింహమూర్తి, జిల్లా కలెక్టర్ హిమాంషు శుక్లా పేర్కొన్నారు. ఖైదీలకు వృత్తి నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం వెంకటాచలం మండల పరిధిలో చెమురుగుంట సమీపంలో గల జిల్లా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఖైదీల సంరక్షణ దినోత్సవ వేడుకలకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అక్కిరెడ్డి నరసింహమూర్తి, జిల్లా కలెక్టర్ హిమాంషు శుక్లా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎస్ శ్రీనివాస్, ఏఎస్పీ సౌజన్య హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎవరూ పుట్టుకతోనే నిరస్తులు కాదని, వ్యక్తుల సామాజిక ఆర్థిక పరిస్థితులు, ఎదురైన పరిస్థితులు వారి జీవితాలపై ప్రభావం చూపుతాయన్నారు. ఖైదీల్లో సానుకూల మార్పు తీసుకురావాలని ఆయన సూచించారు. కారాగారాలు కేవలం శిక్ష అనుభవించే ప్రదేశాలుగా కాకుండా వ్యక్తుల్లో పరివర్తన తీసుకొచ్చే సంస్కరణ కేంద్రాలుగా మారాలని సూచించారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో క్రీడారంగానికి మరింత ప్రోత్సాహం అందించేలా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ప్రాంగణంలో స్పోర్ట్స్ హబ్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. రాష్ట పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ శుక్రవారం అధునాతన క్రికెట్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అదే ప్రాంగణంలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులకు భూమి పూజ చేసి మొక్కలు నాటారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో భాగంగా రోడ్లను శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులను మంత్రి సన్మానించారు. ఇంతవరకు శ్రోతలు సింహపురి సమాచారం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7 గంటలు దాటి 20 నిమిషాలు కావస్తోంది. మరి ఇప్పుడు స్వరార్చన విందాం.

0: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084415 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ సింహాపురి ఎఫ్ఎం కేంద్రం తెలుగొంగ కాలనీ పొదలకూరు రోడ్ నెల్లూరు పిన్ 524004 కి, లేదా ఇమెయిల్ ద్వారా అయితే ఎఫ్ఎం రేడియో నెల్లూరు 4@gmail.com ద్వారా తెలపవచ్చు.
1: స్టూడియోల సమయం 7:32. మీ ఉత్తరాలు కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ, ఎందుకంటే మరి ఎఫ్ఎం ద్వారా ప్రసారమైనటువంటి ఈ వారంలో మీ ఈ కార్యక్రమాలన్నీ మీకు ఎలా అనిపించాయి, ఏ కార్యక్రమం మీకు బాగా నచ్చింది, మరింత మెరుగ్గా ఉండాలంటే ఎలాంటి కార్యక్రమాలు ఉండాలి అనేటువంటి మీ అభిప్రాయాలతో కూడినటువంటి మాలికే ఈ మీ ఉత్తరాలు. మరి మనకైతే ఉత్తరాలు ఉన్నాయి, ఒక్కోసారి ఉత్తరాలు అన్నీ కూడా చూసేద్దాం. మనకు ముందుగా ఎస్ ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభోదయం. మీ ఉత్తరాలు కార్యక్రమ నిర్వాహకులకు మా నమస్కారాలు. గత వారం మీ ఉత్తరాలు కార్యక్రమం చాలా బాగుంది, సమయం సరిపోలేదు, సమయం పెంచండి అంటూ శ్రోతలు కార్యక్రమాలపై చాలా చక్కగా అభిప్రాయాలు సలహాలు తెలుపుతున్నారు, చాలా సంతోషంగా ఉంది అంటూ మనకు ఈ ఉత్తరాన్ని ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమృత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, ఇంకా కట్ల వారి కుటుంబ సభ్యులు. మరి వీరు ఇంకా ఏం రాస్తున్నారో కూడా చూద్దాం. మన కేంద్రం నుంచి ప్రతిరోజు ఉదయం 5:50 చరిత్ర పుటలు ఈరోజు కార్యక్రమం. ఆ రోజు విశిష్టత, విశేషాలు, ప్రముఖుల పుట్టినరోజు, జయంతి తదితరాలు చక్కగా వివరిస్తూ చక్కటి వ్యాఖ్యానంలో అద్భుతమైన కార్యక్రమం వింటూ ఉన్నాం. అలాగే దేశభక్తి గీతం వినిపిస్తున్నారు, చాలా బాగుంది. అర్చన భక్తి గీతాల్లో భక్తి గీతాలు కూడా బాగున్నాయి. పొలం కబుర్లు కార్యక్రమంలో ప్రస్తుతం సాగులో ఉన్న పంటల గురించి, యాజమాన్య పద్ధతుల గురించి ఉమాదేవి గారు చక్కటి వ్యాఖ్యానంలో చక్కగా వివరిస్తూ అద్భుతమైన కార్యక్రమం రైతులకు మేలు చేస్తుంది, ధన్యవాదాలు అంటూ తెలియజేశారు. అలాగే శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం, స్వరార్చన, లలిత గీతాలు వినిపిస్తున్న పలు అంశాలు, కవితా గానం, లలిత గీతాలు, స్వీయ కవితలు చాలా బాగున్నాయి. సోమవారం ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమంలో అరుదైన బ్లడ్ గ్రూప్, ముంబై బ్లడ్ గ్రూప్ గురించి చాలా చక్కగా వివరించారు. రక్తదానం చేయాలని, చేయటం వల్ల కలిగే ఉపయోగాల గురించి, ఒకరు రక్తదానం చేస్తే ఇద్దరి ప్రాణాలు కాపాడటానికి ఉపయోగపడుతుంది అంటూ చక్కటి గణంలో వివరించారు, వారికి ధన్యవాదాలు. మంగళవారం ఉదయం మనోరంజని శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు కార్యక్రమం చాలా బాగుంది. బుధవారం ఉదయం డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో డాక్టర్ గారితో పరిచయాలు బాగున్నాయి. గురువారం విహారీ యాత్రా సహాయకారి కార్యక్రమం కూడా చాలా బాగుంది. సముద్ర తీర కథలు కార్యక్రమం ఒక్కో వారం ఒక్కో కథ వింటూ ఉన్నాము, సముద్ర తీరంలో ఉన్న అనుభూతి కలుగుతుంది, చక్కటి కార్యక్రమం అందించారు, ధన్యవాదాలు. అలాగే నిన్న సాయంత్రం 5:30 యువతరంగం క్విజ్ కార్యక్రమం చాలా బాగుంది. వనితావాణి స్త్రీల కార్యక్రమంలో

పురుషులు ఫోన్ చేస్తున్నారు. ఓకే, ఉదయం వారే సాయంత్రం మహిళల కార్యక్రమాలు కూడా వాళ్ళు ఫోన్ చేస్తే చాలా బాధాకరం, ఎలా అనేటువంటి సందేహాన్ని వ్యక్తం చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య, సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, ఇంకా కట్ల వారి కుటుంబ సభ్యులు నిజమేనండి. ఎందుకంటే మహిళల కోసం ఒక ప్రత్యేక కార్యక్రమం మనం నిర్వహించేటప్పుడు ఖచ్చితంగా మహిళలు ఫోన్ చేస్తేనే బాగుంటుంది. మరి పురుషులు ఫోన్ చేయడం అనేది వారి విజ్ఞతకి మనం వదిలేయాలి, ఆలోచించాలి కూడా, వాళ్ళు కూడా ఆలోచించాలి. ఎందుకంటే మార్నింగ్ టైంలో మనకి ఎలాగో టైం ఉంటుంది కాబట్టి ఈవినింగ్ టైంలో మహిళలు అన్ని పనులు చేసుకొని వచ్చి ప్రశాంతంగా వారి గడం వారు వింటే వారికి కలిగేటువంటి ఆనందం వేరు. సో వారికి ఆ కార్యక్రమాన్ని ఎలా వదిలేస్తే బాగుంటుంది అన్నది మీ అభిప్రాయం. ఖచ్చితంగా అండి, చాలా బాగుంది మీ అభిప్రాయం. అయితే మరొక వాట్సాప్ సందేశం చూద్దాం. మీ కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. తుమ్మల చెర్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డిపాళెం నుంచి, ధన్యవాదాలు గోపీనాథ్ గారు, మా కార్యక్రమాలు మీకు నచ్చినందుకు. అలాగే మీ అభిప్రాయం కూడా తెలియజేయండి మా కార్యక్రమాలపై. మరింత బాగుండాలంటే ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ఎలాంటి కార్యక్రమాలు ఉంటే బాగుంటుంది అనేది. అలాగే శ్రోతలు ఇప్పుడు ఎవరైతే వింటూ ఉన్నారో వారు కూడా తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. 7901084415 ఇది మన వాట్సాప్ నంబర్. మీరు ఈ వాట్సాప్ నంబర్కు మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయవచ్చు, వాట్సాప్ పంపించవచ్చు. అలాగే ఉత్తరాల ద్వారా కూడా మీరు మా కార్యక్రమంపై అభిప్రాయాలను, అంటే పోస్ట్ కార్డ్ ద్వారా కూడా అభిప్రాయం తెలియజేయవచ్చు. మరి మరొక వాట్సాప్ సందేశాన్ని చూద్దాం. శుభోదయం సింహపురి నెల్లూరు కేంద్రానికి మీ ఉత్తరాలు కార్యక్రమం గురించి పంపుతున్నాం. ఉత్తరం ఏమో నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుంచి కీర్తిరాజ్ కుమార్, సరోజ, సంతోష్, లక్ష్మి, ప్రియ. ప్రతిక్షణం గురువారం ఉదయం సింహపురి కార్యక్రమంలో వృద్ధులైన ప్రతిక్షణం. ఓకే, ప్రతిక్షణం ఎందుకు రాశారు? ఓకే, రైట్. గురువారం ఉదయం సింహపురి కార్యక్రమంలో వృద్ధులైన తల్లిదండ్రుల గురించి, వారి బాగోగురు గురించి శ్రీమతి గీతా భరద్వాజ్ గారి ప్రసంగం, శ్రీమతి అనురాధ గారి కథానిక, అలాగే విహారి కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్రం గోకర్ణం యాత్ర విశేషాలు మరియు సముద్రీయుల కథలు చెప్పిన, అంటే సముద్ర తీర కథలు ఉంటుంది, సముద్ర తీర కథలు చెప్పిన శ్రీమతి మంజులాపారెడ్డి గారికి, శ్రీవత్సర గారికి, స్టేషన్ డైరెక్టర్ నాగేశ్వర గారికి, యువతరం చదువుతున్న వారికి ధన్యవాదాలు అని మరి రాశారు. కీర్తిరాజ్ కుమార్, సంతోష్, సరోజ, లక్ష్మీప్రియ, రైట్ అండి, చాలా మంచి అభిప్రాయాలు రాశారు మీరు, ధన్యవాదాలు మీకు మా కార్యక్రమాలు నచ్చినందుకు. రైట్, మరొక వాట్సాప్ సందేశం. ఎస్వి సుబ్బారెడ్డి పోతిరెడ్డిపాళెం నెల్లూరు నుంచి. నెల్లూరు ఎఫ్ఎం ఈ వారం ప్రసారమైన అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా వెంకటేశ్వర సుప్రభాతం వింటుంటే ఆ ఆనందం చాలా బాగుంటుంది. ఏ యుగంలో కూడా రేడియో ఇంపార్టెంట్ తగ్గలేదు అనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా అండి, నిజంగానే ఏ యుగంలో కూడా, ఏ యుగమైనా, ఎందుకంటే రేడియో కూడా యుగంతో పాటు అప్డేట్ అవుతూ వస్తుంది, కార్యక్రమాలు అప్డేట్ అవుతున్నాయి. ప్రజలకు, ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి ఎలాంటి కార్యక్రమాలు బాగుంటాయో, ఆసక్తికరంగా ఉంటాయో, అటువంటి కార్యక్రమాన్ని డిజైన్ చేస్తూ ముందుకు సాగడం వల్ల ఎప్పటికీ కూడా రేడియోకి ఆ ఇంపార్టెన్స్ తగ్గదనేది నా అభిప్రాయం. ఏకీభవిస్తున్నాను మీ అభిప్రాయంతో. రైట్, మరొక వాట్సాప్ సందేశం. నమస్కారం, మన సింహపురి ఎఫ్ఎం స్టేషన్ డైరెక్టర్ గారికి మంచి కార్యక్రమాలు అందిస్తున్నందుకు శుభాభివందనలు. శుక్రవారం సాయంత్రం 5:30 జీకే చాలా బాగుంది, నాలెడ్జి పెరిగే విధంగా ఉంది, సంతోషం. అందరి కోసం జీవిత సత్యం ఒక మంచి మాట చదవగలరు. ఎస్, తప్పకుండా అండి. తల్లిదండ్రులు చేసిన పుణ్యం పిల్లలకు మంచి జీవితాన్ని ఇస్తుంది, వాళ్ళు చేసిన పాపం మాత్రం కష్టాలు తెచ్చి పెడుతుంది. పిల్లలకు బంగారు ఇవ్వకుండా పర్వాలేదు, కానీ బంగారు భవిష్యత్తు మాత్రం తప్పకుండా ఇవ్వాలి. ఎస్, తప్పకుండా ఇవ్వాలి అని రాశారు. సో పాపం పుణ్యం సంగతి పక్కన పెడితే మాత్రం మీరు అన్నటువంటి ఏదైతే బంగారు భవిష్యత్తు ఉందో, ఖచ్చితంగా బంగారు భవిష్యత్తు పిల్లలకు ఇవ్వాలి. దానికోసం అనుక్షణం మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. ఎవరికైనా కూడా కొన్ని విషయాలు, అంటే 10th తర్వాత ఏం చేయాలి, ఇంటర్ తర్వాత ఏం చేయాలి, డిగ్రీ తర్వాత ఏం చేయాలి, ఏ కోర్సుల్లో మనకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా వచ్చేటువంటి అవకాశం ఉంది, ఇటువంటి వాటి మీద పిల్లలకు అంత నాలెడ్జ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ మనకు ఆ నాలెడ్జ్ ఉండాలి. ఒకవేళ మనకు లేకపోతే మన ఏరియాలో బాగా చదివినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి మన సందేహాలు ఏమైనా ఉన్నా కూడా ఏ కోర్సు ఎలా ఉంటుంది, ఏంటి దాని వివరాలు ఏంటి అని, లేదా మనం ప్రసారం చేసేటువంటి కార్యక్రమాలు ఉంటాయి అటువంటి కార్యక్రమాల ద్వారా కూడా ఈ నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని తల్లి పిల్లలను ఒక మంచి దీంట్లో గైడ్ చేశామంటే మాత్రం ఖచ్చితంగా

బంగారు భవిష్యత్తు ఉంటుంది. అలాగే స్పోర్ట్స్, ఈరోజు స్పోర్ట్స్లో కూడా మంచి ఇది ఉంటే మాత్రం, అంటే ప్రావీణ్యం ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి పిల్లలను స్పోర్ట్స్ వైపు కూడా కొంతమందిని ఆ విధంగా ట్రైన్ చేయాలి. మరి రిజర్వేషన్స్ కూడా ఉంటాయి వాళ్ళకు, ఉద్యోగ అలా కల్పనలో వీళ్ళకంటూ ప్రత్యేకంగా స్థానం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కూడా మనం పిల్లలను ట్రైన్ చేసే విధంగా మనం వాళ్ళ కోసం కొంత సమయాన్ని కేటాయించడం చాలా ఇంపార్టెంటు. అలాగే వాళ్ళ జీవితానికి, అంటే వాళ్ళకు బంగారు భవిష్యత్తు ఇవ్వడం మన బాధ్యత. మంచి మాట మీరైతే రాశారండి. ఈ మాట రాసిన వారు నంద్యాల జిల్లా నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్, రైట్ అండి సర్దార్ గారు, మంచి మాట అయితే రాశారు. ఈరోజు మీ కేంద్రం నుంచి శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వినాం, చాలా బాగుంది అంటూ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల జస్ట్ ఒక లైన్తో తన అభిప్రాయాన్ని తెలియజేశారు, ధన్యవాదాలండి. అలాగే నమస్తే శుభోదయం సింహపురి ఆకాశవాణి, ప్రతిరోజు మీ కార్యక్రమాలు చాలా బాగున్నాయి వింటున్నాం, అద్భుతమైన చక్కటి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న మన ఆత్మీయ రేడియోకు అలాగే నిలయ సిబ్బంది వర్గానికి ధన్యవాదాలు అంటూ సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి అభిప్రాయాన్ని తెలియజేశారు. మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి.

మరొక వాట్సాప్ సందేశాన్ని చూద్దాం. గుడ్ మార్నింగ్, శుభోదయం. నెల్లూరు ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ గారికి శుభాభివందనలు. మీ ఉత్తరాల కార్యక్రమానికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ప్రతిరోజు ప్రసారం చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా బాగున్నాయి. ప్రతిరోజు 9 గంటలకు హలో అభిరుచి పాటలు బాగున్నాయి. 9:30 హరో అభిరుచి ప్రసారం తర్వాత ప్రసారం చేస్తున్నటువంటి వాట్సాప్ అభిరుచి కూడా వింటూ ఉన్నాం. మీ నెల్లూరు కేంద్రం నుంచి ప్రసారమయ్యే కార్యక్రమాలు చాలా చాలా నచ్చుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాలు ఇంకా మంచిగా ప్రసారం చేయండి, మీకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ శ్రోతలు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నవనంది గ్రామం నుంచి శ్రీరామ హమనులు ఫ్యామిలీ కుటుంబ సభ్యులు రేడియో వింటున్నాం. తప్పకుండా మా వాట్సాప్ చదవాలి. ధన్యవాదాలు. తప్పకుండా అండి, ప్రతి ఒక్కరి వాట్సాప్ కూడా చదవడం జరుగుతుంది. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. మరొక వాట్సాప్ సందేశం కూడా చూద్దాం. మీ కార్యక్రమాలు చాలా బాగున్నాయంటూ రాశారు. ఎస్, నెక్స్ట్ వాట్సాప్ సందేశం కూడా చూద్దాం. ఈ వాట్సాప్ సందేశాన్ని మనకు ఎస్ హలో హాయ్ నమస్తే. సింహపురి ఎఫ్ఎం డైరెక్టర్ తమనం నాగేశ్వరరావు గారికి, సింహపురి ఎఫ్ఎం టెక్నీషియన్స్ అందరికీ శుభోదయం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ పాషా కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్. అలాగే సింహపురిలో ప్రతి కార్యక్రమం చాలా బాగుంటుంది. సముద్ర తీర కథలు, విహారీ యాత్ర సహాయకారి, అలాగే ఈ సంగతి మీకు తెలుసా, వనితా వాణి స్త్రీల కార్యక్రమం ప్రత్యేకంగా మాకు నచ్చాయి. డాక్టర్ గారి సలహాలు, చిన్న రిక్వెస్ట్, హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం సమయం 1/2 అవర్ పెంచితే బాగుంటుంది. తప్పకుండా అండి, సమయానుకూలంగా మనం కార్యక్రమాలను డిజైన్ చేయడం జరుగుతుంది. సో సమయం ఉంటే ఖచ్చితంగా పెంచేవాళ్ళమే కదా. అయినా కూడా మీ అభిప్రాయాన్ని మేనేజ్మెంట్కి తెలియజేస్తాం. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ప్రియమైన సింహపురి ఆకాశవాణి శ్రోత షేక్ తబ్లా మస్తాన్ బాషా. తప్పకుండా మస్తాన్ బాషా గారు, మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఖచ్చితంగా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. తప్పకుండా ఉండాలండి, మనం అందరూ బాగుండాలి కదా. అలాగే మరొక వాట్సాప్ సందేశం. మా అభిమాన ఎఫ్ఎం సింహపురి కేంద్రం వారికి శుభోదయం. మాకు ఎంతగానో ఉపయోగపడే కార్యక్రమం డాక్టర్ గారి సలహాలు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గారితో పరిచయం పరిచయకర్త సయ్యద్ ఆవిద్ హుస్సేన్ గారు నా గురించి చక్కటి కార్యక్రమం అందించారు అంటూ వారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది అని తెలియజేశారు. అందరూ జాగ్రత్తగా ఉంటున్నారు, అవగాహన కల్పించారు అని తెలియజేశారు. అలాగే ఈ వాట్సాప్ సందేశాన్ని మనకు పంపించిన వారు మంచిర్యాల నుంచి చంద్రముగిడి పద్మారాణి అక్షర కృప. ఖచ్చితంగా అండి, డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం డిజైన్ చేసింది. శ్రోతలకు అంటే కాలానుగుణంగా వచ్చేటువంటి సీజనల్ డిసీజెస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా డాక్టర్ల సలహాలు సూచనలు అందించడం. ఎందుకంటే వైద్యం పట్ల చాలామంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉంటారు. చిన్నదే కదా, తగ్గిపోతుందిలే అని. అలా కాదండి, మన ఆరోగ్యం మన, ఎందుకంటే కుటుంబ పెద్ద, ప్రధానంగా కుటుంబ పెద్ద కావచ్చు. కుటుంబంలో ఎవరికి ఇబ్బంది అయినా కూడా అది మిగతా వాళ్ళందరికీ కూడా దాని ఎఫెక్ట్ అయితే పడుతుంది. కాబట్టి మన ఆరోగ్యం గురించి మనం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం, పౌష్టికాహారం తీసుకోవడం. మెయిన్గా ఏంటంటే పౌష్టికాహారం, నడక, ఈ రెండే అండి. వ్యాయామం, నడక అంటే వ్యాయామం అనుకోండి, వ్యాయామం, ఈ రెండు అనేది మన జీవితానికి, మన ఆరోగ్యానికి ఒక మంచి చిట్కా. సో ఈ రెండు అలవాటు చేసుకోండి, మంచి పౌష్టికాహారం తీసుకోండి ప్రతిరోజు, అలాగే మంచి నడక, వ్యాయామం అనేది ప్రతిరోజు కనీసం 30 నుంచి 45 నిమిషాలు నడక లేదా వ్యాయామం, ఏదో ఒకటి వ్యాయామం కావచ్చు, చేస్తూ ఉంటే మాత్రం మంచి ఆరోగ్యం ఉంటుంది. మంచి ఆరోగ్యం ఉంటే మనం బాగుంటాం, మనం బాగుంటే మన కుటుంబం బాగుంటుంది. రైట్, మరొక వాట్సాప్ సందేశం చూద్దాం. నమస్కారం సార్, నేను పంపించిన మంచి మాటకు తాత్పర్యం ఎంతో చక్కగా వినిపించారు, ధన్యవాదాలు అంటూ సర్దార్ గారు. సర్దార్ గారు థ్యాంక్ యూ అండి. మరొక వాట్సాప్ సందేశం చూద్దాం. అలాగే మీరందరూ కూడా ఎవరైతే వింటూ ఉన్నారో వారు కూడా మరి అభిప్రాయాలను వెలిపుచ్చుతూ మనకు వాట్సాప్ పంపించండి. ఎస్, మనకు ఈ అభిప్రాయాన్ని పంపించిన వారు రాణిబీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, మున్నా, ఏలూరు నుంచి. మీ ఉత్తరాలు, శ్రోతల అభిప్రాయాలు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎంకు అంటూ మంచి మాట, కోపం, తుఫాను రెండు ఒకటే,
శాంతించిన తర్వాత తెలుస్తుంది ఎంత నష్టం జరిగింది అనేది అంటూ ఒక మంచి మాటని అయితే ముందుగా రాశారు. కరెక్ట్ అండి, ఎందుకంటే అంటారు కదా తన కోపమే తన శత్రువు అని పెద్దలు అంటూ ఉంటారు. సో ఇది అందరికీ తెలిసిందే. అలా ఎవరి కోపం కూడా అంటే మీరు అన్నట్టు శాంతించిన తర్వాతే తెలుస్తుంది కోపం ఎంత నష్టం జరుగుతుందో. ఎప్పుడైనా కూడా ఎవరి మీదైనా మనం ముందుగా ఏదైనా కోపం మీద అరిచేస్తాం, దాని తర్వాత పశ్చాత్తాపడతాం, ఎందుకు అలా ప్రవర్తించకపోయి ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తాం. మంచి మాట చెప్పారు, ఖచ్చితంగా కోపాన్ని నియంత్రణలో పెట్టుకోవాలి మనం. నెక్స్ట్ అభిప్రాయాలు కూడా మన కార్యక్రమాల మీద వారు పంపించున్నారు, ఒకసారి అవి కూడా చూద్దాం. సోమవారం ఉదయం 28వ తేదీ ప్రసారమైనటువంటి అర్చనలు భక్తి గీతాలు విని తరించాం. ఈ సంగతి మీకు తెలుసా శీర్షికన తేనెటీకల గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేశారు. రాణీయుగ పాత్ర గురించి, తేనె వలన కలిగేటువంటి ప్రయోజనాల గురించి కావ్యశ్రీ మేడం గారు ఇన్ని విషయాలు మాకు అందించినందుకు వారికి ధన్యవాదాలు. అలాగే కార్యక్రమ నిర్వాహకులు తమనం నాగేశ్వరరావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనకు వాట్సాప్ పంపించారు. ఇంకా కూడా మన కార్యక్రమాల మీద వారు అభిప్రాయం తెలియజేస్తూ ఉన్నారు. 2/10/2026 శుక్రవారం సాయంత్రం ప్రసారమైనటువంటి యువత రంగంలో జీకే ప్రశ్నలు వేసి మా మెదడుకు బాగా పదును పెట్టిన మేడం గారికి ధన్యవాదాలు. గ్రామదర్శిని శీర్షికన సముద్ర తీర కథలు, మరి రమ్ము దొరికింది రమ్ముని పిలిచింది కథ మాకు బాగా నచ్చింది. రచించిన శ్రీ పుట్లూరు సుబ్రహ్మణ్యం గారికి, గాత్రదానం చేసిన మంజుల పారెడ్డి గారికి, నిర్వహించిన శ్రీ నాగేశ్వరరావు గారికి మా ధన్యవాదాలు అంటూ మనకు వాట్సాప్ సందేశాన్ని పంపించారు. ఈరోజు ఉదయం ప్రసారమైనటువంటి చరిత్ర పుటల్లో ఈరోజు శీర్షికన చక్కటి సమాచారం తెలుసుకున్నాం. అర్చనలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం విని తరించామంటూ రణవీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, మున్నా ఏలూరు నుంచి. అలాగే శనివారం ఉదయం ప్రసారమైనటువంటి సూక్తి సుధులు, పేరాశ పనికిరాదని బ్రహ్మరాసిన రాతను ఎవరూ తప్పించలేరని, ఉదాహరణకు కుండలో నీరును చూడండి, సముద్రంలో ముంచిన బావిలో ముంచిన నీరు వస్తుంది. ఈ విషయమై శ్రీ భద్రుహరి చెప్పిన నీతి పద్యం వినిపించిన శ్రీ పోలవరపు లక్ష్మీ నరసింహ గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి అంటూ వీరు రాయడం జరిగింది. శ్రోతల అభిప్రాయాలను అర్థవంతంగా చదువుతున్నటువంటి ఆబిదుసేన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, ఇది మా డ్యూటీలో భాగమే కాబట్టి తప్పకుండా. మరి కార్యక్రమం నచ్చినందుకు ధన్యవాదాలు. మా కార్యక్రమాలను ఇలాగే ఆదరిస్తూ ఉండండి, ప్రతి కార్యక్రమాన్ని మీరు ఆదరించండి, మీ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండండి, ఇది ఒక బూస్ట్గా మేము భావిస్తూ ఉంటాం. ఎస్, మరొక వాట్సాప్ సందేశం కూడా చూద్దాం.

మీ ఉత్తరాలు స్టేషన్ డైరెక్టర్ గారికి, సిబ్బందికి మా వినమ్రత నమస్కృతులతో ఈ వారం ప్రసారమైనటువంటి మీ మా కార్యక్రమాలపై మా వాట్సాప్ అభిప్రాయాలు సెప్టెంబర్ 28వ తేదీన చరిత్ర పుటల్లో చెరుగని మరువని ముద్ర వేసిన అతి చిన్న ఏళ్ల వయస్కులు భగత్ సింగ్, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆయన సాగించిన స్వాతంత్ర సమర పోరాట ఉద్యమంలో కీలక పాత్ర వహించి తన రచన ప్రసంగాల ద్వారా యువతలో స్వాతంత్ర విప్లవ భావాలను

ఆశ్రయించిన కారణంగా వారికి విధించిన కఠినమైన జైలు శిక్ష అనుభవించి దేశం కోసం తన జీవితాన్ని పణంగా పెట్టినటువంటి స్ఫూర్తి ప్రదాత భగత్ సింగ్. ఆ మహనీయుని త్యాగధన జీవిత చరిత్ర ఎన్నటికీ మరువలేంది. తర్వాత ప్రపంచ నదుల దినోత్సవం. మానవుని జీవన వైవిధ్యంలో అతి ముఖ్యమైనటువంటి నీరు కీలక వ్యవసాయ సాగుకు, ప్రకృతి పర్యావరణానికి, సమస్త జీవకోటి దాహార్తిని తీర్చే నీటి సదుపాయాలు, నదుల అనుసంధానం గురించి ఆబిద్ హుసేన్ గారి చక్కని వ్యాఖ్యానంలో తెలుసుకుందాం. వారికి మా ధన్యవాదాలు. ప్రతిరోజు ప్రత్యేకంగా చరిత్ర పుటల్లో గొప్పవాళ్ళు జన్మించినటువంటి వారి జన్మదిన మరణాలతో పాటు ప్రపంచ ఎన్నో వింతలు, విశేషాలు, ప్రయోజనాలు తెలుసుకుంటూ ఉన్నాం. తదుపరి 30వ తేదీ ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డే, అనువాద దినోత్సవం. ప్రతి వారి వారి ప్రదేశాల యొక్క భాషను అనువాద ప్రక్రియతో సన్నిహిత భావజాల అనుబంధాలను పంచుకుని చక్కటి స్ఫూర్తితో ఇచ్చే సందేశాల యొక్క ప్రత్యేకతను జరుపుకునే దినోత్సవం గురించి కావ్యశ్రీ గారి వ్యాఖ్యానంలో తెలుసుకున్నాము. వారికి కూడా మా ధన్యవాదాలు అంటూ మనకు వాట్సాప్ సందేశాన్ని పంపించారు. తప్పకుండా అండి, మరి కావ్యశ్రీ గారు కూడా వింటూనే ఉంటారు. అలాగే సూక్తి సుధా ప్రవచనంలో సమాజం, కుటుంబం, ధర్మాల్లో తల్లిదండ్రుల పట్ల గౌరవం, వారి సేవా తత్పరత, పుండరీకుడి కథ వృత్తాంతంతో చక్కని సూక్తి ప్రవచనం చాలా బాగుంది. ఎన్నో ఆసక్తికర కార్యక్రమాలను మా సింహపురి రేడియో ప్రసారాల ద్వారా వినిపిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామంటూ భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుంచి ఏనుగంటి నాగేశ్వరరావు, సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపారాణి, చరిత్ నందన్, వేదాంశ్, లింగాల కార్తీక, మోహిత్ సిద్ధార్థ. అనుబంధం అంటే ప్రతిరోజు మాట్లాడుకోవడం కాదు, అవసరమైనప్పుడు ఒక మాటతో నేనున్నాను అని నిలబడ్డం అంటూ ఈరోజు వీరు కూడా ఒక మంచి మాటను రాశారు. కరెక్ట్ అండి, ఎందుకంటే రోజు చాలామంది మనతో కలుస్తూ ఉంటారు, చాలామంది మనతో మాట్లాడుతూ ఉంటారు, కానీ కష్టకాలంలో, అవసరమైనటువంటి సమయంలో మనను ఆదుకునేవాడు మాత్రమే నిజమైన మిత్రుడు. చాలామంది ఈ మాట చెప్తూ ఉంటారు, మనం నిత్య జీవితంలో కూడా చూస్తూ ఉంటాం. మామూలుగా మాటలకైతే ఎంతోమంది వస్తారు, మాట్లాడుతూ ఉంటారు, మనతోడే ఉన్నారు, మనతోనే ఉన్నారు అని మనం అనుకుంటాం, కానీ వారు మనతో ఎప్పుడున్నారు అనేది తెలిసేది మాత్రం కష్టకాలంలోనే. అప్పుడు నిలబడేటువంటి వ్యక్తే నిజంగా మనకు నిజమైనటువంటి ఆప్తుడు, స్నేహితుడు. ఎస్, ధన్యవాదాలు మరి ఏనుగట్టి నాగేశ్వర గారు, మంచి విషయాన్ని ఈరోజు తెలియజేశారు. మరొక ఉత్తరం కూడా చూద్దాం. మీ ఉత్తరాలు కార్యక్రమం ఈరోజు చాలా బాగుంది. హుసేన్ గారికి ధన్యవాదాలు. సముద్ర తీర కథలు కార్యక్రమంలో రమ్ము దొరికింది, రమ్మని పిలిచింది కథ చాలా బాగుంది. ఏ సంగతి మీకు తెలుసా కార్యక్రమంలో తేనెటీగల గురించి చాలా చక్కగా వివరించారు, వారికి ధన్యవాదాలు అంటూ డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం చాలా బాగుంది. నిన్న సాయంత్రం యువతరంగం క్విజ్ కార్యక్రమం కూడా బాగుంది అంటూ హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ మనకు వాట్సాప్ సందేశం ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ధన్యవాదాలండి, కార్యక్రమాలు మీకు నచ్చుతున్నందుకు. అలాగే మరిన్ని కార్యక్రమాలు డిజైన్ చేసేందుకు కూడా, ఎలాంటి కార్యక్రమాలు ఉంటే బాగుంటుందో కూడా మీ విలువైన సలహాలు, సూచనలు పంపిస్తూ ఉండండి. మీ విలువైన సలహాలు, సూచనలు చదివేందుకు మేము ఇప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం. ఇక మన కేంద్రం నుంచి ప్రసారమవుతున్న అన్ని కార్యక్రమాలు సూపర్. డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో డాక్టర్ గారి సలహాలు, సూచనలు చాలా బాగున్నాయి, మరి సంతోషంగా వింటూ ఉంటే సంతోషంగా ఉంది అంటూ రాశారు. సత్తెనపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంధర, శివాన్వి, స్వీటి, రైట్ అండి, ధన్యవాదాలు మీకు నచ్చినందుకు. అలాగే కార్యక్రమంలో ఇచ్చేటువంటి డాక్టర్లు ఇచ్చేటువంటి విలువైన సూచనలు, సలహాలు మనం ఎప్పుడూ పాటిస్తూ ఉండాలి. మరొక వాట్సాప్ సందేశం చూద్దాం.

థాట్స్. మీరు కూడా మంచి మంచి అభిప్రాయాలు కావచ్చు, మీ విలువైన సూక్తులు కావచ్చు, కార్యక్రమాలపై మీరు అభిప్రాయాలు తెలియజేసేటువంటి అవకాశం ఈ కార్యక్రమం ద్వారానే ఉంది కాబట్టి మాకు వాట్సాప్ సందేశాలు పంపిస్తూ ఉండండి. ఏ కార్యక్రమం చూసినా కూడా చాలా బాగుంది. మనోరంజని వారంలో ఎన్ని రోజులు వస్తుంది సార్, ప్రతిరోజు వచ్చేలా ఉంటే బాగుంటుంది అంటూ ప్రకాష్ శ్యామలా మనకు వాట్సాప్ సందేశం పంపించారు. ఇరువాళ్ళు కూడా మనోరంజన వస్తుందండి, ఖచ్చితంగా వినండి. ఇంకా కూడా మనకు వాట్సాప్ సందేశాలు పంపించున్నారు, ఒకసారి అవి కూడా చూద్దాం. ఎస్, హలో గుడ్ మార్నింగ్, సింహపురి ధనలక్ష్మి నగర్ నుంచి జాకిర్ డైరెక్టర్ మరియు మిత్రులకు సోయభిలాషులకు సింహపురి ఎఫ్ఎంలో వచ్చేటువంటి కార్యక్రమాలు చాలా బాగున్నాయి డాక్టర్.

సార్ ఎస్ ఓకే, వీరికి డాక్టర్ గారి సలహాలు అలాగే ఉమాదేవి గారు చేసేటువంటి పొలం కబుర్లు కార్యక్రమం, ఈ సంగతి మీకు తెలుసా? నందిని చైతన్య గారు అందించేటువంటి కార్యక్రమాలు చాలా బాగున్నాయి. గాంధీ జయంతి సందర్భంగా మన ఎఫ్ఎంలో వచ్చినటువంటి ప్రోగ్రాం కూడా చాలా బాగుంది. మన దేశ స్వాతంత్రం కోసం మరియు ఉప్పు సత్యాగ్రహం గురించి చాలా చక్కగా వివరించి మనం ప్రేక్షకులకు తెలియజేసినందుకు సంతోషంగా ఉంది. అందువలన పేరు పేరున అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా రాబోయే రోజుల్లో మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలని కోరుకుంటూ ఉన్నాం అంటూ శ్రోతలు సర్దార్ అలాగే అంటే వీళ్ళ ఫ్రెండ్స్ అనమాట, జాకిర్ గారి ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఎస్ఎంఎస్ సర్దార్ అలాగే మహమ్మద్ రఫీ, అహోబిల వెంకటేశ్వర్లు, కిరాణా కుట్టు సుధాకర్, పుజారి ధనంజయ్, వీరితో పాటు రాంబాబు వీరందరూ కూడా పంపించారండి. ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని మాకు పంపించినందుకు. మరొక వాట్సాప్ సందేశం, కళాకారులకు ఆకాశవాణి వింటున్న అందరికీ ధన్యవాదాలు అంటూ మనకు వాట్సాప్ సందేశం కర్ణాటక రాజ్యం అరగాపుర గ్రామం ఆనూరు తాలూకా నుంచి సి పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ ఎం చెన్నురాజు, పూర్ణిమ, అరుణ్ కుమార్, హెచ్పి ఉచ్చేగౌడ, కెంపం మనకు వాట్సాప్ సందేశాన్ని పంపించారు. ఎస్, మరొక వాట్సాప్ సందేశం కూడా చూద్దాం. అలాగే మీరు కూడా ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయాలంటే 7901084415 ఈ నంబర్కు వాట్సాప్ పంపించాలి. మరి శుభోదయం, నమస్తే అభి గారు అంటూ కార్యక్రమాలు చాలా బాగున్నాయి. మనకు శాంతియుతంగా స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టిన స్వరాజ్య రథానుసారథి, ఏ విధమైన పదవులకు ఆశించని సత్య కోవిధిలోగు గాంధీ మహాత్ముడు వారికి మరి వారి జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ నిరాడంబర జీవితం కొనసాగించిన భారతదేశ రెండవ ప్రధానమంత్రి వర్యులు రైల్వే శాఖ మంత్రి అగు లాల్ బహదూర్ శాస్త్రి గారికి మరి వారి జయంతి సందర్భంగా వారికి నివాళి అంటూ శ్రోతలు బండారు త్రిమూర్తులు గుప్తా మనకు వాట్సాప్ సందేశాన్ని పంపించారు, తూర్పుగోదావరి జిల్లా ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి. రైట్ అండి, మంచి విషయాలు తెలియజేశారు. సో మమ్మల్ని మన కార్యక్రమాలను ప్రజలందరూ కూడా ఎంతో ఆదరిస్తూ ఉన్నారు, మన శ్రోతలందరూ కూడా ఆదరిస్తూ ఉన్నారు. నిత్యం అండి మీకోసం ఏంటంటే మంచి మంచి కార్యక్రమాలు డిజైన్ చేసి తీసుకొస్తూ ఉన్నాం. కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ పరంగా, విజ్ఞాన పరంగా అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలి, అందరూ కూడా ఆదరించే విధంగా ఉండాలి అనేటువంటి ఒక మంచి సంకల్పంతో ప్రతి కార్యక్రమం కూడా పిన్నల నుంచి పెద్దల వరకు అందరికీ ఉపయోగపడే విధంగా మేమైతే కార్యక్రమాలు మరి డిజైన్ చేసి ప్రసారం చేస్తున్నాం. మా కార్యక్రమాలు నచ్చుతున్నందుకు మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మీ ఉత్తరాలు కార్యక్రమం చాలా బాగుంది. ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం విని తరించాం. పొలం కబుర్లు కార్యక్రమంలో పుచ్చసాగు పశువుల్లో పునరుత్పత్తిగా చాలా చక్కగా పునరుత్పత్తిని చాలా చక్కగా వివరించారు. శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం, స్వరార్చన, లలిత గీతం బాగున్నాయి అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని వీరందరూ కూడా మనకు మరి వాట్సాప్ సందేశాన్ని పంపించారు. రైట్, మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలండి మా కార్యక్రమాలు నచ్చుతున్నందుకు. ఇది ఇవాళ మీ ఉత్తరాలు కార్యక్రమం. వచ్చేవారం మళ్ళీ మీ ఉత్తరాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. మా కార్యక్రమాలపై అనుక్షణం మీరు మరి రెగ్యులర్గా వింటూ కార్యక్రమాలపై అభిప్రాయాలు, ఆ కార్యక్రమంలో మరి మీకు నచ్చినటువంటి అంశాల గురించి తెలియజేస్తున్నందుకు అయితే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఇవాళ మీ ఉత్తరాలు కార్యక్రమం. మరి స్టూడియోలో సమయం కూడా ఇప్పుడు 8 గంటలు కావస్తుంది కాబట్టి మరి కాసేపట్లో సమాచార ప్రభాత హిందీలో వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు, 8:30 జిల్లా సమాచార లేఖ విందాం.

0: ఆధునిక అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విజయనగరం జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన అగ్నిమాపక కేంద్రం భవనాన్ని ఆమె ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లు, అత్యాధునిక ఫైర్ పరికరాల పనితీరును పరిశీలించారు. ఇదే కార్యక్రమంలో భాగంగా పూసపాటి రేగ, బొబ్బిలి అగ్నిమాపక కేంద్రాలను కూడా ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేల చేతుల మీదుగా ప్రారంభించగా, శ్రీకాకుళం జిల్లా సోంపేట, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండల్లో నిర్మించిన అగ్నిమాపక కేంద్రాలను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. విజయనగరం జిల్లా జామి మండలం కుమరం గ్రామంలో నిర్వహించిన పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. కుమరం గ్రామంలో 28 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్దికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగానే పల్లె పండుగ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పల్లె పండుగ 3.0 కార్యక్రమం ద్వారా గజపతి నగరం నియోజకవర్గానికి 34 కోట్ల రూపాయల నిధులను కేటాయించామని చెప్పారు. ఉమ్మడి విజయనగరం జిల్లాకు మొత్తంగా 150 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం కేటాయించిందని మంత్రి వెల్లడించారు. గతంలో పల్లె పండుగ 1.0 కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా 120 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ది పనులు చేపట్టామని, పల్లె పండుగ 2.0 కార్యక్రమం ద్వారా 110 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ది కార్యక్రమాలు పూర్తి చేశామని గుర్తు చేశారు. ఇప్పుడు 3.0 ద్వారా మరింత వేగంగా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. హౌస్ హోల్డ్ సర్వే నమోదులో ఎన్యూమరేటర్లు, అధికారులు తీవ్ర అలసత్వం వహించడంపై జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2011 జనాభా లెక్కలతో పోలిస్తే గత 15 ఏళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో వసతులు మెరుగుపడినప్పటికీ సర్వే లాగిన్లో పలుచోట్ల పాఠశాలలు, విద్యుత్ సరఫరా, బస్సు సౌకర్యాలు, ఇళ్ల సంఖ్య తప్పుగా నమోదు చేయడంపై క్షేత్రస్థాయి అధికారులను మందలించారు. నిర్లక్ష్యం వహించిన విఆర్ఓలు, విలేజ్ సర్వేయర్లకు షోకాజ్ నోటీసులు, ఛార్జ్ మెమోలు జారీ చేయాలని సూచించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ రోణంకి గోపాలకృష్ణ క్షేత్రస్థాయిలో పర్యటించారు. గజపతి నగరం, విజయనగరం నియోజకవర్గాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. జిల్లాలో సర్ ప్రక్రియను నిర్ణీత గడువు కంటే ముందుగానే అత్యంత పారదర్శకంగా, విజయవంతంగా పూర్తి చేశారని యంత్రాంగాన్ని అభినందించారు. జిల్లా సాంస్కృతిక, చారిత్రక, కళా, సాహిత్య వైభవాన్ని చాటిచెప్పేలా 25-26 తేదీల్లో విజయనగరం ఉత్సవాలు 2026ను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని పురస్కరించుకుని సిరిమాను సంబరానికి 2 రోజుల ముందు విజయనగరం ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. దీనిలో భాగంగా పట్టణంలోని 11 వేదికల్లో 2 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, కళా ప్రదర్శనలు, సైన్స్ ఫెయిర్, ఫుడ్ ఫెస్టివల్, సంగీత నృత్య సాహితీ కార్యక్రమాలు, జానపద కళా ప్రదర్శనలు వంటివి నిర్వహించనున్నారు. ఉత్సవాల నిర్వహణకు జిల్లా స్థాయి కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు వివిధ వేదికలకు ప్రత్యేక ఇన్ఛార్జి అధికారులను నియమిస్తూ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో ఎన్నడూ వెనుకంజ వేయవద్దని శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా కానిస్టేబుళ్లకు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. విజయనగరం పోలీస్ శిక్షణ కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న 473 మంది 2025-26 బ్యాచ్ మహిళా కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ కళాశాల మైదానంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి వంగలపూడి అనిత మహిళా కానిస్టేబుళ్లలో స్ఫూర్తిని నింపారు. తొలుత వారి నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. శిక్షణలో మెరుగైన ప్రతిభను కనబరిచిన క్యాడెట్స్ కు జ్ఞాపికలను అందజేశారు. పీటీసీలో కొత్తగా నిర్మించిన కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా కానిస్టేబుళ్లు ఈ సందర్భంగా సామూహికంగా ప్రమాణ స్వీకారం చేశారు. క్యాడెట్స్ తో, వారి తల్లిదండ్రులతో మంత్రి మమేకమై మాట్లాడారు. మరింతవరకు విజయనగరం జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన కెఎన్ రామకృష్ణ, విజయనగరం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం స్టూడియోలో సమయం 8 గంటలు దాటి 35 నిమిషాలు. మరి ఇప్పుడు విందాం మనోరంజనీ కార్యక్రమం.

మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం

0: మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని.
1: మనోరంజని ఈ కార్యక్రమానికి మీరు కూడా మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటలు ఈ కార్యక్రమంలో వినాలి అంటే మనోరంజని కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆల్ ఇండియా రేడియో పొదలకు రోడ్ తెలుగంగ కారణి నెల్లూరు. మరి ఈ అడ్రస్పై మీరు పోస్ట్ కార్డ్ పంపిస్తే మీరు కోరినటువంటి పాటలు ఈ కార్యక్రమంలో విని ఆనందించవచ్చు. మరెందుకు ఆలస్యం? మీరు మరి అంటే ఈ కార్యక్రమం మనకు శనివారం, శుక్రవారం, ఆదివారం, మంగళవారం ప్రసారమవుతుంది. ఈ 4 రోజుల్లో వినాలంటే మాత్రం మనం పోస్ట్ కార్డ్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ముందుగా మనకు వచ్చినటువంటి పోస్ట్ కార్డులు ఒకసారి చూస్తే, చిన్నరాయుడు ఈ చిత్రం నుంచి నిండు ఆకాశమంత మనసున్న రాముడయ్య ఈ పాట వినిపించండి అంటూ కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి విలేజ్ నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వీరు మనకు పోస్ట్ కార్డ్ పంపించారు. మరి వీరు కోరినటువంటి పాట ఇప్పుడు విందాం.
2: నిండు ఆకాశమంత మనసు ఉంద రాజువయ్యా, పండు వెన్నెల లాంటి చల్లని చూ

మరో ఉత్తరం చూద్దాం. మంచి మనుషులు చిత్రం నుంచి విను నా మాట పాట వినిపించింది అంటూ చిలుక నారాయణ, అనసూయ, యమున, మదనపల్లి నిజామాబాద్ నుంచి మనకు ఉత్తరం పంపించారు. మరి వీరు కోరినటువంటి ఈ పాట ఇప్పుడు విందాం.

మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది, మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని.

0: మీరెక్కడి నుంచే నా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం. స్టూడియోలో సమయం 8 గంటలు దాటి 47 నిమిషాలు. మనోరంజని కార్యక్రమంలో మరో ఉత్తరాన్ని చూద్దాం. భద్రాద్రి కోతగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, సుప్రియ, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయ వీరందరూ కూడా జస్టిస్ చౌదరి చిత్రంలో నీ తొలిచూపులోనే పాట వినిపించండి అంటూ మనకు ఉత్తరాన్ని పంపించారు. మరి వీరు కోరినటువంటి ఈ పాట ఇప్పుడు విందాం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
1: సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం స్టూడియోలో సమయం 8:54. శ్రోతలు మనోరంజనే కార్యక్రమం వింటూ ఉన్నారు. మరి మనోరంజనే కార్యక్రమం మీరు కూడా పాటలు ఈ కార్యక్రమంలో వినాలి అంటే మనోరంజనే కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి తెలుగు కాలనీ నెల్లూరు ఈ అడ్రస్పై మీరు పోస్ట్ కార్డ్ పంపించాల్సి ఉంటుంది. సో మీ పేరు అలాగే చిరునామా, పాట కోరినటువంటి శ్రోతల పేర్లు, దీంతోపాటు ఏ చిత్రం నుంచి పాట కావాలి ఏంటి అనేటువంటి డీటెయిల్స్ కూడా ఏ పాట కావాలి పంపిస్తే మన ఈ కార్యక్రమంలో మీరు కొన్నటువంటి పాటను వినేటువంటి అవకాశం ఉంటుంది. మరెందుకు ఆలస్యం, ఈరోజు నుంచి మీరు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యంలో ఇవ్వండి. ఈ కార్యక్రమం మనకు శనివారం అలాగే ఆదివారం, మంగళవారం వస్తుంది, శుక్రవారం వస్తుంది. సో ఈ రోజులు మీరు పంపించి మీరు కొన్నటువంటి పాటలు విని ఆనందించవచ్చు. మనకు మరొక ఉత్తరం వచ్చింది. నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుంచి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్ వీరందరూ కూడా 16 ఏళ్ల వయసు చిత్రం నుంచి పాట వినిపించండి, సిరిమల్లె పువ్వు పాట వినిపించండి అంటూ కోరుతూ ఉన్నారు. మరి వీరు కోరినటువంటి ఈ పాట ఇప్పుడు మీ అందరి కోసం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 9 గంటలు. మీరందరూ ఎంతగానో ఎదురు చూసేటువంటి హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ముందుగా తొలి శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి అండి.
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏ సినిమా నుంచి ఏ పాట విందామంటారు?
1: ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకీర్ సార్. ముందుగా మన గౌరవనీయులైన తమనం నాగేశ్వరరావు గారికి, మా ఆబిద్ హుసేన్ గారికి, నరసింహప్రసాద్ గారికి, ఆర్జేలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్.
0: ఎందుకండి?
1: కార్యక్రమాలు అంటే చేస్తున్నారు సార్.
0: థ్యాంక్ యూ వెరీ మచ్. మీ
1: కార్యక్రమాలు, ఆ కార్యక్రమాలు వింటా ఉంటే అసలు అన్నం కూడా బళ్ళేది సార్. ఇంటే చాలు,
0: అన్నం అయితే తినండి.
1: అంత బాగా మీ వాయిస్ అయితే నిజంగా సార్, అట్లా చెప్తున్నాను కాదు, అంత ఇష్టం సార్ మాకు మీరన్నా, మీ వాయిస్ అన్నా, మీరు చేసే కార్యక్రమాలన్నా.
0: థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ఏ చిత్రం నుంచి ఏ పాట విందామంటారు
1: సార్? ఈరోజు విచిత్ర సోదరుల నుంచి నన్ను తలచి నమ్ముకున్న చిత్రమే.
0: నిన్ను తలచి ఓకే, అందరికోసం తప్పకుండా మంచి పాట అయితే కోరారు. మీ అభిమానం ఇలాగే కొనసాగించండి. అలాగే మీరు కోరినటువంటి పాట అయితే వచ్చేసింది. ధన్యవాదాలు అండి, వినిపిస్తున్నాను.

0: చక్కటి పాట విన్నాం కదా, మరో శ్రోతను పలకరిద్దాం. మీరు కూడా ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటలు వినాలి అంటే 0861233311 లేదా 0861233312 మరొకసారి ఫోన్ నంబర్లు తెలియజేస్తాను, 0861233311 లేదా 102 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీరు కొన్ని పాటలు విని ఆనందించవచ్చు. మరెందుకు ఆలస్యం, మరో శ్రోతతో మాట్లాడిద్దాం. హలో అభిరుచి అండి.
1: నమస్తే సార్.
0: నమస్తే. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏ పాట వినిపించమంటారు?
1: బాగున్నారు సార్ మీరు?
0: బాగున్నానండి, బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను సార్.
0: మీ పేరు చెప్పలేదు. తుమ్మల చెల్ల గోపీనాథ్ గారు. చెప్పండి గోపీనాథ్ గారు, ఏ పాట విందామంటారు?
1: శృతిలయలు సినిమాలో.
0: శృతిలయలు సినిమాలో
1: తెల్లవార భీమ స్వామి అనే పాట సార్.
0: తప్పకుండా అండి, విందామండి.
1: విన్నాం సార్. థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ అండి.

0: அக்டோபர் 2nd சிரஞ்சீவி காரு சிரஞ்சீவி ஸ்டேட் பேங்க் ஹை பேங்க் ஸ்டார்டிங் 29 இயர்ஸ் சந்தர்ப்பங்கள் கங்க்ராச்சுலேஷன்ஸ் தெலுங்கு அபிமான மந்திரம்கி.
1: ఓకే అండి, ఓకే అండి, మీరు కోరిన పాట అయితే సిద్ధంగా ఉంది.
0: థ్యాంక్ యూ సార్.
1: రైట్ అండి, ధన్యవాదాలు అండి. మీరు కొన్ని పాట విందామండి.

0: ప్రయాణికులకు ముఖ్య గమనిక. ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
1: ఆర్బీఐ అంటుంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
2: శ్రోతలు హలో అభిరుచి వింటున్నారు, మరో శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి అండి. హలో హలో నమస్తే అండి, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో హలో నమస్తే నమస్తే అండి నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో, ఏ పాట కావాలండి?
3: పాండురంగ మహత్యంలో జయ కృష్ణ ముకుంద మురారి సార్, ఈ పాట వచ్చి అల్లుడు డాక్టర్ చంద్రరాజు, శ్రీ పూర్ణచంద్ర తేజస్వి, హెచ్చిగూడ కెంపమ్మ, రూపమ్మ, పూర్ణిమ, చిన్న తిరుపతి ప్రకాష్, వెంకటేష్, నమస్తే సుబ్రమణి, మా అందరికి ఈ పాట.
2: రైట్ అండి, రైట్ అండి. మీరు కొన్ని పాట
3: సార్, నాకే ఓ సంవత్సరం నుంచి మా దేశం ఇస్తా.
2: రైట్ రైట్ అండి, తప్పకుండా అండి, ధన్యవాదాలు. ఈసారి కలిసినందుకైతే హ్యాపీగా ఫీల్ అవుతూ మీరు మీ ఆనందం అయితే కనబడుతుంది. సో థ్యాంక్ యూ అండి. మీ ఆనందం

కనబడుతోంది, వినిపిస్తానండి వినిపిస్తానండి, ఖచ్చితంగా వినిపిస్తాను. చాలా రోజుల తర్వాత కలిసినప్పుడు ఆనందం అలాగే ఉంటుంది మరి. సో మీరు కోరిన పాట పాండురంగ మహత్యం నుంచి విందామండి.

చూపితివట నీ నోటను బాపురే పదునాలుగు భువన భాండముల ఆ రూపము గనిన యశోదకు తాపమున సీంచి జన్మధన్యతగా చిన్న

0: హలో అభిరుచి కార్యక్రమంలో మరో శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి అండి. హలో
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏ సినిమా నుంచి ఏ పాట విందామంటారు?
1: చౌటపాలెం.
0: చౌటపాలెం నుంచి మీ పేరు?
1: నా పేరు ప్రసాద్.
0: ప్రసాద్?
1: చౌటపాలెం.
0: ప్రసాద్ గారు, ఏ పాట విందామంటారు? ఏదండి, అన్నమయ్యనా? ఓకే, అన్నమయ్య నుంచి ఈ పాట కావాలి మీకు. అన్నమయ్య నుంచి ఏ పాట విందామంటారు? రైట్, మీరు కొన్ని పాట అయితే అందుబాటులో ఉందండి, ప్లే చేస్తున్నాను, విందామా అండి?
1: ఓకే,
0: థ్యాంక్ యూ. మరి శ్రోత కోరినటువంటి అన్నమయ్య చిత్రం నుంచి పాట విందాం.

0: ఇంతవరకు శ్రోతలు ఫోన్ ద్వారా కొన్న సినీ గీతాలు హలో అభిరుచిలో విన్నారు.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 9:32. మరి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరేటువంటి హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ, మీరు కూడా ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటలు వినాలి అంటే 7901084415 ఈ నెంబర్కు వాట్సాప్ పంపించి మీరు కోరిన పాటలు విని ఆనందించవచ్చు. మరెందుకు ఆలస్యం, వెంటనే వాట్సాప్లో అయితే పెట్టేసేయండి. మనకు ఆల్రెడీ వాట్సాప్లు ఉన్నాయి, ఒకసారి అవైతే చూద్దాం. ఓ పాపాలాలి చిత్రం నుంచి మాటేరాని చిన్నదాని పాట మాకోసం వినిపించండి అంటూ, కోనసీమ జిల్లా మోరిపురం నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని ఇతర కుటుంబ సభ్యులు మనకు వాట్సాప్ పంపించారు. వీరితో పాటు శ్రోతలు, ఎస్, హైదరాబాద్ వనస్థలీపురం నుంచి దోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయి కృప, హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక, బాలు, వినయ్ కుమార్ శ్రోతలు, పుట్టపాక నుంచి భవానీ, వెంకట్, మిథున్, మహాదేవ్ రైట్ వీరితో పాటు, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, ఆబిద, ఆయుష వీరందరి కోసం ఇప్పుడైతే మనం ఓ పాపారాలి చిత్రం నుంచి ఈ పాట విందాం.

మరికొన్ని వాట్సాప్ సందేశాలు చూద్దాం. బంగారాజు చిత్రం నుంచి మా కోసం నా కోసం పాట వినిపించండి అంటూ శ్రోతలు హబీబుల్లా కడివేడి నుంచి, అలీనా షారిక్ కోవూర్ నుంచి, అలాగే హితేంద్ర దాస్ అస్సాం నుంచి, శ్రోతలు రాజేష్ ఖన్నా, చిన్న, అనిత, సునీత, భాను, అమిత్, రాహుల్, అమ్మి కొత్తగూడెం డిస్టిక్ నుంచి, శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ నుంచి, పరశురాములు, పద్మ, రేణుక, దేవి, రవి, రేష్మ, రేష్వన్, రియాన్, లక్కీ వీరందరూ కూడా కోరుతున్నారు. వీరందరూ కోరినటువంటి ఈ బంగారాజు చిత్రం పాట ఇప్పుడు విందాం.

మరికొన్ని వాట్సాప్ సందేశాలు చూద్దాం. నెల్లూరు సంతపేట నుంచి తిరుమల శెట్టి రమాదేవి గారు కోరుకుంటున్నారు. మనశంకర వరప్రసాద్ చిత్రం నుంచి ఒక మంచి పాట వినిపించండి అంటూ మరికొన్ని వాట్సాప్ సందేశాలు కూడా చూద్దాం. మరి డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో డాక్టర్ గారితో పరిచయం కార్యక్రమం చాలా బాగుంది అని రాస్తూ, మా కోసం మేజర్ చంద్రకాంత్ చిత్రం నుంచి ఒక మంచి పాట వినిపించండి అంటూ మంచిర్యాల నుంచి చంద్రముగులి, పద్మారాణి, అక్షర మనకు వాట్సాప్ పంపించారు. వీరితో పాటు శ్రోతలు మనకు ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, శ్రోతలు సంజయ్, స్వాతి, భరత్ అండ్ ఫ్రెండ్స్ బెంగళూరు నుంచి, శ్రోతలు జయలక్ష్మి బెంగళూరు నుంచి, వీరితో పాటు సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, శ్రోతలు తబలా మస్తాన్ నెల్లూరు బుచ్చిరెడ్డిపాడెం నుంచి, శ్రోతలు రామకృష్ణ, విఘ్నేష్ విద్వాన్ మహబూబ్ నగర్ నుంచి, అలాగే పులిపాటి వెంకటేష్ కూడా, శ్రోతలు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్, శ్రోతలు చీర్లవంచ రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ నుంచి పరశురాములు, పద్మ, రేణుక, దేవి, రవి, రేష్మ, రేష్వన్, రియాన్స్, లక్కీ. సో వీరందరి కోసం మనశంకర వరప్రసాద్ చిత్రం నుంచి పాట విందాం. అలాగే శ్రోతలు ఒకసారి వాట్సాప్ పంపించాక మళ్ళీ పంపించొద్దండి. అలా పంపించినప్పుడు ఒకటి రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది, రెండు అది మళ్ళీ ముందుకెళ్తుందనమాట. సో మీ మెసేజ్ లేట్గా వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఒకసారి మీరు మెసేజ్ పంపించాక పాట కోసం వెయిట్ చేయండి, సో పాట వస్తుంది. అలాగే పంపించేవాళ్ళు కూడా మెసేజ్ మీ పేరు, అలాగే మీరు కోరుకున్నటువంటి చిత్రం పేరు, పాట పేరు క్లియర్గా రాసి ఏ ఊరు నుంచి రాస్తున్నారో పంపించండి. ఒక ఫార్మాట్ ప్రకారం అయితే బాగుంటుంది. మిగతా ఏ విషయాలు ఉన్నా కూడా ఇబ్బంది లేకుండా సేమ్ ఫార్మాట్లో పంపిస్తే మనం చదవడానికి కూడా సులువుగా ఉంటుందని తెలియజేస్తూ, మీరు కోరినటువంటి మనశంకర వరప్రసాద్ చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్, శ్వేతామోహన్ అర్పించిన గీతం ఇప్పుడు విందాం.

0: అలో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: మరికొన్ని వాట్సాప్ సందేశాలు ఉన్నాయి. విక్కీ దాత, ఈ చిత్రం నుంచి ఓ బేబీ నీ బీద బెంగపట్ట అనేటువంటి పాట మాకోసం వినిపించండి అంటూ దస్తగిరి, సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూర్ కడప నుంచి శ్రోతలు. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్. చిత్తూరు జిల్లా పూతలపట్టు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి పూజ, ప్రత్యూష, దిలీప్, హన్విత. శ్రోతలు సోమనాథం, జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, ప్రసన్న, ఓబులేశు, తాటిపత్తి గ్రామ చేనేత కార్మికులందరి కోసం అంటూ మనకు పంపించారు. వీరితో పాటు శ్రోతలు మనకు ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, గొల్లపూడి జగదీష్, గొల్లపూడి రేవతి, రేష్వంత్ బాబు, నాగ భాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి, వీరందరూ కూడా మనకు వచ్చేసి మనకు బహుదూర బాటసారి చిత్రం నుంచి పాట వినిపించమని కోరుతూ ఉన్నారు. అవకాశాన్ని బట్టి వినిపిస్తాను గుప్తా గారు, చూస్తాం. బుద్ధిమంతుడు చిత్రం నుంచి ఒక పాట అంటూ శ్రోతలు, ఎస్, ఎక్కడి నుంచి, బుచ్చి సింహపురి వారికి, ఓకే, పేరు ఎక్కడ రాశారు మీరు, రైట్. సో దయచేసి పేర్లు అయితే రాయండి, మీ డీటెయిల్స్ అయితే పాట పేర్లు రాస్తూ ఉన్నారు కానీ కొంతమంది పేర్లు రాయటం లేదు. సో ఖచ్చితంగా పేర్లు అయితే రాయండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకి, రాజు. శ్రోతలు నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనూష, డేనియల్, ఎలీషా, ఎనూషు, రైట్. వీటితో పాటు ఓకే, మరి అంతే. సో మొత్తానికి ప్రస్తుతానికి ఉండేటువంటి వాట్సాప్ సందేశాలన్నీ చూడటం జరిగింది. ఇప్పుడు ఇదే మనం వికీదాద చిత్రం నుంచి మను జానకి బృందం ఆలపించిన గీతం విందాం.

మరికొన్ని వాట్సాప్ సందేశాలను ఒకసారి చూద్దాం. ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి, సోనిక, హరికిషన్ జీ, లక్ష్మీ వర్మ, లడ్డు బాబా, మూసాపేట నరేష్, గ్రామ ప్రజలు వీరందరూ కూడా హిట్లర్ చిత్రం నుంచి నడక పాట వినిపించండి

కోరుతున్నారు. ఓకే, నడక కలిసిన పాట అయితే ఉంటుంది, ఆ పాట వినిపించమని కోరుతున్నారు. తప్పకుండా అండి, ఎస్పి బాలు గారు ఆలోపించినటువంటి ఆ పాట అయితే తప్పకుండా వినిపిస్తాను. నెక్స్ట్ సీతాపైనం చిత్రం నుంచి ఒక పాట వినిపించింది అంటూ, కరీంనగర్ జిల్లా అమన్గుర్తి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశం, గంగాధర, శ్రీనివాస్, శివకుడి, శేఖర్, మేము కూడా పాటలు వింటూ ఉన్నాం, ఖచ్చితంగా అందరూ వింటూ ఉంటారు కదండి. ధన్యవాదాలు అండి ఆదరిస్తున్నందుకు మరి లక్ష్మీనారాయణ గారు. సో రెగ్యులర్ మేము కూడా మీ వాట్సాప్లో చూస్తూ ఉంటాం. వీరితో పాటు శ్రోతలు మనకు గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి కే పెద్ద నరసింహ, పద్మబాయ్, శ్రీవాణి, జగదీష్, శివరాణి వీరు ఒక మంచి పాట మా కోసం వినిపించండి అంటూ కోరుతున్నారు. వీరితో పాటు శ్రోతలు మనకు బుచ్చి నుంచి బాలు ఒక మంచి పాట మా కోసం వినిపించండి అంటూ కోరుతున్నారు. మీరందరి కోసం హిట్లర్ చిత్రం నుంచి పాట విందాం.

ఇంతవరకు శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరినటువంటి సినీ గీతాలు హలో అభిరుచి కార్యక్రమంలో విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం దుబాయ్ నుంచి బయలుదేరిన ఓ విమానంలో జరిగిన భద్రతా ఘటన అంతర్జాతీయంగా కలకలం రేపింది. దుబాయ్ నుంచి ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ నగరానికి బుధవారం బయలుదేరిన ఫ్లై దుబాయ్ విమానం FZ-1073 గాల్లో ఉండగా కాక్పిట్లో ఇద్దరు పైలట్ల మధ్య తీవ్ర వాగ్వాదం ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో కో పైలట్ అనుమానాస్పద రీతిలో విమానాన్ని నేలకూల్చేందుకు ప్రయత్నించాడు. అంతేకాకుండా ప్రధాన పైలట్గా ఉన్న భారత్కు చెందిన కెప్టెన్ స్మిత్ మచర్పై కత్తితో దాడి చేశాడు. ఆ సమయంలో విమానంలో మొత్తం 182 మంది ఉన్నారని, వీరిలో 174 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నట్లు సౌదీ అరేబియా అధికారులు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం కో పైలట్ ప్రధాన పైలట్పై దాడి చేయడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. ఈ ఘటన సమయంలో విమానం కొద్దిసేపట్లోనే సుమారు 34,000 అడుగుల నుంచి 16,000 అడుగుల ప్రాంతానికి వేగంగా దిగింది. ఈ ఆకస్మిక పరిణామంతో ప్రయాణికులందరూ తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన భారతీయ కెప్టెన్ స్మిత్ మచర్ పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉన్నప్పటికీ విమానాన్ని రక్షించేందుకు ప్రయత్నించాడు. తనకు స్పృహాశక్తి తగ్గుతున్న సమయంలో విమాన కాక్పిట్ తలుపును తెరవగలగడంతో ప్రయాణికులు, విమానంలో ఉన్న ఇతర సిబ్బంది లోపలికి వెళ్లే అవకాశం లభించింది. ఆ సమయంలో కొంతమంది ప్రయాణికులు కాక్పిట్లోకి వెళ్లి దాడి చేసిన కో పైలట్ను అదుపులోకి తీసుకున్నారు. విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు ఆఫ్ డ్యూటీ పైలట్లు విమానాన్ని తమ నియంత్రణలోకి తీసుకుని ఇజ్రాయెల్కు తీసుకెళ్లకుండా సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయానికి మళ్లించి విమానాన్ని సురక్షితంగా అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానం ల్యాండింగ్ అనంతరం పైలట్లిద్దరినీ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మిగిలిన సిబ్బంది ప్రయాణికులకు అవసరమైన సహాయం అందించారు. అనంతరం ప్రయాణికులందరినీ మరో ఫ్లై దుబాయ్ విమానంలో టెల్ అవీవ్ నగరానికి పంపించారు. ఈ ఘటనపై సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇజ్రాయెల్ దేశాలకు చెందిన సంస్థలు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాయి. సౌదీ ప్రాథమిక దర్యాప్తు ఇప్పటికే ప్రధాన పైలట్పై కో పైలట్ దాడి చేసినట్లు పేర్కొంది. అయితే ఈ దాడికి గల కారణం, కో పైలట్ ఉద్దేశం విమాన నియంత్రణను స్వాధీనం చేసుకోవాలన్న ప్రయత్నం జరిగిందా, ఏదైనా ఉగ్రవాద సంబంధం ఉందా వంటి అంశాలపై తుది నిర్ధారణ ఇంకా రావాల్సి ఉంది. ఓవైపు కత్తిపోట్లకు గురైన భారత్ పైలట్ మాత్రం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అసాధారణ ధైర్య సాహసాలను ప్రదర్శించి 174 మంది ప్రయాణికుల ప్రాణాలను రక్షించి పెను ప్రమాదాన్ని తప్పించాడని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు భారతీయ పైలట్ ధైర్య సాహసాలను కొనియాడారు.
2: Happened is a tremendous act of heroism that prevented another 9/11 act of heroism. Happened is a tremendous act of heroism that prevented another 9/11 style crash of an entire airplane. What we know is that this plane that was heading from Dubai to Israel, as they approached Israel, one of the co-pilots stabbed or hit with an axe the other pilot, an Indian pilot, the pilot that was hit, bleeding profusely, fighting for his life, managed to unlock the pilot's door, but the plane was going into a nosedive. When they heard the screaming, a passenger, an Israeli passenger, sitting in row 18, rushed to the cockpit, trying to open it. When the plane started to nosedive, he was thrown aside in that area where the stewards are, the flight attendants are.
1: ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఘటనపై స్పందిస్తూ విమానాన్ని కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచర్ ను హీరోగా అభివర్ణించారు. విమాన కో పైలట్ ఉద్దేశం ఏమిటన్నది దర్యాప్తులో తేలాల్సి ఉందని, అతను ఉగ్రవాది లేదా మానసికంగా అస్థిరమైన వ్యక్తి అయి ఉండొచ్చని ట్రంప్ వ్యాఖ్యానించారు.
3: At length about this event, and it seems as though the co-pilot was perhaps a terrorist or perhaps a wet job, and he stabbed the pilot. The pilot was in very bad shape, and I guess he still is in very bad shape, but he had the sense to, amazing, to, in a way he was a hero, to open the door. You know, those doors are solid steel, you can't get them open from outside.
1: ఫ్లై దుబాయ్ విమాన ఘటనలో ప్రాణాలకు తెగించి పోరాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచర్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఫోన్లో మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రమాద సమయంలో కెప్టెన్ స్మిత్ మచర్ చూపిన ధైర్యం, సమయస్ఫూర్తి, సంయమనాన్ని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ప్రాణాలను పణంగా పెట్టి ఇతరుల్ని కాపాడేందుకు భారతీయులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అమెరికా ఇరాన్ మధ్యవర్తుల ద్వారా పరోక్ష చర్చలకు అవకాశం ఏర్పడింది. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ, అమెరికా ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జార్డ్ కుష్నర్లు మధ్యవర్తుల ద్వారా సంప్రదింపులు జరిపారు. ఇరాన్ తరపున హార్మోన్ జలసంధిని తెరవడం, ప్రాంతీయ ఘర్షణలను తగ్గించడం, అణ్వాయుధాల తయారీ అంశంపై చర్చలను ముందుకు తీసుకువెళ్లడం వంటి అంశాలను ప్రతిపాదించారు. అయితే హార్మో జలసంధి సంక్షోభం ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఖతార్ మధ్యవర్తుల ద్వారా అమెరికాతో ఇరాన్ మరోసారి పరోక్ష చర్చలు జరిపిందని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ పేర్కొన్నారు. న్యూయార్క్లో జరిగిన ఈ చర్చలకు సంబంధించి అమెరికా స్పందన కోసం వేచి చూస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే సమాధానం రావచ్చని తాను ఆశిస్తున్నానని చెప్పారు. అయితే ఇరాన్తో యుద్దం, హార్మో జలసంధి గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ తమ ఎదుట లొంగిపోతుందని వ్యాఖ్యానించారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈ వారం రోజుల్లో హార్మో జలసంధి నుంచి అమెరికా ఎక్కువ చమురును వెలికి తీసిందని చెప్పారు. ప్రముఖ టెక్ కంపెనీల ఎగ్జిక్యూటివ్లతో మీటింగ్ అనంతరం వైట్హౌస్లో ట్రంప్

0: మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక మరోవైపు అమెరికా ఇరాన్పై ఆర్థిక యుద్ధాన్ని పెంచుతూ వస్తోంది. ఇరాన్ సైన్యానికి ఆయుధాలు కొనుగోలు చేసి పెడుతున్నారనే ఆరోపణలపై ఇరాన్ హాంకాంగ్ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న 10 సంస్థలు వ్యక్తులపై కఠిన ఆంక్షలకు ఉపక్రమించింది. ఇరాన్ రక్షణ వ్యవస్థలను దెబ్బతీయడంతో పాటు ఆయుధ సంపత్తిని పునర్నిర్మించుకునే సామర్థ్యాన్ని మరింత క్షీణింపచేయాలన్నదే తమ ఉద్దేశమని అమెరికా తెలిపింది. ఇక ఇరాన్ విమానయాన రంగంపై అమెరికా విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా ఆ దేశం అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ఐసీఏఓకు అధికారికంగా ఫిర్యాదు చేసింది. నిలిపివేసిన విమాన మార్గాలను తిరిగి పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా ఇరాన్ ఈ ఫిర్యాదును దాఖలు చేసింది. గతంలో అందుబాటులో ఉన్న విమాన మార్గాలను తిరిగి ప్రారంభించేందుకు అడ్డంకులను తొలగించడానికి తమకు అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన మార్గాలను ఇరాన్ ఉపయోగిస్తోందని ఇరాన్ పౌర విమానయాన సంస్థ అధిపతి అబూజర్ షిరౌడి తెలిపారు. రష్యా యుక్రెయిన్ యుద్దం ఈ వారం కూడా అంతర్జాతీయ అంశాల్లో ప్రధానంగా నిలిచింది. యుక్రెయిన్లోని కీవ్, జపోరిజియా, ఒడెసా, సుమి, కార్కివ్ తదితర ప్రాంతాలపై రష్యా క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. కొన్ని ప్రాంతాల్లో నివాస కార్యాలయ భవనాలు దెబ్బతున్నాయి. అదే సమయంలో యుక్రెయిన్ కూడా రష్యా భూభాగంలోని చమురు శుద్ది కేంద్రాలు, పారిశ్రామిక ప్రాంతాలను డ్రోన్లతో లక్ష్యంగా చేసుకుంది. ఇక మాస్కో నగరంలోని వాల్డాయ్ ఫోరంలో గురువారం రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐరోపా దేశాలపై దాడి చేసే ఉద్దేశం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. యుక్రెయిన్ విషయంలో ఉద్రిక్తతలను పెంచొద్దని ఆయా దేశాలను కోరారు. ఏ ఐరోపా దేశంపైనా దాడి చేసే ప్రణాళికలు రష్యాకు లేవని, వాటితో శాంతియుత సంబంధాలు కొనసాగించాలనుకుంటున్నామని చెప్పారు. అయితే కల్లిన్ గ్రాడ్ సహా ఇతర రష్యా భూభాగంపై ఐరోపా దేశాలు ప్రత్యక్ష దాడి చేస్తే మాత్రం ఊరుకునేది లేదని, అదే జరిగితే తమ వద్ద ఉన్న అన్ని ఆయుధాలతో పాటు అణ్వాయుధాలను ప్రయోగిస్తామని నాటో దేశాలను పుతిన్ హెచ్చరించారు. అలాగే తమపై యుక్రెయిన్ జరిపే దాడులకు ఐరోపా దేశాలు మద్దతిచ్చినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. నాటో సభ్యదేశాలైన పోలాండ్, లిథువేనియా మధ్య ఉన్న కలినిన్ గ్రాడ్ రష్యాకు వ్యూహాత్మకంగా కీలకమని పుతిన్ పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని దిగ్బంధించడానికి నాటో కూటమి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అది ప్రపంచ దేశాలకే ప్రమాదకరమన్నారు. అలాగే నల్ల సముద్ర ప్రాంతంలోని యుక్రెయిన్ లక్ష్యాలపై దాడులను నిలిపివేసే ప్రసక్తే లేదని పుతిన్ స్పష్టం చేశారు. మాస్కోలోని చమురు శుద్ది కర్మాగారాలపై యుక్రెయిన్ జరిపిన దాడుల వల్ల తమ జీడీపీలో సుమారు 1% నష్టం వాటిల్లిందన్నారు. నాటో విస్తరణ, ఐరోపా దేశాల జోక్యం వల్లే యుక్రెయిన్తో ఇంకా యుద్దం కొనసాగుతోందన్నారు. ఇక నాటో మిత్ర దేశాలకు వ్యతిరేకంగా రష్యా శత్రుపూరిత చర్యలను కొనసాగిస్తోందని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి మార్క్ రూటే ఆరోపించారు. యుక్రెయిన్కు 32 దేశాల నాటో కూటమి అందిస్తున్న మద్దతును నిలువరించడంలోనూ రష్యా విఫలమవుతోందన్నారు. లిథువేనియా ప్రధానమంత్రి మిండోగా సింకేవిషియస్తో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో మార్క్ రుటే మాట్లాడుతూ యుక్రెయిన్ కు నాటో మద్దతు కొనసాగుతుందని పునరుద్ఘాటించారు.
1: Russia continues its reckless campaign of hostile actions against NATO allies. It is trying to weaken our resolve and stop our support for Ukraine. But Russia is failing. It is failing on the battlefield in Ukraine and it is failing to undermine our unity and support for Ukraine. Our message to Moscow is clear. We will do even more for Ukraine and not less.
0: చైనాతో భారతదేశ సంబంధాలు గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం మెరుగ్గా ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. న్యూయార్క్లో ఏషియా సొసైటీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సరిహద్దు ప్రతిష్టంభన పరిష్కారమైన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడటం ప్రారంభించాయని చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల్లో ప్రతికూలత ఇరు దేశాలకు ప్రయోజనం కలిగించదని, సుదీర్ఘకాలం సరిహద్దు ప్రతిష్టంభన కొనసాగడం ఏ దేశ ప్రయోజనాలకు అనుకూలం కాదని భారత్ చాలా కాలంగా చైనాకు స్పష్టం చేస్తోందని ఆయన చెప్పారు. ఇక భారత్ అమెరికా దేశాల మధ్య సంబంధాలు, వాణిజ్య ఒప్పందం చర్చలపై కూడా జయశంకర్ మాట్లాడారు. వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల మధ్య ఒక అవగాహనకు చేరుకున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొందన్నారు. భారత్లో చిన్న ఉత్పత్తిదారులు, చిన్న పరిశ్రమలు అనేక సంఖ్యలో ఉన్నాయని ఆయన వివరించారు. భారత్ అమెరికాల మధ్య తలసరి ఆదాయంలో వ్యత్యాసంతో పాటు ఉత్పత్తి విధానం, సామాజిక నిర్మాణం కూడా చాలా భిన్నంగా ఉన్నాయని చెప్పారు. వాణిజ్య చర్చలను విజయవంతంగా పూర్తి చేయడానికి కొంత సహనం, ప్రతి అంశంపై లోతైన చర్చ అవసరమని పేర్కొన్నారు.
2: Today, I think we have reached a situation where there is more or less an understanding on the trade agreement. But as my trade minister has said on more than one occasion, the issue is now what has changed on the American side. So on the American side, reciprocal tariffs were struck down. So there's now a new basis for tariff imposition, which is 301. And the 301 process is still in the works. It's still unfolding. So issue for us is

0: వ్యక్తం చేస్తూ ఇంధన మార్కెట్ చాలా ఒత్తిడిలో ఉందని చెప్పారు. ఇంధనం అంశాన్ని రాజకీయాలకు ఉపయోగిస్తే మార్కెట్లోని సంక్లిష్టతలు మరింత పెరిగి ధరలు పెరిగే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ప్రస్తుతం ధరలను స్థిరీకరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. భారత్ పొరుగుదేశమైన ఆఫ్ఘనిస్తాన్లోని కునార్ హెల్మెండ్ ప్రావిన్సుల్లో పౌర నివాసాలపై పాకిస్తాన్ నిర్వహించిన వైమానిక దాడుల్లో మహిళలు చిన్నారులు సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారని తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు. మరో 11 మంది గాయపడినట్లు ఆయన వెల్లడించారు. బుధవారం జరిగిన ఈ దాడుల్లో కునార్లోని సుల్తాన్ జిల్లా, హెల్మండ్లోని గర్మిసర్ జిల్లాల్లో 3 నివాసాలు ధ్వంసమైనట్లు ఆయన పేర్కొన్నారు. ఇక సెప్టెంబర్ 24 కాందహార్ పక్తియా కోస్ట్ ప్రావిన్సుల్లో జరిగిన వైమానిక దాడుల్లో కూడా 4 పౌరులు మరణించినట్లు ముజాహిద్ తెలిపారు. తాజా దాడులను ఖండించిన ముజాహిద్, పాకిస్తాన్ తన దేశ రాజకీయ ఆర్థిక సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఆఫ్ఘనిస్తాన్పై దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. నేపాల్లో గత వారం రోజుల్లో కురిసిన భారీ వర్షాలతో పాటు కొండచెరియలు విరిగిపడిన ఘటనల్లో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 5 గల్లంతయ్యారు. కేవలం కొండచెరియలు విరిగిపడిన ఘటనల్లోనే 14 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 5 గల్లంతయ్యారని నేపాల్ అధికారులు తెలియజేశారు. ఇక మరోవైపు నేపాల్లోని పర్వత ప్రాంతమైన మనాంగ్ జిల్లాలో మౌంట్ హిమ్లుంగ్ బేస్ క్యాంపును హిమపాతం తాకడంతో 4 మరణించారు. మరో 12 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. శరద్ ఋతువు పర్వతారోహణ సీజన్ ప్రారంభానికి ముందు తాళ్లను ఏర్పాటు చేయడం, టెంట్లను సిద్ధం చేయడం వంటి పనుల్లో వారు నిమగ్నమై ఉన్న సమయంలో హిమపాతం సంభవించింది. ఆ సమయంలో బేస్ క్యాంపులో మొత్తం 27 మంది ఉన్నట్లు భావిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. భారత్కు చెందిన మరో 5 ప్రదేశాలు యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్నాయి. దీంతో యునెస్కో తాత్కాలిక జాబితాలో భారత్కు చెందిన ప్రదేశాల సంఖ్య 78 చేరింది. కొత్తగా చేర్చిన వాటిలో బాగ్ గుహల బౌద్ధ చిత్రాలు, చంబల్లోయలోని దేవాలయాల సముదాయం, గుప్తుల కాలానికి చెందిన ఉదయగిరి గుహలు, గినోర్గఢ్ గిరిజన వారసత్వం ఉన్నాయి. అలాగే భారత దక్షిణాఫ్రికాలను అనుసంధానించే శ్రేణి అంతర్జాతీయ ప్రతిపాదనగా సత్యాగ్రహ ప్రదేశాలు కూడా ఈ జాబితాలో చేర్చారు. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా, మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
2: అవునా, అదలాగా
1: సింపుల్ రా. ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం, సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
2: హే, సూపర్ ఐడియా రా.
3: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

0: Jyoti FM 101.3.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలుగా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైట్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: భారతి FM 101.3.

రాణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్ లో చంద్రబోస్ గారి లిరిక్స్ లో రాధికా సుమన్ ఇంకా పాడిన సాంగ్ అయితే విన్నారు ఆది మూవీ నుంచి. తీసుకున్నారా? అదే సారీ, మెసేజ్ చేసేసారా? ఇంతకీ ఏంటి, స్వీట్స్ ఎక్కువగా తినొద్దని చెప్పినా మన అమ్మమ్మ నాన్నమ్మలు పెట్టే స్వీట్స్ తింటే చాలా బలం వస్తుందని అమ్మ వాళ్ళు అదే చేస్తూ ఉంటారనమాట. మరి ఇంతకీ ఏంటి, మన ప్రాచీన స్వీట్స్ మనకి బలాన్ని అందించేవి. చూద్దాం మరి ఎవరెవరు మెసేజెస్, దాంతోపాటు స్వీట్స్ కూడా పంపించారు. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు. అఫ్ కోర్స్ నేను ప్లే చేసిందే మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఆల్రెడీ ప్లే చేయకముందే చాలా మంది వెంట వెంటనే మెసేజెస్ అయితే చేసేసారు, కాబట్టి నేను అనుకున్న స్వీట్ తోనే చాలా మందికి స్వీట్స్ అయితే కోయిన్సైడ్ అయ్యాయి. కొల్లిపాడు నుంచి మౌలాలీ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. కనకారావు గారు పెడన నుంచి మెసేజ్ చేశారు, ఓకే. మూల కోటేశ్వరరావు గారు పోలవరం నుండి, ఎస్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ సుమని గారు పెడన నుండి మెసేజ్ చేశారు, ఎస్ అవును. నెక్స్ట్ ఇంకా మహంకాళి రాజేశ్వరి గారు సాత్విక్.

మెసేజ్ చేశారు. బాలరాజు గారు, అనురాధ గారు, రక్షిత, లిఖిత ఇంకా కుటుంబ సభ్యులు అనంతపూర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్. దేవసేన గారు తిరుపతి నుండి. ఓకే. మల్లికార్జున గారు, అభిరామ్ గారు, కేశవ నగర్ ధర్మవరం నుండి. నువ్వుల లడ్డు అది కూడా ఉంది. పుట్టపాక నుండి పొలిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి గారు, ఎస్. బొడ్డు తులసీదాస్ గారు నవీపేట మండలం నిజామాబాద్ నుంచి నువ్వుల లడ్డు అంటూ. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామచరణ్ గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కలమందలపాడు గ్రామం నుంచి కాశీం ముతిజావలి గారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు, ఎస్. నెక్స్ట్ మెసేజ్ ఎవరు చేస్తున్నారు? బృందావనం పద్మశ్రీ గారు, శ్యామ్ గారు, సాయిరాం తనూజ, హైదరాబాద్ సైనికాపురి కాలనీ నుంచి. అవునా, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకా భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుండి మహమ్మద్ ఇనాయతుల్లా గారు. నెక్స్ట్ మెసేజ్ అనంతపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఎవరు మెసేజ్ చేశారు? సునంద గారు మెసేజ్ చేశారా? ఓకే. విజయవాడ నుంచి జాన్సన్ గారు మెసేజ్ చేశారు. నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి. నువ్వుల లడ్డు, డ్రై ఫ్రూట్స్ లడ్డు, డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇప్పుడు ఫేమస్ అయింది. పాతకాలంలో ఉందా ఏమో మరి నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది. అయితే పాతకాలంలో ఉన్న స్వీట్ ఇప్పటికీ కూడా చాలా బలాన్ని అందిస్తుంది అని చెప్పాను. భాస్కర్ గారు పెడన నుంచి బెల్లం ఖజురాలు తేనె. అదేంటి లడ్డూలో ఇవన్నీ ఉపయోగిస్తారా? ఓకే, ఇప్పుడు మెసేజ్ అయితే అందింది, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సూర్యకుమారి గారు పాలకుల నుండి. నెక్స్ట్ ఇంకా హర్నాథ్ బాబు గారు ఏలూరు నుండి. జాగరీ లడ్డు, సత్తు లడ్డు అంటూ. కొబ్బరి ఉండ ఇది కొత్తగా, అదే ఇప్పుడు ఉన్న మెసేజెస్ లో కొత్తగా వింటున్నాను. ఓకే. నెక్స్ట్ ఇంకా తిరుపతి నుండి గౌరీ గారు గుడ్ మార్నింగ్ అండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. ఏడుకొండల గారు నంది వెలుగు గ్రామం అండి మరి. ఓకే, గుడ్ మార్నింగ్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు? పాలెం పోలియా గారు ఆళ్ళగడ నంద్యాల జిల్లా నుంచి, గుడ్ మార్నింగ్ అండి. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు చోళుల కాలంలో నిర్మించిన బృహదీశ్వర ఆలయం గురించి ఎంతగానో వివరించారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. కొనగండ్ల రామణారావు గారు, కవిత గారు మెసేజ్ చేస్తున్నారు. బెంగళూరు నుండి బెల్లంతో చేసిన వంటకాలు. ఎస్, బెల్లంతో చేసిన వంటకాలు అఫ్కోర్స్ ఐరన్ అయితే అందిస్తాయి, దాంతోపాటు ప్రోటీన్ కూడా కావాలి కదా, అందుకే సున్నుండ తీసుకో అదే సున్నుండలు ఎక్కువగా చేస్తారు అని చెప్పేసి ఆది మూవీ నుంచి సాంగ్ అయితే కొంచెం సింక్ అయిట్గా ప్లే చేశాను. మరి ఈ సున్నుండలతో పాటు నువ్వులుండలు కూడా ముఖ్యంగా బాండీ కానీ, బాండీలో ఆయిల్ కానీ, ఆయిల్ కింద ఫైర్ కానీ అవసరం లేకుండా వీటిని ఈజీగానే తయారు చేయొచ్చు అని చెప్పి అన్నా కదా. కాబట్టి నువ్వులుండలు, సున్నుండలు వీటిలో చూసుకుంటే కూడా వీటిలో కూడా ఎక్కువగా బెల్లంనే ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఐరన్ ని అందిస్తుంది, ఇంకా ప్రోటీన్ కి సంబంధించిన మినుములు, నువ్వులు మన వంటికి 100 grams కి దాదాపు 20 to 25 అరౌండ్ అంతవరకు అందిస్తాయి అన్నమాట. ఎందుకంటే వీటిని ఉడికించాం కదా, సో డైరెక్ట్ గా తీసుకుంటాం కాబట్టి ప్రోటీన్ కంటెంట్ అంతే ఉంటుంది తగ్గకుండా. మరి హరివిల్లో మన మూడో ప్రశ్నకి వెళ్ళిపోదామా? పనస పండు ఇప్పుడు కనబడదు ఎందుకంటే సమ్మర్లోనే వస్తుంది. మరి పనస పండును రాష్ట్ర పండుగా గుర్తించిన రాష్ట్రం ఏది? పనస పండును రాష్ట్ర పండుగా గుర్తించిన రాష్ట్రం ఏది? తెలిసి కనుక మెసేజ్ చేసి HU66 24 888 14 8662 2488 1 4 అంతగా ఆలోచించక్కర్లేదు, సెర్చ్ కూడా చేయక్కర్లేదు, పాట వింటే ఆన్సర్ సమాధానం వచ్చేస్తుంది.

0: తప్పు కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ పక్క క్లిక్ లోనైనా వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.1 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనము నాం హారవిల్లో. మరి అడిగిన ప్రశ్న ఏమిటంటే, పనస పండును రాష్ట్ర పండుగ గుర్తించిన రాష్ట్రం ఏది? ప్రధాన జోగానందన కాలనీ నుంచి అపల్ రాజ్ గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కనకారావు గారు ప్రధాన నుంచి, కరెక్ట్ ఆన్సర్. సాయి శిరీష గారు తిరుపతి నుండి, కరెక్ట్ ఆన్సర్. బాలరాజు గారు, అనురాధ గారు, రక్షిత అనంతపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. కొనకండ్ల రమణారావు గారు, కవిత గారు, కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి మెసేజ్ చేశారు, మాట్లాడుతుంది ఆదిత్య. ఓకే, నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారంటే, బెంగళూరు నుండి మారుతి లిఖిత మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. సుమని గారు పెడన నుంచి, కరెక్ట్ ఆన్సర్. దాక్షాయణి గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా కోల ఏడుకొండల గారు నంది వెలుగు గ్రామం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ గారు కేశవ నగర్ ధర్మవరం నుండి, కరెక్ట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామచరణ్ గారు, హేమ గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. మహంకాళి రాజేశ్వరి గారు సాత్విక్, పొదిలి నుండి, కరెక్ట్ ఆన్సర్. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి గారు, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుండి రాధారమణి గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. బృందావనం పద్మశ్రీ శ్యామ్ గారు హైదరాబాద్ సైనికాపురి కాలనీ నుండి, కరెక్ట్ ఆన్సర్. హరినాథ్ బాబు గారు ఏలూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ పాలెం పోలియా గారు ఆలగడ నంద్యాల జిల్లా నుండి. క్వశ్చన్ మారింది, ఇప్పుడు అడిగింది ఏంటంటే జాక్ ఫ్రూట్ పనస పండు ఏ రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర పండు, స్టేట్ ఫ్రూట్. భాస్కర్ గారు పెడన నుండి, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, కరెక్ట్ ఆన్సర్. మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ కలమందలమాడు గ్రామం నుంచి కాసిం ముత్తజావలి గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. జాన్సన్ గారు విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం శివాజీ నగర్ నుంచి మస్తాన్ గారు, వలీ ఫాతిమా గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ గారు, కరెక్ట్ ఆన్సర్. బొడ్డు తులసిదాస్ గారు నవీపేట్ మండలం నిజామాబాద్ జిల్లా, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ కిషోర్ గారు నంద్యాల నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనుష గారు, డానియల్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ పల్లవి గారు పీలేరు నుండి మెసేజ్ చేస్తున్నారు, అనమయ్య జిల్లా నుండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి దస్తగిరి సంధ్యా గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి మెసేజ్ చేశారు సునంద గారు, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. గురుస్వామి నాయుడు గారు రొంపిచర్ల నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఆన్సర్ తెలంగాణనా? తెలంగాణ అయితే కాదు. ఆర్ వెంకట సుబ్బయ్య గారు, లక్ష్మీదేవి గారు కందికాయపల్లి గ్రామం నుండి మెసేజ్ చేశారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ ఇంకా ఎవరు చేశారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహవారు జైనుద్దీన్ మెసేజ్ చేశారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. శుభోదయం అంటూ కొనకండ్ల రమణారావు గారు, ఎస్, గోవింద అంటూ మెసేజ్ చేశారు. మరి ఆన్సర్ ఓకే. నెక్స్ట్ ఇంకా వడియంపేట అనంతపూర్ నుంచి నాగజల లక్ష్మి గారు మెసేజ్ చేశారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. హాయ్ ఆదిత్య గారు, గుడ్ మార్నింగ్ అంటూ సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఆచార్య చిరంజీవి రామలింగ గారు దమ్మాయి గూడ హైదరాబాద్ నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా చెల్ల పందిరి మోనిషా గారు మధురై తమిళనాడు నుంచి, ఊరు చెల్లపంది రామరా, ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు, ఎస్, కేరళం ఇంకా తమిళనాడు ఈ రెండు స్టేట్స్ కి స్టేట్ ఫ్రూట్ గా ఉంటుంది జాక్ ఫ్రూట్ పనస పండు. 10:36 దాటి 10 సెకండ్లు కావస్తోంది సమయం. మరి మన హరివిల్లో ఇప్పుడు అడగబోయే ప్రశ్న, లీలియం ఫ్లవర్స్, లీలియం ఫ్లవర్స్ అది కూడా ఏంటి, ఏదో విన్నట్టుగానే ఉంది. ఎస్, లిల్లీ ఫ్లవర్ కి దగ్గరగానే ఉంటుంది, కానీ లిల్లీ ఫ్లవర్ ఎంత ఉంటుంది, ఒక ఫింగర్ ఎంత ఉంటుంది కదా, కానీ ఈ లీలియం ఫ్లవర్ చెయ్యంత అరచెయ్యంత ఉంటుంది అనమాట. మరి ఇంతకీ ఈ లీలియం ఫ్లవర్స్ భారతదేశంలోని ఏ రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి? లీలియం ఫ్లవర్స్ భారతదేశంలో ప్రముఖంగా ఏ ప్రాంతాల్లో, ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి తెలిస్తే కనుక మెసేజ్ చేసేయచ్చు 8662 4111 కి.

పది గంటల 47 నిమిషాలు దాటి 4 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.0 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మనమున్నాం హరివిధిలో. ఇంతకీ లీలీ ఫ్లవర్స్ ఎక్కడ పండుతాయి? భారతదేశంలోని ఏ రాష్ట్రంలో? ఇది మన క్వశ్చన్. మరి లిల్లీ, లీలియం కొంచెం పేర్లోనే సిమిలారిటీ కొంచెం ఉంది కదా. పువ్వు చూడటానికి కూడా అలాగే ఉంటుంది, కానీ లిల్లీ అనేది మన ఫింగర్ ఎంత ఉంటుందో అంత సైజులోనే ఉంటుంది. విచ్చుకోవడం కూడా అంతే, కానీ లీలియం అనేది అరచేయ అంత విచ్చుకుంటుంది. ఇంతకీ ఈ లీలియం ఫ్లవర్స్ ఎక్కడ పండుతాయి తెలుసుకుందాం.

ఏడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి, కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం శివాజీ నగర్ నుండి మస్తాన్ గారు, వలీ ఫాతిమా గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. చెల్లపంది రామర్ ఇంకా మోనిషా గారు, మధురై తమిళనాడు నుండి, కరెక్ట్ ఆన్సర్. కడన నుంచి కనకారావు గారు, కరెక్ట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ గారు దమ్మాయిగూడ హైదరాబాద్ నుండి, కరెక్ట్ ఆన్సర్. మొవ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుండి, కరెక్ట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుంచి ఖాసిం ముతుజావలి గారు, కరెక్ట్ ఆన్సర్. హరినాథ్ బాబు గారు ఏలూరు నుండి మెసేజ్ చేశారు, అవునండి, కరెక్ట్ ఆన్సర్. ఆదిత్య గారు లీనియం ఫ్లవర్స్ అంటూ. సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపురం జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ప్రణ నుండి, కరెక్ట్ ఆన్సర్. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి గారు కుటుంబ సభ్యులు, కరెక్ట్ ఆన్సర్. కొనకండ్ల రమణారావు గారు, కవిత గారు. జ్యోష్ణవి మోహిత్ రావు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు, మరి పేరైతే మెసేజ్ చేయలేదు. గన్నవరం నుంచి మెసేజ్ చేస్తున్నారు. అయ్యో, మీరు గన్నవరం అని మళ్ళీ స్పెషల్గా టైప్ చేయాల్సిన అవసరం లేదండి. తిరుపతి నుంచి గన్నవరం శ్రీనివాస్ గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్, దాక్షాయణి గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, తిరుపతి నుండి గౌరీ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుండి మెసేజ్ చేస్తున్నారు ప్రసాద్ గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఆదిత్య గారు ఆన్సర్ అంటూ కిషోర్ గారు నంద్యాల జిల్లా, ఓకే, నంద్యాల నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగా గారు మెసేజ్ చేస్తున్నారు, నమస్తే అండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనుష డానియల్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్, మామా జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఆదిత్య సార్ నమస్తే, శుభోదయం అంటూ పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా గారు, గుడ్ మార్నింగ్ అండి. సో నెక్స్ట్ మెసేజ్ ఇంకా, బొడ్డు తులసీదాస్ గారు నవీపేట మండలం నిజామాబాద్ జిల్లా నుండి మెసేజ్ వచ్చేసింది, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మరి లీలియం ఫ్లవర్స్ ని ఎక్కడ ఎక్కువగా పండిస్తారు అన్న కదా, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు అయిన 7 స్టేట్స్ లోనూ పండిస్తారు. ముఖ్యంగా అందులో మణిపూర్ లో ఎక్కువగా పండిస్తారనమాట. మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, ఈ స్టేట్స్ అన్నింటిలోనూ ఎక్కువగా పండిస్తారు. అయితే మణిపూర్ లో ఇంకా ఎక్కువగా పండిస్తారనమాట. మణిపూర్ తో పాటు లద్దాఖ్ ప్రాంతంలో కూడా ఈ లీలియం ఫ్లవర్స్ అనేవి చాలా చాలా ఫేమస్. మరి గమనించారా ఎందుకు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ స్టేట్స్ అన్నీ కూడా మనం గమనిస్తే ఇవన్నీ కూడా పర్వత ప్రాంతాల్లో నెలకొని ఉన్న రాష్ట్రాలన్నమాట. కాబట్టి లీలియం ఫ్లవర్స్ అనేవి ఎక్కువగా పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా పండుతూ ఉంటాయి. ఇంకా అలాగే ఈ పర్వత ప్రాంతంతో పాటు అవి కొంచెం చల్లగా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కూల్ క్లైమేట్ అనేది ఎక్కువగా ఉండాలి అనమాట. సో ఆ కూల్ క్లైమేట్ ఎక్కువగా ఉండేది, అలాగే పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఎక్కడ ఉంటాయో ఆ లీలియం ఫ్లవర్స్ అనేవి అక్కడ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట సంగతి.

మరింకా హరివిల్లో చివరి క్వశ్చన్ ఏంటంటే, భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది? భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం తెలిసే కనుక మెసేజ్ చేసి 8266244 కి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. సమయం 10:57 దాటి 58 కావస్తుంది. మరి అడిగిన ప్రశ్న, భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది అన్నా కదా, దానికి సంబంధించిన మెసేజెస్ అయితే చదివి వినిపించేస్తాను. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, ఎస్ కరెక్టా రాంగ్ అనేది లాస్ట్ లో ఇంకా రివీల్ చేసేస్తాను. బెంగళూరు కర్ణాటక నుండి. నెక్స్ట్ ఇంకా పెడన నుంచి కనకారావు గారు, కిరణ్ కుమార్ గారు తిరుమల నుంచి మెసేజ్ చేస్తున్నారు. మూడవ శనివారం, ఓ పెరటాసి మూడవ శనివారమా, ఓకే. తిరుమలలో ఉంటున్నా కూడా మన కార్యక్రమం వింటున్నారు. మరి మన శ్రోతలందరి తరఫున, మన అందరి తరఫున స్వామివారికి నమస్కారం అయితే అందించేయండి. నెక్స్ట్ ఇంకా మధురై నుండి మోనిషా గారు, చల్లపంది రామర్ గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ అండి. గురుస్వామి నాయుడు గారు రొంపిచెర్ల నుండి, ఎవరెస్ట్ అయితే మన దేశంలో లేదు, మరి మన దేశంలో ఉన్న హైయెస్ట్ పీక్ గురించి అడిగాను. దేవసేన గారు తిరుపతి నుండి, సైనికాపురి కాలనీ నుంచి పద్మశ్రీ శ్యామ్ గారు, పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాస్ గారు, కృష్ణమేరి గారు కుటుంబ సభ్యులు, మల్లికార్జున అభిరామ్ గారు ధర్మవరం నుండి, ఆచార్య చిరంజీవి గారు హైదరాబాద్ నుండి, కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముతిజావలి గారు, బండార త్రిమూర్తుల గుప్తా గారు తూర్పుగోదావరి జిల్లా నుండి, హర్నాథ్ బాబు గారు ఏలూరు నుండి, నెక్స్ట్ ఇంకా రాఘవేంద్ర కాలనీ నుంచి తిమ్మప్ప గారు కుటుంబ సభ్యులు, కిషోర్ గారు నంద్యాల నుండి, నంది వెలుగు నుండి ఏడుకొండలు గారు, తిరుపతి నుంచి మెసేజ్ చేస్తున్నారు సంహిత గారు, విజయవాడ నుంచి జాన్సన్ గారు, మార్కాపురం నుంచి మస్తాన్ గారు, ఇంకా వలీ ఫాతిమా గారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేశారు, పేరైతే మెసేజ్ చేయలేదు, చదవాల్సిన పని లేదా. మరి తిరుపతి నుండి దాక్షాయణి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. బొడ్డు తులసీదాస్ గారు నవీపేట నిజామాబాద్ నుండి, అనంతపురం నుంచి అనురాధ గారు, బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రామానగర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. కరీంనగర్ నుంచి సులోచన గారు, ఎస్. నెక్స్ట్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, వరల్డ్ లో మూడో ప్లేస్ లో ఉంది. అనంతపురం నుంచి నాగేంద్ర గారు, శ్రీ విద్య గారు అవును. నెక్స్ట్ మెసేజ్ ఇంకా కేటూ పీక్ అయితే కాదు, కొనకండ్ల రమణారావు గారు, కవిత గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు బెంగళూరు నుండి. ఎస్ కరెక్ట్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాంచనజంగా అనమాట. సో ఇంకా ఆన్సర్స్ అయితే రివీల్ చేసేసారు నేను, ఇంకా ఎవరెవరు మెసేజ్ చేసేసారో. ఇంకా నేనైతే సైనింగ్ అవుట్ చెప్పే టైం కూడా వచ్చేసింది. సమయం 11 గంటలకు కావస్తుంది. న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణాల ప్రగడ. ఈరోజు విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ను రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సదస్సులో ఇంధనం, స్వచ్ఛాంధ్ర, నిత్య జీవితంలో డీప్ టెక్, స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్, అందరికీ ఆరోగ్య సంరక్షణ సేవలు, అగ్రిటెక్, రైతులు, నీటి భద్రత తదితర అంశాలపై ప్యానల్ చర్చలు జరగనున్నాయి. తిరుపతి జిల్లా సత్తివేడు మండలం శ్రీ సిటీలోని మందుల తయారీ పరిశ్రమలో ఈరోజు ఉదయం పేలుడు సంభవించింది. బాయిలర్ పేలి మంటలు చెలరేగటంతో పరిశ్రమలో రాత్రి విధులు నిర్వహిస్తున్న నలుగురు మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలంలో రెస్క్యూ టీం సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజధాని అమరావతిలోని 29 గ్రామాల పరిధిలో 2014-19 సంవత్సరాల మధ్య గ్రామ కంఠం కింద పరిగణించి భూ సమీకరణ నుంచి ఇచ్చిన మినహాయింపులన్నీ నిబంధనల ప్రకారమే జరిగాయా లేదన్న విషయాన్ని పునఃపరిశీలించాలని పురపాలక శాఖ మంత్రి పి నారాయణను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అప్పట్లో కొందరికి నిబంధనలకు విరుద్ధంగా మినహాయింపు ఇచ్చారని రాజధాని రైతులు కొందరు ఆరోపిస్తున్న నేపథ్యంలో వాటిపై పునఃపరిశీలన జరిపించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాజధాని అమరావతి, విజయవాడ, గుంటూరు నగరాల చుట్టూ నిర్మిస్తున్న యాక్సెస్ కంట్రోల్డ్ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ నిర్మాణ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. దీని నిర్మాణానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టెండర్లు ఆహ్వానించింది. 6 వరుసలతో కూడిన 189.93 కిలోమీటర్ల ఓఆర్ఆర్ నారాకోడూరు నుంచి గుంటూరు శివారు బుడంపాడు వరకు 4 వరుసలతో 5.2 కిలోమీటర్ల మేర నిర్మించే అనుసంధాన రహదారితో కలిపి మొత్తం 195.13 కిలోమీటర్ల నిర్మాణానికి ఎన్హెచ్ఏఐ టెండర్లు ఆహ్వానించింది. ఆసియా క్రీడల్లో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 61 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ 12 పరుగులతో, శ్రేయస్ అయ్యర్ 15 పరుగులతో ఆడుతున్నారు. ఆసియా క్రీడల రికర్వ్ ఆర్చరీ విభాగంలో కుంకుమ్ మహోద్ చరిత్ర సృష్టించింది. మహిళల వ్యక్తిగత విభాగం ఫైనల్లో దక్షిణ కొరియా క్రీడాకారిణిని ఓడించి బంగారు పథకాన్ని గెలుచుకుంది. ఆర్చరీ సింగిల్స్ రికర్వ్లో పథకాన్ని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయురాలుగా నిలిచింది. అటు వ్యక్తిగత గోల్ఫ్ ఈవెంట్లో ప్రణవి శరత్ పసిటి పథకాన్ని సొంతం చేసుకుంది. మహిళల గోల్ఫ్ విభాగంలో భారత్కు బంగారు పథకం రావడం ఇదే తొలిసారి. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్కాని వచ్చేసాను. 11:09 దాటిందనమాట మన స్టూడియోస్ లో సమయం. మరి సినిమా కబుర్లో ఈ రోజు బోలెడని సినిమా కబుర్లను అయితే మోసుకొచ్చేసాను. ఇంకా ఈవినింగ్ 5 వరకు కూడా ఫుల్ టు బిందాస్ గా షో వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి, ఎందుకంటే కనిష్క ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా ట్యూన్ అయి వింటూ ఉండండి. ఈ రోజు సినిమా కబుర్లో ముందుగా అయితే మీ అందరి కోసం మన కప్పల్ న్యూ కప్పల్ ఎవరైతే ఉన్నారో విజయ్ దేవరకొండ అండ్ రష్మిక రిలేటెడ్ అప్డేట్ అయితే షేర్ చేసేస్తాను. రాహుల్ సంక్రిత్యాన్ డైరెక్షన్ లో వస్తున్న రాబోతున్న పాన్ ఇండియా రణబాలి మూవీ ఏదైతే ఉందో అక్టోబర్ 16 రిలీజ్ కాబోతుంది అనమాట. ఆల్రెడీ 18th century లుక్స్ చూసే ఉంటారు వాళ్ళ లుక్స్ ఈ మూవీలో ఎలా ఉండబోతున్నాయని. ఇది ఒక పీరియాడిక్ డ్రామా అని చెప్పచ్చు. 1876 to 78 టైంలో రాయలసీమలో వచ్చిన కరువు పరిస్థితులు అండ్ అప్పటి జీవన విధానం మనకి సినిమాలో చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది స్పష్టంగా. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రణబాలి నెవర్ ఫోగట్ ద ట్రూత్ అని 4 parts డాక్యుమెంటరీని మూవీ టీమ్ మనకి సోషల్ మీడియాలో యూట్యూబ్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఆల్రెడీ 3 parts రిలీజ్ అయిపోయాయి. సో దాని గురించి కూడా చెప్తాను. అసలు 4 parts డాక్యుమెంటరీ ఎందుకు ఏంటి అనేది మాట్లాడుకుందాం. రైట్ నౌ మీ అందరి కోసం గీతా గోవింద మూవీలోంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది వింటూ స్టే ట్యూన్డ్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

వింటూ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్ కానీ 11:21 మన స్టూడియోస్ లో సమయమ్మ. రణవాలి మూవీ రిలేటెడ్ డాక్యుమెంటరీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, దీన్ని ఫోర్ పార్ట్స్ గా రిలీజ్ చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేశారు మూవీ టీమ్. రణవాలి నెవర్ ఫర్గట్ ద ట్రూత్ అనమాట దీని పేరు. అండ్ ఫోర్ పార్ట్స్ కి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ వచ్చారు. ది ఫెమినైన్ వి ఫర్గట్, ది హిస్టరీ వి ఫర్గట్, అండ్ ది మెన్ వి ఫర్గట్ అని 3 పార్ట్స్ ఆల్రెడీ రిలీజ్ చేసేసారనమాట. అండ్ రిమైనింగ్ ఇంకొక పార్ట్ ఎప్పుడు రిలీజ్ చేయాలి అనేది ఈ

డాక్యుమెంటరీకి సంబంధించింది ప్లాన్ చేస్తున్నారు, ఇంకా రిలీజ్ చేయలేదు రిలీజ్ డేట్. అండ్ ఈ డాక్యుమెంటరీ సిరీస్ లో మెయిన్ గా రణబాలి కథకు సంబంధించిన రీసెర్చ్ అండ్ కొన్ని రా టాక్స్, అప్పటి సిచ్యువేషన్స్ రిలేటెడ్ మూవీ మేకర్స్ ప్రజలకు చెప్పాలనుకుంటున్నది అండ్ చూపించాలి అనుకుంటున్నవి రిలీజ్ చేస్తున్నారనమాట. 2 ఇయర్స్ రీసెర్చ్ అంట, మామూలు సంగతి కాదు కదా. సో ఆ రీసెర్చ్ అంతటిని కూడా మనం ముందు పెట్టాలి అనేది ఆ మూవీ మేకర్స్ ప్లాన్, అది సంగతి. ఇంకా మాట్లాడుకుందాం మూవీ కబుర్లో బోల్డ్ అనే మూవీస్ గురించి. రైట్ నౌ మీ అందరి కోసం చెలో మూవీలో నుంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది. మరి ఈ సాంగ్ ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. యాజన్ నిజార్ ఈ సాంగ్ కి పాడగా, లిప్సికాతో పాటు మహతి స్వర్సాగర్ మ్యూజిక్ కంపోజిషన్, కృష్ణ మాదినేని లిరిసిస్ట్. వింటూ స్టే ట్యూన్డ్.

నచ్చ మూవీ లాంచ్ సాంగ్ అయితే వేశారు. వింటైతే చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే ఖనిష్ కానీ మనం ఉన్నాం సినిమా కబుర్లో. మరి సినిమా కబుర్లో నెక్స్ట్ ఏ సినిమా గురించి ఎవరి గురించి చెప్పబోతున్నాను కొంచెం హింట్ అయితే ఈ సాంగ్ తో ఇచ్చేసారని చెప్పాలి. నువ్వు నాకు నచ్చావు అండ్ మల్లీశ్వరి మూవీస్ లో ఆల్రెడీ త్రివిక్రమ్ అండ్ వెంకటేష్ కాంబినేషన్ అయితే చూసేసాం. త్రివిక్రమ్ డైలాగ్స్ కి వెంకటేష్ యాక్టింగ్ ని అసలు చాలా మంది ఫేవరెట్ గా భావిస్తూ ఉంటారు. చాలా మూవీస్ డైలాగ్స్ గుర్తు పెట్టుకునే వాటిల్లో ఇది కూడా ఒకటి అని చెప్పొచ్చు అనమాట. అఫ్కోర్స్ ఈ మూవీస్ లో చాలా మంది ఫేవరెట్ అని చెప్పొచ్చు అనమాట. త్రివిక్రమ్ అండ్ వెంకటేష్ కాంబినేషన్ లో ఇంకా మూవీ ఇంకొక మూవీ రాబోతుంది. అది ఏంటి అంటే ఆ మూవీకి ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే త్రివిక్రమ్ గారు డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నారు AK-47 అనే మూవీతో. మూవీ పేరు AK-47 అనమాట. ఇంతకీ AK-47 అంటే ఏంటో గెస్ చేయగలరా? ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 అనమాట. టైటిల్ తోనే తెలిసిపోతుంది ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని. యాక్చువల్లీ అక్టోబర్ 2 రిలీజ్ అవ్వాల్సింది, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇంకొంచెం లేట్ అవడంతో అక్టోబర్ 9 రిలీజ్ ప్లాన్ చేశారనమాట. ఏదైతే ఉంది దసరా హాలిడేస్ లో ఫ్యామిలీ మొత్తం ఎంటర్టైన్ అయ్యే మూవీని అయితే అందించబోతున్నారనమాట. మరి ఇందులో వచ్చేసి KGF ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా, ఒక టఫ్ పోలీస్ ఆఫీసర్ రోల్లో నారా రోహిత్ గారు, ఇలా చాలానే మనకి తెలిసిన యాక్టర్స్ కనిపించబోతున్నారు అనమాట. రావు రమేష్ గారు, సత్య, వెన్నెల కిషోర్ ఇలా మెయిన్ లీడ్ రోల్స్ లో ఎంటర్టైన్ చేయబోతున్నారనమాట. అది సంగతి. ఇప్పుడైతే నారా రోహిత్ యాక్ట్ చేసిన మూవీలోంచి, సోలో మూవీలోంచి ఒక సాంగ్ అయితే మీ అందరి కోసం వచ్చేసింది. వింటూ స్టే ట్యూన్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: విజయ్ రేడియో ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: One point three.

వినదుగా అంటూ టాక్సీ వాలా మూవీలోంచి సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఈ సాంగ్ విన్న తర్వాత మళ్ళీ విజయ్ దేవరకొండ గురించి చెప్పబోతున్నాను అనమాట. మరి ఈ సాంగ్ ని పాడింది శ్రీరామ్, జేక్ బిజాయిస్ ఈ సాంగ్ కి మ్యూజిక్ అందించక కృష్ణ కాంత్ లిరిసిస్ట్ అనమాట. అండ్ ఏంటి సంగతి అంటే రణబాలి షూటింగ్ కంప్లీట్ అయ్యాక రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్దన్ అనే మూవీ, జనార్దన్ అనే మూవీ కోసం మంగళూరులో ఒక షూటింగ్ స్టార్ట్ అయిందనమాట. బిజీగా ఉన్నాడు మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. 2027 స్టార్టింగ్ మంత్స్ లో ఈ మూవీ రిలీజ్ కి ప్లానింగ్ అంట. అండ్ ఈ మూవీలో హీరోయిన్ వచ్చేసి కీర్తి సురేష. టైటిల్ గ్లిమ్స్ లో ఆల్రెడీ విజయ్ లుక్ చూసారా? ఒకవేళ చూడకపోతే కనుక ఎలా ఉంటుందంటే ఒక మాస్ రౌడీ లుక్ లో ఉంటుంది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది ఈ మూవీ అని చెప్పి ఈ మూవీ టీం చెప్పడం జరిగింది. అండ్ ఈ మూవీలో జనార్దన అనే ఒక పాత్ర చుట్టూ జరిగే ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుంది అని చెప్పి టీం చెప్పడం కూడా జరిగింది. ది బయోగ్రఫీ ఆఫ్ ద ఊండెడ్ మ్యాన్ అని ఒక టైటిల్ గ్లిమ్స్ డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చారనమాట విజయ్ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ మేకర్స్. అది సంగతి. అండ్ ఇంకా ఉన్నాయి మూవీ ముచ్చట్లు మాట్లాడుకుందాం. రైట్ నో మీ అందరి కోసం మరొక సాంగ్ అయితే రెడీగా ఉంది పెళ్లి చూపులు మూవీలో నుంచి. మరి ఈ సాంగ్ ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి FM 101.3 అండి. నేను మీ ఆర్జే కనిష్క.

శ్రీకృష్ణ అండ్ సాకేత్ పాడిన పాట వినేశారు. ఇంటెలిజెంట్ మూవీలో నుంచి మనం ఫైనల్ గా మాట్లాడుకోవాల్సిన ఫ్యూ థింగ్స్ గురించి మాట్లాడేసుకుందాం. సినిమా కబడ్లో థమనసిస్ మ్యూజిక్ కంపోజిషన్ చంద్రబోస్, ఈ సాంగ్ కి లిరిసిస్ట్ అనమాట. జనరల్ గా ఏదైనా మూవీ టీమ్ కి ప్రాఫిట్స్ బీభత్సంగా వచ్చాయనుకోండి, ఏం చేస్తారు? మూవీ టీమ్ కి ఏమైనా గిఫ్ట్స్, ఎనీ అదర్ స్మాల్ క్యాంపెయిన్స్ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు కదా. కానీ డ్యూయల్ బంద్ 2 అనే ఒక సినిమా, మరాఠీ సినిమా ఉందనమాట, వాళ్ళు 10 కోట్లు పెట్టి తీసిన సినిమాకి 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చాయంట. సో ప్రాఫిట్ వస్తే ఇలా ఇప్పుడు దాకా ఇలా ఎవరైనా చేశారా అంటే ఎవరు చేయలేదు. ఇంకా వీళ్ళు మాత్రమే ఇలా చేయగలరేమో అనిపించింది. మహారాష్ట్ర మేకర్స్ ఎవరైతే ఉన్నారో, మూవీ మేకర్స్, సో మహారాష్ట్రలోని ఆత్మహత్య చేసుకున్న రైతుల పిల్లల చదువు కోసం ఇచ్చారట ఈ ప్రాఫిట్ ని. అండ్ ఇలా వీళ్ళు ఈ యొక్క ప్లానే కాదు, ఇంకొక వర్క్ కూడా చేద్దాం అనుకుంటున్నారు. ఏంటంటే 250 మంది పిల్లలకు రోజు 2 పూటలా కూడాను భోజనం పెట్టాలి అని ప్లాన్ చేస్తున్నారు అని మూవీ మేకర్స్ చెప్పడం జరిగింది. నిజంగా ఇలా ఇలా ఇలా వాళ్ళ ప్రాఫిట్ ని ఒక చేత్తో ఇట్లా ఇచ్చేయడం అనేది చాలా గ్రేట్ అనిపించింది ప్రతి ఒక్కరికి కూడా ఈ న్యూస్ తెలుసుకున్న వాళ్ళకి. ఈ సినిమా కబుర్లు, మరి ఇది ఈనాటి సినిమా కబుర్లు. నెక్స్ట్ మనమైతే లాస్ట్ ఒక సాంగ్ మీ అందరి కోసం ప్లే చేసేస్తూ బై బై చెప్పేద్దాం సినిమా కబుర్లకి. నెక్స్ట్ మీకు తెలుసాలో ఈ విషయాలు మీకు తెలుసా లేదో వినడానికి రెడీగా ఉండండి. 12 మినిట్స్ తర్వాత వింటూ స్టే ట్యూన్డ్. చిత్రలహరి మూవీలో నుంచి సాంగ్ వినేస్తున్నారు ఇప్పుడు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాలను సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు
3: ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టివేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. తిరుపతి జిల్లా సత్తివేడు మండలం శ్రీ సిటీలోని మందుల తయారీ పరిశ్రమలో ఈరోజు ఉదయం పేలుడు సంభవించింది. బాయిలర్ పేలి మంటలు చెలరేగటంతో పరిశ్రమలో రాత్రి విధులు నిర్వహిస్తున్న 4 మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. తిరుపతి జిల్లా శ్రీ సిటీ ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ముఖ్యమంత్రి బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు. తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున రావడంతో తిరుమల సప్తగిరులు జనసంద్రమయ్యాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్సులు, నారాయణగిరి ఉద్యానవన షెడ్లు పూర్తిగా కిక్కిరిసిపోయాయి. ఆక్టోపస్ భవనం నుంచి భక్తులను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అనుమతిస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 గంటలకు పైగా సమయం పడుతోంది. తిరుమలలో ఈరోజు శ్రీనివాస గోవింద పాదయాత్రను నిర్వహించారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య అన్నమాచార్య ప్రాజెక్ట్, ఎస్వీబీసీ ఆధ్వర్యంలో పాదయాత్ర జరిగింది. టీటీడీ పరిపాలనా భవనం నుంచి అలిపిరి పాదాల మండపం వరకు గోవింద పాదయాత్ర నిర్వహించారు. భజన బృందాలు, కోలాటాలు, చెక్కభజనలతో అన్నమయ్య సంకీర్తన ఆలాపన చేశారు. పిండి దీపంతో జ్యోతిని వెలిగించి స్వామివారి నామస్మరణ చేస్తూ ఊరేగింపు నిర్వహించారు.

ఆసియా క్రీడల్లో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న T20 క్రికెట్ మ్యాచ్ ఫైనల్లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 61 పరుగులు, తిలక్ వర్మ 51 పరుగులు చేశారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వినవచ్చు.

శాస్త్రి లిరిక్స్ లో అండ్ రంజిత్ పాడిన పాట వినేస్తారు గణేష్ మూవీలోంచి, రామ్ యాక్ట్ చేసిన గణేష్ మూవీలోంచి అనమాట. మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయిపోయాను, 12:09 అయింది ఎగ్జాక్ట్ గా మన స్టూడియోస్ లో సమయం. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అని నేను మీ ఆర్జే కనిష్క. గణేషుడి నిమజ్జనాలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి కదా, కొన్ని చోట్ల కొందరు 21 రోజులు పూజ చేసి సాగనంపుతూ ఉన్నారు ఆ గణేషుడిని. మరి ఇలా గణేషుడికి ప్రజలందరూ ఒక చోట చేరి ఉత్సవాలు చేయడం ఎప్పటి నుంచి మొదలైందో తెలుసా? ఇంకా మన దేశంలోనే కాక ఇంకా ఇతర దేశాల్లో గణేషుడిని పూజిస్తారా? పూజిస్తే ఏ పేరుతో పూజిస్తారు అండ్ దేనికి ప్రతీతిగా పూజిస్తూ ఉంటారు? ఇలా చాలా విషయాలే మాట్లాడుకుందాం ఈనాటి మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. రైట్ నువ్వు మరొక సాంగ్ గణేషుడి పాట మీ అందరి కోసం వచ్చేస్తుంది. దేవదాస్ మూవీలోంచి మన నాని అండ్ నాగార్జున యాక్ట్ చేసిన మూవీలోనిదనమాట. రామజోగ్య శాస్త్రి లిరిక్స్ అండ్ మణిశర్మ మ్యూజిక్, అనురాగ్ కుల్కర్ణి అండ్ శ్రీకృష్ణ ఈ సాంగ్ ని పాడారు. వింటూ స్టే ట్యూన్డ్.

0: विविध भारती एफएम 101.3।
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవణము సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: అలీబాబా ఒక్కడే దొంగ ఈ మూవీలోంచి సాంగ్ వినేశారు, వింటూ అయితే చేస్తున్నారు వివిధ భారతీ ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే ఖనిష్ కాని మనం ఉన్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో గణేశుడి గురించి మాట్లాడుకుందాం అన్నాను కదా. మరి ఈ సాంగ్ ని పాడింది నిహాల్ అండ్ కోరస్ సాయి శ్రీకాంత్ మ్యూజిక్ కంపోజ్ చేయగా జిల్లేలా ఈ సాంగ్ కి లిరిసిస్ట్ అనమాట. మరి ఈ సాంగ్ వినేశాక గణేశుడి గురించి ఏం చెప్పబోతుంది కనుక అంటే, ఫస్ట్ హిస్టరీ గురించి మాట్లాడుకుందాం మనం. అంటే గణేశుడి ఉత్సవాలు ఎప్పటి నుంచి మొదలయ్యాయంటే 1893లో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు మన లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు ప్రారంభించడం జరిగిందనమాట. బ్రిటిష్ కాలంలో భారతీయుల్ని ఒక చోట గుమ్మి కూడకూడదని చెప్పేసి నిషేధించారు. సో దాంతో ప్రజలందరినీ ఒక త్రాటిపైకి తీసుకురావాలి, ఎలాగైనా తెచ్చి దేశభక్తిని రగిలించాలి అన్న ఒక థాట్ తో ఈ ప్లాన్ చేశారనమాట తిలక్ గారు. అప్పటి వరకు కూడా ఇంట్లో చేసుకునే ఈ గణపతి పూజను ప్రజలంతా ఒక చోట చేరి కలిసికట్టుగా వీధుల్లో ఎలాంటి తారతమ్యాలు లేకుండా సార్వజనిక ఉత్సవంగా జరుపుకునేలాగా మొదలు పెట్టారనమాట. మరి అలా స్వాతంత్ర్య పోరాట వేదికగా మారిన ఈ వేడుకలే ఇప్పుడు మనం దేశవ్యాప్తంగా చేసుకుంటున్న అత్యంత అద్భుతమైన గణేశుని ఉత్సవాలన్నమాట. సో ఆ ఉత్సవాలకి మూల కారణం అని చెప్పచ్చు. ఇంకా మాట్లాడుకుందాం రైట్ నో మీ అందరి కోసం మరొక సాంగ్ రెడీగా ఉంది జై చిరంజీవ మూవీలోంచి. మరి ఈ సాంగ్ ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 లో. నేను మీ ఆర్జే ఖనిష్ కానీ మరి ఈ సాంగ్ ని పాడింది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అండ్ కోరస్ చంద్రబోస్. లెట్స్ స్టే ట్యూన్డ్.

0: భారతి ఎఫ్ఎం 101.3. మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్ళని కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయి అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
2: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
3: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్ళిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.
4: స్టూడియోస్ లో సమయం 12:49:47 దాటిపోయిందనమాట. ఎగ్జాక్ట్ గా 12:30 కి మీ అందరికీ తెలుగులో వార్తలు అయితే వినిపించేస్తూ ఉంటాం. వింటూ స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ఆర్థిక సామాజిక అభివృద్ధి విధానాల రూపకల్పనలో విధానకర్తలు క్షేత్రస్థాయి వాస్తవాలను అవగాహన చేసుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చార్టర్డ్ అకౌంటెంట్లు ముఖ్య భూమిక పోషిస్తారని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మధ్యప్రదేశ్ భోపాల్లో ఈరోజు జరిగే రాష్ట స్థాయి గోపాలక్ సమ్మేళనంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు. ఆసియా క్రీడల్లో గోల్ఫ్, రికర్వ్ ఆర్చరీ వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించిన తొలి భారత మహిళలుగా ప్రణవి ఉర్స్, కుంకుమ్ మొహోద్లు చరిత్ర సృష్టించారు. ఆర్థిక సామాజిక అభివృద్ది విధానాల రూపకల్పనలో విధానకర్తలు క్షేత్రస్థాయి వాస్తవాలను అవగాహన చేసుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 5వ కౌటిల్య ఆర్థిక సదస్సు 2026లో ఉపరాష్టపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్టపతి మాట్లాడుతూ విధానాలు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సరళంగా ఉండాలని అన్నారు. దేశంలో కొనసాగుతున్న ఆర్థిక సంస్కరణలు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్థిక సామాజిక స్థితిస్థాపకతలను వేరు చేయలేమని, అభివృద్ది దేశంలోని అన్ని ప్రాంతాలకు, సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చాలని ఉపరాష్ట్రపతి అన్నారు.
1: ఫాస్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ది ఎకనామికల్ గ్రోత్ ఆఫ్ ఇండియా. వన్స్ వి వేర్ ది అండర్ డెవలప్డ్ ఎకానమీ, ఫ్రమ్ దేర్ వి మూవ్ ఆన్ టు ది డెవలపింగ్ ఎకానమీ. From there, we are moving towards the developed economy. We can call ourselves as a developed economy if it is an inclusive development of everyone. That is where the real development benefit should reach the nook and corner of the country.
0: భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చార్టర్డ్ అకౌంటెంట్లు ముఖ్య భూమిక పోషిస్తారని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. సరిహద్దు పన్నులు, నియంత్రణ, ఆర్థిక పాలన వంటి విషయాలలో వ్యాపారాలకు మార్గనిర్దేశం చేయడంతో పాటు దేశీయ సంస్థలను ప్రపంచ పెట్టుబడులకు సిద్దం చేయడంలో వారు ప్రధాన పాత్రను పోషిస్తారని తెలిపారు. చికాగో, మిచిగాన్, ఓహాయో చాప్టర్లకు చెందిన భారత చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇన్స్టిట్యూట్ నాయకత్వం సభ్యులతో జరిగిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సమావేశంలో భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్య అవకాశాలను విస్తరించడంపై చర్చించినట్లు పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్య రంగంలోని అన్ని విభాగాలలో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. సొసైటీ ఆఫ్ రోబోటిక్ సర్జరీ అంతర్జాతీయ సదస్సులో మంత్రి ప్రసంగిస్తూ ఆరోగ్య సంరక్షణలో రోబోటిక్స్, ఏఐ, నానోసైన్స్ ఒక ఖచ్చితమైన వ్యవస్థను సృష్టిస్తాయని అన్నారు. వైద్య విభాగాలలో ఏఐని వినియోగిస్తున్నట్లే భవిష్యత్తులో రోబోటిక్ వైద్యం, రోబోటిక్ ఎండోక్రైనాలజీ, రోబోటిక్ కార్డియాలజీ వంటి సాంకేతిక

కథలు ఆవిర్భవించవచ్చని పేర్కొన్నారు. జీనోమ్ ఇండియా కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ, ఇప్పటికే 10,000 మంది జన్యు క్రమాన్ని నిర్ధారించామని, భవిష్యత్తులో ప్రతి నవజాత శిశువు జన్యు క్రమాన్ని నిర్ధారిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు చికాగోలో ఆర్చర్ డేనియల్స్ మిడ్లాండ్ బోర్డు చైర్మన్ సీఈఓ జువాన్ రికార్డో లూసియానోతో సమావేశమయ్యారు. భారత్లో ఏడీఎం ఉనికిని విస్తరించే మార్గాలు, పెట్టుబడి అవకాశాలపై తాము చర్చించినట్లు గోయల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. వేగంగా విస్తరిస్తున్న భారత ఆహార శుద్ది రంగం, ఆధునిక వ్యవసాయ వాల్యూ చైన్లు వంటివి అభివృద్ది సహకారానికి గణనీయంగా తోడ్పడుతున్నాయని చెప్పారు. ఆహార శుద్ది రంగంలో సుస్థిర వృద్దికి, దీర్ఘకాలిక సహకారానికి భారత్ అపారమైన అవకాశాలను అందిస్తుందని మంత్రి అన్నారు. మధ్యప్రదేశ్ భోపాల్లోని బీహెచ్ఈఎల్ దసరా మైదానంలో ఈరోజు జరిగే రాష్టస్థాయి గోపాలక సమ్మేళనంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పశు సంరక్షణ రంగంలో విశేషంగా కృషి చేసిన మహిళా పశు పోషకులను అమిత్ షా సత్కరిస్తారు. డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ కామధేను యోజన లబ్దిదారులకు ఆమోద పత్రాలను పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమానికి ఆ రాష్ట ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ హాజరవుతారు. పాల ఉత్పత్తి, పాడి రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో 35,000 మందికి పైగా పశు పోషకులు, పాడి సహకార సంఘాల సభ్యులు హాజరవుతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఓడల నిర్మాణం, సముద్ర సామర్థ్యంలో స్వయం సమృద్ది సాధించడంలో భారత షిప్పింగ్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. నిన్న జరిగిన ఎస్సీఐ 65 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవంలో మంత్రి మాట్లాడుతూ, దేశ ఇంధన వాణిజ్య భద్రతను కాపాడడంలో, ముఖ్యంగా ఇటీవలి హార్ముజ్ జలసంధి సంక్షోభ సమయంలో ఎస్సీఐ పోషించిన పాత్రను మంత్రి కొనియాడారు. సముద్రయాన అమృతకాల్ విజన్ 2047 కింద 2047 నాటికి నౌకా నిర్మాణంలో అగ్రగామిగా నిలవాలన్న భారత ఆశయానికి జాతీయ నౌకాదళం కేంద్ర బిందువు అని మంత్రి అన్నారు. ప్రధానమంత్రికి అందించిన బహుమతులు, జ్ఞాపికల 8వ విడత ఈవేలం గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ విడతలో ఢిల్లీ నగర విభిన్న కోణాలను ప్రతిబింబించే 30 రకాల జ్ఞాపికలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో 9 ఫోటోఫ్రేమ్లు, 9 జ్ఞాపికలు, 6 విగ్రహాలు, శిల్పాలు ఉన్నాయి. అలాగే 2 ఢిల్లీ మెట్రో నమూనాలు, 1 క్రీడా జ్ఞాపిక, ఆధ్యాత్మిక వస్తువులు, పెయింటింగ్, కళాఖండాలు, చేతివృత్తుల వస్తువులు ఈ సేకరణలో ఉన్నాయి. రోహిణిలోని విద్యార్థి నుంచి ఢిల్లీ మెట్రో, శాసనసభ, నూతన పార్లమెంట్ వరకు ఢిల్లీలోని విభిన్న కథనాలను ఈ జ్ఞాపికలు తెలియజేస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు తమ అద్భుత ప్రదర్శనతో బాక్సింగ్, రెజ్లింగ్, గోల్ఫ్, ఆర్చరీ విభాగాల్లో 18 స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు. మహిళల వ్యక్తిగత రికర్వ్ ఈవెంట్లో కుంకుమ్ మొహోద్ ఉత్కంఠభరితమైన షూటాఫ్లో దక్షిణ కొరియాకు చెందిన యజిన్ను ఓడించి బంగారు పతకం సాధించారు. వ్యక్తిగత రికర్వ్ ఈవెంట్లో ఆసియా క్రీడల పతకం గెలిచిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించారు. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ లో స్థానాన్ని ఖాయం చేసుకున్నారు. ఆసియా క్రీడల్లో స్వర్ణం పతకం సాధించిన తొలి భారత మహిళా గోల్ఫ్ ఛాంపియన్ గా ప్రణవి ఉర్స్ సంచలనం సృష్టించారు. ఫైనల్ రౌండ్ లో కేవలం 1 స్ట్రోక్ స్వల్ప ఆధిక్యాన్ని నిలబెట్టుకుని ఈ చారిత్రాత్మక ఘనతను సాధించారు. అదితి, అశోక్, దీక్షా దాగర్లతో పాటు భారత జట్టుకు రజత పతకాన్ని అందించడంలోనూ ఆమె కీలక పాత్ర పోషించారు. కాగా 2002 శివ్ కపూర్ పురుషుల వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించారు. ఆసియా క్రీడల క్రికెట్లో భాగంగా జపాన్లోని నిషిన్లో భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ కడపటి వార్తలు అందే సమయానికి 7 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 43 పరుగులతో ఆడుతోంది. 3 వన్డే మ్యాచ్ల క్రికెట్ సిరీస్ లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లోని మహారాజా యాదవేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే 3వ వన్డే మ్యాచ్లో భారత్ వెస్టిండీస్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. తొలి 2 మ్యాచ్లలో విజయం సాధించి సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకున్న భారత్ క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కేరళం

ఆహే లక్షద్వీప్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని తెలిపింది. కొంకణ్, గోవాలో ఈరోజు వేడి తేమతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మాదక ద్రవ్యాల స్మగ్లర్ నవప్రీత్ సింగ్ ను తుర్కీయే భారత్కు అప్పగించడంతో భారత్ ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నవప్రీత్ సింగ్ నవాబ్ విర్క్ అనే నకిలీ గుర్తింపుతో తుర్కీయే పౌరసత్వం పొంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్కు హెరాయిన్ వంటి మెథామ్ ఫెటమిన్లను అక్రమంగా రవాణా చేస్తూనే ఉన్నాడని అమిత్ షా సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఏజెన్సీలు అతని అసలు గుర్తింపును బయటపెట్టేందుకు అతని ఆచూకీని కనుగొని దేశ బహిష్కరణను ఖరారు చేశాయని మంత్రి అన్నారు. హార్ముజ్ జలసంధిలో కువైట్కు చెందిన ట్యాంకర్పై క్షిపణి దాడి జరగడంతో 5 భారతీయ పౌరులను ఒమన్ అధికారులు రక్షించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆర్థిక సామాజిక అభివృద్ది విధానాల రూపకల్పనలో విధానకర్తలు క్షేత్రస్థాయి వాస్తవాలను అవగాహన చేసుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చార్టెడ్ అకౌంటెంట్లు ముఖ్య భూమిక పోషిస్తారని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మధ్యప్రదేశ్ భోపాల్లో ఈరోజు జరిగే రాష్టస్థాయి గోపాలక సమ్మేళనంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు. ఆసియా క్రీడల్లో గోల్ఫ్ రికర్వ్ ఆర్చరీ వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించిన తొలి భారత మహిళలుగా ప్రణవి ఉర్స్, కుంకుమ్ మహోదులు చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

గమ్ గమ్ గణేష్ ఆ మూవీలోంచి సాంగ్ వినేశారు. గణేషుడు గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆల్రెడీ మన గణేష్ ఉత్సవాలు ఎలా స్టార్ట్ అయినాయి, ఏ సిచ్యువేషన్స్ లో స్టార్ట్ అయినాయి అనేది షేర్ చేశాను కదా. మరి నెక్స్ట్ గణేషుడిని విదేశాల్లో ఏ పేరుతో కొలుస్తారు, ఏ దేవుడిగా, అంటే అభయాన్నిచ్చే దేవుడిగానా విజయాన్నిచ్చే దేవుడిగానా ఎలా కొలుస్తారనే విషయాలు మాట్లాడుకుందాం. మెయిన్ గా మనం చూసుకుంటే కనుక జపాన్, థాయిలాండ్, ఇంకా ఇండోనేషియా, కంబోడియా, టిబెట్ అండ్ చైనాలో గణేషుణ్ణి పూజించడం చేస్తూ ఉంటారనమాట. కానీ పేరు డిఫరెంట్ గా ఉంటుంది. అదేంటి చెప్తాను, డెఫినెట్ గా జపాన్ లో గణేషుణ్ణి ఏమంటారు అనేది నెక్స్ట్ ఈ పాట తర్వాత మీతో షేర్ చేస్తాను. రైట్ నౌ మీ అందరి కోసం శ్రీను కేర్ ఆఫ్ అను మూవీలోంచి సాంగ్ అయితే వచ్చేసింది, వింటూ స్టే ట్యూన్డ్.

బిడ్డా అంతలేదు సబ్బుడు జర గట్టిగా

TFM 101.3. భగవాన్ కేసరి మూవీలోంచి సాంగ్ అయితే వినేశారు. జపాన్ లో గణేశుడిని ఏమని పూజిస్తారో తెలుసా? కంగ్టెన్ ఆర్ షోటెన్ అనే పేరుతో పూజిస్తూ ఉంటారు. మానవ శరీరం, రెండు ఏనుగుల తలలను కలిగిన, ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నట్టుగా ఉంటుందన్నమాట రూపం. అండ్ పురుష మరియు స్త్రీ శక్తికి ప్రతీకగా ఉంటాయి ఈ రూపాలు. ఆలింగనం చేసుకున్న రూపం ఏదైతే గణేశుడివి ఉంటాయో అవి ఆనందం, అన్యోన్యత, విజయాలను ప్రసాదించే దేవుడిగా భావిస్తారట జపాన్ లో గణేశుడిని. అండ్ థాయిలాండ్ లో వచ్చేసి ప్రాఫికానేట్ లేదా ప్రాఫికానేసువన్ అనే ఒక రెండు పేర్లు ఏవైతే ఉన్నాయో వాటితో గణేశుడిని కలుస్తూ ఉంటారు. అండ్ కళ, చదువు, మీడియా, వ్యాపార రంగానికి అధిపతిగా కొలుస్తారట. అక్కడ కూడా కిరీటం, నగలు మన గణేశుడి లాగానే కనిపిస్తూ ఉంటాడు గణేశుడు. అండ్ ఇండోనేషియా అండ్ కంబోడియాలో వచ్చేసి గణేష లేదా ప్రెహెఫసాక్ అనే పేర్లతో పిలుస్తారనమాట. అండ్ జ్ఞానానికి ప్రతీకగా ప్రతికూల శక్తులను నుంచి మనల్ని రక్షించే దేవుడిగా కొలుస్తూ ఉంటారట. నల్లటి రాతి లేదా శిలలతో, ప్రాచీనమైన శిలలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం, అంటే వాటితో తయారు చేసిన గణేశుడి విగ్రహాలను మనం చూడొచ్చు. ప్రాచీన శైలిలో ఉంటాయన్నమాట ఈ శిలా విగ్రహాలు. అది సంగతి. అండ్ టిబెట్ లో వచ్చేసి టిబెట్ అండ్ చైనాలో త్యోగిగ్ అనే డప్కో గణాల అధిపతిగా కూడా మన గణేశుణ్ణి పూజిస్తూ ఉంటారు. చెడు శక్తులను తొలగించే శక్తివంతమైన రక్షక దేవుడిగా, ఇంకా సంపదను ప్రసాదించే దైవంగా కూడా ఆరాధిస్తుంటారు గణేశుడిని అక్కడ. అది సంగతి. మీకు తెలుసాలో మీకు తెలుసా అంటూ చాలా విషయాలు మీతో షేర్ చేశాను. మరి ఇప్పుడు మీ అందరి కోసం లాస్ట్ అండ్ ఫైనల్ గా మోస్ట్ పాపులర్ సాంగ్, కూలీ నెంబర్ 1 మూవీలోంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం అండ్ కోరస్ పాడిన పాట వచ్చేస్తుంది. ఇళయరాజా మ్యూజిక్ అండ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఈ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ స్టిక్ యూన్.

0: വിവിധ ഭാരതി എഫ്എം ന്യൂസ് ഹെഡ്ലൈൻസ്.
1: വിവിധ ഭാരതി എഫ്എം വാർത്തല മുഖ്യാംശాలు చదువుతున్నది బాలకృష్ణ అలప్రగడ. విజయవాడ నగరంలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిపై ప్రియుడు దాడికి పాల్పడ్డాడు. కొడవలితో దాడి చేసి గొంతు కోశాడు. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మరోవైపు యువతిపై దాడి చేసిన అనంతరం అతను అదే ప్రాంతంలోని ఓ భవనంపైకి వెళ్లి అక్కడి నుంచి దూకడంతో తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టివేసిన నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. ఈ మేరకు రాష్ట ప్రభుత్వ అధికారులు పిటిషన్ వేశారు. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం శ్రీ సిటీలోని మందుల తయారీ పరిశ్రమలో ఈరోజు ఉదయం పేలుడు సంభవించింది. బాయిలర్ పేలి మంటలు చెలరేగటంతో పరిశ్రమలో రాత్రి విధులు నిర్వహిస్తున్న నలుగురు మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి జిల్లా శ్రీ సిటీ ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అటు గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ కూడా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున రావడంతో తిరుమల సప్తగిరులు జనసుందరమయ్యాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్సులు, నారాయణగిరి ఉద్యానవన షెడ్లు పూర్తిగా కిక్కిరిసిపోయాయి. ఆక్టోపస్ భవనం నుంచి భక్తులను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అనుమతిస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఆసియా క్రీడల్లో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న T20 క్రికెట్ మ్యాచ్ ఫైనల్లో 212 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ జట్టు 13 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 61 పరుగులు, తిలక్ వర్మ 51 పరుగులు చేశారు. ఆసియా క్రీడల్లో రికర్వ్ ఆర్చర్ విభాగంలో కుంకుమ మహోద్ చరిత్ర సృష్టించింది. మహిళల వ్యక్తిగత విభాగం ఫైనల్లో దక్షిణ కొరియా క్రీడాకారిణి ఓడించి బంగారు పథకాన్ని గెలుచుకుంది. ఆర్చరీ సింగిల్స్ రికర్వ్లో పథకాన్ని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయురాలిగా నిలిచింది. అటు వ్యక్తిగత గోల్ఫ్ ఈవెంట్లో ప్రణవి శరత్ పసిటి పథకాన్ని సొంతం చేసుకుంది. మహిళల గోల్ఫ్ విభాగంలో భారత్కు బంగారు పథకం రావడం ఇదే తొలిసారి. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

అదన్ సన్స్ మూవీలోంచి సాంగ్ అయితే మీరు సార్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే ఖనిష్. కానీ ధీరాలోకి ఎంటర్ అయిపోయాం మనం 1:08 అయితే ఎగ్జాక్ట్ గా మన స్టూడియోస్ లో సమయం. మనం ఏ మొక్క కాయ పువ్వు గింజ తీసుకున్నా ఏదో ఒక ఔషధ గుణాలు అయితే ఉంటూనే ఉంటాయి. వీటిల్లో మెయిన్ గా ఏం తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, మనకి

పడుతుందా లేదా అని తెలుసుకోవాలి. అసలు పడుతుందా లేదా ఎలా తెలుసుకుంటాం కనిష్క అంటే కనుక ఎలర్జిక్ రియాక్షన్ అని చూసుకోవాలన్నమాట. మనం ఒక 1 or 2 డేస్ తిని చూసి మన బాడీలో అండ్ మన డైలీ లైఫ్ లో ఏమైనా చేంజ్ వస్తుందా, లైక్ ఇచ్చింగ్ కానీ లేకపోతే ఇంకా మూడ్ లో కానివ్వండి, కొన్ని మూడ్ ని చేంజ్ చేసే ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి తెలుసా. సో అలాగా ఏమన్నా నెగిటివ్ రియాక్షన్స్ ఉంటున్నాయా లేదా అనేది మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. మెయిన్ గా కొంతమందికి పట్టేస్తూ ఉంటాయి కాళ్ళు చేతులు ఇలాంటివి ఫుడ్స్ కొన్ని తిన్నప్పుడు. సో ఇలాంటి రియాక్షన్స్ ఉన్నాయా మన ఫ్యామిలీలో, ఫ్యామిలీ హిస్టరీ అంటారు కదా. సో అలా ఎవరికైనా కానీ బాగోదా, ఒక పర్టికులర్ ఐటమ్ తింటే హెల్త్ ఇష్యూ వస్తుందా అనేది తెలుసుకొని మనం కొంచెం అబ్జర్వ్ చేసుకొని వాటి గురించి ఆలోచించి పెట్టుకోవాలన్నమాట మనం ఏదైనా డైట్ తీసుకునేటప్పుడు. నాకు రీసెంట్ గా తెలిసిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, యాజ్ పర్ ఆయుర్వేద మన అమ్మమ్మ తిన్న ఫుడ్ మనం తింటే మనం హెల్తీగా ఉంటామని చెప్పి విన్నాను. అంటే ఈ వర్డ్ నెక్స్ట్ జనరేషన్స్ కి వర్తించకపోవచ్చు, బికాజ్ ఇప్పటి వారు మనం లోకల్ ఫుడ్ ని పక్కన పెట్టి ఏవేవో తింటూ ఉన్నాము, విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాము లేకపోతే వేరే వేరే ప్లేసెస్ నుంచి మనకి ఎక్స్పోర్ట్ అయ్యి వస్తూ ఉంటాయి కదా, ఇంపోర్ట్ చేసుకొని తింటూ ఉంటాము. సో అలా ఉన్నాయి. కానీ ఇదివరకటి వాళ్ళు ఎలా తినేవాళ్ళు, మెయిన్ గా వాళ్ళ చుట్టుపక్కల లోకల్ ఫుడ్స్ ని తినేవాళ్ళు. ఆ లోకల్ క్లైమేట్ కి తగ్గట్టుగా అవి పెరిగేవి అండ్ మనకి ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వాలో వాటికి బాగా తెలుసు అనమాట. సో చాలా లోకల్ ఫుడ్స్ అంతరించిపోవడం స్టార్ట్ అయిన ఎరా మనది చెప్పాలంటే. ఇలాంటి పరిస్థితుల్లో స్వదేశీ విత్తనాలని సురక్షిస్తూ ఇంకా సంరక్షిస్తూ వాటిని రైతులకు అందుబాటులో ఉంచడమే కాకుండా మహిళలకు రైతులకు ఇంకా ఎంతో ప్రేమగా విత్తనాలను దాచిపెడుతూ ఉన్నారు విత్తన మాత. వీరి గురించి మాట్లాడుకుందాం ధీరాలో, సీడ్ మదర్ ఆఫ్ ఇండియా గురించి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక మంచి సాంగ్ చెన్నై లవ్ స్టోరీ మూవీలో నుంచి వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

మనం కరెక్ట్ ఫుడ్ తింటున్నామా లేదా ఎప్పుడైనా ఆలోచించుకున్నామా? ఒకవేళ ఆలోచించినా కొంచెం ఎక్కువ ఆలోచించేస్తారేమో అనిపిస్తూ ఉండిద్ది నాకు. సో మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈరోజు సీడ్ మదర్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. రాహిబాయ్య అంటారు వీరి పేరు. రాహిబాయ్ సీడ్ మదర్ ఆఫ్ ఇండియా. వీరు స్వదేశీ విత్తనాలు వంగడాలను సురక్షిస్తూ రైతులకు అందుబాటులో ఉంచే దానికోసం ప్రయత్నిస్తూ చాలా సంవత్సరాలు గడిపారనమాట. వీరి గురించి మాట్లాడుకుందాం డీటెయిల్డ్ గా ధీరాలో. రైట్ నౌ మన స్టూడియోస్ లో సమయం 1:19 దాటి 20 నిమిషాల వైపు ప్రయాణిస్తుంది సమయం. మరి ఎగ్జాక్ట్ గా 1:20 కి ప్రాంతీయ వార్తలు అయితే వింటారు. వింటూ స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. అమరావతిని దేశంలోనే మొదటి 5 రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో పాన్ ఐఐటీ ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026 జరుగుతోంది. తిరుపతి జిల్లా శ్రీ సిటీలో అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో క్రికెట్ విభాగంలో భారత పురుషుల జట్టు ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడుతోంది. ఇక వార్తల్లోని వివరాలు. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత మహిళల హాకీ జట్టుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. 44 నిరీక్షణకు తెరదించుతూ భారత జట్టు స్వర్ణం సాధించడం దేశానికి గర్వకారణమన్నారు. ఈ విజయంతో లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్ కు భారత్ అర్హత సాధించడం మరింత ఆనందంగా ఉందన్నారు. మ్యాచ్లో విజయం సాధించే గోల్ చేసి కీలక పాత్ర పోషించిన లాల్ రెమ్సీ యామినిని చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. కెప్టెన్ సలీమా టెటే, దీపికతో పాటు జట్టులోని ప్రతి క్రీడాకారిణికి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. భారత మహిళల హాకీ జట్టు ఛాంపియన్గా నిలవడం యావత్ దేశాన్ని గర్వపడేలా చేసిందని చెప్పారు. అమరావతిని దేశంలోనే మొదటి 5 రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో క్రెడాయి హోమ్ ఎక్స్పో కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2028 అక్టోబర్ నాటికి అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. రాష్ట ఆర్థిక వ్యవస్థలో స్థిరాస్తి రంగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. బిల్డర్లు, డెవలపర్ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. నిర్మాణ రంగం అభివృద్ది ద్వారా రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు. గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. విజయవాడ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో పాన్ ఐఐటీ ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026ను ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 800 మందికి పైగా ప్రతినిధులు, 50 మందికి పైగా కార్పొరేట్ సీఈఓలు హాజరయ్యారు. అదేవిధంగా 100 మందికి పైగా యూనికాన్ వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఐఐటీ డైరెక్టర్లు, ఐఐటీ ఐటీ నిపుణులు, విధాన నిర్ణేతలతో కీలక చర్చలు జరుగుతున్నాయి. స్వర్ణాంధ్ర వికసిత్ భారత లక్ష్యాలకు అనుగుణంగా పాన్ ఐఐటీతో రాష్ట ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. సమ్మిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ,
1: I believe that it is backed by 3S mantra. I'm sure by now you would have heard or you would have understood it. The 3S is, first is speed, second is service.

0: Oh, you would have heard and or you would have understood it. The three S's, first is speed, second is service, third is stability. If you look at the pace at which Andhra Pradesh is moving, I think we can redefine speed with the word Andhra Pradesh. Because we are a team in a hurry, we believe that 5 years is a time given by our electorate. We need to showcase results. So we are not in the business of simply signing MOUs and forgetting it. We are in the business of grounding projects and ensuring that jobs are being created in the great state of Andhra Pradesh.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పౌరులు ప్రముఖుల నుంచి అందే జ్ఞాపికలు కానుకల విక్రయానికి సంబంధించి పీఎం మెమెంటోస్ 8వ విడత ఆన్లైన్ వేలం గడువును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఆసక్తి గల కొనుగోలుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ఆన్లైన్ వేలం ప్రక్రియలో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న దాదాపు 30 రకాల కానుకలు జ్ఞాపికలు కొనుగోలుదారుల కోసం అందుబాటులో ఉంచారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు శ్రీభరత్ తెలిపారు. నగరంలోని పాత పోస్టాఫీస్ సమీపంలోని క్వీన్ మేరీ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పీఎం ల్యాడ్స్ నిధుల నుంచి 35 లక్షల రూపాయలతో పునరుద్దరించిన భవనాలను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు శ్రీభరత్ మాట్లాడుతూ
2: ZPHS క్వీన్ మేరీస్ హై స్కూల్లో రెనోవేషన్ వర్క్స్ 35 లక్షలతో ఎంపీ ల్యాడ్స్ నిధులతో ప్రారంభించడం జరిగింది. ఎంపీ ల్యాడ్స్ సంవత్సరానికి మాకు 7 నియోజకవర్గాలు కలిపే 5 కోట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆ 5 కోట్లు ఒక ప్రణాళిక పెట్టుకోవాలనే ఆలోచనతో ప్రధానంగా విద్య, ఆరోగ్యము, క్రీడలు, గ్రంథాలయాలు వాటికి నిధులు కేటాయించాలనే ఒక ఆలోచనతో మేము పనిచేస్తున్నాము. గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ తో కంపీట్ చేయాలి, గవర్నమెంట్ స్కూల్స్ లో ఎన్రోల్మెంట్ మళ్లీ పెరగాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తుంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశసేవా పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా నక్సలిజం అంతం గురించి ఈరోజు తెలుసుకుందాం. 1967లో నక్సల్ బరిలో ప్రారంభమైన మావోయిస్టు ఉద్యమం దాదాపు 5 దశాబ్దాల పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో కొనసాగింది. 2010 ఏప్రిల్లో ఛత్తీస్గఢ్లోని దంతేవాడలో మావోయిస్టులు జరిపిన దాడిలో 76 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణించారు. 2014 నాటికి 126 జిల్లాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ప్రభుత్వ జాబితాలో ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భద్రతా చర్యలతో పాటు రహదారులు, పాఠశాలలు, మొబైల్ టవర్లు, బ్యాంకింగ్ సదుపాయాల కల్పనపై దృష్టి సారించింది. ఫలితంగా మావోయిస్టుల లొంగుబాట్లు సంవత్సరానికి 421 నుంచి 6558కి పెరిగాయని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఒక్క జిల్లా కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా మిగలలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడిస్తూ
3: साल 2013 में 180 से अधिक जिले 180 से ज्यादा डिस्ट्रिक्ट माओवादी आतंक से प्रभावित थे. आज माओवादी आतंक से प्रभावित जिलों की संख्या सिंगल डिजिट में पहुंच चुकी है.
1: तिरुपति जिला श्री सिटीलो ईरोजु अग्नि प्रमादम जरिगिंदी. మాత్రలు తయారు చేసే టిల్ హెల్త్ కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో రాత్రి సమయంలో విధులు నిర్వహిస్తున్న పలువురు అక్కడికక్కడే మృతి చెందగా మరికొంతమందికి తీవ్ర గాయాలు అయ్యాయని చెప్పారు. గాయపడిన వారిని చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం తెలుగు యువత ఆధ్వర్యంలో తిరుపతి నుంచి వారణాసి వరకు చేపట్టిన ప్రజాసేవతో దేశసేవా యాత్ర నిన్న ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరానికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక నాయకులు స్వాగతం పలికి వారికి ఆతిథ్యం అందించి యాత్ర విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మీదుగా సుమారు 8 రోజుల పాటు ఈ యాత్ర సాగి అక్టోబర్ 8న వారణాసికి చేరుకుంటుందని నిర్వాహకులు తెలిపారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో క్రికెట్ విభాగంలో భారత్ పురుషుల జట్టు ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ తో తలపడుతోంది. మొదట భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 211 పరుగులు చేసింది. 212 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ మధ్యాహ్నం 1 గంట సమయానికి 127 పరుగులు చేసి 4 వికెట్లు నష్టపోయింది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు బంగారు పథకం కైవసం చేసుకుంటుంది. వాతావరణం. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతిలోని భారత

0: వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానంలలో దిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారి సిహెచ్ నాగభూషణం పేర్కొన్నారు. వీటి ఫలితంగా కోస్తాంధ్రప్రదేశ్ యానంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి సిహెచ్ నాగభూషణం తెలియజేస్తూ,
1: కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం మరియు రాయలసీమల్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉన్నది. బలమైన గాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిని దేశంలోనే మొదటి 5 రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026 జరుగుతోంది. తిరుపతి జిల్లా శ్రీ సిటీలో అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో క్రికెట్ విభాగంలో భారత పురుషుల జట్టు ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడుతోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినంతో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

ఫిలిం మూవీ లోంచి సాంగ్ వినేశారు, వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతి ఎఫ్ఎం 101.3. అండ్ నేను మీ ఆర్జే ఖనిష్ కాని. మరి మల్లేశ్వరి మూవీలోని ఈ పాటను శంకర్ మహాదేవ్ అనే చిత్ర పాడారు సిరివెన్నెలార్లేరు శ్రేష్ట. మనమైతే ఉన్నాం ధీరాలో. రహీబాయి సీడ్ మదర్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు కదా, ఆ వీరు స్వదేశీ విత్తనాలు వంగడాలను సురక్షిస్తూ రైతులకు అందుబాటులో ఉంచడంతో పాటు గ్రామీణ మహిళలకి రైతులకి స్వదేశీ విత్తనాల ప్రాముఖ్యతను అండ్ సేంద్రియ పద్ధతుల్లో సంప్రదాయ వ్యవసాయం ఎలా చేయాలి అనేది వారికి వివరించడం నేర్పించడం ఇప్పటికీ చేస్తూనే ఉన్నారన్నమాట. సో వారి గురించి ఇంకొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. 120కి పైగా దేశవాళీ విత్తనాలు బ్యాంక్ని ఆవిడ నిర్మించడం జరిగిందన్నమాట. అంతేకాదు భారత ప్రభుత్వం వీరి సేవలను గుర్తించి పద్మశ్రీ పురస్కారంతో సత్కరించడం కూడా జరిగింది 2020లో. ఇంకా మాట్లాడుకుందాం సీడ్ మదర్ ఆఫ్ ఇండియా గురించి ధీరాలు. రైట్, మీ అందరి కోసం మరొక సాంగ్ రెడీగా ఉంది. శ్రీనివాస కళ్యాణ మూవీలోంచి వచ్చేస్తుంది ఈ సాంగ్. మిక్కీజే మేయర్ మ్యూజిక్ అండ్ సునీత అండ్ కోరస్ పాడారు. శ్రీమణి ఈ సాంగ్ కి లిరిసిస్ట్. వింటూ స్టేట్ యూనిట్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

గురించి చేస్తున్నారు మీ భారతీయ ఎఫ్ఎం 101.3. అండ్ నేను మీ ఆర్జే ఖనిష్ కానీ మహర్షి మూవీ నుంచి సాంగ్ వేసారు 1:47 మన స్టూడియోస్ లో సమయం ధీరా ప్రోగ్రామ్ లో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం సీడ్ మదర్ ఆఫ్ ఇండియా గురించి. రహీబాయి గారు ఆవిడ చేస్తున్న సేవలను గుర్తించి 2020 భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని కూడా సత్కరించడం జరిగిందనమాట. 120కి పైగా దేశవాళీ విత్తనాల బ్యాంక్ ను నిర్మించారు రహీబాయి. అది కూడా ఎలాంటి అధికారిక విద్య లేకుండా, ఎలాంటి ప్రభుత్వం లేదా మద్దతుదారులు ఎవరైతే సపోర్ట్ చేసేవాళ్ళు లేకుండా 20 సంవత్సరాల పాటు ఒంటరిగా ఎంతో మంది ఎగతాళి చేస్తున్నా పట్టించుకోకుండా ఎన్నో గ్రామాలు తిరిగి నిశ్శబ్దంగా వారు దీన్ని నిర్మించారని చెప్పాలి. డబ్బుతో కొనలేనిది దాన్ని ఆవిడ కాపాడారు. అండ్ దేశం భారతదేశ జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ భావితరాల కరువు నుండి రక్షించారని

0: చెప్పాలన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం రైట్ నౌ మీ అందరి కోసం మరొక సాంగ్ అయితే రెడీగా ఉంది బలగం మూవీలోంచి. మరి వింటూ స్టేట్ ఇంటూ వివిత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఇంకా వింటున్నారా బాలు ఎప్పుడు రావులే కొన్ని అక్క.

రహీబాయ్ సోమా పోప్రే వీరి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. విత్తన మాతగా, సీడ్ మదర్ ఆఫ్ ఇండియాగా ప్రేమగా పిలుచుకుంటూ ఉంటారన్నమాట. ఎందుకంటే అన్ని సీడ్స్ని మన కోసం దాచిపెట్టి, అంటే భావితరాల కోసం ఎంతో ఆలోచించి ఆవిడ ఈ సీడ్ బ్యాంక్ని క్రియేట్ చేయడం జరిగిందనమాట. ఈవిడ ఏమైనా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారా అంటే లేదు, బేసిక్ ఎడ్యుకేషన్ కూడా లేదనమాట. ఎలాంటి ఉద్యోగం చేస్తున్న లైక్ వాళ్ళ ఉద్యోగ విధుల్లో పార్ట్గా చేస్తున్నారా అంటే కాదు. ఈవిడ ఎవరి సపోర్ట్ లేకుండా ఎంతమంది వెనక్కి లాగేవాళ్ళు ఉంటున్నా కానీ ఆవిడ ఎలాగైనా సరే ఈ లోకల్ ఫుడ్ని, లోకల్ వంగడాలు విత్తనాలని, స్వదేశీ వంగడాలు విత్తనాలని కాపాడే ఉద్యమాన్ని ఆవిడ ఒంటరిగా పోరాటం చేస్తూ ఎన్నో గ్రామాలను తిరిగి నిశ్శబ్దంగా ఇదంతా కూడా చేయడం జరిగిందనమాట. డబ్బుతో కొనలేని దాన్ని ఆవిడ కాపాడారు. భారతదేశ జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ భావి తరాలను కరువు నుండి రక్షించారు అని చెప్పాలి. ఇంకా 60 సంవత్సరాలు పైపడినా కానీ ఆవిడ విత్తనాలను దాచడం, ప్రజలకు నేర్పడం ఆపలేదు. తన సొంత ఊరిలోనే ఇదంతా కూడా ఆవిడ చేస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు నాకు అవార్డు వచ్చింది, నేను గొప్ప అన్న ఫీలింగ్ కాకుండా, ఎవరి నేను మొదట దేనికోసం మొదలు పెట్టాను దానికే స్టికాన్ అయి ఉంటానని చెప్పేసి ఆవిడ ఇప్పటికీ కూడా అందరికీ ఎవరు వచ్చినా కానీ నేర్పిస్తూ ఉన్నారు. ఈ సేంద్రియ పద్ధతుల్లో, సంప్రదాయ పద్ధతుల్లో ఎలా జీవన ఫార్మింగ్ చేయాలి, ఎలా పండించాలి అనేది నేర్పిస్తూ ఉన్నారు. ఎవరు ఏమనుకున్నా కానీ మనం చేసే పని మంచికే అయితే గనక మనకు ప్రశంసలు ప్రోత్సాహాలతో పని లేదు.

చెప్పేసి ఇప్పుడు ఒకసారి ప్రూవ్ చేశారు. మంచి జరగడమే ఇంపార్టెంట్ ఫైనల్గా కదా, అది సంగతి. రైట్ నువ్వు మీ అందరి కోసం మరొక సాంగ్ ప్లే చేసే ముందు మనకి న్యూస్ అయితే రెడీగా ఉంటుంది. మరొక 1 మినిట్లో మనకి వార్తలు కంప్లీట్ అయిన తర్వాత సందరే సందరిలో కలుసుకుందాం. వింటూ స్టేడియం టు విత్ భారతీ FM 101.3 అండి. నేను మీ ఆర్జే కనిష్క, ఇది ఈనాటి ధీరా.

0: సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
1: అవునా, అదలాగా
0: సింపుల్ రా. ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్ లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్ లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ను కూడా తగ్గించవచ్చు.
1: హే, సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

చూస్తున్న సందరీస్ అందరికి వెల్కమ్ 2:00 30 minutes దాటి 31.5 minutes అయిందనమాట. మనమైతే ఎంటర్ప్రెన్స్ సందరీస్ అందరిలోకి మన వాళ్ళు ఆల్రెడీ మెసేజెస్ చేస్తూ రెడీ రెడీ అంటున్నారు అనమాట. సో మీరు కూడా రెడీగా అంటే 0866 2488 14 అనే నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండండి మీ పేరు ఊరు ఆన్సర్ ని టైప్ చేసి. అండ్ మీ పేరు ఊరు ఆన్సర్ ఇవన్నీ కూడా చాలా షార్ట్ కట్ లో మీరు పంపిస్తే బెటర్ అనమాట, ఎందుకంటే మనకున్న టైంలో అందరి పేర్లు చదవాలి కదా, సో అందుకని అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే నేను అడిగేస్తున్నాను ఏంటి అంటే, రీసెంట్ టైమ్స్ లో మనం ఆల్రెడీ వినాయక చవితి కంప్లీట్ చేసుకుని ఉన్నాము అండ్ ఇంకా ఊరేగింపులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఇలాంటి ఒక ఒకేషన్ లో ఇది ఈ వర్డ్ ఏదో ఒక సిచ్యువేషన్ లో వినే ఉంటారు. సో ఏంటి ఆ వర్డ్ కి అర్థం మీకు తెలిస్తే కనుక వాట్సాప్ చేయండి 0866 2488 14 అనే నెంబర్ కి. ఏక వింశతి అంటే ఏంటి మీకు తెలిస్తే వాట్సాప్ చేయండి మీ పేరు ఊరు ఆన్సర్ ని టైప్ చేసి. ఆల్రెడీ మెసేజ్ చేస్తున్న వారు మళ్ళీ మెసేజ్ చేస్తే ఓకే, లేకపోతే మీ మెసేజెస్ అన్ని కూడా డెఫినెట్ గా నెక్స్ట్ ఒక సాంగ్ తర్వాత అయితే వినిపించేస్తాను. మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి పంపిస్తూ ఉండండి. ఏక వింశతి అంటే ఏంటి వాట్సాప్ చేయండి, వింటూ స్టే ట్యూన్డ్. అండ్ వన్ మోర్ థింగ్ మర్చిపోయా, నేను ఈ షోలో ఏ మూవీలోదో టైటిల్ కూడా టైప్ చేసి ఆన్సర్ ని ఆన్సర్ తో పాటు పంపించండి. ఓకేనా, వింటూ స్టే ట్యూన్డ్.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అని నేను మీ ఆర్జే ఖనిష్ కానీ 2:38 స్టూడియోస్ లో సమయం మన వాళ్ళు ఆన్సర్లు అయితే పంపించేస్తూ ఉన్నారనమాట. అలా ప్రవాహం వచ్చేసిందనే చెప్పాలి. సో మీరు కూడా ఇలానే మెసేజ్ చేయాలంటే 0866244884 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. మీ పేరు ఊరు ఆన్సరే టైప్ చేసి ఏకవింశతి అంటే ఏంటి అని అడిగానమాట. అండ్ నేను ప్లే చేస్తున్న సాంగ్స్ ఈ 1 అవర్ 1½ అవర్ లో ఈ షోలో మెయిన్ గా సందరే సందరిలో ప్లే చేసే సాంగ్స్ ఏ మూవీలో కూడా మీరు గెస్ చేస్తూ ఉండొచ్చు విత్ దిస్ ఆన్సర్స్. శుభ మధ్యాహ్నం అందరికీ అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రయాల గ్రామం నుంచి దమ్మర్జీ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన్, రాధిక, త్రిలోక్, నెహాన్ అండ్ శ్రీవాణి, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్ అండ్ సాయి రిత్విక్ వీళ్ళందరూ కూడా పంపించారనమాట. నెక్స్ట్ ఎస్ నేను ఆల్రెడీ వినాయకుడికి లింక్ చేశాను కాబట్టి పూజ చేసే వెల్కమ్ చెప్తూ అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు గారు కరెక్ట్ ఆన్సర్ అయితే చెప్పేశారనమాట. శ్రోతలకందరికీ నమస్కారం అంటూ తరాలపల్లి గ్రామం నుంచి కాజీపేట మండలం హనుమకొండ జిల్లా నుంచి పంపించారనమాట బుచ్చయ్య అండ్ ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్ మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష అండ్ ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ సక్కుబాయ్ వీళ్ళందరూ కూడా పంపించారు మెసేజ్. ఏంటి ఏమిటిది కాపీ కొట్టని నాకే చెప్తున్నారా? నెల్లూరు జిల్లా అంటే స్క్రీన్ షాట్ తీసి పంపించారనమాట. ఇనమగుడు ఇనమడుగు నుండి పంపించారు శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య అంటూ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీళ్ళందరూ కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ రాజల్ నుంచి జయన్ నగర్ పంపించారు. తెలియదు మేడం అంటూ రియాజ్ నెల్లూరు నుంచి పంపించారు. డెఫినెట్ గా తెలుసుకుంటారు, వింటూ ఉండండి షో. హాయ్ కనిష్క మేడం గారు అంటూ గడ్డమ్మ అంకయ్య పంపించారు బందర్పల్లి నుంచి నెల్లూరు డిస్ట్రిక్ అంటూ. మీ చిలుక బాగుంది ఆర్జే కనిష్క గారికి అంటూ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఆచార్య చిరంజీవి రామలింగ అండ్ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి పంపించారనమాట. కరెక్ట్ ఆన్సర్ పంపించారు శ్యామ్ కల్లూరు నుంచి ఛాంపియన్ మూవీలోది సాంగ్ అంటూ కూడా పంపించారనమాట. ఎస్ నేను ఇంత అక్కడ ప్లే చేసిన సాంగ్ ఛాంపియన్ మూవీలోనిది. ఇలాగే గెస్ చేస్తూ ఉండొచ్చు మీరు కూడా. రామ్ మిరియాల పాడిన పాట అంటూ కూడా నెక్స్ట్ ఇంకా ఇన్ఫర్మేషన్ పంపించారు. కనకరావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ కూరుకుందా కౌస్తుభ ఆత్మకూరు నుంచి పంపించారు నంద్యాల డిస్టిక్ కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుంచి వినాయక చవితి రోజున వినాయకుడిని అండ్ చేసే పూజలో అంటూ చాలా క్లారిటీగా పంపించారనమాట. ఏక వింశతి పత్ర పూజ అంటారు అంటూ పంపించారు. ఎస్ ఏక వింశతి మనం వినే ఉంటాము కానీ అందరికీ తెలుసో లేదో అని అడిగాను. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కాలమందల పాడు గ్రామం నుంచి ఖాసీమ్ ముత్తు జావలి వీళ్ళిద్దరూ కూడా పంపించారనమాట. బి మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి దొరవారి సత్రం మండలం నుంచి పంపించారనమాట. తిరుపతి జిల్లా కరెక్ట్ ఆన్సర్ పంపించారు గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ అంటూ కొత్తగూడెం నుంచి యాకూబ్ బాషా అండ్ నూర్జహాన్ పంపించారనమాట. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్ పంపించారు పాట ఛాంపియన్లోనిది అంటూ కూడా చెప్పారనమాట. పుట్టుపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు అండ్ కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తిరుపతి దానిమాడు కాదు దాని నేడు నుంచి పంపించారనమాట. ఉషా, రాణి, భాస్కర్ రావు ధన్యవాదాలు అంటూ పంపించారు కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు రెండిటికి కూడాను. రాజశేఖర్ రెడ్డి ఆధోని మండలం గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. ఎలా ఉన్నారంటున్నారు ఆన్సర్స్ కూడా పంపిస్తూ ఉండండి. మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి పంపించాలి అంటే 0866244884 అనే నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంతకీ ఏమడిగానంటే ఏక వింశతి అంటే ఏంటి అని అడిగాను. నేను ఆల్రెడీ చాలా మెసేజెస్ కవర్ చేశాను అనుకున్నారు కానీ ఇంకా పంపించేస్తూనే ఉన్నారు మన వాళ్ళు. గౌతమ్ చౌడేపల్లి నుంచి పంపించారనమాట. ఏక వింశతి అంటే సంస్కృతంలోని పదం అంటూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు.
ఎస్ దూర్వాల నుంచి సూచించిన సూచించడానికి కూడా ఈ పదాన్ని వాడతారు అంటూ పంపించారన్నమాట. ఓకే, ఇంతకీ ఎవరు? గౌతమ్ పంపించారు. కమతం వెంకటయ్య లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుంచి పంపించారన్నమాట. కరెక్ట్ ఆన్సర్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఈ సాంగ్ ఛాంపియన్ లోనిది అంటూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించేశారు. సునంద ఏటీపీ నుంచి పంపించారన్నమాట. అనంతపుర ఏటీపీ అంటే కరెక్ట్ గా గెస్ చేశారా మేడం? మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ శక్తి సాంగ్ లోనిది అంటూ కర్నూలు నుంచి నజరీన్ నజీర్ పంపించారు. కానీ నాకు అర్థం కాలేదండి మీరు పంపింది. ఓకే, మళ్ళీ ఒకసారి నాకు అర్థమయ్యేలా పంపించడానికి ట్రై చేయండి. విజయవాడ వివిధ భారతి ఆర్జే గారికి అంటూ ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ పంపించారు. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారనమాట. నెక్స్ట్ మీరు కూడా ఇలా పంపించాలంటే 0866-244-1414 అనే నంబర్కి మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి పంపిస్తూ ఉండండి. రైట్ నో మీ అందరి కోసం మరొక సాంగ్ రెడీగా ఉంది. ఈ సాంగ్ తర్వాత మీ అందరికీ కూడాను నేను ఆ ఆన్సర్ని రివీల్ చేసేస్తాను. ఓకేనా? మరి ఈ సాంగ్ కూడా ఏ మూవీలో కూడా గెస్ చేయండి. వింటూ స్టే ట్యూన్డ్.

మెమరీస్ అందులోనే అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే పంపించేస్తూ ఉన్నారు. మీరు కూడా పంపించాలి అంటే 08662488114 అనే నంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. మీ పేరు, ఊరు, ఆన్సర్ టైప్ చేసి ఏకవింశతి అంటే ఏంటి అని అడిగాను అనమాట. మన వాళ్ళు ఆన్సర్స్ పంపించేస్తున్నారు. ఒక సామెత వంటిది అంటూ పంపించారనమాట. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మజీ వెంకటాచారి అండ్ ఫ్యామిలీ పంపించారు, బట్ ఆన్సర్ అది కాదనమాట. మంగళగిరి జయలక్ష్మి, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ ఛాంపియన్ అండ్ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ పరమేష్, విజయ పరమేష్ పంపించారు గుంతకల్ నుంచి, ఎస్ సాంగ్ ఛాంపియన్ లోని అంటూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వరప్రసాద్ గౌడ్ ఫ్యామిలీ రాజీ అంటూ పంపించారు అనమాట. ఎర్రగూడూరు నుంచి కర్నూల్ డిస్టిక్ అంటూ పంపించారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. సర్వాణి నెల్లూరు నుంచి ఏకవింశతి అంటే ఏంటో కరెక్ట్ గా పంపించారనమాట. ఆన్సర్ మరి కాసేపట్లో రివీల్ చేస్తాను, తెలియని వాళ్ళకి డెఫినెట్ గా తెలుసుకుందరు. కానీ కొండపల్లి శ్రీను ఒంగోలు నుంచి పంపించారనమాట కరెక్ట్ ఆన్సర్. సుబ్రహ్మణ్యం అంజూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ కనిష్క మేడం గారు, నమస్తే అంటూ. మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తాన్ రావు, చెన్నమస్తాన్ రావు అండ్ దామర్ల పెద్దమస్తాన్ రావు పంపించారు. చిన్నమస్తాన్ రావు స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. ఓకే, ఏక సొంత గృహ కాదండి, సుమాని పెద్ద పెడ నుంచి పంపించారనమాట. నెక్స్ట్ తిరుపతి నుంచి దేవసేన పంపించారు కరెక్ట్ ఆన్సర్. బీవీ సుబ్బారావు గారు మార్కాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, కనిష్కాజీ అంటూ పంపించారు. మీరు అడిగిన ప్రశ్న నా ఆన్సర్ అంటూ, ఏకవింశతి అంటే సంస్కృతంలోనిది పదం అంటూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజుల నుంచి బోరెల్లి సంధ్య పంపించారనమాట, ఎస్ సంస్కృతంలో ఇలా అంటారు అని చెప్పేసి. శ్రీరామారావు మరియు అపరాజిత పెన్లు నుంచి పంపించారు. నెక్స్ట్ మస్త మూసపేట నుంచి, మూసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా శిరీష, ఓంకార్ లక్ష్మీ నరసింహ, యాదవ్జీ సక్కుబాయ్, శ్యామ్ సింగ్ రాయ్ అంటున్నారు, బట్ రాంగ్ ఆన్సర్ అండి. నేను ఇప్పుడు ప్లే చేసిన సాంగ్ ఏ మూవీలో ఎవరైనా గెస్ట్ చేస్తారేమో చూద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ కనిష్క గారు, విజయలక్ష్మి పెదకొండూరు నుంచి ఆన్సర్. వినాయక చవితి రోజున చేసే రకాల పత్రికలను ఏకవంశతి పూజ, పత్రి పూజ అంటారు అంటూ పంపించారు. ఎస్, ఆ రోజే మనం ఎక్కువగా వింటూ ఉంటామన్నమాట దాని గురించి తెలుసుకున్నప్పుడు. చక్రధర్ మహీధర్ శ్రీధర్.

శశిధర్, వీళ్ళందరూ కూడా పెన్మలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుంటూరు జిల్లాలో దుగ్గిరాల మండలం నుంచి మోరంపూడి నుండి పంపించారన్నమాట తుమ్మకూరి సుబ్బారావు అండ్ రాజ్యలక్ష్మి. నెక్స్ట్ రాజశేఖర్ నెల్లూరు వెడయపాలెం నుంచి పంపించారు, వేదయ్యపాలెం నుంచి పంపించుంటారు. ఎందుకండి వై నాకే ఎందుకు పంపిస్తున్నారు? అందరూ కూడా టెక్స్ట్ ఫామ్ లో పంపిస్తుంటే వీరు కాపీ పేస్ట్ చేస్తూ ఉన్నారనమాట స్క్రీన్ షాట్స్ ని. మొత్తానికి ఏం చెప్పాలనుకుంటున్నారో క్లుప్తంగా టైప్ చేసి పెడితే బాగుంటుంది. 20 వినాయక చవితి రోజున ఉపయోగించే ఏకవింశతి పత్రాలు అంటూ కూడా పంపించారు. సో మీరు కూడా ఇలానే ఆన్సర్ పంపించాలి అంటే 08662488114 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటచారి వరలక్ష్మి కృష్ణమ్మ పంపించారనమాట. పత్ర పూజ అంటున్నారు, కానీ పత్ర పూజకు సంబంధించి టాపిక్ వచ్చినప్పుడే ఈ ఏకవింశతి అనే టాపిక్ వస్తుందనమాట. ఏకవింశతి అంటే 21 అని సాంస్క్రిట్ లో వర్డ్ అనమాట. ఏక ఒకటి, వింశతి 20 అని. సో 21 పత్రాలతో, 21 పత్రాలతో పూజ చేసేదాన్ని ఏకవింశతి పూజ అంటారు. మొత్తానికి అది ఆన్సర్. ఇంకా ఇంకా ఇంకా కొన్ని మెసేజ్ ఉన్నాయి, డెఫినెట్ గా నేను మీకు ఆన్సర్స్ అన్ని చదివేసి వినిపించేస్తాను ఎవరెవరు మెసేజ్ చేశారు అని చెప్పి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగిస్తాను, చూద్దాం ఎవరు ఆన్సర్ చేయగలరు. ఐడి కార్డ్ ని తెలుగులో ఏమంటారు? మీకు తెలిస్తే వాట్సాప్ చేయండి. ఐడి కార్డ్ ని తెలుగులో ఏమంటారు? అండ్ నేను ఇందాక ప్లే చేసిన సాంగ్ ఏ మూవీలోనిది అంటే ఏ మంత్రం వేసావే మూవీలోంచి సాంగ్ ప్లే చేశాను అనమాట, ఛాంపియన్ మూవీ సాంగ్ తర్వాత. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మీ అందరి కోసం మరొక న్యూ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ ఏ మూవీలోదో కూడా గెస్ చేస్తూ ఉండండి. 08662488114 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ నేను మీ ఆర్జే కనిష్ కానీ మనం నాన్ సందడే సందడిలో

మీరు చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే కనీష్. కానీ ఐడి కార్డ్ ని తెలుగులో ఏమంటారన్నాను, మన వాళ్ళు చాలా మంది మెసేజ్ చేశారనమాట. ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చిన దానికంటే కూడా ఇప్పుడు రిప్లైలు ఎక్కువైపోయినాయి చెప్పాలంటే. అన్ని మెసేజెస్ వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాయన్నమాట. చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అని. కనిష్క మేడం గారు అంటూ ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహ బాను జైనుద్దీన్ ఛాంపియన్ మూవీలో అనేది అంటూ పంపించారనమాట. నెక్స్ట్ హంపాపురం నుంచి పంపించారు. హంపాపురం గ్రామం చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య వీళ్ళందరూ కూడా పంపించారనమాట. ముంతా పెద్దన్న వీళ్ళందరూ. నెక్స్ట్ మాధవి ఆంజనేయులు భూదా అన్న పోచంపల్లి నుంచి పంపించారు. వెల్కమ్ టు సందడే సందడి అంటున్నారు. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ పంపించారు కరెక్ట్ ఆన్సర్ 21 అని ఫస్ట్ క్వశ్చన్ కి. అండ్ గుర్తింపు కార్డు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శాంతి నగర్ నుంచి ఒకే ఒక్కడు అండ్ ఫ్యామిలీ. అండ్ సిద్ధ శ్రీరామ పాడిన పాట అంటూ శ్యామ్ కల్లూరు నుంచి పంపించారు. నాకు అర్థం కాలేదు అంటూ కూడా ఇంతకు ముందు సాంగ్ గురించి చెప్పారనమాట. అండ్ రాజుల నుంచి జయన్న గుర్తింపు పత్రం అంటున్నారు కరెక్ట్ ఆన్సర్. సో ఇది చాలా ఈజీగా చెప్పగలిగిన ఆన్సర్ అని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ అయితే నేను డెఫినెట్ గా మీ ఆన్సర్స్ అన్ని చదివిన తర్వాత నేను మీకు అనౌన్స్ చేస్తాను. ఇప్పుడైతే మరి కాసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ అయితే రెడీగా ఉంటాయి. న్యూస్ హెడ్లైన్స్ తర్వాత ఒక సాంగ్ తర్వాత మీ మెసేజ్ అన్ని చదివిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగిస్తాను. ఇంటూ స్టేట్ ఇంటూ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ స్వాగతం. నేను మణిశ్రీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పౌరులు ప్రముఖుల నుంచి అందే జ్ఞాపికలు, కానుకల విక్రయానికి సంబంధించి పీఎం మెమెంటోస్ 8వ విడత ఆన్లైన్ వేలం గడువును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత మహిళల హాకీ జట్టుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. 44 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ భారత జట్టు స్వర్ణం సాధించడం దేశానికి గర్వకారణమన్నారు. అమరావతిని దేశంలోని మొదట 5 రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో క్రెడాయ్ హోమ్ ఎక్స్పో కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు శ్రీభర్ తెలిపారు. నగరంలోని పాత పోస్టాఫీస్ సమీపంలోని క్వీన్ మేరీ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పీఎం లాడ్స్ నిధుల నుంచి 35 లక్షల రూపాయలతో పునరుద్దరించిన భవనాలను ఆయన ప్రారంభించారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల పైగా సమయం పడుతోందని, వరుస సెలవుల నేపథ్యంలో మరో 2 రోజులు రద్దీ కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీ సిటీలో ఈ రోజు అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రాత్రి సమయంలో విధులు నిర్వహిస్తున్న పలువురు అక్కడికక్కడే మృతి చెందగా మరో కొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులకు సూచించారు. విజయవాడ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026ను ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 800 మందికి పైగా ప్రతినిధులు, 50 మందికి పైగా కార్పొరేట్ సీఈఓలు హాజరయ్యారు. అదేవిధంగా 100 మందికి పైగా యూనికాన్ వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. నైరుతి బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న శ్రీలంక ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఫలితంగా కోస్త ఆంధ్రప్రదేశ్ యానంలలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం తెలుగు యువత ఆధ్వర్యంలో తిరుపతి నుంచి వారణాసి వరకు చేపట్టిన ప్రజాసేవతో దేశసేవా యాత్ర నిన్న ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరానికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక నాయకులు స్వాగతం పలికే వారికి ఆతిథ్యం అందించి యాత్ర విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మీదుగా సుమారు 8 రోజుల పాటు సాగి 8 అక్టోబర్ వారణాసికి చేరుకుంటుందని నిర్వాహకులు తెలిపారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు వింటారు.

భారతీయ ఫ్యామ్ వాంచర్ 1.3 అండి. నేను మీ ఆర్జే ఖనిష్ కానీ నేను ఇంతకు ముందు ప్లే చేసిన సాంగ్ ఏ మూవీలోదో గెస్ చేశారా చేశారని అనుకుంటున్నాను. చూద్దాం ఎంతమంది గెస్ చేశారు. నెక్స్ట్ ఎవరెవరు మెసేజ్ చేశారో చూసే ముందు ఎలా మెసేజ్ చేయాలనేది మరొకసారి చెప్పేస్తాను. 08662488 14 అనే నంబర్కి వాట్సాప్ చేయొచ్చు మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి. ఐడీ కార్డ్ని తెలుగులో ఏమంటారన్నాను, మన వాళ్ళు సూపర్గా ఆన్సర్లు అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్లు పంపించేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఎవరు పంపించారు మెసేజ్ చూద్దాం. హాఫ్ సెంచరీకి దగ్గరలో ఉందండి ఈ మెసేజ్ కౌంటు. ఎస్ ఇనామగుడు నుంచి, చేబ్రోల్ నుంచి రామకృష్ణయ్య అండ్ సుభారాణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్ అండ్ మనోజ్ తనోజ్ వీళ్ళిద్దరు కూడా పంపించారనమాట. ఆన్సర్స్ రమేష్ దొంతి అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, విజయవాడ నుంచి కరుణ పంపించారు అండ్ ధృతి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారనమాట. నెల్లూరు వేరిస్ నెల్లూరు నెల్లూరు జిల్లా ఇనమగుడి నుంచి శ్రీ చేబ్రోలు, రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్ తనోజ్ వీళ్ళకు మళ్ళీ పంపించారు మరొక నెంబర్ నుంచి. అయితే ఇంకా కురుకుంద నుంచి పంపించారనమాట కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి. ఎస్ గుర్తింపు పత్రం అంటున్నారు అండ్ గుర్తింపు కార్డు గుర్తింపు పత్రం. సుమాని పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బృందావనమ్మ పద్మశ్రీ శ్యామ్ పంపించారు, హైదరాబాద్ నుంచి పంపించారనమాట. సైనికపురి కాలనీ నుంచి అంటూ పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఐడి కార్డ్ అంట అది గుర్తింపు పత్రం అంటారు మేడం అంటూ సునంద అనంతపురం నుంచి పంపించారు. తిరుపతి నుంచి దేవసేన కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు నుంచి గోనిగండ్ల గ్రామం నుంచి శ్రీలక్ష్మి రంగస్వామి శెట్టి గుర్తింపు కార్డు అంటూ పంపించారు. 21 కూడా కరెక్ట్ ఆన్సర్. చాలా రోజుల తర్వాత వచ్చారు కదా కరేష్గా మేడం గారు అంటున్నారు డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోల్ నుంచి పంపించారు అనమాట కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ జీవి సత్యనారాయణ అవనిగడ్ నుంచి పంపించారు. కలమ ందలపాడు గ్రామం నుంచి ఖాసిం అండ్ ముత్తు జావలి పంపించారనమాట. కొత్తగూడెం నుంచి యాకూబ్ పాషా నూర్జహాన్ కరెక్ట్ ఆన్సర్. మహబూబ్ కలీమ్ ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఐఎమ్ ఫ్రమ్ నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ కొల్లాపూర్ అంటూ మసూమ్ బాబా పంపించారనమాట గుర్తింపు కార్డు అంటూ. సుబ్రహ్మణ్యం అంజూర్ నుంచి పంపించారు. కనకరావు పెడన్ నుంచి ఆధార్ కార్డు అంటున్నారు, కాదండి గుర్తింపు కార్డు అంటే మీరు ఏదో యాంగిల్లో వెళ్ళి ఇంకొక యాంగిల్లో ఆలోచించారు. మొత్తానికి తెలుగులో ఏమంటారు అన్నాను. ఇట్స్ మీ రంజిత్ రెడ్డి అంటూ రంగాపురం నుంచి పంపిస్తాను అనమాట. మొత్తానికి కరెక్ట్ ఆన్సర్ పంపిస్తూనే ఇంకొక సెకండ్ ఆన్సర్ ఆధార్ కార్డు అంటూ పంపించారు. గుంటూరు జిల్లా దుర్గిరాల మండలం మోరంపూడి నుంచి పంపించారు. తుమ్మకూరి సుబ్బారావు అండ్ రాజలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ పంపించారనమాట. తలంపాడు గ్రామం నుంచి దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుంచి పంపించారనమాట. నెక్స్ట్ మహంకాళి రాజేశ్వరి సాత్విక్ ఒదిల్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ గన్నవరమ్మ ఈటి పేరు నుంచి పంపించారనమాట. శ్రీనివాస గన్నవార అంటూ పంపించారు తిరుపతి నుంచి, గన్నవరం తిరుపతి గన్నవరం నుంచి పంపించినట్టున్నారు. ఎస్ గుర్తింపు పత్రం కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి పంపించారు. అండ్ నా పేరు తులసి అంటున్నారు మౌనిక జయంత్ ఫ్రమ్ నడి కోట్కూర్ నుంచి, కాదు నంది కోట్కూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ధనలక్ష్మి రామచంద్రపురం బృందావన మూవీలోనిది అంటున్నారు. బృందావనవే మూవీ కాదండి, ఇది వేరే మూవీ. నెక్స్ట్ గుర్తింపు పత్రం అంటూ వరప్రసాద్ గౌడ్ ఫ్యామిలీ ఎర్రగూడూరు నుంచి, ఎర్రగూరు విలేజ్ నుంచి పంపించారు నంద్యాల డీకే డిస్ట్రిక్ట్. నెక్స్ట్ విజయ పరమేష్ పంపించారనమాట గుంతకల్ నుంచి, వ్యక్తిగత గుర్తింపు పత్రం అంటూ పంపించారు. నెక్స్ట్ ఎస్ ఇది కొంచెం ఏమంటారు క్లుప్తంగా చెప్పారంటారా, వ్యక్తిగత గుర్తింపు పత్రం. నమస్తే కనిష్క గారు అంటూ పంపించారు. ఈరోజు సందడి సందడి
హుషారు అంటూ పంపించారనమాట. మంగళగిరి దామర్ల చిన్న మస్తాన్రావు, దామర్ల పెద్ద మస్తాన్రావు పంపించారు. గుర్తింపు కార్డు అంటూ బీవీ సుబ్బారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కపూర్ నుంచి పంపించారనమాట. విజయలక్ష్మి పెదకొండూరు నుంచి తెలుగులో గుర్తింపు పత్రం అంటూ పంపించారనమాట. అనంతపురం నుంచి అనురాధ పంపించారు. నెక్స్ట్ మాధవి ఆంజనేయులు బూదా అన్న పోచంపల్లి నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహ భాను జైనుద్దీన్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం అంటూ కనిష్క గారు నా ఆన్సర్ అంటూ పంపించారనమాట. మొత్తానికి విజిబుల్ కార్డ్, ఇన్విజిబుల్ కార్డ్ అంటూ మీరు ఎట్టటో వెళ్ళిపోయారు. మొత్తానికి అది కాదు, ఇటు వచ్చేయండి, మా దారిలోకి వచ్చేయండి. రాఘవేంద్ర

మెసేజ్ చేసి వెయిట్ చేయండి. 6 మెసేజ్ వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాయి మీవి. ఉషా రాణి భాస్కర్ కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. దాంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర ఇనమగుడి నుంచి పంపించారనమాట. ఇనమగుడి నుంచి మొత్తానికి ఇలా మెసేజెస్ వస్తూ ఉన్నాయి. ఎంత చదివినా కానీ ఇంకా ఇంకా ఇంకా వస్తూ ఉన్నాయి. కాబట్టి మనం నెక్స్ట్ ఒక క్వశ్చన్ అడిగేసి నెక్స్ట్ సాంగ్ అయితే ప్లే చేస్తారు. ఆ సాంగ్ ఏ మూవీలో కూడా గెస్ చేయండి. చీమదాని బరువు కంటే ఎన్ని రెట్లు బరువు ఎత్తగలదు మీకు తెలిస్తే కనుక వాట్సాప్ చేయండి 0866-24-888-14 అనే నెంబర్కి మీ పేరు, ఊరు, ఆన్సర్ ని టైప్ చేసి. చీమ దాని బరువు కంటే ఎన్ని రెట్లు బరువు ఎత్తగలదు తెలిస్తే వాట్సాప్ చేయండి. వింటూ స్టేట్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అని నేను మీ ఆర్జే కనిష్కాని ఇప్పుడు ప్లే చేసే సాంగ్ ఏ మూవీలో కూడా గెస్ చేయండి. బై ద వే ఇందాక ప్లే చేసే సాంగ్ హిట్ 3 మూవీలోనిదనమాట.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని

0: పేపర్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2 ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఛాలెంజ్ చేస్తున్నాను వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే కనిష్కని. మొత్తానికి ఈ చీమ సాధారణంగా తమ శరీర బరువు కంటే 10 నుంచి 50 రెట్లు ఎక్కువ బరువును ఎత్తగలదు అంటూ ఇనమగూడు నెల్లూరు జిల్లా నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్ వీళ్ళందరూ కూడా తనుష్ వీళ్ళందరూ పంపించారు. మీరు కూడా ఇలానే వాట్సాప్ చేయాలంటే 0866244884 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. మీ పేరు, ఊరు, ఆన్సర్ని టైప్ చేసి మీరు అడిగిన ప్రశ్న, సినిమాల ప్రశ్న ఈ రెండు అయితే చాలా మెసేజ్లు వస్తాయి అని మీరు మీకే ఇబ్బంది అవుతుంది అంటున్నారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి మీరు ఎంత యాక్టివ్గా ఉంటే మేము కూడా అంత యాక్టివ్గా చేస్తూ ఉంటాం అన్నమాట. ఏం పర్వాలేదు. దమోజి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, యాక్చువల్లీ ఈ మెసేజ్ అన్నిట్లో మీరు అనుకుంటున్నట్టు విడివిడిగా అయితే ఆన్సర్స్ రావట్లేదు అనమాట. సింగిల్ మెసేజే వస్తుంది మోస్ట్లీ, అది కూడా ఆన్సర్ అంతా కూడా అందులోనే టైప్ చేసి పంపిస్తూ ఉన్నారు. గుర్తింపు పత్రం, ఐడెంటిటీ కార్డ్ అంటూ పంపించారనమాట. గౌస గూస్ పామిడీ వీళ్ళందరూ పంపించారు. నెక్స్ట్ గడ్డం అక్కయ్య, బందరపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు. నెక్స్ట్ మోసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహ, యాదవ్జీ, సక్కుపై వీళ్ళందరూ కూడా పంపించేస్తూ ఉన్నారు. మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ పంపించారు. కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ పంపించారనమాట. నమస్తే కనిష్క మేడం గారు, మా ఆన్సర్ ఒక్కటి కూడా చదవలేదు అంటున్నారు. తరాలిపల్లి వినాయక చవితి రోజున 21 పత్రాలు అంటూ చదివినట్టు గుర్తండి నాకు. తరాలపల్లి గ్రామం కాజీపేట మండలం నుంచి ఇది స్టార్టింగ్ లోనే మీ మెసేజ్ వచ్చింది కాబట్టి స్టార్టింగ్ లోనే చదివాను అని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఆన్సర్ కూడా పంపించారు కదా 21 అని చెప్పి, కరెక్ట్ ఆన్సర్ పంపించానని చెప్పే ఉంటాను మీరు మిస్ అయి ఉంటారు. బుచ్చయ్య గారు కుటుంబ సభ్యులు అని చదివాను, జర్రుపోతులు బుచ్చయ్య గారు అని చదవలేదని మీరు అనుకొని ఉండుండరు. అయితే ఆ వర్డ్ అయితే మిస్ అయింది. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గురుస్వామి నాయుడు రొంపిచర్ల నుంచి ఎస్ గుర్తింపు పత్రం అంటూ పంపించారనమాట. ఇంకా మీరు ఆ క్వశ్చన్లోనే ఉండిపోయి లేట్గా వచ్చిందో మెసేజ్ నాకు. ఎస్ ఎవరు పంపించారో మీ మెసేజ్లో తప్పకుండా ఇంక్లూడ్ చేయండి. రాఘవేంద్రపురం ఇబ్రహంపాడు నుంచి పంపించారనమాట. ఇంతకీ ఎవరు పంపించారు ఏంటి అనేది ఇంక్లూడ్ చేయలేదు. ఎప్పుడైనా గారు మీరు మెసేజ్ చేసేటప్పుడు ప్రతి మెసేజ్కి మీ పేరు, ఊరు, ఆన్సర్ ఈ మూడు కూడా కలిపి పంపించేస్తూ ఉండండి. ఎం కొండారెడ్డి సిద్ధార్థ మండలం కడప జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి పంపించారనమాట ఆన్సర్. నేను చదివిన లిస్టులోనే ఉందండి, మీరు మర్చిపోయారో వినడం మరి ఏమిటో నాకు తెలియదు. కానీ సత్తెనపల్లి నుంచి పంపించారనమాట. రాజేశ్వరి పంపించారు, 50 రెట్లు మోయగలదు అంటున్నారు. నెక్స్ట్ చంద్రశేఖర్ శాఖాపూర్ విలేజ్ నుంచి, వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి ఆన్సర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ మహంకాళి రాజేశ్వరి సాత్విక్ పొదిల్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. కలమందలపాడు నుంచి పంపించారనమాట గ్రామం నుంచి. కాసిం అండ్ ముత్తుజావలి అనంతపురం నుంచి అనురాధ పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కర్ణాటక రాష్ట్రం నుంచి బళ్ళారి నుంచి పంపించారనమాట సుభాన్, రషీదా బేగం అండ్ సుమయ్య పంపించారు. చీమ తన శరీరం బరువు కంటే కూడా 8 రెట్లు ఎక్కువ బరువును మోయగలదు అంటూ పంపించారనమాట. హాయ్ మేడం, గుడ్ ఈవినింగ్. అనకాపల్లి నుంచి శివకోటి రమ్య అంటూ పంపించారు కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి భాగమతి సినిమా కనిష్క మేడం అంటున్నారు. భాగమతి అయితే కాదండి, నేను ఆన్సర్ అయితే రివీల్ చేస్తాను. మధుసూదన్ రెడ్డి పాపినేని పాళ్యం నుంచి పంపించారు. రాజుల నుంచి జయన పంపించారు 10 రెట్లు అంటున్నారు. ఇంకా ఎక్కువ కూడా మోయగలదనమాట, నేను చెప్తాను. లిఫ్ట్ చేయగలదు మేడం అంటూ సునంద అనంతపూర్ నుంచి ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తిరుపతి నుంచి సిద్ శ్రీరామ్ అని తెలుస్తున్నది అంటూ పంపించారనమాట. సాయి శిరీష పంపించారు, 30 రెట్లు అనుకుంటున్నాను అంటున్నారు. తిరుపతి దామినేని
నుండి ఉషా రాణి అండ్ భాస్కర్ రావు పంపించారు అనమాట 20-50 రెట్లు అని. దాని బరువు కంటే 10-50 రెట్లు మోస్తుంది అంటూ నల్గొండ జిల్లా నుంచి చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి అండ్ ఫ్యామిలీ పంపించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం మొరంపూడి నుంచి పంపించారు. తుమ్మకూరి సుబ్బారావు అండ్ రాజ్యలక్ష్మి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి దొరవారి సత్రం నుంచి పంపించారనమాట. తిరుపతి జిల్లా సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్. సో అందరివి కూడా దగ్గర దగ్గరగానే ఉన్నాయన్నమాట. ఏమంటారు ధరలక్ష్మి గారు గర్నెపూడి రామచంద్రపురం నుంచి పంపించారనమాట. చీమదన్న బరువు కంటే 50-250 మిల్లీలు గ్రాములు మోయగలదు అంటున్నారు. నేను గ్రాములు అడగలేదనమాట, రెట్లలో అడిగాను. చూద్దాం ఇంకా ఎవరెవరు మెసేజ్ చేస్తారో. నేనైతే ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. 20-50 టైమ్స్ బరువు మోయగలదన్నమాట. అంటే 2000% లేదా 5000% వరకు కూడా అన్ని టైమ్స్ మోయగలదనమాట. 20-50 టైమ్స్ అంటే, సో పర్సంటేజ్ లో చూస్తే 2000-5000 వస్తుంది. సో రెట్లు అని చూసుకుంటే కనుక అలా వస్తుంది అనమాట. అన్ని రెట్లు 20-50 రెట్ల వరకు మోయగలదు. అండ్ స్పైడర్ కి ఎన్ని ఐస్ ఉంటాయో తెలుసా? మీకు తెలిస్తే 0866-244-8814 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి, మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి. స్పైడర్ కి ఎన్ని ఐస్ ఉంటాయి, కళ్ళు ఎన్ని కళ్ళు ఉంటాయి స్పైడర్ కి తెలిస్తే వాట్సాప్ చేయండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక సాంగ్ అయితే వస్తుంది. ఈ సాంగ్ ఏ మూవీలో గెస్ చేయండి. ఇంతకు ముందు నేను ప్లే చేసిన 2 సాంగ్స్ కూడా గమ్ గమ్ గణేష అండ్ అనగనగా ఒక రాజు మూవీలోనివే అనమాట. అది సంగతి. వింటూ స్టేట్ ఇంటూ విత్ భారతీ ఎఫ్ఎం 101.5.

0: भारती एफएम 101.3
1: కి ఎన్ని కళ్ళు ఉంటాయి అని అడిగాను. మన వాళ్ళు ఆన్సర్ ని పంపింగ్ చేస్తూ ఉన్నారు. 0866244884 అనే నెంబర్ కి మీరు వాట్సాప్ చేస్తూ ఉండండి. మీ పేరు, ఊరు, ఆన్సర్ ని టైప్ చేసి మీకు కనుక తెలిస్తూ ఉంటే ఆన్సర్, తెలియకపోతే వింటూ ఉండండి. డెఫినెట్ గా నేనైతే ఆన్సర్ ని రివీల్ చేస్తాను ఈ షోలో. బట్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారంటే కమటం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి 50 నుంచి 100 రెట్లు వారు ఎక్కువ బరువు ఎత్తగలదు అంటూ పంపించారు. అండ్ ఒరకొండ నుంచి ఈశ్వరయ్య 10 నుంచి 30 రెట్లు బరువు ఎత్తగలదు అంటున్నారు. అండ్ శ్రీదేవి, వెంకటలక్ష్మి, జ్యోతి మార్కాపురం నుంచి పంపించారనమాట. హిట్ మూవీలోనిది అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ గంగం గణేష మూవీలోనిది బృందావానివి అనే సాంగ్ అంటూ పంపించారనమాట. ఎస్, కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు 10 to 50 times అంటూ కూడా. వరప్రసాద్ గ్రౌడ్ అండ్ ఫ్యామిలీ, రాజీ అండ్ సన్స్, అమర్ శివ అంటూ పంపించారు. అండ్ అభిమాన ఆకాశవాణి విజయవాడ కేంద్రం సందరి సందరి అంటూ బి రాజేశ్వరి, సుజాత, సూర్య దర్శిని అండ్ శివలింగమ్మ, పెద్ద ఆంజనేయులు వీళ్ళందరూ కూడా ఒక సాధారణ సీమ తన సొంత బరువు కంటే కూడా 10 నుంచి 50 రెట్లు ఎక్కువ బరువును మోయగలదు లేదా ఎత్తగలదు అంటూ పంపించారనమాట. ఇస్ కరెక్ట్ ఆన్సర్. అండ్ కనిష్క మేడం గారు మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం అంటూ ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ రాంగాన్సి పంపించారు. ఒక సాధారణ సీమ తన బరువు కంటే 10 నుండి 10 రెట్లు బరువు అంతేకాదండో, ఒకవేళ మనుషులకు కూడా సీమలంత బలం ఉంటే ఒక సాధారణ మనిషి ఒకేసారి 2 కార్లని ఎత్తి సులభంగా పైకి లేపగలడట. అప్పుడు క్వశ్చన్ ఆన్సర్ కామన్ గా చాలా వాటికి 8 కాళ్ళు ఉంటాయట. సో కొన్నిటికి 6, 4, 2 అరుదుగా అసలు కాళ్ళే ఉండవట. ఇది ఎక్కడి నుంచి పట్టారో కానీ కొత్తగా ఉంది, కరెక్టో కాదో నాకు తెలియదు. రాజుల నుంచి బోరెల్లి నుంచి పంపించారనమాట సంధ్య గారు. 10 రెట్లు అంటున్నారు. అండ్ బేసిక్ అయితే 10 రెట్లు ఎత్తగలుగుతాయండి. సో ఒక్కొక్క చీమని బట్టి, ఒక్కొక్క దాని కెపాసిటీని బట్టి కూడా అట్మోస్ట్ 50 అయితే కన్ఫామ్గా ఎత్తగలమంట. 50 times అంటే ఒక 50 చీమలు ఎత్తుద్దేమో, దాని వెయిట్ ఉన్నవి అంత అన్ని రెట్లు అనమాట. నల్లమ్మ పాపినేని పాళ్యం నుంచి పంపించారనమాట. పాపినే పాళ్యం అయితే కరెక్టేనా? కరెక్ట్గా పంపించారు మీరు, ఇంకేదైనా పాలెమా? నెక్స్ట్, 50 రెట్లు బరువు ఎత్తగలదు అంటే మాధవి ఆంజనేయులు, భూదాస, భూదాన్ పోచంపల్లి నుంచి పంపించారనమాట. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి నరేష్ అండ్ ఫ్యామిలీ పంపించారు. 25 కేజీల కాదండి, రాంగ్ ఆన్సర్. బీవీ సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మార్కపూర్ నుంచి పంపించారు. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు 8 అంటున్నారు. ఐ థింక్ మీరు నెక్స్ట్ క్వశ్చన్లోకి ఎంటర్ అయిపోయినట్టున్నారు మెసేజెస్ లో. రాజుల నుంచి జయన్న కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇనమగుడి నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య అండ్ సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీళ్ళందరూ కూడా పంపించారు. అండ్ ఇనమడుగు నుంచి పంపించిన ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్సే వచ్చేసాయి అనమాట. నెక్స్ట్, అండ్ కెన్ లిఫ్ట్ 50 times ఇట్స్ ఓన్ బాడీ వెయిట్ అంటున్నారు. పవన్ చిర్రా, ఎన్టీఆర్ డిస్టిక్, భగవానులపురం అంటూ పంపించారు. మీ పేరు చెప్పలేదు, నా పేరు చెప్పలేదు అంటారా? మీ మెసేజ్ ఇప్పుడే వచ్చిందండి, అందుకనే చెప్పలేకపోయాను, ఇప్పుడే చెప్పగలుగుతున్నాను. బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ సైనిక్ పురి కాలనీ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, మార్కపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్ వాళ్ళు పంపించారు ఫాతిమా జవాబు అంటూ కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. నెక్స్ట్, మీరు కూడా ఎలానే మెసేజ్ చేయాలంటే 0866244884 అనే నెంబర్కి టకటకా మెసేజ్ పంపించండి. ఆల్రెడీ టకటకా వస్తూ ఉన్నాయన్నమాట. అండ్ నేను ఈ షోలో ప్లే చేసే సాంగ్స్ ఏ మూవీలో కూడా గెస్ చేస్తూ ఉండొచ్చు. అనంతపురం జిల్లా నుంచి యాడికి నుంచి పంపించారు రంగం వెంకటస్వామి అన్నయ్య అంటూ పంపించారనమాట. కలమందలపాడు గ్రామం నుంచి పంపించారు ఖాసీం అండ్ ముద్దుజావలి కరెక్ట్ ఆన్సర్. 6 అంటున్నారు, రాంగ్ ఆన్సర్. ఇంతకీ రాఘవేంద్ర గారు పంపించారనమాట ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెండ్ల గోనెగండ్ల గ్రామం నుంచి పంపించారు లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి వీళ్ళందరూ కూడా. అనంతపురం నుంచి అనురాధ, కొన్ని స్పైడర్లకు 2, 4, 6 కూడా ఉండవచ్చు, గుహల్లో నివసించే స్పైడర్లకు అసలు కళ్ళే ఉండవట అంటూ పంపించారు. ఇంట్రెస్టింగ్ అండి, బట్ నాకు తెలియదు ఏది కరెక్ట్ అనేది. మధుసూదన్ రెడ్డి ఆపినే పాలెం నుంచి పంపించారు. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జయం భాష ఫ్యామిలీ కర్నూలు నుంచి స్పైడర్ కి సాధారణంగా అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారనమాట. రాజశేఖర్ నెల్లూరు నుంచి పంపించారు ఆన్సర్స్ అంటూ, సాలీడుకు సాధారణంగా అంటూ పంపించారనమాట. నెల్లూరు జిల్లా ఎనుమగడ్ నుంచి శ్రీ చెబ్రోల్ రామకృష్ణయ్య అండ్ ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా పంపించారు. నందిపేట నుంచి వెంకటేష్ పంపించారనమాట 8 అంటూ పంపించారు. 21 అంటూ కూడా అంతకుముందు ఆన్సర్ పంపించారు, బట్ మీ ఆన్సర్ నేను ఇప్పుడే చదువుతున్నాను అనుకుంటున్నాను. మహంకాళి రాజశ్రీ సాత్విక్ పొదిల నుంచి పంపించారనమాట. కరెక్ట్ ఆన్సర్స్ అయితే వస్తూ ఉన్నాయి మీ దగ్గర నుంచి. అండ్ స్పైడర్కు ఎన్ని ఐజ్ ఉంటాయంటే అంటూ సునంద, శ్రీవిద్య, నాగేంద్ర, రేణుకమ్మ అనంతపూర్ నుంచి పంపించారు. లతా ఫ్రమ్ ఉయ్యూరు అంటూ కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. నెక్స్ట్ కొన్ని జాతులకు 6 నుంచి 4 అంటూ పంపించారు, 4 కళ్ళు ఉంటాయంట. ఉషారాణి భాస్కర్ రావు గారు పంపించారు, తిరుపతి దామినేడు నుంచి పంపించారు అనమాట. ఎస్, అట్మోస్ట్ అయితే ఎంత ఉంటాయి అనేది నేను చెప్తాను. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి పంపించారు దమ్ముజు వెంకటాచారి, వరలక్ష్మి కృష్ణమ్మ అనమాట. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా సమాధానం అంటూ పంపించారు. నెక్స్ట్ ఇలాగే మెసేజ్ అయితే వస్తూ ఉందన్నమాట. 0866248814 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి మీ పేరు, ఊరు, ఆన్సర్ని టైప్ చేసి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇది ఫస్ట్ అడగాల్సిందేమో మేబీ, సో టైం ఉంటుంది కదా అని చెప్పి నేను లాస్ట్కి పెట్టాను. కానీ మీరు ఈ సంవత్సరం చాలా వినాయకుల్ని చూసుంటారు కదా, మీకు యునిక్గా అనిపించిన వినాయకుడి విగ్రహాల గురించి మీరు షేర్ చేసుకోండి. యునిక్గా అంటే గణపతి మండపాలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి, సో వాటిని డిస్క్రైబ్ చేస్తూ మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. 0866248814 అనే నెంబర్కి మీ పేరు, ఊరు, ఆన్సర్ని టైప్ చేసి. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, RX100 మూవీ అంటూ ఫస్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇప్పుడు అయితే కనుక 8 ఐస్ అంటూ పంపించారనమాట. సో నేను RX100 మూవీ షో స్టార్టింగ్లో ప్లే చేశాను, బట్ ఇప్పుడు ప్లే అయిన సాంగ్ అది కాదనమాట. చాలా రోజుల తర్వాత మీ షోకి వచ్చేసామంటూ శ్రీకార మూవీలోనిది ఈ సాంగ్, టైటిల్ సాంగ్ అంటూ అనంత్ నాగ్, త్రివేణి, నిఖిల్, మణిదీప పంపించేశారు. వెల్కమ్ వెల్కమ్. ముద్దనూరు నుంచి కడప జిల్లా అంటూ స్పైడర్ కు 8 కళ్ళు ఉంటాయి అంటూ పంపించేశారనమాట. మొత్తానికి ఆన్సర్ వచ్చేసి 8. సో డిఫరెంట్ డిఫరెంట్ స్పీసీస్ లో మనం డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఐస్ చూడొచ్చు, బట్ సాధారణంగా మనం స్పైడర్స్ లో అట్మోస్ట్ 8 ఐస్ అయితే చూస్తూ ఉంటాం అనమాట. అది సంగతి. అండ్ నేను అడిగిన ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, మీరు చూసిన వినాయకుడు విగ్రహాలలో మీకు నచ్చింది, కొత్తగా అనిపించింది గణేషుని మండపాలు కానీ విగ్రహాల గురించి కానీ మీరు నాతో షేర్ చేసుకోవచ్చు ఈరోజు. 0866248814 అనే నెంబర్కి మీ పేరు, ఊరు, ఆన్సర్ టైప్ చేసి పంపిస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ మీకోసం రాబోతున్న సాంగ్ ఏ మూవీలో కూడా గెస్ చేయండి. ఇప్పుడుదైతే ఇంతకు ముందు నేను ప్లే చేసింది అయితే శ్రీకార మూవీలో ఇది అని కరెక్ట్ గా గెస్ చేసేసారు మన లిజనర్స్. మరి వింటూ స్టేట్ యూనివర్సిటీ విత్ భారతి FM 101.3 అని నేను మీ ఆర్జే కనిష్క.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3.

ఎంజాయ్ చేస్తున్నారు భారతీయ ఎఫ్ఎం 101.3 అని నేను మీ ఆర్జే ఖనిష్ కానీ మన షోకి బై బై చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది అనమాట. మన వాళ్ళు ఆన్సర్స్ అయితే పంపించేస్తూ ఉన్నారు. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి 8 కళ్ళు అంటూ పంపించారు. తిరుపతి నుంచి పంపించారు గౌరీ, సాలుడికి 8 కళ్ళు ఉంటాయి అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. నెక్స్ట్ గెస్ట్ నల్లమ్మ పాపిని నేపాలం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్ కరెక్టా కాదా అని అడుగుతారా. స్పీకర్ మూవీ అనుకుంటున్నాను, ఇప్పుడు వినిపించిన పాట అంటూ డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి పంపించారు. ఎస్, ఇంతకు ముందు నేను ఒక పాట అయితే శ్రీకార్ మూవీలో అది ప్లే చేశానమాట. చీమలు సాధారణంగా మన తన శరీర బరువు కంటే 10 నుంచి 50 రెట్లు అంటూ పంపించారు. ఎవరు పంపించారు, ఏ మీ పేరు ఊరు అయితే పంపించలేదనమాట. కనిష్క మేడం గారు గుడ్ ఆఫ్టర్నూన్, శ్రీనివాస వర్మ బెంగళూరు నుంచి 6 eyes అంటున్నారు. 6 eyes ఉన్నవి కూడా ఉంటాయన్నమాట. 8 కళ్ళు ఉంటాయంటూ మాధవి ఆంజనేయులు భూధాన్ పల్లి పోచంపల్లి నుంచి పంపించారు. అండ్ నెక్స్ట్ కనకారపల్లి నుంచి స్పైడర్ మంగినిపూడి బీచ్ దగ్గర పెట్టిన 62 feet మట్టి వినాయకుడు అంటూ పంపించారు. ఓకే, స్పైడర్ గురించి. అండ్ ఆ తర్వాత 62 అడుగుల ఎత్తు ఉన్న మట్టి వినాయకుడిని చూసి చాలా బాగా అనిపించింది అంటూ కనకరావు గారు పంపించారు అనమాట. సో నేను అడిగిన ఫైనల్ క్వశ్చన్ ఏంటి అంటే, మీరు చూసిన వినాయకుడి విగ్రహాల్లో ఈ సంవత్సరం కొత్తగా అనిపించింది అండ్ అద్భుతంగా సెట్ చేసిన సెట్టింగ్స్ గురించి ఏదైనా మీకు అనిపిస్తే మంచిగా షేర్ చేసుకోండి అన్నాను. లైవ్ కి వచ్చింది కనిష్క, మాట్లాడితే చాలు మనసు తేలిక, నవ్వితే చాలు ఎఫ్ఎం లోకమే వెలుగిక అంటూ వెలుగు రేఖ అంటూ పంపించారు. ఎవరు పంపించారు, ఇంత బాగా పంపించారు. ముద్దనూరు కడప జిల్లా నుంచి ఇలా కూడా పంపించచ్చు అంటే ఇలా కూడా రాయొచ్చు నా పేరుతో అని నేను ఇదే చదవడం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఘోష్ బ్రహ్మ పమిడి నుంచి పంపించారు, 10 అంటున్నారు రాంగ్ ఆన్సర్ అనమాట. అండ్ బంగారు వెండి రత్నాలతో హైదరాబాద్లో తయారు చేసిన వినాయకుడి విగ్రహం నన్ను బాగా ఆకట్టుకుపోయింది అంటున్నారు శాంతినగర్ నుంచి ఒకే ఒకడు గారు. అవునా, నైస్ అండి, ఆల్ సాంగ్స్ సూపర్ అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు నేను చాలా చాలా పిక్కీగా తీసుకొని ప్లే చేస్తూ ఉంటాను ఈ షోలో, ఎస్పెషల్లీ మీకోసం ఎలాంటి బోర్ కొట్టకుండా కొత్తగా ఏం సాంగ్ అది తెలుసుకోవాలి అన్న ఇంట్రెస్ట్తో వింటారు అని చెప్పి. నెల్లూరు డిస్టిక్ నుంచి బందర్పల్లి నుంచి అక్కయ్య గారు పంపించారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి నుంచి సుభాన్ రషీద్ బేగమ్మ సుమయ్య పంపించారు 8 కళ్ళు అంటూ. నెక్స్ట్ 8 అంటూ పంపించారు సంకీర్త సాయి అనంతపురం జిల్లా నుంచి పంపించారు అనమాట. నెక్స్ట్ హైదరాబాద్ లో ఖైరతాబాద్ వినాయకుడు, బాలాపూర్ వినాయకుడు, ఈ 2 వినాయకుడులు మాకు చాలా నచ్చినవి అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ పంపించారు. కనిష్క మేడం గారు మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం 8 అంటూ మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాన జైనుద్దీన్ పంపించారనమాట. గౌరీ తిరుపతి నుంచి వినాయకుడిని చూసా యూట్యూబ్ లో, పానీపూరి వినాయకుడిని చూసారా, ఓ వావ్ దట్స్ సో యూనిక్, పానీపూరీలతో తయారు చేశారంట మొత్తానికి. ఆఖరు చెబితే బాగుంటుంది మా అంటున్నారు. ఫ్లోలో మన వాళ్ళు ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక పెట్టడంతో అలా వచ్చేస్తుంది అనమాట. ఇంకేం చేయలేం, అలా ఫ్లోలో వెళ్ళిపోవడమే. బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుంచి కాణిపాక ప్రసిద్ధి వినాయకుడి విగ్రహం బాగా ఉంటుంది అంటున్నారు మొత్తానికి. ముసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి హైదరాబాద్ బాలాపూర్ విగ్రహం అంటూ పంపించారనమాట. తిరుపతి దామినేడు నుండి ఉషారాణి భాస్కర్ రావు పంపించారు. తిరుచానూరులో చాలా పెద్ద విగ్రహం పెట్టారు, మాకు బాగా నచ్చింది అంటూ పంపించారు. నైస్ అండి. సాలీడుకు సాధారణంగా 8 కళ్ళు ఉంటాయి. రేవాటి రాజశేఖర్ నెల్లూరు నుంచి పంపించారనమాట. అనంతపురం నుంచి అనురాధ గారు రుద్రాక్షలతో తయారు చేసిన వినాయకుడు, మనము ఎలుక చేతిలో డబ్బులు పెడితే వినాయకుడు చేతిలో మనకు లడ్డు వస్తుంది అంటూ పంపించారు. సో ఇలాంటి వినాయకుడిని ఇంకొకటి నాని గారు నటించిన ప్యారడైజ్
వినాయకుడు కూడా చాలా బాగుంది అంటూ పంపించారనమాట. సో యూనిక్ అండి, అసలు మీరు చెప్పింది మాకు అసలు అలా కళ్ళ ముందు కనిపించాయనమాట. నేను చూడకపోయినా కానీ ఇప్పుడు వినిపిస్తున్న పాట టచ్ చేసి చూడు అంటున్నారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మా దగ్గరకు గణేష్ మండపాలు అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతారు, లైటింగ్స్ అలాగే వచ్చిన వారికి అన్ని సౌకర్యాలు, కూర్చోవడానికి కొబ్బరి మట్టలతో మామిడి తోరణాలతో ఉదయం సాయంత్రం నిత్యం పూజలు అందుకుని మా కాలనీ గణపతి మహాగణపతి 11 రోజుల తర్వాత ఆ గంగమ్మ వారి ఒడిలోకి నిమజ్జనం చేశామంటూ దోర్నాల బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి పంపించారు. చాలా చక్కగా వివరించారండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్. అండ్ జల్లా జయరాం గారు, సరస్వతి 10 పుట్ల బయలు పాకాల మండలం నుంచి 8 కళ్ళు అంటూ పంపించారు. నెక్స్ట్ చాలా బాగుంది షో అంటున్నారు. ముద్దనూరు నుంచి అనంత్ నాగ్, త్రివేణి, నిఖిల్, మణిదీప మీ లైవ్ లో ప్లే చేసిన సాంగ్ పాటలో ఉంది కదా అంటున్నారు. ఎస్ అండి, మొత్తానికి మన షో అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వివిధ ప్రోగ్రామ్ లో కలుసుకుందాం. వింటూ స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం, నేను మణిశ్రీ. విజయవాడ అంబేద్కర్ కళావేదికలో జరుగుతున్న పాన్ ఐఐటి సమ్మిట్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సమ్మిట్ జరుగుతున్న ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన సందర్శించారు. తిరుపతి జిల్లా శ్రీ సిటీలోని ఓ ప్రైవేటు పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడంతో విషాదం నెలకొంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. 50 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించనున్నట్టు తెలిపింది. ఆసియా క్రీడల క్రికెట్లో భారత జట్టు మరోసారి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. పాకిస్తాన్తో జరిగిన ఫైనల్లో 19 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మెదక్, కరీంనగర్ జిల్లాల్లో పలు అభివృద్ది ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు రాత్రి 9 గంటలకు హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని లోక్ భవన్ లో బస చేస్తారని అధికార వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయించిందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాజమండ్రిలో పుష్కరాల అభివృద్ది పనుల కోసం 1000 కోట్లు మంజూరు చేశారని, పుష్కరాలకు సంబంధించిన వివిధ పనులకు మొత్తం సుమారు 2000 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో నంబర్ వన్ చేయడమే తమ లక్ష్యమని రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈరోజు విజయవాడలో పాన్ ఐఐటి ఏపీ సమ్మిట్ 2026ను జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి ప్రారంభించారు. దసరా దీపావళి పండుగలను పురస్కరించుకుని గుంతకల్ మీదుగా బెంగళూరు చెర్లపల్లి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. చెర్లపల్లి బెంగళూరు వీక్లీ ప్రత్యేక రైలు ఈ నెల 5, 12, 19, 26 నవంబర్ 2, 9, 16, 23, 27 తేదీల్లో రాత్రి 9:50 చెల్లపల్లిలో బయలుదేరి మరుసటి రోజు 1:15 బెంగళూరు చేరుకుంటుందన్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కులువుదీరిన దుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు వచ్చే సామాన్య భక్తులకు పెద్దపెట్ట వేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఈ నెల 14వ తేదీ సాయంత్రం దుర్గమ్మ వారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకుంటారని జిల్లా కలెక్టర్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 34% అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినందున తీర్పు వచ్చే వరకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకుండా నిలుపుదల చేయనున్నట్లు పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. బీసీలకు 34% రిజర్వేషన్ అమలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, దీనికోసం సుప్రీంకోర్టును సైతం కోరనున్నట్లు ఆయన తెలిపారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు వింటారు.

0: विविध भारती एफएम 101.3।
1: अबबा ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణ తీరం వైపు చూస్తున్నారు?
3: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
3: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
3: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు. 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

ఎస్ అలా ట్యూన్ చేసుకుని వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్. కానీ మార్నింగ్ టు నైట్ కూడా ఫుల్ టు బిందాస్ గా మీరు వర్క్ చేసుకుంటూ చక్కగా కూడా మీ వర్క్స్ ని చేసుకుంటూనే ఎఫ్ఎం ని వింటూ ఉండొచ్చు అనమాట. ఫైనల్ గా కొన్ని మెసేజెస్ అయితే వచ్చేసాయి, కానీ అందరికీ అర్థం కావట్లేదు మేడం అంటూ కనిష్క అంటే అర్థం ఏంటంటే మీ పేరు చాలా బాగుంది అంటూ ఎక్స్ప్లెయిన్ చేసి పంపించారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎఫర్ట్స్. బాలాపూర్ గణేష్ హైదరాబాద్ లో చాలా బాగుంటుంది అంటూ వెంకటేష్ నందిపేట నుంచి పంపించారు. సో లాస్ట్ లో గణేష్ గురించి అడిగాను కదా, సో ఆ మెసేజెస్ అన్ని వచ్చాయనమాట. నెక్స్ట్ మనం అయితే వివిధ ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఈ రోజు ఒకే ఒక హీరోయిన్ సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉంటాను. ఈ మంత్ లో మన పూజా హెగ్డే బర్త్డే సెలబ్రేట్ చేసుకోబోతుంది అనమాట. సో ఆ సందర్భంగా ఈ రోజు నేనైతే వన్ హీరోయిన్ గా తన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ ఈ రోజు ఈ అవర్ లో నేను సాంగ్స్ ప్లే చేయడానికి సెలెక్ట్ చేసుకున్నాను. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఆచార్య అండ్ రాధేశ మూవీస్ లోంచి సాంగ్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అలా వైకుంఠపురం అండ్ అరవింద్ సమేత వీర రాఘవ డీజే మహర్షి ఇలా బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ వస్తూనే ఉంటాయి. వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. మరి మన పూజా హెగ్డే యాక్ట్ చేసిన మూవీస్ లోంచి సాంగ్స్ అయితే వింటూ స్టేడియం టు విత్ భారతి ఎఫ్ఎం 101.3 నేను వ్యాధి కనిష్క.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అని నేను మీ ఆర్జే కనిష్క అని మనం ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. మరి వివిధలో ఈ రోజు ఒకే హీరోయిన్ సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉంటాం కదా, పూజా హెగ్డే యాక్ట్ చేసిన మూవీస్ లో నుంచి సాంగ్స్ అయితే ప్లే చేసేస్తూ ఉన్నాను. మరి ఆల్రెడీ ఆచార్య అండ్ ఎస్ ఈ సాంగ్ అయితే వినేశారు కదా, నగుమము తారలే అనే సాంగ్ ఫ్రమ్ ద మూవీ ప్రభాస్ యాక్ట్ చేసిన మూవీ, ఐడియా ఉంది కదా మీకు. ఎస్, రాధే శ్యామ్ మూవీలోని సాంగ్ అనమాట. డాక్టర్ ప్రేరణగా ఇందులో యాక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ అయితే మీ అందరి కోసం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీలో నుంచి సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. ఆ తరువాత రంగస్థలం, ముకుంద అండ్ ఒక లైల కోసం మూవీస్ లోంచి బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ అయితే మీకోసం ప్లే చేసేస్తూనే ఉంటారు. వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. అండ్ అలా వైకుంఠపురం మూవీలో నుంచి కూడా సాంగ్ ప్లే అవుతుంది. వింటూ స్టేట్ వింటూ భారతీయ FM 101.3 అని నేను మీ ఆర్జే కనిష్క.

0: రంగస్థల గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, మనందరి కళ్ళల్లో జిగేలు నింపడానికి జిగేలు రని వచ్చేసింది. ఆడిపాడి అలరిం చేస్తా అంతే, మీరందరూ రెడీగా ఉండండి. అమ్మ జిగేలు రని వచ్చాము నువ్వు.
1: ఎంతమంది జిగేలు రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో?
2: మరి ఉండరా ఏంటి, నువ్వు అత్తనం తెలిసి పక్కూరు నుంచి కూడా వచ్చాం ఎగేసుకుంటూ.
1: ఇదిగో ఆ గళ్ళ చొక్క జిగేలు రాజా ఏంది, గుడ్లు అప్పగించి చూస్తున్నావు అంకే.
2: నువ్వేదో ఇస్తావని జిగేలు రాడే.
1: నువ్వెందయ్యా పూల చొక్క, ఓ మీద మీద కొత్తున్నావా?
2: ఇదిగో ఎవ్వరు తోసుకోకండి,
1: అందరి దగ్గరికి నేనే వస్తా. అందరు అడిగింది ఇచ్చే పోతా.
2: అది

எட்ட உண்டாவா?

ఇంటర్నెట్ చేస్తున్నారు భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్ కని 4 o'clock 49 minutes దాటి అలా 49 seconds కూడా దాటిపోయిందనమాట. అలా నేను చూస్తుండగానే మరి మనమైతే వివిధ ప్రోగ్రామ్ కి బబాయ్ చెప్పేసి నెక్స్ట్ మన వెన్నెల స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వినడానికైతే రెడీ అయిపోవాల్సిన టైం అనమాట. ఇంటూ స్టేట్ యూ అండ్ దిస్ ఇస్ యువర్ ఆర్జే కనిష్క సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్, బాయ్.

0: Hello dear friends, welcome to Vanilla program with me, your RJ Chetan. ఇవాళ మనము సిబ్లింగ్ రైవల్రీ గురించి మాట్లాడుకుంటాం. ఈ టర్మ్ తెలియని వారు దాదాపు ఉండరు. ఒకవేళ ఉన్నట్టయితే వింటుండండి, మీకే అర్థం అయిపోతుంది. తూగు టూలు ప్రతి విషయంలో పోటీ పడ్డం, తగులు ఆడుకోవడం, ఆపై కలిసిపోవడం ప్రతి ఇంట్లో జరిగేది. అయితే ఈ పోటీ ఆరోగ్యకరంగా ఉండేలా తప్ప ఇద్దరి మధ్య దూరం పెంచేలా ఉండకూడదు అంటున్నారు రిలేషన్షిప్ ఎక్స్పర్ట్స్. అందుకే ఈ క్రమంలో పేరెంట్స్ కలుగజేసుకొని వాళ్ల మధ్య ఒక బ్యాలెన్స్ కుదిరిస్తే తోబుటూల మధ్య అనుబంధాన్ని మరింత దృఢం చేయొచ్చు అని చెప్తున్నారు. అది ఎలాగో తెలుసుకుందాం ఇవాళ మనం వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. కంపారిజన్ అనేది అస్సలు చేయకూడదు. ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే చదువు, వారి ఆహారపు అలవాట్లు, ఇలా ప్రతి విషయంలో ఒకరితో ఒకరిని పోల్చడం చాలా మంది తల్లిదండ్రులకు అలవాటు. అయితే నిజానికి ఇది పోలిక వారి మధ్య అనుబంధాన్ని దెబ్బతీస్తుందని చెప్తున్నారు. ఈ క్రమంలో ఒకరిని ప్రశంసించడం, మరొకరిని విమర్శించడం వల్ల వారి చిన్న మనసులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దాంతోపాటు ఒకరంటే మరొకరికి అసూయ ద్వేషాలు పెరిగే ప్రమాదం ఉంటుందంటున్నారు. కాబట్టి సిబ్లింగ్స్ ప్రతి విషయంలో ఒకేలా మార్గనిర్దేశనం చేయడం, ఒకవేళ ఒకరు ఏ విషయంలోనైనా వెనకబడిపోయినా వారిని చిన్నబుచ్చకుండా వెన్ను తట్టడం, ఎంకరేజ్ చేయడం, వాళ్ళని ముందుకు లాగడం, వారిలో ఉన్న ప్రత్యేకతల్ని ప్రోత్సహించడం వంటివి చేస్తే ఇద్దరి మనసు నొచ్చుకోకుండా జాగ్రత్త పడచ్చు. ఇంట్లో ఇలాంటి హెల్తీ ఎన్వైరన్మెంట్ లో తోబుట్టువులు పెరిగితే వాళ్ళు ఒక హెల్తీ ఇండివిజువల్స్ గా పెరిగే అవకాశం ఉంటుంది. తోబుట్టువుల మధ్య అన్యోన్యతను మరింతగా పెంచేందుకు ఇది చాలా సహాయపడుతుంది. పిల్లలు అప్పుడప్పుడు గొడవ పడ్డా కొన్ని విషయాల్లో మాత్రం ఇద్దరు ఒకరికొకరు సహాయపడడం, హోంవర్క్, ఏదైనా సబ్జెక్ట్ కి సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేసే విషయంలో కలుగ చేసుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే ఇలాంటివి చూసి కొంతమంది పేరెంట్స్, నీ హోంవర్క్ పక్కన పెట్టి తమ్ముడికి సాయం చేస్తున్నావా, నువ్వే వాడిని చెడగొడుతున్నావు అంటూ కేకలేస్తుంటారు. దీనివల్ల నాకెందుకులే అనే ధోరణి ఇద్దరి మనసుల్లో నాటుకుపోతుంది. ప్రతి విషయంలో ఒకరికొకరు సహాయపడే తత్వం క్రమంగా సన్నగిల్లుతుంది. రాను రాను ఇది ఇద్దరి మధ్య అనుబంధాన్ని దెబ్బతీసినా ఆశ్చర్యపోనవసరం లేదు. కాబట్టి ఇది చదువు విషయంలోనైనా లేదంటే ఇతర పనుల్లో అయినా ఒకరికొకరు సహాయపడేలా వారిని ప్రోత్సహించడం చాలా ముఖ్యమంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇలా ఇద్దరూ కలిసి ఎక్కువసేపు గడపడం వల్ల వారి మధ్య ఉన్న దూరం తిరిగి అనుబంధం దృఢమవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ మధ్య అనుబంధం దృఢం అవ్వాలంటే అందరూ కలిసి సమయం గడపడం ఎంత ముఖ్యమో, పిల్లల మధ్య చనిమి పెరగాలన్నా ఇదే సూత్రం వర్తిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఇంటి పనుల్లో మీతో పాటు పిల్లల్ని షేర్ చేసుకోమని చెప్పండి. ఇన్వాల్వ్ దెమ్. వీలు చిక్కినప్పుడల్లా అందరూ కలిసి బయటికి వెళ్ళడం, ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒకే చోట చేరి వారి మనసులోని ఆలోచనల్ని పంచుకునే అవకాశం ఇవ్వండి. డిన్నర్ టైమ్ ఇస్ ద బెస్ట్ టైం. ఒక్కోసారి అన్ని మీల్స్ కలిసి చేయడం కుదరకపోవచ్చు, ఎందుకంటే మార్నింగ్ పిల్లలు వెళ్ళిపోతారు, ఆ తర్వాత హస్బెండ్ వైఫ్ వాళ్ళ వాళ్ళ పనులకు వెళ్ళిపోవాలి. ఇఫ్ షీఈస్ అ హోమ్ మేకర్ ద హస్బెండ్ హస్ టు రష్ టు ది ఆఫీస్. తను ఇంటి పని చేసుకోవాలి, ఇలా కుదరదు. అందరూ ఒక్కో టైంలో తింటారు, కానీ ఈవినింగ్ డిన్నర్ మాత్రం కలిసి చేస్తే దే బి ఏబుల్ టు స్పెండ్ టైమ్ టుగెదర్. ఇలాంటివి చేయడం వల్ల ఒకరినొకరు మిస్ అవుతున్నాం అనే భావన ఏ ఒక్కరి మనసులోనూ కలగదు. అలాగే పిల్లలు జట్టుగా కలిసి ఆడే ఆటలు కొన్ని ఉంటాయండి, గేమ్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యారమ్స్ ఏంటంటే ఇద్దరు కలిసి ఆడాలి, బ్యాడ్మింటన్ కలిసి ఆడాలి. ఏ గేమ్ తీసుకున్నా కానీ దానికి గ్రూప్ కన్నా కావాలి లేదా ఇద్దరు మినిమం కావాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి గేమ్స్ ఎంకరేజ్ చేయండి. అంతేకాకుండా మీరేంటంటే అవుట్డోర్ గేమ్ యాక్టివిటీస్ అయితే వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది. ఇవన్నీ లేకి వాళ్ళు ఏమవుతున్నాయంటే వాళ్ళు వర్చువల్ గేమ్స్ ఆడుతున్నారు. ఇవి ఒక్కరే కూర్చొని వాళ్ళల్లో వాళ్ళు లీనం అయిపోయి అసలు ఏం చేయాలో తెలియదు, కమ్యూనికేషన్ దెబ్బతింటుంది, వాళ్ళకు వేరే వాళ్ళతో మాట్లాడడం రావలేదు, ఎమోషనల్ గా కూడా వీక్ అవుతున్నారు. అందుకే ఇలాంటి గేమ్స్ ఎంకరేజ్ చేస్తే బ్యాడ్మింటన్ అని, అవుట్డోర్ గేమ్స్ అని, ఇండోర్ లో కూడా ఏంటంటే పిల్లలు కలిసి ఆడుకునే ఎంకరేజ్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వారి మధ్య బాండింగ్ పెరుగుతుంది. పిల్లలు అన్నాక ఏవో చిన్న పొరపాట్లు చేయడం సహజమే. అలాగే చదువు విషయంలోనూ తోబుట్టు వీళ్ళిద్దరూ ఒకేలా రాణించాలని లేదు. సో ఆయా విషయాల్లో వెనకబడ్డం, తెలుసో తెలియకో చిన్నపాటి పొరపాట్లు చేస్తే పిల్లల్ని పేరెంట్స్ మందలించడం సహజమే. అయితే అది కూడా తన ఇతర సిబ్లింగ్ ముందు కాకుండా కొంచెం వాళ్ళు లేకుండా ఉండి చూసుకుని ఏదైనా తిట్టాలన్నా కొంచెం గట్టిగా చెప్పొచ్చు, ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ అ సీరియస్ పనిష్మెంట్. ఎందుకంటే వాళ్ళ అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు,
1: ముందు వారు చిన్నబుచ్చితే వారు బాధపడడంతో పాటు అవతలి వారికి వీళ్ళని విమర్శించే అవకాశం మీరే కలిగిస్తారు. ఇది తోబుట్టుల మధ్య అనుబంధాన్ని దెబ్బతీసేది. కాబట్టి వారిలోని లోపాలైనా పొరపాట్లైనా చాటుగా ఓపిక్గా సరిదిద్దడం, ఏదైనా మంచి పని చేసినా చదువుల్లో రాణించినా తమ తోబుట్టుల ముందు ప్రశంసిస్తూ వీళ్లను మార్గదర్శకంగా తీసుకోవాలని వారికి సున్నితంగా చెప్పడం, ఇలాంటి చిన్న చిన్న విషయాలే వాళ్ల మధ్య అనవసర పోటీని దూరం చేసి అన్యోన్యతను పెంచుతాయని చెప్తున్నారు మన రిలేషన్షిప్ ఎక్స్పర్ట్స్. అందుకే ఇవన్నీ మనకు తెలియని విషయాలు ఏమి కాదండి, అన్ని తెలిసాయే, కానీ ఇంప్లిమెంట్ చేసే దగ్గర ఏదో కొంచెం ఏంటంటే టేకన్ ఫర్ గ్రాంటెడ్ అవ్వచ్చు, ఓపిక లేకపోవడం కావచ్చు, ఇలాంటి వాటిపై పక్కన పెట్టేసి ఒక అరవడం ఒక్కటి మాత్రం రెడీమేడ్గా అందరికి వచ్చేసింది ఈ మధ్య. దిస్ విల్ హ్యావ్ ఎ నెగటివ్ ఇంపాక్ట్. అందుకే కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. ఇద్దరు పిల్లలు కొట్టుకోకుండా హ్యాపీగా ఉండేందుకు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవేంటంటే, ఒకరినొకరితో ప్రేమగా ఉండేలా చూసుకోండి, వారినొకరినొకరు కొట్టుకున్నప్పుడు క్షమాపణ చెప్పేలా చూడండి, ఏదైనా మంచి పనులు చేసినప్పుడు ఒకరినొకరు ఎంకరేజ్ చేయండి. దీనివల్ల వారిద్దరి మధ్య పాజిటివిటీ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం సరైన విధంగా మాట్లాడండి, దీనివల్ల వారి మధ్య గొడవలు సాల్వ్ చేయడానికి హెల్ప్ అవుతాయి. కొట్టుకోకుండా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు కాకుండా ఎలా ఉండాలో నేర్పించండి. దానికి రోల్ మోడల్స్ మీరే. హస్బెండ్ అండ్ వైఫ్ తరచూ అరుచుకుంటూ కొట్టుకుంటూ ఉంటుంటే అలాంటి పిల్లలకు కూడా సేమ్ ఓహో ఇలా బిహేవ్ చేయాలా అని కాపీ చేస్తారన్నట్టు. ఒకరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే వారిలో ఒక్కొక్కరితో కొద్ది కొద్దిగా టైం స్పెండ్ చేయండి. దీంతో వారందరి మధ్య ఈర్ష పెరగదు. ప్రతి ఒక్కరిని సమానంగా చూడండి. దీనివల్ల వారికి ఎలాంటి ద్వేషాలు ఉండవు. కాబట్టి నేను చెప్పేవన్నీ ఫాలో అవ్వండి. అంతేగాని ఒకరి మీద ఒకరు ప్రేమ ఎక్కువ చూపించడము, ఒకరిని తక్కువ చేసి మాట్లాడడము ఇలాంటివి చేయకండి. పిల్లలు ఒకేసారి మారరు. అందుకే వారు మారడానికి కాస్త టైం ఇవ్వండి. ఓపిక్గా చూడండి, పట్టుదల వద్దు. మనకి ఇష్టాయిష్టాలు ఉన్నట్లుగానే పిల్లలకు ఉంటాయి, వాటిని అర్థం చేసుకోవాలి. వారి గురించి ఆలోచించి ప్రేమ చూపించండి, ప్రేమగా చూడండి. స్పెషల్లీ ఈ రోజుల్లో పిల్లల పెంపకం సవాల్తో కూడుకున్నది. బిజీ లైఫ్ స్టైల్లో తల్లిదండ్రులకు పిల్లల్ని పట్టించుకోవడం కాస్త కష్టంగా మారింది. పిల్లలకి గైడెన్స్ ఇవ్వడంలో అశ్రద్ధ చూపుతున్నారు. ఇదంతా ఒకెత్తైతే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఈ పని మరింత కష్టమవుతుంది. ఒకరికంటే ఎక్కువ మంది పిల్లలున్న ఇంట్లో గొడవలు జరగడం సహజమే. తోబుట్టుల మధ్య ప్రేమ వినోదం గొప్పగా అనిపిస్తుంది, కానీ వాళ్ల మధ్య గొడవలు తల్లిదండ్రులకు ఖచ్చితంగా తలనొప్పి తీసుకొస్తాయి. దీంతో తల్లిదండ్రులు ఎవరికి సర్ది చెప్పాలో తెలియక సతమతం అవుతారు. ఒకరికి సపోర్ట్ చేస్తే మరొకరు బాధపడే అవకాశం ఉంది. కొన్నిసార్లు తల్లిదండ్రులకు పిల్లల మధ్య విభేదాలను పరిష్కరించడం చాలా కష్టంగా మారుతుంది. కొన్ని ఇళ్లలో అయితే తోబుట్టుల మధ్య గొడవలు తారాస్థాయిలో ఉంటాయి. ప్రతి దానికి ఇద్దరు పోటీ పడుతూ ఉంటారు. అందుకే ఇలాంటి గొడవలు త్వరగా పరిష్కరించాలి, లేదంటే అవి పెద్దగా మారతాయి. ఈ గొడవల్ని తగ్గించడానికి తల్లిదండ్రులు కొన్ని చిట్కాలు పాటిస్తే మంచిది. అదే చెప్పాను కదండి, కంపేర్ చేయకండి, మీరు పార్షాలిటీ చూపించకండి. పక్షపాత ధోరణి అస్సలు మంచిది కాదు. ఇంట్లో పిల్లల మధ్య తరచుగా గొడవలు అవుతుంటే ఎవరి ఒకరి తరఫున బకాలతో పుచ్చుకొని మాట్లాడకూడదు. దీంతో మరొకరు మనసు చాలా బాధపడుతుంది. మీరు ఇలా ఒకరిపై పార్షాలిటీ చూపిస్తే వేరొకరిలో ఆ పిల్లవాడిపై ద్వేషం ఏర్పడే ప్రమాదం ఉంది. ఇద్దరి మధ్య గొడవలు ఆపడానికి ఆరోగ్యకరమైన పోటీని సృష్టించండి. హెల్తీ కాంపిటీషన్ చాలా మంచిది. సరదాగా వారి మధ్య ఏదైనా గేమ్స్ లేదా చదువు పోటీలు కండక్ట్ చేయండి. వాటిలో విజయం సాధించిన వారితో పాటు ఓడిన వారిని కూడా పొగడండి. బాగా ఆడారు లేదా చదివారని ప్రశంసించండి. దీంతో ఇద్దరి మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుంది. తప్పు ప్రవర్తనకు ఎప్పుడూ మద్దతు ఇవ్వకండి. క్రమశిక్షణలో వివిధ పద్ధతులను అనుసరించండి. మంచి క్రమశిక్షణ పిల్లల్ని సరైన దిశలో నడిపిస్తుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, సో విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సిబ్లింగ్ రైవలరీ అండ్ హౌ టు ఓవర్కమ్ ఇట్, దిస్ ఇస్ చేతన్ సింగ్. బై ఫర్ నౌ. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ టైం. బై బై మై డియర్ ఫ్రెండ్స్. Call or messages on 0951522703 9. That's 0951522703 9, or write to us at feedbackamc1@gmail.com. That's feedbackamc1@gmail.com. You can also follow us at our social media handle spice.lamhe.vanilla. That's spice.lamhe.vanilla. This program is produced and sponsored by Adventist Media Center.
2: ఆకాశవాణి సింహప్రియ కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్పై సాయంత్రం ప్రసారాలు వింటున్నారు. సమయం 5 గంటలైంది. ముందుగా ఈనాటి ప్రసార విశేషాలు వింటారు.

ప్రసార విశేష అనంతరం వనితవాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి వనితవాణి కార్యక్రమంలో మహిళా శ్రోతలు ల్యాబ్ల ఫోన్ ద్వారా వారికి నచ్చిన పాటలు కోరుకుని వినవచ్చు. ఫోన్ చేయాల్సిన నంబర్లు 0861233310, అలానే మరో నంబర్ 0861233302. సాయంత్రం 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి యువతరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు స్నేహితులు వింటారు. సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా సమాచారం వెతుకుంటారు, అనంతరం డాక్టర్ గారి సలహాలు. ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ నోషన్ గారితో పరిచయ కార్యక్రమం అంటారు. సమర్పణ శ్రీపతి హుసేన్, నిర్వహణ శ్రీ తమను నాగేశ్వరరావు. రాత్రి 7:00 అలనాటి ముద్రగీతం అంటారు. 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతుంది. రాత్రి 7:40 చిత్రసీమ సినీగీతల కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 8:00 దార్శనిక భారత్ ఆర్థిక వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతుంది. రాత్రి 8:15 హలో బ్రిడ్జి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని పాటలు అంటారు. రాత్రి 10:00 20వ ఆసియా క్రీడలో 2026 రోజువారీ ముఖ్యాంశాల సమాహార ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

రేపటి ప్రసార విశేషాలు కూడా చూద్దాం. రేపు ఉదయం 7:20 శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం ఉంటారు. అనంతరం ఈ వారం మన నెల్లూరు వార్తా విశేషాలు సంచిక ఉంటారు. ఉదయం 8:30 మనోరంజన కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 హలోబేజ్ కార్యక్రమంలో శ్రోతలు లైవ్లో ఫోన్ ద్వారా వారికి నచ్చిన పాటలు కోరుకొని వినవచ్చు. ఉదయం 9:30 నుంచి హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని పాటలు వింటారు. 10:15 నుంచి ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. సాయంత్రం 5:05 వంతవాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు లైవ్లో ఫోన్ ద్వారా వారికి నచ్చిన పాటలు కోరుకొని వినవచ్చు. 5:30 యువతరంగ కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. రేపు సాయంత్రం 6:30 గ్రామర్శన కార్యక్రమంలో సమాచారం వెతుకుంటారు. అనంతరం బీహారీ కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లా గోకర్ణం ఉమాదేవి సమేత శ్రీ మహాబలేశ్వర స్వామివారి ఆలయ విశేషాలు తెలుసుకుంటారు. సమర్పణ శ్రీమతి శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమను నాగేశ్వరరావు. రాత్రి 7:00 అలనాటి మధురగీతం వింటారు. 7:15 పాడి పంటలు మునగాకు వల్ల ప్రయోజనాల గురించి కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సుజాత గారి ప్రసంగం వింటారు. రేపు రాత్రి 7:45 చిత్రసీమ స్నేహితుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 దార్శనిక భారత్ స్వర్ణయుగానికి చేరువులు దార్శనిక భారత్ ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతుంది. రేపు రాత్రి 8:15 హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని పాటలు వింటారు.

మీరంతవరకు ఈనాటి ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహప్రియ కేంద్రం సమయం 5:05 వంతవాణి

0: ఆకాంతవాణి కార్యక్రమంలో మొదటి శ్రోతను పలకరిద్దాం. హలో,
1: హలో,
0: నమస్కారం అండి.
1: నమస్తే అండి, నేను ఇక్కడ నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. విజయలక్ష్మి.
0: విజయలక్ష్మి గారు నెల్లూరు నుంచి. ఓకే, చెప్పండి.
1: అందరికి, శ్రోతలందరికి కూడా నమస్తే.
0: నమస్కారం మీకు కూడా.
1: మానవుడు, నిన్ననే గాంధీ జయంతి జరుపుకున్నావు కదా, మానవుడు దానవుడిలో నుంచి అనువు అనువన వెలసిన దేవ ఆ పాఠం వేయండి.
0: శోభన్ బాబు గారిదా?
1: శోభన్ బాబు గారి.
0: ఓకే, విన్నాం మరి మీరు కోరుకున్న పాటను.
1: ఓకే అండి, థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ.

0: ఇవ్వండి. కార్యక్రమంలో మరో శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్కారం అండి.
1: హలో, నమస్తే సార్.
0: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సార్, ఉదయగిరి నుండి అనూష సార్. బాగున్నారు సార్?
0: అనూష గారు, ఉదయగిరి నుంచి బాగున్నాం అండి. మీరు బాగున్నారా?
1: చాలా బాగున్నాం సార్.
0: సంతోషం. చెప్పండి, ఏ పాట ఉంది ఇవాళ?
1: సార్, మేఘ చంద్రకాంత్లో పుణ్యభూమి నాదేశ అనే పాట వేయండి సార్, గాంధీ జయంతిని పురస్కరించుకొని.
0: ఓకే, ఇందా మరి మీరు కోరుకున్న పాటను.
1: ఓకే, థ్యాంక్ యూ సార్.
0: మంచిదండి.

నీరు పెట్టావా, కోత కోసావా, కుప్పలు ఉర్చావా? ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముఖ్య వెతుకుడు తిని బ్రతికే నీకు శిష్టం కట్టాలరా అని ఫెళ ఫెళ సంకెళ్ళు.

0: తోని కార్యక్రమంలో మహిళా శ్రోతలు లైవ్ లో ఫోన్ ద్వారా కొన్ని పాటలు వింటున్నారు. కార్యక్రమంలో మరో శ్రోతతో మాట్లాడతాం.
1: హలో.
0: హలో, నమస్కారం అండి.
1: నమస్తే సార్.
0: ఎవరు మాట్లాడుతున్నారు? ఆయిషా గారు, జాగరిస్తా నగర్ నుంచి. ఓకే, చెప్పండి. మంచివాడు. ఓకే, విన్నాం అడితే మీరు కోరుకున్న పాటను. శ్రోత, కోరిన పాట విన్న ముందుగా ఓ ప్రకటన విద్దాం.
2: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 18 నల్సార్ హైదరాబాద్లో. లీగల్ కన్సల్టెంట్ల పోస్టులకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకునేందుకు, అలానే దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ https://nalsar.ac.in. వెబ్సైట్ మరోసారి https://nalsar.ac.in. ఈ వెబ్సైట్ ద్వారా ఆసక్తి కలిగిన వారు ఈ నెల 18 దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే మరో సమాచారం చూద్దాం. ఇండియన్ మిలిటరీ అకాడమీ ఐఎంఏ డెహ్రాడూన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ టీజీసీలో ప్రవేశానికి వివాహం కాని పురుషుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్రాంచ్ల వారిగా కళ్యాలు చూస్తే సివిల్ 8, కంప్యూటర్ సైన్స్ 6, ఎలక్ట్రికల్ 2, ఎలక్ట్రానిక్స్ 6, మెకానికల్ 6, ఎంఐఎస్సి ఇంజనీరింగ్ 2 ఈ బ్రాంచ్లో కళ్యాలు ఉన్నాయి. వీటికి సంబంధించి చూస్తే సంబంధిత విభాగాల్లో బీఈ, బీటెక్, ఎంఎస్సి చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 20-27 మధ్య ఉండాలి. స్టైఫెండ్ నెలకు 56,000 రూపాయల వరకు చెల్లిస్తారు. ఎంపిక ప్రక్రియ చూస్తే విద్యార్హతల మెరిట్, షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ, అలానే చివరిగా మెడికల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్లో టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సుకు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 29 దరఖాస్తు చేసుకునేందుకు, అలానే పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వెబ్సైట్ https://joinindianarmy.nic.in. వెబ్సైట్ మరోసారి https://joinindianarmy.nic.in. ఈ వెబ్సైట్ ద్వారా ఆసక్తి కలిగిన వారు 29 తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే మరో సమాచారం చూద్దాం. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ NTPC ఢిల్లీ స్పెషల్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్సీ ఎస్టీలకు మాత్రమే అవకాశం కల్పించింది. డిప్యూటీ మేనేజర్లు సివిల్ కన్స్ట్రక్షన్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎరక్షన్, అలానే అసిస్టెంట్ మేనేజర్ ఆపరేషనల్ మెయింటెనెన్స్ మెకానికల్, ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఎరక్షన్, అసిస్టెంట్ ఆఫీసర్ సేఫ్టీ విభాగాల్లో ఖాళీలను ప్రకటించింది. సంబంధిత విభాగాల్లో బీఈ, బీటెక్తో పాటు ఉద్యోగ అనుభవం కలిగిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. వయసు చూస్తే డిప్యూటీ మేనేజర్లకు 45, అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ పోస్టులకు 40, అసిస్టెంట్ ఆఫీసర్ సేఫ్టీకు 50 మించకూడదు. తొలుత దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 13 నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ NTPCలో స్పెషల్ రిక్రూట్మెంట్ పోస్టులకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు, అలానే దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ https://careers.ntpc.co.in. వెబ్సైట్ మరోసారి https://careers.ntpc.co.in. ఈ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే మరో ఉద్యోగ సమాచారం కూడా చూద్దాం. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్ కోల్కతా సెంట్రల్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ డివిజన్లో ఒప్పంద ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. బీఈ, బీటెక్, ఎంబీఏ, సీఏ, సీఎంఏతో ఏదో ఒకటి ఉత్తీర్ణ సాధించి ఉద్యోగ అనుభవం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు చూస్తే 42 మించకూడదు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, అలానే ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 15 స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్లో సెంట్రల్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్లో పోస్టులకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ https://saielsale.co.in. వెబ్సైట్ మరోసారి https://saiel.co.in. ఈ వెబ్సైట్ ద్వారా ఆసక్తి కలిగిన వారు ఈ నెల 15 దరఖాస్తు చేసుకోవచ్చు. యువతరంగ కార్యక్రమంలో మరింత సమాచారం తెలుసుకునే ముందు పాటు విందాం. పందెం కోడి చిత్రం కోసం రఘు కొంచెం ఆలపించిన గీతం వింటారు.

0: ప్రయాణికులకు ముఖ్య గమనిక. ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
1: ఆర్బీఐ అంటుంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
2: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: యువ తరంగం కార్యక్రమంలో మరో ఉద్యోగ సమాచారం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఆఫీస్ సబార్డినేట్ సర్వీస్ రోల్ విభాగంలో 26 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత చూస్తే బోటనీ, ఫారెస్టరీ, హార్టికల్చర్, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, స్టాటిక్స్, జియాలజీ, అగ్రికల్చర్లో డిగ్రీ లేదా కెమికల్, మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎంపిక విధానం చూస్తే రాత పరీక్ష, కంప్యూటర్ ప్రొఫెషనల్ టెస్ట్, వాకింగ్, మెడికల్ టెస్టుల ఆధారంగా ఉంటుంది. పరీక్ష చూస్తే ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. దీనికంటే ముందు 100 మార్కులకు అర్హత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో జనరల్ ఇంగ్లీష్ 50, తెలుగు 50 మార్కులకు ఉంటాయి. ఈ 2 సబ్జెక్టులను అర్హత మార్కులు సాధించాలి. అనంతరం వీరికి 3 పేపర్లలో రాత పరీక్ష నిర్వహిస్తారు. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, పేపర్ 2 మ్యాథమెటిక్స్, పేపర్ 3 జనరల్ ఫారెస్ట్రీ. సెక్షన్ ఆఫీసర్కు సంబంధించి దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 5 నవంబర్. దరఖాస్తు చేసుకునేందుకు అలానే పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వెబ్సైట్ https://portal-pse.ap.gov.in. వెబ్సైట్ మరోసారి https://portal-pse.ap.gov.in. ఈ వెబ్సైట్ ద్వారా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే మరో ఉద్యోగ సమాచారం చూద్దాం. సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిపిఆర్ఐ బెంగళూరు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన పలు విభాగాల్లో 110 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు చూద్దాం. టెక్నికల్ అటెండెంట్ గ్రేడ్ 1 ఖాళీలు 37 ప్రకటించారు. అర్హత చూస్తే ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ట్రేడ్తో ఐటీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 30 సంవత్సరాలకు మించకూడదు. అలానే పోస్టు అసిస్టెంట్ గ్రేడ్ 2 29 ఖాళీలను ప్రకటించారు. అర్హత చూస్తే డిగ్రీతో పాటు బేసిక్ కంప్యూటర్ కోర్సు సర్టిఫికేట్ తప్పనిసరి. వయసు 30 సంవత్సరాలకు మించకూడదు. అలానే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ 10 ఖాళీలను ప్రకటించారు. ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో డిప్లొమా పూర్తి చేసి సంబంధిత రంగంలో ఉద్యోగ అనుభవం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 35 సంవత్సరాలకు వయసు మించకూడదు. ఇక టెక్నీషియన్ గ్రేడ్ 1 ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ట్రేడ్తో ఐటీ పూర్తి చేసి 28 సంవత్సరాలు మించిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అలానే ఇంజనీరింగ్ ఆఫీసర్ గ్రేడ్ 1 అర్హత చూస్తే బీఈ బీటెక్లో ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. గేట్ 2024, 2025, 2026 ఏదో ఒక దాంట్లో స్కోర్ కలిగి ఉండాలి. ఈ పోస్టులన్నిటికీ దరఖాస్తులను ఈ నెల 22వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష కేంద్రాలు బెంగళూరు, హైదరాబాద్, భోపాల్, ఢిల్లీ, కోల్కతా. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిపిఆర్ఐలో ఖాళీకి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు అలానే దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ https://cpri.res.in. వెబ్సైట్ మరోసారి https://cpri.res.in. ఈ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉత్తరంగం కార్యక్రమంలో తర్వాత మరో పాట విందాం. రంగం చిత్రం కోసం శ్వేతమోహన్, ఉన్నికృష్ణ నాల్పించిన గీతం వింటారు.

మీరింతవరకు యువతరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు సినిహితులు విన్నారు. ఆకాశవాణి సింహప్రియ కేంద్రం సమయం 6 గంటలకు వస్తుంది. మరికసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ను ఆవిష్కరణలకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐఐటీలతో చర్చలు జరిపారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ అమలుపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఎన్నికల ప్రక్రియ నిలుపుదల చేయనున్నట్లు మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చే ఉమ్మడి లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు స్వర్ణ పతకం గెలుచుకుంది.

0: వివరాలు. ఐఐటీలతో కలిసి ఆంధ్రప్రదేశ్ను ఆవిష్కరణలకు కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక చర్చలు జరిపారు. ఈరోజు విజయవాడలో జరుగుతున్న పాన్ ఐఐటి సమ్మిట్లో దేశంలోని ప్రముఖ ఐఐటీల డైరెక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఐఐటి ఖరగ్పూర్, తిరుపతి, జమ్మూ, హైదరాబాద్, ధన్బాద్, వారణాసి, భువనేశ్వర్ ఐఐటీల డైరెక్టర్లు హాజరయ్యారు. రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ల ఏర్పాటు, ఐఐటీల నుంచి సాంకేతికత బదిలీ, పట్టణీకరణలు, డీప్ టెక్ వినియోగం వంటి అంశాలపై చర్చించారు. కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్లు ముఖ్యమంత్రి పరిశీలించారు. పెట్రోల్తో నడిచే ద్విచక్ర వాహనాలను గంటల్లోనే ఈవీలుగా మార్చే సాంకేతికతపై వివరాలు అడిగి తెలుసుకుని ఈ ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. స్వర్ణాంధ్ర 10 సూత్రాల అమలులో టెక్నాలజీ వినియోగంపై చిన్నారులు ఇచ్చిన ప్రజెంటేషన్ను ఆసక్తిగా విన్న ముఖ్యమంత్రి వారిని అభినందించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ అమలుపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఎన్నికల ప్రక్రియ నిలుపుదల చేయనున్నట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. రాజమహేంద్రవరం జేఎన్ రోడ్లో క్రెడా ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసిన ఎక్స్పోకు మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ బీసీలకు 34% రిజర్వేషన్ అమలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ రంగంలో అనేక సంస్కరణలు అమలు చేయడంతో 800 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులు సాధించినట్టు స్పష్టం చేశారు. భవన నిర్మాణాలకు, లేఅవుట్లకు ఆన్లైన్లో దరఖాస్తు చేసిన 24 గంటల్లోనే అనుమతులు ఇస్తున్నామని మంత్రి నారాయణ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చే ఉమ్మడి లక్ష్యంతో పనిచేస్తున్నామని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. విజయవాడ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో ఈరోజు జరిగిన పాన్ ఐఐటి సమ్మిట్ 2026లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత లక్ష్యానికి సహకారం అందించాలనేదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రపంచానికి భారత్ నమూనాను చూపాలని, ఆ నమూనా అమరావతి నుంచే వస్తుందనే విశ్వాసం వెలిబుచ్చారు. అభివృద్ధి చెందిన దేశాలుగా అవతరించడానికి అమెరికా, యూరోప్లకు 100 ఏళ్లు పట్టిందని, అదే భారత్ వచ్చే 10 ఏళ్లలోనే ఆ స్థాయికి చేరుకుంటుందని అన్నారు. గత 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రయాణం వేగమే మంత్రంగా సాగిందని, ఇప్పుడు ప్రతి అంశాన్ని వ్యవస్థీకృతం చేయాలని భావిస్తున్నట్టు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో చేసే ప్రతి మంచి పని దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి లోకేష్ పేర్కొంటూ,
1: I think we can redefine speed with the word Andhra Pradesh. Because we are a team in a hurry. We believe that 5 years is a time given by our electorate. We need to showcase results. We are not in the business of simply signing MOUs and forgetting it. We are in the business of grounding projects and ensuring that jobs are being created in the great state of Andhra Pradesh. Second is service. We believe government plays a very, very important role in the growth story of entrepreneurship.
0: తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 50 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించనున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ బాయిలర్ పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పరిశ్రమలు భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని మంత్రి పేర్కొంటూ,
2: బాయిలర్ పేలుడు ఘటన అందరికి తెలిసిందే విషయం, కానీ దానికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తా ఉన్నాను. చనిపోయిన కుటుంబాలకి మేము అండగా నిలుస్తామని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. వీళ్ళందరికీ కూడా తక్షణ సహాయంగా 50 లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే 100,000 రూపాయలు మట్టి ఖర్చుల కింద కూడా వెనువెంటనే ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ, బాధ్యులైన ప్రతి ఒక్కరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవసే దేశ సేవ పేరిట ప్రత్యేక కథనాలు అందిస్తోంది. అందులో భాగంగా ప్రభుత్వ ఈ మార్కెట్ కొనుగోళ్లలో డిజిటల్ పారదర్శకత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పారదర్శకత, వేగం, సులభమైన సేవలు, ఎక్కువ మంది వ్యాపారస్తులకు అవకాశాలు కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ జీఈఎం కీలక వేదికగా మారింది. 2016 ఆగస్టు 9 ప్రారంభమైన జీఈఎం ఆన్లైన్లో కొనుగోళ్లు, టెండర్లు, ఒప్పందాల నిర్వహణ వంటి ప్రక్రియలను అందుబాటులోకి తీసుకురావడంతో ప్రభుత్వ సేకరణలో పారదర్శకత పెరిగింది. 2016-17 జీఈఎంలో నమోదైన ఎంఎస్ఎంఈల సంఖ్య 2,396 ఉండగా ప్రస్తుతం అది 11.9 లక్షలకు పైగా చేరుకుంది. ప్రభుత్వ కొనుగోళ్ల విలువ 69 కోట్ల రూపాయల నుంచి 8,69,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగింది.

2016-17లో జీఈఎంలో నమోదైన మహిళల యాజమాన్యంలోని ఎంఎస్ఎంఈలు కేవలం 268 ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 216,000 పైగా ఉంది. 2016-17లో 88 స్టార్టప్లు మాత్రమే పాల్గొనగా ప్రస్తుతం ఆ సంఖ్య 40,000

0: सकता है। और सरकार के डिपार्टमेंट को कंपलसरी है कि उन्होंने उस पर विजिट करना होगा, देखना होगा कि ये सप्लाई करने वाले क्वालिटी कॉम्प्रोमाइज न करते हुए सस्ते में कौन पहुंचाता है। ई जेम के अंदर जो लोग रजिस्ट्री करवाते हैं, सरकार के सभी डिपार्टमेंट उसको देखते रहते हैं। मैं मानता हूं मिनिमम गवर्नमेंट एंड मैक्सिमम गवर्नेंस का एक बेहतरीन उदाहरण है, और इसका लक्ष्य है मिनिमम प्राइस और मैक्सिमम ईज, एफिशिएंसी एंड ट्रांसपेरेंसी।
1: రాష్ట్రంలో 3D టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా బురిపాలెం గ్రామంలో రేపు జరిగే ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరు కానున్న నేపథ్యంలో ఈరోజు ఏర్పాట్లను పరిశీలించిన పెమ్మసాని చంద్రశేఖర్ పాత్రికేయులతో మాట్లాడుతూ, లబ్దిదారులకు ఒక్క రూపాయి కూడా అదనపు భారం లేకుండా ఇళ్లు నిర్మించి అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కొత్త సాంకేతికతను విజయవంతం చేసేందుకు కేంద్ర రాష్ట అధికారుల పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న శ్రీలంక ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో నిన్నటి ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలియజేసింది. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్ర యానాంలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని వివరాలను వాతావరణ శాఖ అధికారి సిహెచ్ నాగభూషణం తెలియజేస్తూ,
2: ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది. బలమైన గాలులు గంటకి 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది.
1: జపాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ జట్టు స్వర్ణ పథకం గెలుచుకుంది. ఈరోజు పాకిస్తాన్ తో జరిగిన ఫైనల్స్ మ్యాచ్ లో భారత్ 19 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 192 పరుగులు మాత్రమే చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ను ఆవిష్కరణలకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐఐటీలతో చర్చలు జరిపారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ అమలుపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు ఎన్నికల ప్రక్రియ నిలుపుదల చేయనున్నట్లు మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చే ఉమ్మడి లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు స్వర్ణ పథకం గెలుచుకుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఏఎం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక సుషమా కుమారి. ఆదౌ ముఖ్య వార్తాః. केन्द्रीय सहकारिता मंत्री अमित शाह उक्तवान् यत् सर्वकारः गोपालन आधारितं संपूर्ण पारिस्थितिक तंत्रं विकसयन् अस्ति, येन ग्रामीण अर्थव्यवस्थायै प्रोत्साहनं लभते. प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः मासिकः आकाशवाणी कार्यक्रमः मन की बात अद्य 12 वर्षाणि पूरितानि. आरक्षिदलेन सूचितं यत् सार्वजनिक सुरक्षां विधिं व्यवस्थां यातायात संचारं सुनिश्चेतुं नवदिल्ली मण्डले भारतीय नागरिक सुरक्षा संहिता 23-2000 63-100 भागः प्रभावीभूतः. आन्ध्रप्रदेशे सत्यावेडु मण्डलस्य श्री सिटी इत्यत्र एकेन औद्योगिक वाष्पयन्त्र विस्फोटेन 4 कर्मकराः मृताः, एकश्च गंभीररूपेण व्रणितः. अपि च एशियाई क्रीडायां जापानदेशे भारतेन अद्य 5 स्वर्णपदकानि 2 रजतपदके च विजिते. अथ वार्ताः विस्तरेण. केन्द्रीय गृह एवं सहकारिता मन्त्री अमित शाहः अवदत् यत् नरेन्द्र मोदी प्रशासनं गोपालनस्य विषये सम्पूर्णं तन्त्रं विकसितुं प्रयतते. गोमयात् जैव गैस् जैविक खाद निर्माणात् प्रारभ्य दुग्धजन्य पदार्थानां प्रसंस्करणं तथा च तेषां विपणस्य व्यवस्था अपि अस्मिन्नेव तन्त्रे अन्तर्भवति.

0: अश्यतान आवश्यकान उपायान कर्तुम शोक संतप्तेभ्यः परिवारेभ्यः सर्वविधं संभाव्यं सहायं प्रदातुं च निर्दिष्टवान् ओमान देशे स्थितः भारतीय दूतावासः होर्मुज जलसंधौ प्रक्षेप्यास्त्रेण आहते कुवैत ध्वजांकिते एमटी काजिमा तृतीय इति तैलवाहके जलयाने स्थितानां पंचानां भारतीय नागरिकाणां रक्षण कार्यस्य समन्वयम् अकरोत् सामाजिक संचार माध्यमे प्रकाशिते संदेशे दूतावासः अवदत् यत् सर्वे पंच भारतीय नागरिकाः सुरक्षिततया तटम् आनीताः निरन्तरं सहयोगाय सहायाय च दूतावासः ओमान देशस्य अधिकारिभ्यः धन्यवादान् अर्पितवान् विदेश मन्त्रालयः अवदत् यत् विदेशेषु स्थितानां भारतीय नाविकानां सुरक्षायै संरक्षणाय कल्याणाय च दूतावासः प्रतिबद्धः अस्ति राज्यसभायाः उपसभापतेः हरिवंशस्य नेतृत्वे एकं भारतीय संसदीय प्रतिनिधिमण्डलम् अन्तर्संसदीय संघस्य 53rd सभायां तत्सम्बद्धोपवेशनेषु च भागं गृहीतुं तंजानिया देशं प्रति प्रस्थितवान् एतानि उपवेशनानि मासस्य अस्य 5 दिनांकतः 9 दिनांकपर्यन्तम् आयोज्यन्ते एतत् प्रतिनिधिमण्डलं समकालीन वैश्विक महत्वस्य विषयेषु विविधासु सभासु विचारगोष्ठीषु कर्मशालासु च भागं ग्रहीष्यन्ति एतेषु विषयेषु भारतस्य दृष्टिकोणं स्पष्टं वक्षति श्री हरिवंशः शाशि परिषदः सामान्य वाद विवादस्य आपत्कालीन विषयक वाद विवादस्य तथा च संसदीय संघस्य अध्यक्ष पदस्य अभ्यर्थिनां श्रवणस्य च कार्यक्रमेषु भागं ग्रहीष्यति जापान देशे प्रचल्यमानेषु एशियाई क्रीडासु अद्य भारतं 5 स्वर्णपदकानि 2 रजतपदके 2 कांस्यपदके च जितवत् भारतीयं पुरुषाणां हॉकी दलं मलेशिया देशं पराजित्य देशस्य स्वर्णपदकं प्राप्तवत् भारतीयं पुरुषाणां क्रिकेट दलं पाकिस्तानं पराजित्य स्वर्णपदकं जितवत् मल्लयुद्धे पुरुषाणां 57kg भारवर्गे अमन सहरावत स्वर्णपदकं 97kg भारवर्गे दीपक पुनिया च कांस्यपदकं जितवान् अन्तिम पंघाल महिलानां 53kg भारवर्गे रजतपदकं प्राप्तवती अपि च गोल्फ क्रीडायां प्रणवी शरत अर्स महिलानां वैयक्तिक स्पर्धायां स्वर्णपदकं दलस्पर्धायां च रजतपदकं प्राप्तवती महिलानां रिकर्व धनुर्विद्यायां कुमकुम मोहोड स्वर्णपदकं जितवती नीरज चौहान च पुरुषाणां रिकर्व स्पर्धायां कांस्यपदकं प्राप्तवान् पदकतालिकायां भारतं 21 स्वर्णपदकानि समाविष्टानि राष्ट्रपतिः द्रौपदी मुर्मू महोदया प्रधानमंत्री नरेन्द्र मोदी महोदयः पदक विजेतॄन् अभिनन्दितवन्तः इति वार्ताः
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6:30 గ్రామదర్శిని కార్యక్రమానికి స్వాగతం కార్యక్రమంలో ముందుగా సమాచారం వెతుకుంటారు నెల్లూరు నగర పరిధిలోని 64 రైస్ మిల్లుల యజమానులు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలకు అనుగుణంగా మిల్లులను నడపాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నెల్లూరు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ అశోక్ కుమార్ సూచించారు ఈరోజు నెల్లూరులోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సమావేశ మందిరంలో మిల్లుల యజమానులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే కాలుష్యాన్ని నివారించాల్సిన బాధ్యత అందరిపై ఉందని సూచించారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాల్సిన బాధ్యత సంబంధిత శాఖల అధికారులపై ఉందని జిల్లా రెవెన్యూ అధికారి పీజీఆర్ఎస్ నోడల్ అధికారి విజయ్ కుమార్ ఈరోజు ఒక ప్రకటనలో తెలియజేశారు అధికారులు తమ లాగిన్లో పెండింగ్లో ఉన్న అర్జీలతో పాటు నేరుగా అందిన అర్జీలను కూడా ప్రతిరోజు పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల మేరకు పారదర్శకంగా పరిష్కరించడంతో పాటు అర్జీదారులకు సంతృప్తికరమైన పరిష్కారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు ఈ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు నెల్లూరు రెవెన్యూ డివిజన్ అధికారి ఎన్ఎస్ అనుష నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ప్రకటించారు ఈ ఉత్సవాలకు సంబంధించి కోఆర్డినేషన్ సమావేశం ఈరోజు ఆలయ ప్రాంగణంలో జరిగింది సాధారణ భక్తులు

0: ఎటువంటి ఇబ్బందులు లేకుండా విఐపీలకు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు, అలానే సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు మాత్రమే అమ్మవారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానంలో ఈ నెల 4వ తేదీన ఉదయం 10 గంటలకు వెటరన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ జిల్లా జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వెటరన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి డి బసవయ్య ఒక ప్రకటనలో తెలియజేశారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారు నవంబర్ 14, 15 తేదీల్లో నెల్లూరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధిస్తారని ఆయన తెలియజేశారు. ఎల్నినో నేపథ్యంలో కాలువలు బోరుబావులపై ఆధారపడి రబీలో రైతులు వరి నారి పోయవద్దని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సత్యవాణి తెలియజేశారు. భూగర్భ జలాలు తగ్గుతున్న నేపథ్యంలో ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించుతున్నారు. నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని అపరాలు పశుగ్రాసం పీఎండిఎస్ పంటలు సాగు చేసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో సార్వత్రిక విద్యలో ప్రవేశాలు జరుగుతున్నాయని ఆ విశ్వవిద్యాలయ ప్రాంతీయ కోఆర్డినేటర్ ఎం పిచ్చయ్య ఒక ప్రకటనలో తెలియజేశారు. బీఏ బీకాం బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్ ఐటీఐ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలని సూచించారు. అలానే బీఎల్ఐఎస్సీకి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలని తెలిపారు. ఈ నెల 14వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. మరిన్ని వివరాలకు 7382929611 నెంబర్ను సంప్రదించాలని అంబేద్కర్ విశ్వవిద్యాలయ ప్రాంతీయ కోఆర్డినేటర్ పిచ్చయ్య ఒక ప్రకటనలో తెలియజేస్తున్నారు. మీరింతవరకు సమాచార వేదిక విన్నారు. కార్యక్రమంలో తర్వాత డాక్టర్ గారి సలహాలు, ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ నోషిన్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీ అభిద్ హుసేన్, నిర్వహణ శ్రీ తమన నాగేశ్వరరావు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం డాక్టర్ గారి సలహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో భాగంగా మనతో పాటు డాక్టర్ షర్మిలి నౌషిన్, ఎండిడిఎం కార్డియాలజీ నెల్లూరు, ప్రముఖ గుండె వ్యాధి వైద్య నిపుణులు, 12 సంవత్సరాల అనుభవం వారి సొంతం. మరి వారితో మాట్లాడి అసలు హార్ట్అటాక్ ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి, చికిత్సా విధానం గురించి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
2: శ్రోతలకి నమస్కారం అండి. నేను డాక్టర్ షర్మిలి నౌషిన్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్.
1: డాక్టర్ గారు, ఇటీవల కాలంలో మనం హార్ట్అటాక్స్ గురించి వింటూ ఉన్నాం. సో అసలు ఈ హార్ట్అటాక్ అంటే ఏంటి?
2: హార్ట్అటాక్ గుండెపోటు అంటే గుండెకి సప్లై చేసే రక్తనాళాలలో ఏదైనా ఒక రక్తనాళంలో రక్తము గడ్డగట్టి రక్తము ముందుకి ప్రసరణ జరగకపోతే వచ్చే ఇబ్బందిని హార్ట్అటాక్ లేదా గుండెపోటు అని అంటామండి.
1: రైట్ డాక్టర్ గారు, ఇక గుండె జబ్బులు గురించి మాట్లాడుకుందాం. గుండె జబ్బులు అంటే ఎన్ని రకాలు ఉంటాయి? సాధారణంగా గుండె జబ్బులు తీసుకుంటే ఎన్ని రకాలు ఉంటాయి?
2: గుండె జబ్బులు ఎన్ని రకాలు అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి. ముఖ్యంగా మనం చూసేది గుండెపోటు అన్నమాట, హార్ట్అటాక్. సో గుండె హార్ట్అటాక్ అంటే గుండె కండరానికి గుండె రక్త సరఫరా అందకపోతే హార్ట్అటాక్ అంటాము. సెకండ్ వచ్చేసి వాల్వులార్ హార్ట్ డిసీజ్. వాల్వులార్ హార్ట్ డిసీజ్ అంటే ఇప్పుడు నేను గుండెలో 4 గదులు ఉంటాయి, అందులో ఒక గది నుంచి ఇంకో గదికి బ్లడ్ సప్లై సర్క్యులేషన్ జరగాలంటే అందులో ఒక కవాటం వాల్వ్ ఉంటుంది అన్నమాట. అట్లా మన 4 గదులకి కలిపి 4 కవాటాలు ఉంటాయి అన్నమాట. సో ఏట్రియా వెంట్రికల్స్ కి 2 కవాటాలు, అలాగే వెంట్రికల్ నుంచి సిరలు దమనలు అంటాం కదా, అలా దమనలు అంటే మంచి రక్తాన్ని తీసుకెళ్లేవన్నమాట హార్ట్ నుంచి, అక్కడ 2 వాల్వ్స్ ఉంటాయి. సో టోటల్ గా హార్ట్ లో 4 వాల్వ్స్ ఉంటాయి. సో ఈ వాల్వ్స్ అదే తెలుగులో అయితే కవాటాలు అంటారనమాట. ఈ కవాటంలో ఏదైనా కవాటాలకి ప్రాబ్లం వస్తే దాన్ని వాల్వులార్ హార్ట్ డిసీజ్ అంటారు. అంటే ఎలాంటి ప్రాబ్లం రావచ్చు, అది మూసుకోనన్నా పోవచ్చు, అంటే ఫ్లో తగ్గిపోయి అది దాని మీద కాల్షియం కానీ ఏదన్నా చేరిపోయి అది క్లోజ్ అయిపోవచ్చు, లేదా 2 కవాటాలు లూజ్ గా ఉండి లీక్ కూడా అవ్వచ్చు అనమాట. సో వాల్వులర్ లీక్స్ ఉండొచ్చు, లేదా క్లోజ్ అయిపోయి రక్త సరఫరా జరగకపోవచ్చు, లేదా లీక్ అంటే బ్యాక్ ఫ్లో ఎక్కువ అయిపోయి ఇబ్బంది రావచ్చు అనమాట. సో కవాటం ప్రాబ్లం అంటే వాల్వులార్ హార్ట్ డిసీజ్ అంటారు. ఇంకొకటి వచ్చేసి కార్డియోమయోపతీస్. కార్డియోమయోపతీస్ అంటే గుండె కండరంలో అబ్నార్మల్ గా వాపు రావటం అనమాట. అందులో మయోపతీస్ లో కూడా హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి, డైలేటెడ్ కార్డియోమయోపతి, రిస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి అని 3 రకాలు ఉంటాయి అనమాట. హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటే హైపర్ అంటే ఆ గుండె కండరము వాస్తుందన్నమాట, వాపుగా వస్తుందన్నమాట. నార్మల్గా మనకి ఒక 10 మిల్లీమీటర్స్ అలా ఉంటే అది 10 మిల్లీమీటర్స్ అలా ఉంటే అది 20 అంటే 2 సెంటీమీటర్స్ లేదా మోర్ దాన్ 2 సెంటీమీటర్స్ అలా వాపు వచ్చేస్తుందన్నమాట గుండెలో. సో దాన్ని హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటారు. అలాగే డైలేటెడ్ కార్డియోమయోపతి అంటే గుండె కండరం అంతా పొరంతా పల్సగా అయిపోయి గుండె వాపు వచ్చేసి ఎన్లార్జ్మెంట్ అయిపోతుంది. సో హార్ట్ ఎన్లార్జ్మెంట్ అయ్యింది అని అంటూ ఉంటారు. సో దాన్ని డైలేటెడ్ కార్డియోమయోపతి, ఎన్లార్జ్డ్ హార్ట్ అంటామన్నమాట. రెస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి కూడా అలాంటిదే, ఇంకొక వెరైటీ ఆఫ్ కార్డియోమయోపతి. కంజెనిటల్ హార్ట్ డిజీజెస్, ఇంకా పుట్టుకతో వచ్చే హార్ట్ డిజీజెస్ కూడా ఉంటాయి. వాల్వులర్ హార్ట్ డిజీజ్ ఎలా ఉన్నాయో, పుట్టుకతో మదర్ కడుపులోనే ఉన్నప్పుడు బేబీకి అంటే బిడ్డకి కొన్ని జబ్బులు వచ్చేస్తాయన్నమాట. అంటే వాల్వులర్ జబ్బులు కానివ్వండి, రంధ్రాలు కానివ్వండి, ఇట్లాంటివి అనమాట. వాటిని కంజెనిటల్ హార్ట్ డిజీజెస్ అంటాము.
1: అంటే మేము సాధారణంగా తీసుకుంటే జనరల్ గా మనం చూస్తుంటాం కొంతమందికి గుండె నొప్పికి గ్యాస్ కి తేడా తెలిసేటువంటి అవకాశం లేదు. సో గుండె నొప్పికి గ్యాస్ వల్ల వచ్చేటువంటి, అంటే గ్యాస్ వల్ల వచ్చేటువంటి గుండె నొప్పికి ఈ హార్ట్ అటాక్ వచ్చేటప్పుడు ముందు వచ్చేటువంటి గుండె నొప్పికి తేడా ఏంటి?
2: చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు ఇప్పట్లో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే అందరూ గుండెపోటులో వచ్చే నొప్పిని గ్యాస్ నొప్పి అనుకునేసి గ్యాస్ టాబ్లెట్ వేసుకొని సైలెంట్ అయిపోతున్నారన్నమాట. తర్వాత అది గ్యాస్ నొప్పి కాస్త గుండెపోటు నొప్పిగా మారి పెద్దదయ్యి సీరియస్ అయ్యి కాంప్లికేషన్స్ వచ్చి ప్రాణాంతకం వచ్చేంత వరకు వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అది చాలా, దానివల్ల చాలా ఇబ్బందులు పాలైపోతున్నారన్నమాట. సో గుండెపోటుకి గ్యాస్ ట్రబుల్కి తేడా ఎలా తెలుసుకోవాలి అంటే రెండు ఒకటే రకంగా వస్తాయి. రావటానికేమో రెండు ప్రజెంటేషన్, అంటే రెండు గుండె మధ్యలో బోన్ ఉంటుందన్నమాట, రిట్రోస్టర్నల్ రీజన్ అండ్ అక్కడ నొప్పి కొంచెం ఛాతీకి కింద భాగంలో కొంచెం పొట్ట మొదలవుతుంది. అక్కడ ఆ ఏరియాలో నొప్పి వచ్చిన రిట్రోస్టర్నల్ అంటే రెండు ఛాతీల మధ్యలో భాగంలో నొప్పి వచ్చిన అదే నొప్పి వీపులోకి డైరెక్ట్గా వీపులోకి పాకిన ఎడమ చేతికి నొప్పి వచ్చిన ఎడమ చేతికి ఎడమ భుజానికి అలాగే ఎడమ వైపు ఉన్న నెక్ పార్ట్కి ఎడమ దవడకి ఇలా నొప్పి వచ్చేదంతా గుండెపోటులో వస్తుంది అన్నమాట. సో గుండెపోటులో డిస్క్రిప్షన్ ఎలా ఉంటుందంటే పెయిన్ చాలా క్లాసికల్గా ఉంటుంది. క్లాసికల్ చెస్ట్ పెయిన్ అంటే కరెక్ట్గా అది పేషెంట్స్ ఎలా చెప్తారంటే ఒక పిడికిలిని బిగించి గుండె మీద ఛాతీ భాగం మీద పెట్టి నాకు ఇక్కడ ఏదో బరువు పెట్టినట్టు ఉంది డాక్టర్ గారు అంటారన్నమాట. సో ఆ బరువు పెట్టిన ఆ ప్లే అక్కడ ఆ ఏరియా ఆ పెయిన్ అక్కడ వరకే ఉండదు. అది వీపులోకి రావచ్చు, ఎడమ చేయికి భుజానికి రా ఎడమ పక్క అంతా ఎక్కడైనా రావచ్చు అనమాట. తల వరకు హెడ్ వరకు కూడా వస్తుంది ఇది గుండెపోటు నొప్పి. సో ఇది ఒక క్లాసికల్, దీన్ని బట్టి మనము ఓహో ఈ నొప్పి గుండె నొప్పి ఏమో అని మనం ఒక క్లూ అనమాట. అలాగే గుండె నొప్పి వచ్చినప్పుడు కొన్నిసార్లు అది ఎలా ఉంటుందంటే చాలా బరువుగా ఉంటుంది. ఎవరో మన ఛాతీ మీద కూర్చునేసి ఒత్తేసినట్టు కానీ లేదా పెద్ద బండరాయి పెట్టేసినట్టు అలాంటి ఫీలింగ్ ఉంటుంది అనమాట గుండెపోటులో వచ్చే నొప్పి. సో ఇంకొకటి ఏంటంటే కొన్నిసార్లు దవడ నొప్పి మాత్రమే కూడా రావచ్చు. గుండె నొప్పి లేకుండా, గుండె ఖాళీగా అసలు అక్కడ ఏమీ నొప్పి లేకుండా దవడ నొప్పిలాగా రావచ్చు, లేదా ఎడమ వైపు పన్ను నొప్పి కూడా రావచ్చు అనమాట. ఇవి రేర్ ప్రెజెంటేషన్స్, చాలా రేర్ కేసెస్లో కొన్నిసార్లు నొప్పి గుండె దగ్గర రాకుండా పన్ను నొప్పి కానీ ఈ ఎడమ చంప నొప్పి కానీ అట్లా తల దగ్గర పైన హయ్యర్ పార్ట్ ఆఫ్ ద హెడ్లో అక్కడ కూడా కొంతమందికి చాలా రేర్ కేసెస్లో అట్లా రావచ్చు. సో నొప్పితో పాటు ఆయాసం కూడా ఉంటుందన్నమాట. సో 4 అడుగులు వేస్తే ఆయాసం రావటము, నడవలేకపోవటము, గాలి అందనట్టుగా అనిపించడము, తల తిరిగినట్టుగా ఉండడము, వాంతి వచ్చినట్టుగా ఉండడము, కొన్నిసార్లు మోషన్స్ అయిపోవడము, కొన్నిసార్లు తల తిరిగి స్పృహ తప్పి పడిపోవడము, ఇవన్నీ కూడా అసోసియేటెడ్ సింప్టమ్స్ అన్నమాట. గుండె నొప్పితో పాటు ఇవన్నీ కూడా కలిపి కూడా ఉండొచ్చు. ఇలాంటివన్నీ గుండెపోట్లో వస్తాయి. అదే గ్యాస్ ట్రబుల్ నొప్పి ఎట్లా ఉంటుందంటే పొట్ట కింద భాగంలో ఎక్కువగా వస్తుంది, అలాగే రెండు ఛాతీల మధ్య భాగంలో కూడా రావచ్చు. కానీ కొంత ఎలా అంటే ఈ గ్యాస్ ట్రబుల్ నొప్పి చాలా వరకు ఏదైనా అల్సర్లు అట్లా ఉంటాయి కొంతమందికి. అట్లాంటి వాళ్ళు ఏదన్నా కొంచెం వెంటనే కొంచెం ఏదన్నా తిన్నారంటే కొంచెం తింటే తగ్గిపోతుంది అన్నమాట కొంతమందికి. లేదా గ్యాస్ టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది. ఈ గ్యాస్ ట్రబుల్ నొప్పి అయితే పూర్తిగా తగ్గిపోయి మళ్ళీ రాదు. ఒకవేళ అది గ్యాస్ ట్రబుల్ నొప్పి గుండెపోటు కాదంటే గ్యాస్ ట్రబుల్ మాత్ర వేసుకొని లేదా సిరప్ ఏదైనా గ్యాస్ ట్రబుల్ సిరప్ తాగితే అది తగ్గిపోయి మళ్ళీ కనిపించడం మళ్ళీ రావటం అనేది చాలా రేర్. అదే గుండెపోటు వల్ల వచ్చే నొప్పి అయితే మీరు గ్యాస్ ట్రబుల్ మాత్ర వేసుకుంటే ఒక 5-10 నిమిషాల్లో తగ్గుతుంది, కానీ మళ్ళీ వస్తుంది. మళ్ళీ వేసుకుంటే ఇలా రిపీట్ అవ్వచ్చు అనమాట. అట్లా రిపీటెడ్గా పెయిన్ వస్తుంది, గ్యాస్ ట్రబుల్ మాత్రతో తగ్గట్లేదు అంటే అది గుండెపోటు అని మనం అనుమానించి వెంటనే డాక్టర్ని సంప్రదించడం చాలా ఇంపార్టెంట్.
1: అంటే అసలు కారణాలు ఏంటి మేడం, గుండె నొప్పి రావడానికి కారణాలు ఏమంటారు?
2: గుండె నొప్పి రావడానికి కారణాలు అంటే రిస్క్ ఫ్యాక్టర్స్. అందులో రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే కొన్ని మాడిఫైయబుల్ ఉంటాయి, కొన్ని నాన్ మాడిఫైయబుల్ ఉంటాయి. మాడిఫైయబుల్ అంటే ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే షుగర్ ఉండటము, బీపీ ఉండటము, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటము, హ్యాబిట్స్ అనమాట, చెడ్డ అలవాట్లు, సిగరెట్లు బీడీలు కాల్చడము, ఇది ఆల్కహాల్ ఇథనాల్ ఇది తీసుకోవడము, ప్లస్ కొన్ని ఏమో ఏజ్ వల్ల అనమాట. ఏజ్ అండ్ ఫీమేల్స్ మేల్స్ అంటే మగవారిలో ఎక్కువ శాతము గుండె జబ్బులు గుండెపోట్లు వస్తూ ఉంటాయి ఆడవాళ్ళ కంటే పోలిస్తే.
1: ఎందువల్ల మేడం, కారణం ఏంటంటారు?
2: ఎందువల్ల అంటే మేల్ క్రోమోజోమ్ ఇట్సెల్ఫ్ హ్యాస్ దట్ టెండెన్సీ అనమాట. మగవారి క్రోమోజోమ్స్ ఆడవారి క్రోమోజోమ్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. సో ఆ మేల్ సెక్స్ అనేది ఒక్కటే ఒక రిస్క్ ఫ్యాక్టర్ మేల్గా ఉండడం అనేది. ఎందుకు తక్కువ వస్తుంది లేడీస్ లో అంటే వాళ్ళు వాళ్ళకి ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఋతుక్రమం ఉన్నన్ని రోజుల వరకు ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఉంటాయి కాబట్టి ఆ హార్మోన్స్ అనేవి హార్ట్ కి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట, హార్ట్ అటాక్స్ రాకుండా ఫీమేల్స్. అప్పుడు ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోయి సో ఆ ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ హార్ట్ మీద అనేది పోతుంది అనమాట. అప్పుడు మెనోపాజ్ ఏజ్ లో ఫీమేల్స్ హార్ట్ అటాక్ కి గురయ్యే ఛాన్సులు ఉన్నాయి. సో అలాంటి ప్రొటెక్టివ్ ఫినామినన్ మెన్ కి లేదు, మగవాళ్ళకి లేదు కాబట్టి ఎప్పుడైనా హార్ట్ అటాక్స్ రావచ్చు. అలాగే వంశ పారంపర్యం. సో పేరెంట్స్ కి ఎవరికైనా హార్ట్ అటాక్స్ రక్తనాళాల్లో బ్లాక్స్ అట్లేమన్నా ఉన్నా పోని పేరెంట్స్ కి ఉన్నా లేదా వాళ్ళ అంకుల్స్ కి ఇంకెవరైనా పెద్దనాన్న పెద్ద ఎవరికున్నా కూడా వాళ్ళ సిబ్లింగ్స్ కి వాళ్ళ అదే ఫస్ట్ జనరేషన్ కి ఆ సిబ్లింగ్స్ కి ఎవరికైనా రావచ్చు, వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇప్పటి రోజుల్లో ఇవేమి లేకుండా కూడా అంటే షుగర్ బీపీ అలవాట్లు ఏమి లేకుండా కూడా చిన్న వయసులో వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఎందుకంటే కొంతమందికి రక్తము చిక్కబడే తత్వం కూడా ఉండొచ్చు బాడీలో. సో బాడీలో కొంతమందికి థ్రాంబోటిక్ టెండెన్సీ ఉంటుంది, అంటే థ్రాంబస్ అంటే బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ అనమాట. బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఫ్లో అవుతూ ఉంటాయి కొంతమందికి. అవి ఎందువల్ల అని తెలియదు, ఇంకా దానికి రీసెర్చ్ చేయాలి ఎందుకు అట్లా చిక్కబడిపోతుంది రక్తం అనేది. సో అలాంటి ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు 20 ఏళ్ల వాళ్ళకే హార్ట్ అటాక్స్ వచ్చేస్తాయి అనమాట. లైక్ హోమోసిస్టీన్ అని, యాంటీథ్రాంబిన్3, ప్రోటీన్ సిఎస్ అనేవి చాలా ఉంటాయన్నమాట. వాటన్నిటికీ టెస్టులు చేసుకుంటూ పోతే చాలా ఖరీదైన టెస్టులు అనమాట. ఆ టెస్ట్లు మనం ముందుగానే ఎవరికి చెప్పము, ఎందుకంటే ఎవరికి వస్తుంది ఎవరికి రాదని తెలియదు కాబట్టి. ఇప్పుడు స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉందండి. ఇప్పుడు జాబ్ స్ట్రెస్, ప్రొఫెషనల్స్, మెడిసిన్ డాక్టర్స్కి, ఇంజనీర్స్కి, ఇంకా బిజినెస్ మ్యాన్, అట్లా పోలీస్ ట్రాఫిక్లో ఈ స్ట్రెస్ అంతా కూడా ఎక్కువ ఉంటుంది ఈ రోజు ఈ మధ్యకాలంలో. సో ఈ స్ట్రెస్ వల్ల కొన్ని బ్యాడ్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అవుతాయన్నమాట. స్టిరాయిడ్స్, కార్టికో స్టిరాయిడ్స్ అనేవి రిలీజ్ అయ్యి అది హార్ట్ మీద బ్యాడ్ ఎఫెక్ట్స్ చూపించడం వల్ల కూడా హార్ట్ అటాక్స్ రావచ్చు అనమాట. సో స్ట్రెస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ అటాక్స్.
1: అలాగే మేడం, ఈ కొలెస్ట్రాల్ ప్రభావం తీసుకుంటే గుండె మీద కొలెస్ట్రాల్ ప్రభావం ఎలా ఉంటుంది? సాధారణంగా కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవాలి, కొలెస్ట్రాల్ అని మాట్లాడుతుంటారు కదా, సో ఈ కొలెస్ట్రాల్ గుండె మీద దాని ప్రభావం ఎలా ఉంటుంది?
2: కొలెస్ట్రాల్ అంటే అందులో మన కొలెస్ట్రాల్స్ లో గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్స్ రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయండి. సో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువైనా గుడ్ కొలెస్ట్రాల్ తక్కువైనా హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్లు ఉన్నాయన్నమాట. సో ఈ మనము రొటీన్గా అందరము కొలెస్ట్రాల్ చెక్ చేసుకోము ఎప్పుడు, బట్ ఇప్పుడు లేటెస్ట్ గైడ్ లైన్ ప్రకారం అమెరికా వాళ్ళు ఏం చెప్తున్నారంటే కొలెస్ట్రాల్స్ అనేది బ్లడ్ కొలెస్ట్రాల్ అనేది ఇంపార్టెంటే అఫ్ కోర్స్, కానీ కొలెస్ట్రాల్ రక్త నాళాల్లో చేరితేనే మనకి హార్ట్ ప్రాబ్లం వస్తుంది అన్నమాట. ఎప్పుడైతే బ్లడ్లో కొలెస్ట్రాల్ బియాండ్ ద లిమిట్ ఎక్కువ

0: దాటుతుందో అది ఆ రక్తనాళాల గోడలలో డిపాజిషన్ అవటం స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఇది ఇలా ఈ కొలెస్ట్రాల్ అనేది మనము చిన్నతనంలోనే, అంటే ఈవెన్ ఇన్ మదర్స్ వూమ్ లో ఉన్నప్పుడే ఫ్యాటీ స్ట్రీక్ అనే ఒక స్ట్రీక్, ఒక చిన్న లైన్ లాంటిది స్టార్ట్ అవుతుంది. అది మామూలు న్యాచురల్ ప్రాసెస్ లాగా. అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అంటే మన వయసు పెరిగే కొద్దీ, మనకున్న స్ట్రెస్ లెవెల్స్ ని బట్టి, మన ఆహారపు అలవాట్లను బట్టి, మన వ్యాయామం సెడెంటరీ లైఫ్ స్టైల్ దీన్ని బట్టి, అది షుగర్ బీపీ ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఇవన్నీ ఉండటం వల్ల ఆ ఫ్యాటీ స్ట్రీక్ కాస్త కొలెస్ట్రాల్ ముద్ద మాదిరిగా తయారయ్యి ఆ రక్తనాళాల గోడలలో డిపాజిట్ అయినప్పుడు రక్తనాళంలో ఉన్న గ్యాప్ అనేది తగ్గిపోయి రక్త ప్రసరణ అనేది తగ్గొచ్చు అనమాట. సో అందుకని కొలెస్ట్రాల్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే చిన్నప్పటి నుంచే, అంటే పిల్లలు ఒక 12 ఇయర్స్ ఆ ఏజ్ నుంచే చెక్ చేసుకోవడం మంచిది. 12 ఇయర్స్లో ఒకసారి, 10th క్లాస్ వచ్చినప్పుడు ఒకసారి, ఇంటర్మీడియట్లో ఒకసారి, ఉద్యోగంలో జాయిన్ అవ్వక ముందు ఒకసారి అలా చెప్తున్నారనమాట. అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉంటే, ఎందుకంటే ఇప్పట్లో మన పిల్లలందరూ జంక్ ఫుడ్కి ఎక్కువ అలవాటు అయిపోతున్నారు. పిజ్జాస్, బర్గర్స్, బటర్ తినడము, బయట చికెన్ ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్ అంతా ఎక్కువ తినడము, అందులో సాల్ట్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ కూడా కొలెస్ట్రాల్ ఎక్కువ అవడానికి దారితీస్తాయి. కాబట్టి కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్, ఎందుకంటే కొలెస్ట్రాల్ చేరటం వల్ల రక్తనాళాలులో రక్త ప్రసరణ తగ్గిపోయి హార్ట్ అటాక్స్ కూడా రావటం జరుగుతుంది కాబట్టి.
1: అలాగే మేడం, హార్ట్ అటాక్ ను గుర్తించేందుకు ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలంట?
0: హార్ట్ అటాక్ ని గుర్తించేందుకు అంటే, ఒకసారి ఇది హార్ట్ అటాక్ అని మనకు భయం తెలిసిపోయిన తర్వాత ఆ పెయిన్, వెంటనే మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మనం ఈసీజీ తీయించుకోవాలి. సో ఈసీజీలో అది నిజంగానే హార్ట్ అటాక్, మేజర్ హార్ట్ అటాక్ వచ్చిందంటే ఈసీజీలో తెలిసిపోతుంది అనమాట. సో మేజర్ హార్ట్ అటాక్స్ అన్ని ఈసీజీలో తెలిసిపోతాయి. మైనర్ హార్ట్ అటాక్స్ కొన్ని ఈసీజీలోకి బయటికి రావు. ఈసీజీ నార్మల్ గానే ఉంటుంది, కానీ హార్ట్ అటాక్ లోపల ఉండొచ్చు. అంటే అప్పుడే ఇంకా బ్లడ్ క్లాట్ అనేది తయారవుతుంది, ఫామ్ అవుతుంది అన్నప్పుడు మనకి ఈసీజీలో మార్పులు రాకపోవచ్చు. అలాంటప్పుడు మనం మిగిలిన టెస్టులు లైక్ 2D ఎకోకార్డియోగ్రాము, అదంటే ఏదైనా కండరము సరిగా కొట్టుకోవట్లేదా అనేది మనకి విజువలైజ్, మన కళ్ళకి తెలుస్తుంది అనమాట. ఇంకొకటి, ఇందులో కూడా కొన్నిసార్లు బయటికి రాకపోవచ్చు మేజర్ అటాక్ లేకపోతే. అందుకని రక్త పరీక్ష ఒకటి ఉంటుంది, ట్రోపోనిన్ టీ అని. ఇవి కార్డియాక్ ఎంజైమ్స్. ఈ ఎంజైమ్స్ వితిన్ 6 అవర్స్లో, హార్ట్ అటాక్ వచ్చిన 6 అవర్స్ లోపల ఈ ఎంజైమ్స్ అన్ని రిలీజ్ అయిపోతాయి బ్లడ్ లోకి. అంటే గుండె కండరం డ్యామేజ్ అయినప్పుడు దానిలో నుంచి బయటకు వచ్చేసే ఈ ఎంజైమ్స్ బ్లడ్ లోకి రిలీజ్ అయ్యి మనకు తెలుస్తుంది అనమాట. సో దీని ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ 3 టెస్ట్లలోనూ తెలియట్లేదు అనుకోండి, అయినా పేషెంట్ కి చెస్ట్ పెయిన్ ఉంది, ఇది గ్యాస్ట్రబుల్ పెయినా, మజిల్ పెయినా, నర్వ్ పెయినా, లేదా హార్ట్ అటాక్ పెయినా, తెలుసుకోవాలంటే ట్రెడ్మిల్ టెస్ట్ చేయాలి. ట్రెడ్మిల్ టెస్ట్ లో తెలిసిపోతుంది పేషెంట్ బాగా నడుస్తున్నారు, 7 నిమిషాలు 5 నిమిషాలకు మించి నడవగలుగుతున్నారు, ఏమి ఆయాస పడకుండా, నొప్పి లేకుండా, అండ్ ఈసీజీలో ఏం మార్పులు రావట్లేదు అంటే అది హార్ట్ అటాక్ నొప్పి కాదనమాట. ఇంకా టెస్ట్లు అంటే టీఎంటీ, బియాండ్ టీఎంటీ అంటే సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్, కన్వెన్షనల్ యాంజియోగ్రామ్స్, ఇవన్నీ ఎవరికైతే ఇంకా రిస్క్స్ ఉన్నాయో వాళ్ళకి చేస్తామన్నమాట.
1: రిస్క్ ని బట్టి
0: ఇప్పుడు షుగర్ ఉంది, బీపీ ఉంది, ఫ్యామిలీ హిస్టరీలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొలెస్ట్రాల్ ఉంది, స్మోకింగ్ చేస్తారు, ఆల్కహాల్ చేస్తారు, ఏజ్ ఉంది, అట్లాంటప్పుడు మనము ఇంకా టీఎంటీలో ప్రాబ్లం తెలుస్తుంది. అలాంటప్పుడు మనం యాంజియోగ్రామ్ చెప్తాం, దాంట్లో డైరెక్ట్ గా మనం బ్లాక్స్ ఏమున్నాయి చూడొచ్చు కాబట్టి.
1: రైట్ డాక్టర్ గారు, ఇక చికిత్సా విధానం తీసుకుంటే ఒకసారి హార్ట్ అటాక్ వస్తే ఖచ్చితంగా ఆపరేషన్ ఒకటే మార్గమా?
0: ఆపరేషన్ ఒక్కటే మార్గం. ఆపరేషన్ అంటే అందులో హార్ట్ అటాక్ రాగానే ఇప్పుడు మనం యాంజియోగ్రామ్ చేస్తాము, చేయగానే మనకి క్లారిటీగా తెలుస్తుంది అనమాట రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయా. సో మైనర్ బ్లాక్స్ ఉన్నాయా, మేజర్ బ్లాక్స్ ఉన్నాయా. మైనర్ బ్లాక్స్ ఉన్నాయనుకోండి, less than 50% రక్తనాళమే ఇన్వాల్వ్ అయింది అనుకోండి, అప్పుడు మందులతో వదిలేస్తాం అనమాట. ఆ 50% పెరగకుండా ఉండడానికి మనం మందులు అడ్వైస్ చేస్తాం. అంతేకాని 50% నార్మల్ అయిపోదు. 50% పెరగకుండా ఉండడానికి అంటే 60-70 అవ్వకుండా ఉండడానికి మన మందులు పనిచేస్తాయి. సో ఈ మందులతో పాటు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉంటాయి. అంటే షుగర్ కంట్రోల్ చేసుకోవాలి, బీపీ కొలెస్ట్రాల్ అన్ని కంట్రోల్ చేసుకోవాలి, డైట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, వ్యాయామం చేయాలి, రెగ్యులర్ గా మందులు వేసుకోవాలి, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో మోర్ దాన్ 50% అంటే మోడరేట్ డిసీజ్, మోడరేట్ అంటే ఒక లెస్ 70%, 50-70% లెస్ దాన్ 80% వరకు జబ్బు ఉన్నా కూడా మనము మందుల మీదే వదిలేస్తాం వాళ్ళని. అంటే పేషెంట్ కి రెస్ట్ పెయిన్ లేదనుకోండి, రెస్ట్ అంటే గమ్మన కూర్చొని పడుకున్నా లేచి కూర్చున్నా అట్లా నొప్పి రావట్లేదు అనుకోండి, మందుల మీద వదిలేస్తాం అనమాట, జబ్బు ఎక్కువగా లేదు కదా అనేసి. అదే కొంచెం 4 అడుగులు వేస్తే ఆయాసం వస్తుంది, నొప్పి వస్తుంది అన్నప్పుడు మనము దీన్ని సిగ్నిఫికెంట్ గా తీసుకుంటాం. సో బియాండ్ 85%

0: అనేది సింపుల్ గా ఉందా కాంప్లికేటెడ్ గా ఉందా. సింపుల్ గా ఉంటే మనము డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ స్టెంట్స్ వేయచ్చు. బైపాస్ ఆపరేషన్ అంటే భయం ఉన్న వాళ్ళకి, లేదా ఇంకా ఎక్కువ పెద్ద వయసు వాళ్ళు, 70 ఏళ్ళు
1: వాళ్ళకి బైపాస్ చేస్తారు అంతేనా?
0: స్టెంట్స్ వేయలేని వాళ్ళకి, ఎవరికైతే కాంప్లెక్స్ గా ఉంది లీషన్, కాంప్లికేటెడ్ బ్లాక్స్ ఉన్నాయి, స్టెంట్ కి మనం వీల్ పడదు, స్టెంట్ కి వీల్ పడదు అన్న వాళ్ళకి, లేదా స్టెంట్ వేసినా ఈయనకి ఫెయిల్ అయిపోతుంది, మనం ఈయనకి 100% బ్లడ్ సప్లై ని అందించలేము, అలాంటి పరిస్థితిలో మనం బైపాస్
1: పంపిస్తాం.
0: కంప్లీట్ రీవాస్కులరైజేషన్ అన్నమాట. బైపాస్ అంటే కంప్లీట్ 100% బ్లడ్ ని అందించేది అన్నమాట. అది అంటే బ్లాక్స్ ని బైపాస్ చేస్తాం. ఆ బ్లాక్స్ ని మనం ఏమి చేయము, కాళ్ళ నుంచి రక్తనాళాలు తీసి పెద్దగా ఉండే రక్తనాళం నుంచి కనెక్షన్ తీసుకొని గుండెకి అటాచ్ చేసేస్తాం అన్నమాట బైపాస్ లో. ఏదైతే బెనిఫిట్ ఉందో అది ఆ ఆప్షన్ మనం చేస్తాం అన్నమాట. యాంజియోప్లాస్టిక్ అని బైపాస్
1: డిపెండ్స్ ఆన్ పేషెంట్ కండిషన్,
0: డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద డిసీజ్, బ్లాక్స్ ఎలా ఉన్నాయి, పేషెంట్ జనరల్ కండిషన్ ఎలాగుంది, దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం.
1: రైట్ మేడం, చాలా విషయాలు చెప్పారు. చివరిగా ఇన్ని రిస్కులు ఉండేటువంటి ఈ గుండె జబ్బు రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు ముందస్తుగా తీసుకుంటే మంచిది అంటారు?
0: అంటే గుండె జబ్బులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే, ఫస్ట్ మనకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ ని మనము కంట్రోల్ చేసుకోవడం అన్నమాట. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, స్ట్రెస్, ఇవన్నీ కూడా అన్నమాట. బీపీ కంట్రోల్ చేసుకోవడానికి మందులు రెగ్యులర్ గా వాడతాము. సో బీపీ పెరగకుండా ఉండడానికి డైట్ కూడా ఇంపార్టెంట్ కదా, అట్లనే సాల్ట్ రిస్ట్రిక్షన్, రెగ్యులర్ గా వ్యాయామం ఇవన్నీ అన్నమాట. డయాబెటీస్ అంటే రెగ్యులర్ గా షుగర్ చెక్ చేసుకోవడము, షుగర్ కంట్రోల్ చేసుకోవడము, షుగర్ మందులు వాడుకోవడము, డాక్టర్ని కలవడము ఇవి. కొలెస్ట్రాల్ కూడా అంతే, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, రెగ్యులర్ గా కొలెస్ట్రాల్ మందులు వాడుకోడు, కొలెస్ట్రాల్ ని కంట్రోల్లో ఉంచుకోవడము. సో ఇవన్నీ కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఫైనల్ గా మనం ఏం చేయాలి, ఎక్సర్సైజే ఇంపార్టెంట్. ఇవి కంట్రోల్లో ఉండాలంటే కూడా ఇది చేయాల్సిందే, డైట్ కంట్రోల్ చేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి. సో డైట్ కంట్రోల్ అంటే సాల్ట్ రిస్ట్రిక్షన్ డైట్ తీసుకోవాలి. హైపర్ టెన్షన్ పీపుల్లో డాష్ డైట్ అని అంటారు అనమాట. ఎక్కువ వెజిటబుల్స్ తీసుకోవాలి, రోజుకి 4 నుంచి 5 సర్వింగ్స్ అనమాట. ఒక చిన్న బౌల్ తీసుకుంటే 4-5 సార్లు అన్నా ఒక కొన్ని కొన్ని వెజిటబుల్స్, కొన్ని ఫ్రూట్స్ అట్లా డివైడ్ చేసుకొని తీసుకోవాలన్నమాట. సాల్ట్ రిస్ట్రిక్షన్ చేయాలి, డయాబెటిక్ డైట్ ఫాలో అవ్వాలి. ఎక్కువ ఫ్రూట్స్ వెజిటబుల్స్, నార్మల్ షుగర్ లేని వాళ్ళు అయితే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ తినాలి, ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవాలి, ఫ్యాట్ తక్కువ, కార్బోహైడ్రేట్స్ కూడా తక్కువ ఉండాలి. వ్యాయామం అంటే రెగ్యులర్గా వ్యాయామం చేస్తే చాలా మంచిది. ఒకవేళ బిజీగా ఉండి రెగ్యులర్గా వ్యాయామం చేయలేకపోతే వారంలో అట్లీస్ట్ 5 రోజులు వ్యాయామం చేయాలి. 30 నుంచి 45 నిమిషాలు ప్రతిరోజు చేయడం వల్ల చాలా మంచిది హెల్త్కి. ఏ రకంగా మంచిదంటే బీపీ ఉన్న వాళ్ళకి బీపీ కూడా తగ్గుతుంది, ఒక 6-8 మిల్లీమీటర్స్ బీపీ తగ్గిపోతుంది వ్యాయామం చేయడం వల్ల. అట్లే షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది, వెయిట్ మేనేజ్మెంట్ అవుతుంది. ఎందుకంటే వెయిట్ ఎక్కువ, ఒబెసిటీ, ఓవర్ వెయిట్ ఉండడం వల్ల కూడా హార్ట్ ప్రాబ్లమ్స్కి దారి తీస్తాయి, కాబట్టి వెయిట్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ వ్యాయామంలో యోగా చాలా ఇంపార్టెంట్. ఇందులో మెడిటేషన్ అన్నమాట, రిలాక్సేషన్ ఎక్స్. ఎవరికైతే స్ట్రెస్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకు కూడా హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది, కాబట్టి స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. అంటే మెడిటేషన్, రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్, లాఫింగ్ క్లబ్స్, ఇవన్నీ కూడా ఎప్పుడు మనల్ని మనం హ్యాపీగా ఉంచుకోవడానికి చూసుకోవాలి. సో డిప్రెషన్, డల్ మూడ్ ఇలాంటివన్నీ కూడా హార్ట్ అటాక్స్ రావడానికి కారణాలు. కాబట్టి ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే ఎప్పుడు నవ్వుతూ ఉన్న వాళ్ళ పక్కన ఉండాలి, ఏదో ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వాలి. మీకు నచ్చింది చేయాలన్నమాట, డాన్సింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, గార్డెనింగ్ కానీ, వాకింగ్ కానీ, జాగింగ్, ఏదో ఒక టైప్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఫ్రెండ్స్తో కలిపి చేసుకోవడం వల్ల మనం చాలా జబ్బుల్ని నివారించుకోవచ్చు, అలాగే గుండె జబ్బు కూడా.
1: రైట్ డాక్టర్ షర్మిలీ నౌషిన్ గారు, చాలా విషయాలు తెలియజేశారు మా శ్రోతలకు. గుండెపోటు అసలు ఎందుకు వస్తుంది, గుండెపోటు అంటే ఏంటి, లక్షణాలు ఏంటి, వంశపారంపరంగా గుండెపోటు వస్తుందా లేదా, అలాగే గుండె నొప్పికి, గ్యాస్ నొప్పికి కారణాలు, ఇవన్నీ కూడా చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు అండి.
0: థ్యాంక్ యూ అండి.
1: ఇది ఇవాళ డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం. మరో డాక్టర్తో వచ్చే వారం డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.
0: నమస్తే.
2: మీరు ఇంతవరకు డాక్టర్ గారి సలహాలు ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ నోషన్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీ అభిదీవ్ సేన్, నిర్వహణ శ్రీ తమలో నాగేశ్వరరావు.

0: ఏంటి బామ్మగారు ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు?
1: ఎక్కడికి లేదురా అబ్బాయి.
0: మరెక్కడికో ప్రయాణంలాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
1: మన సింహపూరి ఎఫ్ఎం లో విహారీ కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
0: అయితే
1: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారీ కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినట్ట అనుభూతి చెందుతున్నాను.
0: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బామ్మగారు, నేను కూడా వింటాను కదా.
1: తప్పకుండా. ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపూరి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.
0: ఇంతటితో గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:00. తర్వాత అలనాటి మధుర గీతం వింటారు. రాముడు భీముడు చిత్రం కోసం ఘంటసాల సుశీల అల్పించిన గీతం, సీనారాయణ రెడ్డి సాహిత్యం, పెండ్యాల సంగీతం.

రాముడు భీముడు చిత్తు నుంచి ఘంటసాల సుశీల ఆల్పించిన అలనాటి మధుర గీతం విన్నారు. ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలీవ్ వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది గణేష్ గుల్లిపల్లి. ముందుగా ముఖ్యాంశాలు. పశుపోషణ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి వ్యవస్థను అభివృద్ధి చేస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. చిన్నారుల భద్రత దేశ నిర్మాణంలో అత్యంత కీలకమని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. వాయుసేనలోని దాదాపు ప్రతి రంగంలో ఏఐ వినియోగం పెరుగుతుందని భారత వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రతిభను కనబరిచి ఈరోజు 5 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్య పతకాలు సాధించారు. పశుపోషణ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి వ్యవస్థను అభివృద్ధి చేస్తుందని కేంద్ర హోం సహకారాల శాఖల మంత్రి అమిత్ షా తెలిపారు. భోపాల్లో జరిగిన రాష్టస్థాయి గోపాలక సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, ఆవు పేడతో బయోగ్యాస్, సేంద్రీయ ఎరువుల తయారీ నుంచి పాల ఉత్పత్తుల ప్రాసెసింగ్, మార్కెటింగ్ సదుపాయం కల్పించడం వరకు పశుపోషణ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు వల్ల పశుపోషకులు ఎక్కువగా లబ్ధి పొందుతున్నారని అన్నారు. క్రిమినల్ జస్టిస్ సంస్కరణలపై మాట్లాడుతూ, భారతీయ న్యాయ సంహిత పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత దేశ న్యాయ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత ఆధునికంగా మారుతుందని, ఎఫ్ఐఆర్ నమోదు నుంచి సుప్రీంకోర్టు వరకు కేసుల పరిష్కారం 3 సంవత్సరాల్లో పూర్తయ్యేలా వ్యవస్థ మారుతుందని తెలిపారు. చిన్నారుల భద్రత దేశ నిర్మాణంలో అత్యంత కీలకమని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన నాల్సా దక్షిణ మండల ప్రాంతీయ సదస్సు 2026లో మంత్రి మాట్లాడుతూ, డిజిటల్ యుగంలో పిల్లలు ఎదుర్కొంటున్న సైబర్ వేధింపులు, పిల్లల లైంగిక వేధింపుల దృశ్యాలు, డీప్ ఫేక్స్ వంటి ముప్పులను అరికట్టేందుకు న్యాయ సహాయ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బాధితులకు సులభంగా న్యాయం అందేలా చైల్డ్ హెల్ప్ లైన్ 1098, టెలీలా, ఈ కోర్టల ప్రాజెక్టుల ద్వారా ప్రక్రియను సరళీకృతం చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట న్యాయ సేవాధికార సంస్థ సేవలను కొనియాడుతూ న్యాయరథం మొబైల్ లోక్ అదాలత్ వాహనాన్ని అభినందించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నేతృత్వంలోని భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందం టాంజానియాకు బయలుదేరింది. ఈ నెల 5 నుంచి 9 వరకు జరగనున్న

0: ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ 153వ అసెంబ్లీలో ఈ బృందం పాల్గొంటుంది. సమకాలీన ప్రపంచ సమస్యలపై జరిగే చర్చల్లో భారత ప్రతినిధులు పాల్గొని ఆయా అంశాలపై భారత దృక్పథాన్ని వెల్లడించనున్నారు. హరివంశ్ గవర్నింగ్ కౌన్సిల్ జనరల్ డిబేట్ అత్యవసర అంశంపై చర్చతో పాటు ఐపీయు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, శాంతి, అంతర్జాతీయ భద్రత, సుస్థిర అభివృద్ది, మహిళల భాగస్వామ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు ఉగ్రవాద నిరోధం, కీలక ఖనిజాలు, కృత్రిమ మేధస్సు, భవిష్యత్ పనులు, సముద్ర భద్రత, వాతావరణ మార్పులు, పర్వతాలు, సముద్ర పర్యావరణ వ్యవస్థల పరిరక్షణ వంటి అంశాలపై ప్రతినిధులు చర్చించనున్నారు. హార్మజ్ జలసంధిలో ప్రాజెక్టైల్ దాడికి గురైన కువైట్కి చెందిన ట్యాంకర్ ఎంటీ కజీమా 3లో ఉన్న 5 భారతీయులను సురక్షితంగా ఒడ్డుకు తరలించినట్లు రాయబార కార్యాలయం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఓమన్లోని భారత రాయబార కార్యాలయం సమన్వయంతో ఈ రక్షణ చర్యలు చేపట్టినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ చర్యల్లో సహకరించిన ఓమన్ అధికారులకు రాయబార కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. విదేశాల్లో పనిచేస్తున్న భారతీయ నావికుల భద్రత, రక్షణ, సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. భారత్ ప్రపంచంలోని 75-80% ఆర్థిక వ్యవస్థలతో స్వేచ్ఛా వాణిజ్య సంబంధాలు ఏర్పరచుకునేలా కొత్త వాణిజ్య నెట్వర్క్ను అభివృద్ధి చేస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. చికాగోలో యుఎస్ ఇండియన్ కమ్యూనిటీ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవలి సంవత్సరాల్లో భారత్ అనేక దేశాలతో వాణిజ్య చర్చలను గణనీయంగా విస్తరించిందని, మరికొన్ని దేశాలతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ వాణిజ్య సంబంధాల విస్తరణతో భారత్లో కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలకు పెద్ద అంతర్జాతీయ మార్కెట్ అందుబాటులోకి వస్తుందని అన్నారు. 2014కు ముందు సుమారు 10 trillion జీడిపి కలిగిన ఆర్థిక వ్యవస్థలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కలిగి ఉన్న భారత్ గత 4 నుంచి 4.5 ఏళ్లలో 31 అభివృద్ధి చెందుతున్న దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కోసం ముందుకు వెళ్లిందని పేర్కొన్నారు. ఈ దేశాల మొత్తం ఆర్థిక వ్యవస్థల విలువ సుమారు 60 trillion ఉందన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడుతున్న నిందితుడు నవ్ప్రీత్ సింగ్ ను టర్కీ నుంచి భారత్కు తీసుకొచ్చినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. నవ్ప్రీత్ సింగ్ నయాబ్ విర్కనే నకిలీ గుర్తింపుతో టర్కీ పౌరసత్వం పొంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి హెరాయిన్, మెథామ్ఫెటమైన్ వంటి మాదక ద్రవ్యాలను భారత్కు అక్రమంగా తరలించేవాడని, అతని అసలు గుర్తింపును దర్యాప్తు సంస్థలు గుర్తించి టర్కీ నుంచి భారత్కు తీసుకొచ్చాయని తెలిపారు. డ్రగ్స్ అక్రమ రవాణా సహా పలు నేరాలకు సంబంధించిన కేసుల్లో అతన్ని జైలుకు పంపించినట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను విదేశాల నుంచి భారత్కు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో చర్యలు చేపట్టిందని, 2019 నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు 36 దేశాల నుంచి 288 పరారైన నిందితులను భారత్కు తీసుకొచ్చినట్లు తెలిపారు. అంతర్జాతీయ సంప్రదింపులు, సంస్థల మధ్య సమన్వయం, దౌత్యపరమైన చర్యలతో పరారైన నిందితులను తిరిగి తీసుకొస్తున్నామని, 2029 డిసెంబర్ నాటికి దేశంలోని ప్రతి నార్కో కార్టెల్ను నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిత్ షా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ద పరిస్థితులు కొనసాగుతున్న వేళ, మందుగుండు సామాగ్రి, యుద్ద విమానాలు, ఆపరేటింగ్ వ్యవస్థలు, సరఫరా మార్గాల కొరతను పలు దేశాలు ఎదుర్కొంటున్నాయని, ఈ పరిస్థితుల్లో స్వయం సమృద్ధి సాధించడం భారత్కు అత్యవసరమని భారత్ వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. 94వ వాయుసేన దినోత్సవానికి ముందు న్యూఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రక్షణ రంగంలో స్వయం సమృద్ధి కోసం వాయుసేన ఇప్పటికే గణనీయమైన కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ గురించి ప్రస్తావిస్తూ, వాయుసేనలోని దాదాపు ప్రతి రంగంలో ఏఐ వినియోగం పెరుగుతుందని, ఏఐ సహాయంతో పనిచేసే బలగంగా మారుతున్నప్పటికీ కీలక నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో మానవ ప్రమేయం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
1: Our vision is very clear that we have to have an AI augmented force. AI is entering into every field of Indian Air Force today, but it is an AI augmented force where AI assists but the human remains in the decision making chain.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ 12 పూర్తి చేసుకుంది. 2014లో విజయదశమి సందర్భంగా ప్రారంభమైన తొలి మన్ కీ బాత్ కార్యక్రమం ఇటీవల 138వ సంచిక పూర్తి చేసుకుంది. గత 12 దేశవ్యాప్తంగా జరుగుతున్న సానుకూల మార్పులను ప్రజలకు పరిచయం చేయడంతో పాటు దేశ అభివృద్ధిలో పౌరులు చురుగ్గా భాగస్వాములు కావడానికి మన్ కీ బాత్ వేదికగా నిలుస్తుంది. ఈ నెలవారీ కార్యక్రమంలో విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, ఆవిష్కరణలు, సామాజిక సేవ

వంటి రంగాల్లో మార్పు తీసుకొస్తున్నా దేశవ్యాప్తంగా ఉన్న వ్యక్తుల స్ఫూర్తిదాయక కథలను ప్రధానమంత్రి పంచుకుంటారు. మన్ కీ బాత్ ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ల్లో ప్రసారమవుతుంది. ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో కూడా ఈ కార్యక్రమాన్ని వినవచ్చు. ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, ప్రధానమంత్రి కార్యాలయం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన యూట్యూబ్ ఛానళ్లలోనూ ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రతిభను కనబర్చి ఈరోజు 5 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్య పతకాలు సాధించారు. పురుషుల హాకీ ఫైనల్లో భారత్ 5-1 గోల్స్ తేడాతో మలేషియాను ఓడించి బంగారు పతకాన్ని సాధించి 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించింది. పురుషుల టీ20 క్రికెట్ ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి భారత్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఇక రెజ్లింగ్లో భారత రెజ్లర్ అమన్ సెహరావత్ 57 కేజీల విభాగంలో ఉత్తర కొరియా రెజ్లర్పై 11-7 తేడాతో విజయం సాధించి పసిడి పతకాన్ని సాధించారు. ఈ విజయాలతో భారత్ మొత్తం 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో కలిపి 85 పతకాలతో పట్టికలో 4 స్థానానికి చేరుకుంది. ముల్లన్పూర్లో వెస్టిండీస్తో జరుగుతున్న 3 చివరి వన్డే మ్యాచ్లో భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 351 పరుగులు భారీ స్కోర్ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టులో కేఎల్ రాహుల్ 83 బంతుల్లో 129 పరుగులతో నాటౌట్గా నిలవగా రోహిత్ శర్మ 92, రుతురాజ్ గైక్వాడ్ 57 పరుగులు చేశారు. 3 వన్డేల ఈ సిరీస్ను భారత్ ఇప్పటికే 2-0 తేడాతో కైవసం చేసుకోగా ఈ మ్యాచ్లోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అరుణాచల్ ప్రదేశ్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత్ వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 24 గంటల్లో పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్లోని చాలా ప్రాంతాల్లో, ఉత్తరాఖండ్, బీహార్లోని కొన్ని ప్రాంతాలు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి నైరుతి రుతుపవనాలు మరింతగా వెనక్కి వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని తెలిపింది. ముఖ్యాంశాలు మరోసారి. పశుపోషణ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి వ్యవస్థను అభివృద్ధి చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. చిన్నారుల భద్రత దేశ నిర్మాణంలో అత్యంత కీలకమని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్

0: వింటారు.
1: ఆకాశవాణి కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఉప్పు నీటిలో ప్రత్యామ్నాయ జాతుల ఎక్వా సాగు ఈ అంశం గురించి ఉండి మత్స్య పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఏ చంద్రశేఖరరావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీనన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధ

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన

0: ఉండిలో ఉన్నటువంటి మత్స్య పరిశోధన స్థానం అధిపతిగాను సీనియర్ శాస్త్రవేత్తగాను ఉన్నారు కదా. ఈరోజు రైతు సోదరుల కోసం, మరి ముఖ్యంగా మత్స్య రైతు సోదరుల కోసం మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం సార్. అదేంటంటే ఉప్పు నీటి వనరుల్లో ప్రత్యామ్నాయ జాతుల ఆక్వా సాగు. ఎందుకంటే రెగ్యులర్గా టైగర్ వెనామీ చేసుకుంటున్నారు, అవి అంత లాభదాయకంగా లేదంటున్నారు, కాబట్టి ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ జాతుల సాగు ఏమన్నా అవకాశం ఉందా, ఉంటే ఏ విధంగా చేపట్టుకోవాలనే అంశం గురించి ఈరోజు తెలుసుకోవాలనుకుంటున్నాం. ముందుగా సార్, ఈ ఉప్పునీటి వనరుల్లో ఈ టైగర్ రొయ్యలకి ప్రత్యామ్నాయ జాతుల ఆవశ్యకత ఏమిటి?
1: సార్, అది మనం ముఖ్యంగా మన ఆక్వా రైతు సోదరులు తీసుకుంటే, మన ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా ఉన్న ఈ ఉప్పునీటి వనరుల్లో ఎక్కువగా మనం ఈ టైగర్ రొయ్య, మన దేశీయ రొయ్య అయినటువంటి టైగర్ రొయ్య 2000 సంవత్సరం ముందు దాకా కూడా చేస్తూ ఉన్నారు. అయితే అది 2000 సంవత్సరం ముందు ఒకసారి ఏమైందంటే, మొట్టమొదటిసారిగా ఈ తెల్ల మచ్చల వైరస్ వ్యాధి రావడం తర్వాత,
0: వైట్ స్పాట్ అంటాం
1: సార్ దాన్ని, ఈ వైరస్ వ్యాధి అనేది చాలా ప్రబలంగా విపరీతంగా మనకి మొత్తం చెరువులంతా స్ప్రెడ్ అయిపోయి సాగంతా నాశనం అయిపోయి రైతుకి సాగు లేని పరిస్థితికి వెళ్ళిపోవటం వల్ల, ఆ తరువాత ముఖ్యంగా మనకి ఈ వనేమి రొయ్య అనేది అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఏదైతే ఈ వ్యాధిని తట్టుకోగలిగే, వైట్ స్పాట్ని తట్టుకోగలిగే స్పెసిఫిక్ ప్యాథోజన్ ఫ్రీ అంటాం అనమాట దాన్ని, అటువంటి జెనెటిక్ స్టాక్ను మనం తెచ్చుకుని పిల్లని బ్రూడర్స్ని తెచ్చుకుని వాటి నుంచి పిల్లలు తయారు చేసుకుని వాటిని మనం వన్యామి సాగు అనేది చేస్తూ ఉన్నాం. అయితే ఈ వన్యామి సాగులో కూడా ఎక్కువగా హై డెన్సిటీలో చేస్తూ ఉన్నాం ఈ వన్యామి రొయ్యలు. అయితేనేమి టైగర్ రొయ్య కూడా మనకు అదే విధంగా ఈ వ్యాధుల భారీ అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ఈ వ్యాధుల వల్ల రైతుకి ఖర్చు భారం విపరీతం అయిపోతూ ఉంది. వ్యాధుల మీద కెమికల్స్ అయితేనేమి, ఇన్పుట్స్ అయితేనేమి, ఇవి ఆక్వా సాగులో మేత ఖర్చులు, వ్యాధుల వల్ల అయ్యే కెమికల్స్, ఈ మందుల ఖర్చులు, ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ పెరిగిపోతున్న ఖర్చుల్లో వాళ్ళకి దిగుబడి అనేది ఎంత వచ్చినా, మనకి రొయ్య ఎంత రావాలో అంత వచ్చినప్పటికీ కూడా రేట్లు కూడా సరిగ్గా లేకపోవటం వల్ల వాళ్ళకి మిగులు అనేది జరగట్లేదు. పెట్టిన పెట్టుబడికి సరైన మిగులు ఖర్చు అనేది ఉండకుండా పోతూ ఉంది. సాగు ఎక్కువగా వాళ్ళు ఫెయిల్యూర్ అవుతూ ఉన్నారు. ఇటువంటి వ్యాధులు తీవ్రతంగా ఉన్న కండిషన్స్లో మనకి ఏ విధంగా వ్యవసాయంలో అయితే పంట మార్పిడి విధానంలో మనం ఏ విధంగా సాగు చేయటం వల్ల ప్రతి పంటకి సుస్థిరత అనేది ఏ విధంగా ఉంటుందో, అదే విధంగా మనకు ఉప్పు నీటి వనరుల్లో కూడా మనం ఈ రొయ్యలతో పాటు కొన్ని చేపల జాతుల్ని మనం ప్రత్యామ్నాయంగా ఒక సాగు అవి వేసుకోవటం వల్ల ఈ యాక్వా సాగు రైతులు సుస్థిరంగా దాని నుంచి దిగుబడి తీసుకోవటానికి, వాళ్ళ ఆర్థికంగా నిలబడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రత్యామ్నాయ సాగు జాతుల్ని యాక్వా సాగులో భాగంగా చేసుకున్నట్టయితే రైతు ఆర్థికంగా బలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది.
0: సార్, మరి ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు ఏ ప్రత్యామ్నాయ జాతులు మనకు అందుబాటులో ఉన్నాయి, రైతు సోదరులు పెంచుకోవచ్చు?
1: మనకి ఉప్పునీటి వనరుల్లో చేపల జాతుల్లోకి తీసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ పండుగ సీబాస్ అంటూ ఉంటాం, అదేవిధంగా పాంపేనో అంటూ ఉంటాం, ట్రాకినోటస్ జెల్లీ వెరైటీ, అదేవిధంగా కాకుండా కోయింగా రకాలు, పాల చేప మిల్క్ ఫిష్ అనే రకాలు, గ్రూపర్ రకాలు అనేవి ఉప్పునీటి వనరుల్లో మనం పెంచుకోదగ్గ చేప జాతులు అండి. అయితే వీటితో కూడా రైతుకి ఆదాయం రావడానికి అవకాశం ఉందండి.
0: పండుగప్ప చేపని రైతులు ఏ విధంగా సాగు చేసుకోవచ్చు అంటారు ఈ ఉప్పునీటి వనరుల్లో?
1: పండుగప్ప పిల్లలు అనేవి మనకి సహజ వాతావరణంలో కూడా దొరుకుతాయండి. ఏస్చరీస్ అంటూ ఉంటాం ఉప్పునీటి వనరుల్లో, ఈ ఏస్చరీస్, కృష్ణా ఏస్చరీ కానీ, గోదావరి ఏస్చరీ బెల్ట్ కానీ, ఇక్కడ చిన్న చిన్న మనకి సముద్రము నది ఆనుకుని ఉండే జాయింట్ ప్లేసెస్లో ఉంటా ఉంటాయి. అటువంటి ప్రాంతాల్లో ఈ ఏదైతే ఈ పండుగప్ప తల్లి చేపలు ఏం చేస్తాయంటే అవి వచ్చి గుడ్లు పెట్టి పిల్లల్ని అక్కడ మళ్ళీ అవి మైగ్రేట్ అయిపోతూ ఉంటాయి. అందువల్ల వాటి పిల్లలు మనకి ఈ ఎస్టరైన్ ప్లేసెస్లో దొరుకుతాయి. అంతేకాకుండా మనకి హ్యాచరీ ద్వారా కూడా, ఇవి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రాడ్ఫిష్ వాటర్ అక్వాకల్చర్ చెన్నై వాళ్ళు దీన్ని ఈ పండుగప్పకి పిల్లల ఉత్పత్తిలో వాళ్ళు శాస్త్రీయంగా దాంట్లో చాలా ముందుకెళ్లారు. దాన్ని పిల్లల ఉత్పత్తి కూడా హ్యాచరీ టెక్నాలజీ కూడా మనకు స్టాండర్డైజ్ అయ్యింది. దాని నుంచి పిల్లలు కూడా వాళ్ళు ఆర్జీసీఏ వాళ్ళు కూడా దాన్ని, రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ అక్వాకల్చర్ వాళ్ళు కూడా రైతులకి ఈ పండుగప్ప చేప పిల్లల్ని అందజేస్తూ ఉన్నారు. వీటిలో రైతులు ముఖ్యంగా ఏంటంటే ఈ పండుగప్ప హ్యాచరీ ద్వారా అందిన పిల్లల్ని సాగు చేసుకున్నట్టయితే రైతులకి మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుందండి.
0: ఇందులో ఏమైనా కష్ట నష్టాలు ఉన్నాయా సార్?
1: సార్, పండుగప్ప చేపలు అనేవి ముఖ్యంగా మొదట్లో ఏంటంటే సాగు మొదలైనప్పుడు సీడ్ అనేది ఏ యాక్వా సాగు కాదు, వ్యవసాయం దేనికైనా మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే విత్తనం, విత్తనమే సాగుకి ప్రధాన ఆధారం. అది దాన్ని బట్టే మనం సాగు నిలబడటం కానీ ముందుకు దిగుబడి సాధించడం కానీ ఉంటా ఉంటుంది. అయితే ఇంతకు ముందు మనకి హ్యాచరీ టెక్నాలజీ ఎస్టాబ్లిష్ కాకముందు మనం ఎక్కువగా ఈశ్వరి పిల్ల మీద డిపెండ్ అవుతూ ఉండేవాళ్ళం. ఈ ఈశ్వరి పిల్లలో ఏమైతుందంటే ఇవి రకరకాల బ్రూడర్స్ నుంచి వచ్చే సీడ్ అక్కడ ఉండడం వల్ల ఆ సీడ్లో సైజ్ వ్యత్యాసాలనేవి

0: సహజంగా మనం చూస్తూ ఉంటాం. ఈ సైజు వ్యత్యాసాలంటే ఒక్కొక్క బ్రీడ్కి ఒక్కొక్క తల్లి చేప నుంచి ఒక వచ్చే పిల్లలు ఒక సైజు ఉంటాయి, ఇంకొక తల్లి చేపల నుంచి వచ్చేవి. నేచర్లో ఏంటంటే రకరకాల బ్రూడర్ స్పీడ్ ఉంటుంది కాబట్టి మనకి వాటిలో సైజులు అనేవి చాలా వ్యత్యాసంగా ఉంటాయి. అంతేకాకుండా ఏంటంటే పండుగప్ప చేపల్లో చూసుకున్నట్టయితే క్యానిబాలిజం అంటాం, అది కూడా ఒక మేజర్ సమస్యగా ఉంటుంది. అంటే స్వజాతి భక్షణం అనమాట. ఈ చేపలు కొద్దిగా ఏదైతే కొద్దిగా గైరు చేప అదైతే కొద్దిగా పిల్ల కొద్దిగా పెద్దదిగా ఉన్నది చిన్న చేపను తినేస్తూ ఉంటుంది. దాన్ని మనం క్యానిబాలిజం సహజంగా ఇది లక్షణం ఉంటాం.
1: మరి సమస్య కదా సార్.
0: అవును సార్, ఇది అది ఏంటంటే ముఖ్యంగా మనకి పండుగప్ప చేపల్లో చూసుకున్నట్టయితే ఈ క్యానిబాలిజం అనే సమస్య వల్ల వాటిలో ఏంటంటే మనం ఒకవేళ మనం 100,000 చేప వేస్తే మనం 10,000 చేప కూడా పట్టలేని పరిస్థితి వస్తూ ఉంటుంది క్యానిబాలిజం వల్ల. అందువల్ల ఏంటంటే మనం ముఖ్యంగా పిల్ల వేసిన తర్వాత నెలల వారీగా నెలకోసారి ఒక 2-3 వారాలకి 4 వారాలకోసారి గ్రేడింగ్ చేయాలన్నమాట. గ్రేడర్స్ ఉపయోగించి మనకి స్క్రీన్స్ ద్వారా మనం వాటి సైజుని బట్టి పెద్ద చేప, మధ్య చేప, చిన్న చేప వీటిని వేరు చేసి రకరకాల మనకున్న చెరువులోనే ఒక హాపాలు కట్టుకుని వాటిని సెపరేట్ చేసుకుని వాటిని మనం సెపరేట్గా మళ్ళీ కల్చర్ చేసినట్టయితే వాటిలో ఒకదాన్నొకటి తినేసి క్యానిబాలిజం వల్ల మనకు వేసిన చేప మొత్తానికి తగ్గిపోయి అసలు మనకు అనుకున్న సర్వైవల్ రాకోకుండా రైతు నష్టపోయే పరిస్థితి లేకోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది.
1: సో ఈ గ్రేడింగ్ చేసుకుని ఏ వయసులో వాటిని
0: అది వాటిని మనం చేసుకున్నట్టయితే చక్కగా వాళ్ళు రైతుల దగ్గర దిగుబడి ప్రాపర్గా రావడానికి అవకాశం ఉంటుంది.
1: ఇది ఎన్ని రోజులు పడుతుంది సార్ తీయడానికి సాగు?
0: ఈ ముఖ్యంగా మనం పండుగప్ప సాగు తీసుకుంటే 7 నుంచి 8 నెలల కాలంలో మనం 70 నుంచి 100 గ్రాముల సైజు ఉండే పిల్ల మనం హ్యాచరీ నుంచి తెచ్చుకుని వేసుకున్నట్టయితే ఎకరానికి ఒక 3,000 నుంచి మనం అలా వేసుకున్నట్టయితే పిల్లని సహజంగా ఈ పండుగప్ప చేపలలోకి వచ్చేసరికి ముఖ్యంగా ఇవేంటంటే కార్నివోరస్ ఫిష్ అంటాం అనమాట, అంటే మాంసాహారాన్ని తీసుకునే చేపలు అనమాట. అందువల్ల ఇది ఈ చేపలో ఆహార విధానం ఏ విధంగా ఉంటుంది అంటే అది దానికి కావలసిన ఆహారాన్ని వేటాడి పట్టుకుని తినే లక్షణం ఉంటుంది అనమాట. అందువల్ల ఈ చేప ఎక్కువగా లైవ్ ఫిష్ ని దాని మేతగా ప్రిఫర్ చేస్తూ ఉంటుంది. అందుకని మనం ఏంటంటే పండుగప్ప చేపల్లో మనం తిలాపియా అంటాం అనమాట, గురక చేపని ఏదైతే మనం ఒకప్పుడు వీడి చేపగా వాడతాం ఉంటాము దాన్ని ఒక చిన్న మన నర్సరీ దాంట్లో పెట్టేసుకుని దాని నుంచి వచ్చే పిల్లల్ని మనం దీనికి మేతగా వేసుకున్నప్పుడు ఏంటంటే వాటిలో చక్కగా ఎదుగుదల అనేది ఫాస్ట్ గా వచ్చి చక్కని దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది సార్.
1: సార్ మరి ఇది కార్నివోరస్ అంటున్నారు, మరి మనకు ఆహారంగా బాగానే ఉంటుందండి?
0: తప్పకుండా సార్. కార్నివోరస్ అంటే మీరు మనకి ఇప్పుడు మేక తింటున్నారు మనుషులు, ఇప్పుడు మన కోడి తీసుకుంటే రకరకాల పురుగులను తింటది. మీనింగ్ ఏంటంటే అది మాంసాహార చేప అంటే దానికి మాంసకృతులు ఎక్కువగా అవసరమైన చేప అని అర్థం అక్కడ.
1: అంతేగాని మనం
0: సహజంగా మన ఆహారంలో చక్కగా మంచి రుచి కూడా బాగుంటుంది సార్ చేప. అందువల్ల అంతేకాకుండా మార్కెట్ లో కంపారిటివ్ గా మిగతా చేపలతో పోల్చుకుంటే ఈ ఏవైతే మాంసాహారం తింటాయో వాటికి కన్జ్యూమర్ వినియోగదారుడి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది సార్. ఆ చేపలకి మంచి మార్కెట్ ప్రైస్ కెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది
1: సార్. తర్వాత ఇంతకు ముందు మీరు మరొక జాతి పంపానో చేపలు అని చెప్పారు, వీటిని రొయ్యలకు బదులుగా పెంచుకోవచ్చా?
0: తప్పకుండా సార్. అంటే ఇది మామూలుగా సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు సార్, కేంద్రీయ సముద్ర మత్స్య ఉత్పత్తుల సంస్థ అనేది. వీళ్ళు మనకి ట్రాకినోటస్ మకాలి, ట్రాకినోటస్ బ్లాచి అనే 2 వెరైటీస్ ఉన్నాయి ఈ పంపానోలో. అందులో ట్రాకినోటస్ బ్లాచికి ఏంటంటే ఈ పాంపెనో ఈ సీడ్ దాన్ని హ్యాచరీ టెక్నాలజీ CMFRI వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. ఈ పాంపెనో అనేవి చక్కని మార్కెట్ ప్రైస్ ఉంది, వీటికి 300 రూపాయలు కేజీకి వస్తూ ఉంది. అంతేకాకుండా 6 నుంచి 7 నెలల కాలంలో 1/2 కేజీ సైజ్ వస్తుంది మీకు చక్కగా. మీకు ఎకరానికి 1.5 నుంచి 2 లక్షల దాకా మిగలడానికి అవకాశం ఉంది మనకి. వీటిని మనం పాంపెనో రకాలని కేజీలు కూడా వేసుకుని మనం పెంచుకోవచ్చు, పంజరాలు అంటాం మనకి. ఇది మనకి విశాఖపట్నం దగ్గర కొన్ని ఏరియాస్ లో మనకి నాగాలంక చుట్టుపక్కల లో కూడా ఈ కేజ్ కల్చర్ అనేది చేసుకుని అంటే మనకి నెట్ చుట్టూ అంతా వేస్తారు, మధ్యలో ఒక దోమతరకి తిప్పేస్తే మనం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనకి కేజ్ అంటాం అనమాట. ఈ చుట్టూ అంతా ఫెన్స్ వేసేసి మెష్ వేసేసి మధ్యలో మనం చేపలని పెంచుతూ ఉంటాం, వాటిలో కూడా మనం ఈ పాంపెనోలను పెంచుకోవచ్చు. వీటిలో నార్మల్ ఆహారమే కాకుండా సహజ ఆహారమే కాకుండా మనకి ఫ్లోటింగ్ కృత్రిమంగా తయారు చేసే ఆహారాన్ని కూడా దీనికి ఫ్లోటింగ్ పెల్లెట్స్ పెల్లెట్ ఫీడ్ ని ఆహారంగా ఇచ్చి కూడా వీటిని సాగు చేసుకోవచ్చు. అందువల్ల మనకి వీటిని ఉప్పు నీటిలో సవ్యంగా మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: తర్వాత కొయ్యంగా అండ్ మిల్క్ ఫిష్ అని చెప్పారు సార్, పాల చేపలు. ఇవి ఉప్పు నీటిలో సాగు చేసుకోవచ్చా?
0: కొయ్యంగా మల్లెట్స్ అంటాము, అదేవిధంగా మిల్క్ ఫిష్, పాల చేప, ఇవి కూడా మనకి ఉప్పు నీటి వనరుల్లో ఇవి ఒక 5 నుంచి 25 PPT దాకా, అంటే మనకు సహజంగా మనకు బ్రాకిష్ వాటర్ అనేది ఏదైతే మార్జిన్ ఉందో ఆ ఉప్పు నీటి లవణీయత ఉండేటటువంటి అన్ని నీళ్లలో కూడా ఈ కోయింగా చేపని, అదేవిధంగా మనకి మిల్క్ ఫిష్ని కూడా చక్కగా పెంచుకోవచ్చు. ఇవి ఏదైతే ఈ సెలినిటీ అనేది లిమిటెడ్ ఫేజ్గా కాకోకుండా వైడ్గా రేంజ్లో కూడా టాలరేట్ చేయగలుగుతాయి. అదే కాకోకుండా మనకి ముల్లెట్ మిల్క్ ఫిష్ తీసుకుంటే మచిలీపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వీటి సీడ్ అవైలబిలిటీ అనేది, ఏస్టరీ సీడ్ అనేది దొరుకుతూ ఉంటుంది. సహజంలో దొరుకుతూ ఉంటాయి ఇవి, ఉప్పు నీటి కయ్యలు అంటాం వాటిని. ఆ ఉప్పు నీటి కయ్యల్లో ఈ మల్లెట్ బ్రీడర్ ఫిషెస్ పెట్టినటువంటి ఎగ్స్ నుంచి పిల్లలు డెవలప్ అవుతూ ఉంటాయి. వాటిని మనం చక్కగా మనకు ఉప్పు నీటి రొయ్యల చేరువుల్లో వీటిని కూడా వేసుకుని చక్కగా మనం ఎకరానికి ఒక 3,000 చొప్పున వేసుకుని మనం చక్కగా పెంచుకోవచ్చు. వీటికి ప్రోటీన్ పర్సంటేజ్ 40%, హార్డ్లీ 35-40% బిలోనే మనం ప్రోటీన్, హై ప్రోటీన్ డైట్ కూడా అవసరం లేదు. అందువల్ల మేత ఖర్చులు కూడా కంపారిటివ్గా తక్కువగా ఉంటాయి. మార్కెట్ రేటు కూడా వీటికి చక్కని మార్కెట్ రేట్ ఉంది. వినియోగదారుల డిమాండ్ కూడా మార్కెట్లో మనకి దేశీయంగా మంచి మార్కెట్ డిమాండ్ ఉంది. అందువల్ల ఈ చేపలు మనం రొయ్యలకి ప్రత్యామ్నాయంగా ఒక క్రాప్గా మనం దీన్ని తీసుకోవచ్చు. 6 నెలల కాలంలో ఇవి సహజంగా మార్కెట్ సైజుకి వచ్చేస్తూ ఉంటాయి.
1: సార్, ఒక చిన్న సందేహం, రొయ్యలతో పాటుగా ఏదైనా చేపల జాతిని కల్పించకుండా
0: చేసుకోవచ్చు సార్? మీరు మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇదేంటంటే ఇప్పుడు ప్రస్తుతం మనకు ముఖ్యంగా ఏం జరుగుతూ ఉందంటే, మనం వేస్తే రొయ్యలు లేకపోతే చేపలు అనేది కాకోకుండా మనం సహజ నీటి వనరులను గమనించుకున్నట్టయితే, సహజ నీటి వాతావరణం వాటికి ఏదైనా సహజ వాతావరణం ఉన్నప్పుడు ఏ జాతి అయినా సరే, ఏ జంతువు అయినా అది చక్కగా పెరిగి చక్కగా దాని పెర్ఫార్మెన్స్, గ్రోత్ పెర్ఫార్మెన్స్ అంటాం మనం, దాన్ని చక్కగా ఉంటుంది. మనం ముఖ్యంగా చూసుకుంటే, మీరు ఇందాక ప్రశ్నకి అనుసంధానంగా మనం చూసుకుంటే, మీరు రొయ్యతో పాటు ఇతర చేపలని, రొయ్యతో పాటు ఎప్పుడైతే మీరు ఇతర చేపలను కూడా పెంచినప్పుడు ఏమవుద్దంటే, వాటికి సహజ నీటి వాతావరణం ఉంటుంది. వాటికి సహజ నీటి వాతావరణం అంటే, ఒక్క మీరు రొయ్యను మాత్రమే పెంచినప్పుడు దానికి వేరే ఏ రకమైనటువంటి కంపానియన్, ఎన్విరాన్మెంట్ కంపానియన్ ఉండకపోవటం వల్ల వాటి మీద ఏవైతే వ్యాధికారక క్రిములు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కంబైన్డ్గా ఉన్నప్పుడు అవి వేరేవి తక్కువ వాటి మీద ప్రభావం చూపవు. చేపలు రొయ్యలు ఉన్నప్పుడు చేపలు కొన్ని ఈ బయోఫిల్మ్ లాంటి వాటిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఇటు బయోఫిల్మ్స్ మీద డెవలప్ అయ్యేటటువంటి ఈ వ్యాధికారక క్రిములు ఏవైతే ఉన్నాయో అవి ఈ చేపల ఆహారంగా వినియోగించుకుంటూ ఉండడం వల్ల ఇవి రొయ్యల మీద వ్యాధికార క్రిముల ప్రభావం చాలా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రధానంగా చూసుకుంటే మనం మోనోకల్చర్ అంటాం అనమాట. ఈ రకమైన విధానాన్ని, ఒకే రకమైన చేప కానీ రొయ్య కానీ పెంచే జాతి విధానాన్ని మోనోకల్చర్ అంటాం. ఈ మోనోకల్చర్ విధానంలో ఒత్తిడి, వ్యాధికార క్రిముల వలన ఒత్తిడి, అదేవిధంగా నీటి నాణ్యతలో వచ్చే వ్యత్యాసాలు, ముఖ్యంగా చూసుకుంటే చెరువులో వచ్చేటటువంటి నీటి నాణ్యతలో వచ్చే వ్యత్యాసాల ప్రభావం మోనోకల్చర్లో ఎక్కువగా ఉంటా ఉంటుంది. అదే మనకు ప్రత్యామ్నాయ జాతులు చేపలు మరియు రొయ్యలు చేసుకున్నప్పుడు, ఇదంటే శాస్త్రీయంగా కూడా మేము మత్స్య పరిశోధనా స్థానాల్లో వీటి మీద పరిశోధనలు కూడా చేశామండి చాలా రకాలుగా. వనేమి పాల చేపను పెంచడం, వనేమి కోయింగా చేపలను కల్పించడం, ఇటు ఈ రెండు జాతులు ఇలా చేపలు రొయ్యలు పెంచినప్పుడు మాకు ఆ సాగు విధానంలో ఈ వ్యాధి ప్రభావాలు, వ్యాధులు నోటీస్ అవ్వడం అనేది చాలా తక్కువగా, ఎప్పుడు కూడా మనకి ఫర్ సపోజ్ ఒక ఇంతకు ముందు క్రాప్లో ఒక్కటే రొయ్య మాత్రమే పెంచినప్పుడు మనకి వ్యాధులు ఎక్కువ, ఒక 40-50% ఉన్నప్పుడు చేపలు రొయ్యలు పెంచినప్పుడు మాకు వ్యాధులు అనేవి గమనించడం లేదండి. అసలు కంప్లీట్గా ఆ వ్యాధులు రావడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ విధానంలో రైతులకి వ్యాధుల వల్ల వచ్చేటటువంటి ఏవైతే కెమికల్స్ ఇటువంటి వల్ల వచ్చే బర్డెన్ అనేది తక్కువగా ఉంటుందండి.
1: ఇది మంచి పద్ధతి, ప్రూవెన్,
0: ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్ సార్. ఇది శాస్త్రీయంగా కూడా దాన్ని మేము చాలా ట్రయల్స్ చేశాము. దాంట్లో కూడా మేము గమనించడం జరిగింది, అది వ్యాధులు అనేవి ఈ రకమైన వాతావరణంలో తక్కువగా ఉండడం అనేది మేము గమనించాము.
1: ఎందుకంటే వాడికి ఒక నేచురల్ ఎన్వైరన్మెంట్,
0: సహజసిద్ధమైన వాతావరణం ఉన్నప్పుడు వాటి మీద ఒత్తిడి ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది.
1: సార్, ఇప్పుడు మనం ఇప్పటి వరకు చెప్పుకుంది ఉప్పు నీటి వనరుల గురించి. సహజంగా ఉప్పు నీటి వనరులు కొంచెం తక్కువ నాణ్యత ఉంటాయి మనం మంచినీటి వనరులతో పోలిస్తే. అలాంటప్పుడు మనం నీటి యాజమాన్యం నాణ్యత విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు రైతు సోదరులు?
0: ముఖ్యంగా చూసుకుంటే ఉప్పు నీటి వనరుల్లో నీటి నాణ్యత అనేది మనం సహజంగా వాటిలో ముఖ్యంగా మనం గమనించుకునేది అంటే నీటి లవణీయత, సెలినిటీ అంటూ ఉంటాం. ఉప్పు నీటి వనరుల్లో నీటి నాణ్యత సెలినిటీ పరంగా చూసుకుంటే ఈ 5-25 PPT అనేది ఎక్కువగా ఫ్లక్చుయేట్ అవ్వకుండా స్టేబుల్గా ఒక 15, మనకు 1 ఎమ్ఈ రొయ్యల్లోకి వచ్చేసరికి 15 PPT ఈ సెలినిటీ నీటి నాణ్యత చక్కగా రొయ్య పెరుగుదలకి సరైన నీటి లవణీయత ఉంటుంది. అదేవిధంగా చేప జాతులు చూసుకుంటే అవి కూడా ఈ 15-20 PPT దగ్గర చక్కగా వాటి ఎదుగుదలలో కానీ అన్ని చక్కని గ్రోత్ ఉంటాయి సార్. అంతేకాకుండా ఉప్పు నీటి చెరువుల్లో ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే నీటి నాణ్యతల్లో మరొక ముఖ్య నీటి నాణ్యత ప్రమాణం చూసుకుంటే నీటిలో కరిగిన ఆక్సిజన్ అండి, డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటాం. ఇది కూడా మనం చేపలు రొయ్యల్లో కూడా పెంచేటప్పుడు ముఖ్యంగా మనకి ఇది 5 ppm కన్నా ఎక్కువగా ఉండాలి.

0: పీపీఎం కన్నా ఎప్పుడైతే పడిపోద్దో, ఈ ఉప్పు నీటి చెరువుల్లోకి ఎప్పుడైతే డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది 5 PPM కన్నా పడిపోయినప్పుడు ఏ ప్రాంతాల్లో ఎక్కువ డెడ్ జోన్స్ ఏర్పడతా ఉంటాయి. ఆ డెడ్ జోన్స్ అంటే ఏంటంటే అక్కడ వ్యాధికారక క్రిములు, ఈ ఎప్పుడైతే ఆక్సిజన్ లేని వాతావరణం వస్తుందో వ్యాధికార క్రిముల లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, చాలా సార్లు వ్యాధికార క్రిములు ఆక్సిజన్ ఫుల్ ఉండే కండిషన్స్ లో ఎప్పుడైతే చేపలు కానీ రొయ్యలు కానీ వీటిలో కరిగిన ఆక్సిజన్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు వాటిలో ఉన్న వ్యాధి నిరోధక శక్తి అయినా సరే, వాటిలో ఉన్న ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థ అయినా కానీ మంచి దృఢంగా ఉంటాయి అన్నమాట. అలా కాకుండా ఎప్పుడైతే మనకి 5 PPM కన్నా ఎప్పుడైతే నీటిలో కరిగిన ఆక్సిజన్ అనేది పడిపోతూ ఉంటుందో అక్కడ జీవులు బలహీనపడతా ఉంటాయి. ఆరోగ్య పరంగా కానీ వాటి వ్యాధి నిరోధక వ్యవస్థ పరంగా కానీ బలహీన పడినప్పుడు ఈ వ్యాధి కార్యక్రమాలు వాటి మీద దాడి చేసి వాటిని వ్యాధులకు గురి చేసే ప్రక్రియ అనేది ఎక్కువగా ఉంటా ఉంటుంది. అందువల్ల ముఖ్యంగా మనకు ఉప్పునీటి చెరువుల్లో 5 PPM కన్నా ఎప్పుడూ కూడా ఆక్సిజన్ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. దానికన్నా పడిపోయినప్పుడు త్వరగా అవి వ్యాధుల బారిన పడతా ఉంటాయి. అంతేకాకుండా ఇక నెక్స్ట్ ముఖ్యంగా నీటి నాణ్యతలోకి వచ్చేసరికి ఆల్కలినిటీ అంటాం. ఆల్కలినిటీ ఎప్పుడు కూడా 80 PPM కన్నా ఎక్కువ ఉంటే ఏంటంటే pH అనేది 7.5 to 8 దాకా ఉంటే బెటర్. గ్రోత్ వాటి ఏ రకమైన డిస్టర్బెన్స్ లేకోకుండా కానీ ఫిజియాలజీ పరంగా కానీ అన్ని రకాలుగా కూడా చేపలు రొయ్యలు ఎదుగుదలకి ఈ pH అనేది 7.5 to 8 ఉన్నప్పుడు బెటర్గా ఉంటాయి. ఆ దానికి మనకి ఆల్కలినిటీ అనే నీటి నాణ్యత ప్రమాణం 80 PPM కన్నా ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అది బఫర్ లాగా పనిచేస్తుంది అనమాట. అప్పుడు మీ చెరువులో ఇది ఎప్పుడైతే ఆల్కలినిటీ బెటర్గా ఉన్నప్పుడు అది వాతావరణంలో వచ్చే మార్పులు కావచ్చు, మీకు వర్షాల వల్ల కావచ్చు, లేకపోతే ఎండలు పెరిగిపోయినప్పుడు వచ్చే ఈ pH వ్యత్యాసాలను అవి తట్టుకుని మళ్ళీ pHని నార్మల్కి తెచ్చుకోగలుగుతాయి అనమాట. ఆల్కలినిటీ ఎక్కువగా ఉన్నప్పుడు అవి నార్మల్కి రాగలుగుతుంటుంది అనమాట ఆ సైక్లిక్ సిస్టంలో. అందుకు నీటి నాణ్యత ముఖ్యంగా ఆల్కలినిటీ కూడా 80 PPM కన్నా ఎక్కువ ఉండేలాగా ఉండాలండి.
1: సార్, చివరిగా ఈ సాగులో ఈ జాతులకి బయట మార్కెట్ అవకాశాలు ఎలా ఉన్నాయి, ధరలు రైతు సోదరులకి ఏ విధంగా ఉన్నాయి, ఎంతవరకు రైతు సోదరులు ఆదాయం గడించే అవకాశం ఉంది?
0: సార్, మనకి ఉప్పు నీటి వనరుల్లో మనం చూసుకుంటే, ఈ రొయ్యల్లో మనం చూసుకుంటే ఆదాయం వచ్చినప్పుడు బాగానే వస్తుంది. కానీ వ్యాధి నష్టంతో మన సాగు మధ్యలో, అంటే 100 కౌంట్ కన్నా ముందే మనకి సాగు లెగిసిపోతున్న క్రమంలో మనకి పెట్టిన పెట్టుబడి ముఖ్యంగా చూసుకుంటే లీజ్ నష్టం రైతుకి, అదేవిధంగా అప్పటిదాకా ఉపయోగించిన మేత నష్టం, అదేవిధంగా సీడ్ నష్టం, మధ్య మధ్యలో ఈ కెమికల్స్, వీటన్నిటి నష్టం పోల్చుకుంటే రైతు, ఇది మనకి ఉప్పు నీటి ప్రత్యామ్నాయ జాతులు మనం వెళ్ళినప్పుడు ఏంటంటే ఇవి రొయ్యల్లాగా ఒకటేసారి ఆదాయం పడిపోయినా స్థిరంగా ఆదాయం, మనకి స్థిరమైన ఆదాయం, రైతుకి ఒడిదుడుకులు లేని స్థిరమైన ఆర్థిక వ్యవస్థ ఉండడానికి ఇది ముఖ్యంగా ఉపయోగపడతా ఉంటుంది సార్. ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకుంటే రైతులు ప్రధానంగా ఇప్పుడు వస్తున్న సమస్యల్లో ముఖ్యంగా ఏంటంటే రైతు ఈ మోనోకల్చర్ సిస్టంలో ఎక్కువ డిసీజ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తూ ఉన్నాడు రైతు. అంతేకాకుండా మనకు మేత రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయి ఉంటున్నాయి. అదే మనం చేపను పెంచుకుంటే వాటికి ఉపయోగించే మేత ఖర్చు చాలా తక్కువ, అదేవిధంగా వ్యాధుల ప్రభావం ముఖ్యంగా చూసుకుంటే వ్యాధుల మీద మీరు పెట్టుబడి పెట్టాల్సినటువంటి ఏదైతే కెమికల్ ఇన్పుట్ వల్ల మీకు జరుగుతుందో రైతులకి అది చాలా తగ్గిపోవడం వల్ల వీళ్ళకి అదనపు భారం లేకుండా ఉంటుంది, ఆదాయం అనేది స్థిరంగా ఉంటుంది. మీకు మినిమం మనకి చేపలు ముఖ్యంగా నేను చెప్పినటువంటి ఈ పండుగప్ప కావచ్చు, లేకపోతే పాంపేనో కావచ్చు, మీకు మా కోయింగ కానీ పాలచేప ఇవన్నీ కూడా 250 నుంచి 300 రూపాయల రేట్లో ఉన్నాయండి. అవి చక్కగా మీకు 2 to 3 tons మినిమం ఈల్డ్ వస్తాయి ఇవి ఎకరానికి. అయితే ఏంటంటే రైతుకి మనకు పండుగప్ప చేప దేశం ఒక ఎకరానికి దిగుబడి ఆదాయం పరంగా చూసుకుంటే మిగులు నేను చెప్పేది మినిమం మనకి 2 to 3 lakhs మధ్యలో సహజంగా దానికి 8 నెలల కాలానికి మిగులుతూ ఉందండి. అంటే ఇది స్థిరంగా ఉంటుంది. ఇక్కడ మీకు వ్యాధులు వచ్చి దానివల్ల వచ్చే నష్టం ఉండట్లేదు. అంతేకాకుండా మీకు పాంపెనో లాంటిది తీసుకుంటే 1.5 to 2 lakhs వస్తుందండి. మీకు కోయింగ ఇటువంటివి అయితే కొద్దిగా 1 లక్ష రావడానికి ఉంటుంది కోయింగ మరి పాల చేప రకాలు. ఈ విధంగా మనకి స్థిరంగా ఉంటుంది. వీటిలో ఒడిదుడుకులు లేని సాగు విధానం ఇది. అంతేకాకుండా ఈ ఒక ప్రత్యామ్నాయ జాతులు మనం ఒక క్రాప్ కి వేసుకోవటం వల్ల నెక్స్ట్ క్రాప్ కి మనకి ఇన్సూరెన్స్ వచ్చినట్టు అవుద్ది. మీరు ఒక క్రాప్ ఇది వేసుకుని చేపలు వేసుకుని రెండో క్రాప్ అట్లీస్ట్ రొయ్యలు వేసుకున్నా రైతు కంప్లీట్ గా నష్టాల బారిన పడకోకుండా సుస్థిరంగా సాగటానికి అనుకూలంగా ఉంటుంది సార్.
1: అయితే ఈ విధంగా రైతు సోదరులు గమనించినట్లయితే మనకున్నటువంటి అపారమైన ఉప్పు నీటి వనరుల్లో కేవలం రొయ్యలు ఈ వెనామి సాగే కాకుండా సారే చెప్పారో మోనోకల్చర్ ఇందులో కొంచెం స్ట్రెస్ కూడా గురవుతాయి కాబట్టి రోగాలు వచ్చేదానికి అవకాశం ఉందంటున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో ప్రత్యామ్నాయ జాతుల వైపు ఏదైతే పండుగప్ప చేప అలాగే మిల్క్ ఫిష్ ఇవన్నీ సాగు చేసుకున్నట్లయితే ఒక సుస్థిరమైన ఆదాయం వచ్చే అవకాశం ఉందంటున్నారు. డాక్టర్ ఏ చంద్రశేఖర్ గారు, ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు సార్.
2: ఉప్పు నీటిలో ప్రత్యామ్నాయ జాతుల ఆక్వా సాగు, ఈ అంశం గురించి ఉండి మత్స్య పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఏ చంద్రశేఖరరావు గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం.

0: జానపద గేయం మీరింత వరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు
1: బంతిపూల సాగు విషయానికి వచ్చినట్టయితే, నీరు త్వరగా ఇంకిపోయే స్వభావం గల అన్ని నేలల్లోనూ బంతిని సాగు చేయొచ్చు. ఉదజన సూచిక 7 నుండి 7.5 మధ్య గల నేలలు బంతి సాగుకు అనుకూలంగా ఉంటాయి. సారవంతమైన గరప నేలలు బంతికి చాలా అనుకూలంగా ఉంటాయి. బంతిని సాగు చేసే ప్రదేశంలో నీడ ఉండకుండా చూసుకోవాలి. నీడలో బంతి బాగా పెరుగుతుంది కానీ పూలు పూయవు. ఇక బంతిలో రకాలని గనక మనం చూసినట్టయితే, ఆఫ్రికన్ బంతి, ఇది ఎత్తుగా పెరిగే దృఢమైన మొక్క. దీనిలో ఒంటి రెక్క నుండి ముద్దగా పెద్దగా ఉండే రకాలున్నాయి. పూలు నిమ్మ రంగు నుండి పసుపు, బంగారు రంగు నుండి నారింజ రంగు వరకు అనేక రంగుల్లో ఉన్నాయి. పూస నారింగ, గైండా, పూస బసంతి, గైండా, MDU1 రకాలు ఈ ఆఫ్రికన్ బంతిలో సాగులో ఉన్న రకాలు. ఇక ఫ్రెంచ్ బంతి రకాల విషయానికి వచ్చినట్టయితే, ఇవి పొట్టిగా గుబురుగా ఉండి అనేక ఒంటి రెక్క లేదా ముద్దగా ఉండే పూలని పూస్తాయి. పూల రంగులు పసుపు నుండి నారింజ, ఎరుపు వర్ణం కల గోధుమ, ఎరుపు, బంగారు పసుపు, అలాగా వివిధ రకాల్లో లభ్యమవుతాయి. బంతిని ప్రవర్ధనం చేసే విషయాన్ని కనుక మనం చూసినట్టయితే, విత్తనం ద్వారా కానీ కత్తిరింపుల ద్వారా కానీ కూడా ప్రవర్ధనం చేసుకోవచ్చు. విత్తడానికి మొదలు పాలిడాల్ పొడి చల్లితే చీమలు చెదల నుంచి మనం రక్షించవచ్చు. సాధారణంగా వారం రోజుల్లో విత్తనాలు మొలకెత్తుతాయి. ఎత్తుగా పెరిగే ఆఫ్రికన్ బంతి రకాల్లో పెరుగుదల ఎక్కువగా ఉండి చివరిగా పూమొగ్గ ఏర్పడుతుంది.

0: అప్పుడే పక్క కొమ్మలు ఏర్పడతాయి. దీనికి బదులుగా ఆ నిటారుగా పెరుగుతున్న బంతి మొక్క కాండపు చివరి భాగాన్ని ముందుగా గిల్లేస్తే అనేక పక్క కొమ్మలు తొందరగా ఏర్పడతాయి. ఈ కొమ్మలపై పూలు ఏర్పడి పూల దిగుబడి పెరుగుతుంది.
1: మీరింతవరకు బంతిపూల సాగు విధానం గురించి విన్నారు.
2: మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి సింహప్రియ కేంద్రం. సమయం 7:40 చిత్రసీమ సినీ గీతల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వింటారు రణం చిత్రం కోసం మల్లికార్జున్ మహాలక్ష్మి అల్పించిన గీతం.

రాక్షకుడు చిత్ర నుంచి హరిహరన్ సుజాత అల్పించిన గీతం విన్నారు. చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా వింటారు షాక్ చిత్రం కోసం ఎస్పీ చరణ్ కౌశల్ అల్పించిన గీతం.

మీరు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిగితలు విన్నారు. ఆకాశవాణి సింహప్రియ కేంద్రం సమయం 8 గంటలకు వస్తుంది. మరికసేపట్లో దార్శనిక భారత్ ఆర్థిక వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ, విజయవాడ కేంద్రం చర్యలు వింటారు.

0: తర్వాత కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి దార్శనిక భారత్ ఆర్థిక వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వింటారు.
2: మన దేశం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఆర్థిక వ్యవస్థలో కూడా అనేక మార్పులకు లోనవుతూ ఉంటుంది. బ్యాంకింగ్ రంగం నుంచి పెట్టుబడుల వరకు, దేశీయ వ్యాపారాల నుంచి అంతర్జాతీయ లావాదేవీల వరకు ప్రతి రంగంలోనూ కాలానుగుణంగా కొత్త విధానాలు, కొత్త నిబంధనలు, కొత్త సంస్కరణలు అవసరమవుతాయి. ఒకప్పుడు బ్యాంకుల్లో పేరుకుపోయిన మొండి బకాయిలను ఎలా గుర్తించాలి, వాటిని ఎలా పరిష్కరించాలి, విదేశీ పెట్టుబడులు దేశంలోకి మరింత సులభంగా వచ్చేలా నిబంధనల్లో ఎలాంటి మార్పులు జరగాలి, భారతీయ సంస్థలు విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి అంతర్జాతీయంగా వ్యాపారం చేయడానికి ఎలాంటి మార్గాలు ఏర్పడ్డాయి, అలాగే ఒక సంస్థ ఆర్థికంగా విఫలమైనప్పుడు దాని రుణదాతలకు న్యాయం జరిగేలా దివాలా పరిష్కార వ్యవస్థలో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడం కేవలం ఆర్థిక రంగానికి సంబంధించిన వారికి మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి అవసరం. అందుకే ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు, వాటి వెనుక ఉన్న ఉద్దేశాలు, అందుబాటులో ఉన్న గణాంకాలు, వాటి ద్వారా వచ్చిన మార్పులను సులభమైన భాషలో మీకోసం. మార్పు మన ఆర్థిక ప్రయాణం. మరి మన దేశ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకున్న కొన్ని ముఖ్యమైన సంస్కరణల గురించి తెలుసుకుందాం.
3: బ్యాంకింగ్ రిఫార్మ్స్. మన భారతదేశంలో బ్యాంకింగ్ సంస్కరణలు అంటే దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి బ్యాంకింగ్ సేవలను మరింత సురక్షితంగా, సమర్థవంతంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ చర్యల్ని బ్యాంకింగ్ సంస్కరణలు అని చెప్పవచ్చు. ఇవి ప్రధానంగా ఆర్థిక చేరిక, డిజిటలైజేషన్, బ్యాంకుల విలీనం, మొండి బాకీల పరిష్కారం, కస్టమర్ ప్రొటెక్షన్ల లక్ష్యంగా ఈ మార్పులు జరిగాయి. బ్యాంకింగ్ రంగ అభివృద్ధిని మూడు దశలుగా విభజించవచ్చు. మొదటి దశలో 1970 నుండి 1969 వరకు దేశంలో 14 ప్రధాన వాణిజ్య బ్యాంకుల జాతీకరణం జరిగింది. రెండవ దశలో 1969 నుండి 1991 వరకు దేశంలో మరో 6 బ్యాంకులు జాతీకరించబడ్డాయి.

0: 1991లో నరసింహం కమిటీ ఆర్థిక సరళీకరణలో భాగంగా సమూల బ్యాంకింగ్ సంస్కరణలు అనేవి ప్రారంభమయ్యాయి. భారతదేశపు మొదటి బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. ఇది 1770లో అప్పటి భారత రాజధాని కలకత్తాలో స్థాపించబడింది. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1955లో జాతీయం చేయబడి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా నామకరణం చెందింది. ఇది ప్రస్తుతం అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్. 2014లో ప్రారంభించబడిన ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, ఈ పథకం ద్వారా బ్యాంకింగ్ సేవలు లేని కోట్లాది మందికి జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరవబడ్డాయి. జన్ ధన్, ఆధార్ మరియు మొబైల్ల అనుసంధానం ద్వారా ప్రభుత్వ పథకాల యొక్క సబ్సిడీలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి బదిలీ చేసే వ్యవస్థ అనేది ఏర్పాటు అయింది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి యూపీఐ వ్యవస్థను విస్తరించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల సామర్థ్యాన్ని మరియు అంతర్జాతీయ స్థాయి పోటీతత్వాన్ని పెంచడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున విలీన ప్రక్రియ చేపట్టింది. దీనివల్ల 2017లో 27గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12 బ్యాంకులుగా రూపాంతరం చెందింది.
1: బ్యాంకులు ఆర్థిక వ్యవస్థకు రక్తనాళాల వంటివి. ప్రజల పొదుపులను స్వీకరించడం, అవసరమైన వారికి రుణాలు అందించడం, వ్యాపారాలకు ఆర్థిక సహకారం అందించడం ద్వారా అవి ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిస్తాయి. అయితే బ్యాంకింగ్ వ్యవస్థ బలంగా ఉండడంతో పాటు దేశంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం కూడా అవసరం. దేశీయ పెట్టుబడులతో పాటు విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులు కూడా పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, సాంకేతికత, వ్యాపార విస్తరణ ఇలాంటి రంగాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ఆర్థిక సంస్కరణల్లో మరో ముఖ్యమైన అంశం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, FDI. విదేశీ పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలు కాలానుగుణంగా ఎలా మారాయి, ఏ రంగాల్లో విదేశీ పెట్టుబడులకు మరింత అవకాశం కల్పించారు, ఆ పెట్టుబడులు భారత ఆర్థిక వ్యవస్థలోకి ఎలా వస్తున్నాయో తెలుసుకుందాం.
0: FDI పాలసీ గురించిన కొన్ని వివరాలను తెలుసుకుందాం. లిబరలైజ్డ్ FDI పాలసీ 2014 అనగా 2014 సరళీకృత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానం. ఇది భారతదేశంలోకి విదేశీ పెట్టుబడులను మరింత సులభంగా చేరవేయడానికి మరియు దేశ ఆర్థికాభివృద్ధిని పెంచడానికి భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక ముఖ్యమైన సంస్కరణ లిబరలైజ్డ్ FDI పాలసీ 2014. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విదేశీ ఇన్వెస్టర్లకు వ్యాపార ప్రక్రియను సులభతరం చేయడం మరియు కీలక రంగాలలో పెట్టుబడి పరిమితులను పెంచడం. మరి ఏ రంగాల్లో ఈ పెట్టుబడి పరిమితులు అనేవి పెంచడం జరిగింది అంటే, రక్షణ రంగంలో FDI పరిమితిని కొన్ని నిబంధనలలో 26% నుండి 49% వరకు పెంచబడినది. ఇది దేశీయ రక్షణ ఉత్పత్తుల తయారీని మరియు టెక్నాలజీని బదిలీ చేయడానికి దోహదపడుతుంది. రైల్వే రంగానికి సంబంధించి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో అనగా హైస్పీడ్ ట్రైన్స్, కారిడార్లు, సిగ్నలింగ్ వ్యవస్థలు మరియు లోకోమోటివ్ల తయారీలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం, దీన్ని PPP విధానం అంటారు. ఈ విధానం ద్వారా 100% FDIకి అనుమతి ఇవ్వటం జరిగింది. రిటైల్, టెలికం మరియు ఫార్మాస్యూటికల్ వంటి ఈ రంగాల్లో పెట్టుబడి నిబంధనలను మరింత సులభతరం చేశారు. 2014 సరళీకృత విధానం ఫలితంగా మేక్ ఇన్ ఇండియా వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు పునాది పడింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా రెగ్యులేటరీ అడ్డంకులను తొలగించి విదేశీ పెట్టుబడిదారులకు భారతదేశంలో వ్యాపారం చేయటం సులభతరం అయింది. ఉపాధి కల్పన మరియు సాంకేతిక పరిజ్ఞానం దేశంలోకి రావటం ద్వారా ఉత్పాదక రంగం అభివృద్ధి చెంది పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలనేవి మెరుగ్గవటం జరిగింది. 2014 సరళీకృత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానం వలన మనకు ఇన్ని ప్రయోజనాలనేవి చేకూరటం జరిగింది.
1: ఒక దేశంలోకి విదేశీ పెట్టుబడులు రావడం ఒక అంశమైతే, ఆ దేశానికి చెందిన సంస్థలు ప్రపంచంలోని ఇతర దేశాలతో వ్యాపారం చేయడం, పెట్టుబడులు పెట్టడం, ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం మరో ముఖ్యమైన అంశం. భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంతో మరింతగా అనుసంధానమవుతున్న కొద్దీ విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించిన నిబంధనలు కూడా మారాల్సిన అవసరం ఏర్పడింది. ఇక్కడే ఫెమా, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, అంటే విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం ప్రాధాన్యత సంతరించుకుంది. విదేశీ మారకద్రవ్య లావాదేవీలను నియంత్రించడం మాత్రమే కాకుండా చట్టబద్ధమైన అంతర్జాతీయ వ్యాపారానికి అనవసరమైన అడ్డంకులు లేకుండా చూడడం కూడా ఈ వ్యవస్థలో ఒక ముఖ్యమైన లక్ష్యం.
0: ఫెమా అండ్ గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రేషన్ గురించిన కొన్ని వివరాలను. ఫెమా అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, దీనినే ఫెమా అంటారు. గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రేషన్, ప్రపంచ ఆర్థిక ఏకీకరణ అనేవి భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ మార్కెట్తో అనుసంధానించడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. 1991 ఆర్థిక సంస్కరణల తరువాత భారతదేశం తన మార్కెట్లను అంతర్జాతీయ పెట్టుబడుల కోసం సరళీకృతం చేయడానికి 1973 తీసుకువచ్చినటువంటి ఈ ఫెరా చట్టం స్థానంలో 1999 ఈ ఫెమా FEMA, దీన్నే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటారు, ఆ చట్టాన్ని తీసుకురావటం జరిగింది. విదేశీ మారక ద్రవ్యాన్ని నియంత్రించడం కంటే దానిని సమర్థవంతంగా నిర్వహించి అంతర్జాతీయ వ్యాపారాన్ని పెంపొందించడమే ఈ ఫెమా ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మరియు విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టంతో అనుసంధానం చేయబడింది. రోజువారీ విదేశీ వ్యాపార చెల్లింపులు మరియు ఆస్తులు పెట్టుబడుల బదిలీలు ఎలా జరగాలి అనే దానిపై స్పష్టమైనటువంటి నిబంధనలను ఈ ఫెమా రూపకల్పన చేసింది. గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రేషన్ అంటే ఒక దేశీయ ఆర్థిక మార్కెట్ ప్రపంచ దేశాల ఆర్థిక మార్కెట్లతో పూర్తి స్థాయిలో అనుసంధానం కావటమే. దీనివలన పెట్టుబడులు మరియు మూలధనం ఏ దేశానికైనా సులభంగా తరలిపోతుంది, అంతర్జాతీయ వాణిజ్యం మరియు వ్యాపారాలనేవి వేగంగా విస్తరిస్తాయి. గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రేషన్ సక్రమంగా జరగటానికి ఫెమా వంటి సరళీకృత చట్టాలు దోహదం చేస్తాయి.
1: అయితే ఒక సంస్థ వ్యాపారంలో విజయం సాధించకపోతే ఏమవుతుంది? రుణాలను తిరిగి చెల్లించలేని పరిస్థితి వస్తే రుణదాతలకు న్యాయం చేయడానికి, సంస్థ ఆస్తుల విలువలను కాపాడడానికి సమస్యను ఎంత త్వరగా పరిష్కరించవచ్చు? ఈ ప్రశ్నలకు సమాధానం మరో ముఖ్యమైన సంస్కరణ, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ రప్సీ కోడ్ 2016, అంటే దివాలా మరియు ద్రవ్య పరిష్కార కోడ్ వైపు తీసుకువెళ్తుంది.
0: ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ క్రప్టసీ కోడ్ 2016 సంబంధించిన కొన్ని వివరాలను మనం ఇప్పుడు. ఇన్సాల్వెన్సీ అంటే ఒక వ్యక్తి లేదా సంస్థకు ఉన్న అప్పులను గడువులోగా చెల్లించలేనంత డబ్బు వారి వద్ద లేకపోవటాన్ని ఇన్సాల్వెన్సీ అని అంటారు. మరి బ్యాంక్ క్రప్టసీ అంటే అప్పులు చెల్లించలేని వ్యక్తిని లేదా సంస్థను చట్టపరమైనటువంటి ప్రక్రియ ద్వారా దివాలా తీసినట్లుగా ప్రకటించడాన్ని బ్యాంక్ క్రప్టసీ అంటారు. మన భారతదేశంలో ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ క్రప్టసీ కోడ్ 2016, దీనినే దివాలా మరియు దివాలా పరిష్కార కోడ్ 2016 అమల్లో ఉన్నది. ఈ చట్టం కంపెనీలు, భాగస్వామ్య సంస్థలు, వ్యక్తుల అప్పుల వాటి యొక్క సమస్యలను ఒకే సమగ్ర కాలపరిమితి ఉన్న విధానంలో పరిష్కరించడానికి రూపొందించబడింది. అంటే ఈ యొక్క చట్టం అనేది అప్పులను, ఆ అప్పులు తీర్చలేకపోతే మరి చట్టపరమైనటువంటి తీసుకోవలసినటువంటి ప్రక్రియలకు సంబంధించినటువంటి విధి విధానాలను కలిగి ఉంటుంది. మరి దీని ప్రధాన లక్ష్యం ఏమిటంటే అప్పుల యొక్క సమస్యలను త్వరగా పరిష్కరించటం, సంస్థలను మూసివేయకుండా సాధ్యమైనంత వరకు పునరుద్ధరించటం, ఆస్తుల విలువలను గరిష్టంగా చేయడం, అదేవిధంగా అప్పుదారులు మరియు రుణదాతల యొక్క ప్రయోజనాలను సమతుల్యం చేయటం, రుణదాతలకు అంటే అప్పు ఇచ్చిన వారికి చట్టపరమైనటువంటి చట్టబద్ధంగా రికవరీ మార్గాన్ని కల్పించటం ఈ యొక్క ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ క్రప్టసీ, దీన్నే దివాలా మరియు దివాలా పరిష్కార కోడ్ 2016 అనేది ఈ యొక్క మార్గదర్శకాలను సులభం చేయటం జరుగుతుంది.
1: ప్రతి ఆర్థిక వ్యవస్థలో డబ్బు ప్రవాహం, పెట్టుబడులు, వ్యాపారం, రుణాలు, వాటి పరిష్కారం ఇవన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. బ్యాంకులు రుణాలు అందిస్తాయి, పెట్టుబడులు వ్యాపారాలకు మూలధనాన్ని అందిస్తాయి, అంతర్జాతీయ లావాదేవీలు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను పెంచుతాయి. అదే సమయంలో రుణాలు తిరిగి చెల్లించలేని పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటిని పరిష్కరించే వ్యవస్థ కూడా అవసరం. అందుకే ఈరోజు మనం చూస్తున్న సంస్కరణలను ఒక్కొక్కటిగా కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏర్పడిన పరస్పర అనుసంధానమైన మార్పులుగా కూడా చూడవచ్చు. బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిలను గుర్తించడం, వాటిని పరిష్కరించే వ్యవస్థలను బలోపేతం చేయడం, విదేశీ పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలను సరళీకరించడం, విదేశీ మారక ద్రవ్య లావాదేవీలను కాలానుగుణంగా మార్చడం, అలాగే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న సంస్థల సమస్యలను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించేందుకు దివాలా పరిష్కార వ్యవస్థను తీసుకురావడం, ఇవన్నీ దేశ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకుంటున్న విధానపరమైన మార్పులకు కొన్ని ఉదాహరణలు. ఒక దేశ ఆర్థిక అభివృద్ధి కేవలం పెద్ద సంఖ్యలు గణాంకాలతోనే కొలవబడదు. వ్యాపారం చేయడం ఎంత సులభంగా ఉంది, పెట్టుబడులు పెట్టడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, బ్యాంకింగ్ వ్యవస్థ ఎంత బలంగా ఉంది, ఒక వ్యాపారం విఫలమైనప్పుడు దాన్ని చట్టబద్ధంగా ఎలా పరిష్కరించవచ్చు, ఇలాంటి అంశాలు కూడా ఆర్థిక వ్యవస్థలో కీలకమైన భాగాలే. ప్రభుత్వం తీసుకువచ్చే విధానాలు, సంస్కరణలు, పథకాల గురించి తెలుసుకోవడం ద్వారా వాటి ఉద్దేశాలు, నిబంధనలు, అందుబాటులో ఉన్న అవకాశాలపై మన అవగాహన మరింతగా పెరుగుతుంది. ప్రభుత్వం తీసుకువచ్చే విధానాలు, సంస్కరణలు, పథకాల గురించి తెలుసుకోవడం ద్వారా వాటి ఉద్దేశాలు, నిబంధనలు, అందుబాటులో ఉన్న అవకాశాలపై మన అవగాహన మరింత పెరుగుతుంది. సమాచారం తెలుసుకుందాం, విధానాలను అర్థం చేసుకుందాం, మన ఆర్థిక అవగాహనను మరింత పెంచుకుందాం. ఇదే మార్పు మన ఆర్థిక ప్రయాణం. మీరింతవరకు దార్శనిక భారత్ ఆర్థిక వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:15. హలో అభిరుచి.

Reality. హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్న పాటలు వింటారు. చాలామంది మెసేజ్ చేస్తూ ఉన్నారు. ముందుగా వచ్చిన మెసేజ్ ఎక్కడి నుంచి అంటే, నెల్లూరు జిల్లా సంగం మండలం జనదబ గ్రామం నుంచి చొప్ప కుమార్, మస్తనయ్య కుమారి, వెంకటరమణమ్మ, సంపూర్ణమ్మ, మౌనిక విరుద్ధ కోరుతున్నారు. స్వయంవరం చిత్త నుంచి మాకోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ మరి విందమా.

హలో అభిరుచి కార్యక్రమంలో చివరిగా మరో పాట విందాం. కొండవీటి దొంగ చిత్త నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు కడప జిల్లా పొద్దుటూరు నుంచి దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా. అయితే మీరు కోరిన పాట వినే ముందుగా మరికొంతమంది శ్రోతలు కూడా వారికి నచ్చిన పాటను కోరి ఉన్నారు, కానీ సమయభావం వల్ల మీరు కోరిన పాటను వినిపించలేకపోతున్నాం. ఓసారి ఎవరెవరు ఏ పాటలు కోరారు చూద్దాం. పారడైజ్ చిత్ర నుంచి పాట కావాలంటూ మెసేజ్ చేశారు. కరీంనగర్ జిల్లా అమ్మనగుడి నుంచి భూమిదేని, లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయికిరణ్, పున్నం వెంకటేశం, గంగాధర్ శ్రీనివాస్, శివకోటి శేఖర్. అలానే గుడ్ ఈవినింగ్ అంటూ మెసేజ్ చేస్తున్నారు. నువ్వు వస్తావు చిత్రం నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు బెంగళూరు నుంచి సంజయ్, స్వాతి, భరత్ అలానే వీరి ఫ్రెండ్స్ అంతా. తర్వాత మెసేజ్ ఎక్కడి నుంచి అంటే వీళ్ళు జార్ఖండ్ నుంచి మెసేజ్ చేశారు. మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ శివగోప్, ప్రేమ్, కపిల్, శివాన్ష్, సంగీత, లిపి, దీపాలి. అలానే మరో మెసేజ్ చూద్దాం. మంగమ్మ గారి మనవడు చిత్తూరు నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత. తర్వాత మెసేజ్ చూద్దాం. రాముడు కాదు కృష్ణుడు చిత్తూరు నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు బెంగళూరు నుంచి జయలక్ష్మి. అలానే కర్ణాటక పెత్తనపల్లి నుంచి మెసేజ్ చేశారు సుబ్రహ్మణి. మీరు కోరుతున్నారు సమరసింహారెడ్డి చిత్త నుంచి మాకోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ. తర్వాత మెసేజ్ జీ మందర చిత్త నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు. మీరు ఎవరంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, గొల్లపూడి జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి. తర్వాత మెసేజ్ హలో బ్రదర్ చిత్ర నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు ముసాపేట గ్రామం మహమూనబర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంక, లక్ష్మీ నరసింహ, యాదవజీ, సక్కుబాయ్, సోనిక, హరికిషన్, లక్ష్మీ వర్మ, లడ్డుబాబ, అలానే మా ముసాపేట గ్రామ ప్రజలందరూ కోసం ఈ పాటను వినిపించినట్టు కోరుతున్నారు. తర్వాత మెసేజ్ చూద్దాం. భరత సింహారెడ్డి చిత్ర నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు అనంతపురం జిల్లా కృష్ణారెడ్డిపల్లి గ్రామం నుంచి ఎస్ పోలరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హోబిను, అలానే వీరు మరికొంతమంది కూడా ఈ పాటను కోరుతున్నారు. ఓకే, మరో మెసేజ్.

చేద్దాం. ప్రేమాభిషేకం చిత్రం నుంచి పాడుకోవాలనుకుంటున్నారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురళి యశోద జానకి రాజు. ఇక గుడ్ ఈవినింగ్ అంటూ ఆలకట్ నుంచి పల్లెం పోలే కోరుతున్నారు. సర్లేరు నీకెవరు చిత్రం నుంచి మాకోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ, అలానే ఎం ప్రతాప్ ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి కోరుతున్నారు. గులాబీ చిత్రం నుంచి పాటు కావాలంటూ ఓకే. మరో మెసేజ్, పుట్టపాకు నుంచి మిరియాల తిరుమల ఆండాలు గారు కూర్తున్నారు. మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ. ఇక షేక్ తబలా మస్తాన్ బాషా నెల్లూరు జిల్లా బుచ్చుటిపాలెం నుంచి కోరుతున్నారు. వీరు ఏ చిత్రం నుంచి అంటే నువ్వు వస్తావు అనే చిత్రం నుంచి పాటను కోరుతున్నారు. అలానే డాడీ చిత్రం నుంచి పాటు కావాలంటూ మెసేజ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహబూజనుద్దీన్, స్నేహబాను జనుద్దీన్, అభిదేశ. ఓకే, మరో మెసేజ్ కూడా వచ్చింది. పాపిన్నపాలెం నుంచి నెల్లమ్మ కోరుతున్నారు. మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ. అలానే స్వర్ణకమలం చిత్రం నుంచి పాడుకోవాలంటూ కోరుతున్నారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు శ్రీవాణి, రవిరాధిక, శ్రీరామదాసు కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, అలానే మరికొంతమంది కూడా ఈ పాటను కోరుతున్నారు. ఇక మరో మెసేజ్ ఎక్కడి నుంచి అంటే కుబేర చిత్రం నుంచి పాడుకోవాలంటూ మెసేజ్ చేశారు. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిది లక్ష్మణ రమేష్ ఆల్రెడీ వీరి ఇంతకు ముందు మరో పాట కూడా కోరి ఉన్నారు. ఓకే, మరో మెసేజ్ కూడా వచ్చింది. గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి పెద్ద నరసింహ, పద్మాబాయి, శ్రీవాణి, జగదీష్, శివవాణి వీరంతా కోరుతున్నారు. అతడు చిత్రం నుంచి పాటను వినిపించినాయి అంటూ. అయితే సమయభవనంలో వేరుకున్న పాటలు వినిపించలేకపోతున్నాం. చివరిగా కొండవిడి దొంగ చిత్రం నుంచి పాటను వింటారు.

మీరు ఇంతవరకు హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని పాటలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 8:30 నిమిషాలకు వస్తుంది. మరికసేపట్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం చర్యలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతాన్ని ఇచ్చేందుకు పశుపోషణ చుట్టూ కేంద్ర ప్రభుత్వం ఒక సమగ్రమైన వ్యవస్థను అభివృద్ధి చేస్తోందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. ఆర్థిక క్రమశిక్షణ, మౌలిక వసతుల కల్పన, సంస్కరణల ద్వారానే భారత ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం, బలం చేకూరాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని మాటను ప్రజలతో పంచుకునే రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ నేటితో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆసియా క్రీడల్లో 85 పతకాలతో భారత్ 4వ స్థానంలో నిలిచింది. వివరాలు. గత దశాబ్ద కాలంగా పాటించిన ఆర్థిక క్రమశిక్షణ, మౌలిక వసతుల కల్పన, నిరంతర సంస్కరణల ద్వారానే భారత ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం, బలం చేకూరాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 5వ కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్ లో ఆమె ప్రసంగించారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశం 7.8% వాస్తవ జీడిపి వృద్ధి నమోదు చేసిందని, గత 4 ఏళ్లలో ఎదురైన ప్రపంచ ఆర్థిక సవాళ్లను అధిగమించి భారత ఆర్థిక వ్యవస్థ బలంగా నిలిచిందని ఆమె స్పష్టం చేశారు. ప్రపంచ దేశాల్లో అప్పుల భారం పెరుగుతోన్న తరుణంలో భారతదేశ ప్రభుత్వ అప్పు జీడిపిలో 2026 నాటికి ఉన్న 83.4%, 2031 నాటికి 77.7%కి తగ్గుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా వేసినట్లు ఆర్థిక మంత్రి వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను మూలధన వ్యయం కింద 12,22,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలియజేశారు. 2014 నుంచి జాతీయ రహదారుల నెట్వర్క్ దాదాపు 61% విస్తరించిందని, విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువైందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: Real GDP grew 7.8% in quarter 1 of FY27. CPI inflation was about 4.82 in August 2026 and the current account deficit was 0.5% of the GDP in quarter 1. Gross NPAs of banks are at multi-decadal low and foreign exchange reserves stand about $766 billion.
0: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతాన్నిచ్చేందుకు పశుపోషణ చుట్టూ కేంద్ర ప్రభుత్వం ఒక సమగ్రమైన వ్యవస్థను అభివృద్ధి చేస్తోందని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు మధ్యప్రదేశ్ భోపాల్లో జరిగిన రాష్ట్రస్థాయి గోపాలక సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, ఆవు పేడను బయోగ్యాస్, సేంద్రీయ ఎరువులుగా మార్చడం నుంచి డైరీ ఉత్పత్తుల ప్రాసెసింగ్, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం వరకు ఈ వ్యవస్థ అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు వల్ల అత్యధికంగా లబ్ధి పొందే వారిలో పశుపోషకులు కూడా ఉంటారని పేర్కొన్నారు. నేరపూరిత న్యాయ సంస్కరణలపై అమిత్ షా మాట్లాడుతూ, భారతీయ న్యాయ సంహిత బీఎన్ఎస్

0: పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాక భారతదేశపు క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైనదిగా మారుతుందని అభిప్రాయపడ్డారు. బీఎన్ఎస్ సంపూర్ణ అమలు తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు నుంచి సుప్రీంకోర్టు తీర్పు వరకు ఏ కేసైనా మూడేళ్ల వ్యవధిలోనే పరిష్కరించబడుతుందని అమిత్ షా వివరిస్తూ,
1: ఇంప్లిమెంటేషన్ కే బాద్ హమారి క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ దునియా కి సబ్సే ఆధునిక క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ బన్ జాయ్. ఆర్ ఇస్కే అందర్ విజ్ఞాన్ కో హమ్నే డాలా హై ఆన్లైన్ సునవాయి వీడియో కాన్ఫరెన్సింగ్ ఎఫ్ఎస్ఎల్ కే ప్రావధాన్ ఆర్ కై ఆధునిక ప్రకార్ కే वैज्ञानिक संशोधनों को इसके साथ जोड़ा है. महिला सुरक्षा, गुमशुदा बच्चे, आतंकवाद, लिंचिंग, ये सारी चीजों से प्रोटेक्शन की व्यवस्था है.
0: ఆర్థిక సామాజిక అభివృద్ధికి సంబంధించి విధానాలు రూపొందించేటప్పుడు విధానకర్తలు క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 5వ కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్ 2026లో ఉపరాష్టపతి ప్రసంగించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విధానాలు మారే సౌలభ్యాన్ని కలిగి ఉండాలని, అలాగే వాటి అమలును సరిగా పరిశీలించుకోవాలని ఉపరాష్టపతి తెలిపారు. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న ఆర్థిక సంస్కరణలు దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయ అందరి అంగీకారం సాధించే ప్రక్రియలోనే ఉన్నాయని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఆర్థిక స్థిరత్వం అనేది సామాజిక స్థిరత్వం నుంచి వేరు చేయలేనిదని, అభివృద్ది ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు దేశంలోని ప్రతి ప్రాంతానికి అందాలని ఆయన స్పష్టం చేశారు. దేశంలో పెట్టుబడులను సమీకరించడం, నిధుల కొరత లేకుండా ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచడం కోసం బలమైన మూలధన మార్కెట్లు ఎంతైనా అవసరమని భారతీయ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు సెబీ చైర్మన్ తుహిన్ కాంత్ పాండే అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 12వ కమోడిటీ అండ్ క్యాపిటల్ మార్కెట్ పార్టిసిపెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. సాధారణ పెట్టుబడిదారులు నమ్మకంతో పెట్టుబడులు పెట్టేలా, వ్యాపారాలు తమ వృద్ధి కోసం నిధులను సమీకరించేలా, మార్కెట్ మధ్యవర్తులు ఉన్నత ప్రమాణాలు పాటించేలా మార్కెట్ వ్యవస్థను బలోపేతం చేయడానికి సెబీ నిరంతరం కృషి చేస్తోందని ఆయన తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెలకొకసారి తన మనసులోని మాటను ప్రజలతో పంచుకునే రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ నేటితో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని 2014లో ఇదే రోజున ఈ కార్యక్రమం తొలి ఎపిసోడ్ ప్రసారమైంది. ఇటీవల మన్ కీ బాత్ 138వ ఎపిసోడ్ ప్రసారమైన విషయం తెలిసిందే. గడిచిన 12 ఏళ్లలో దేశవ్యాప్తంగా జరుగుతున్న సానుకూల మార్పులను వెలుగులోకి తెచ్చేందుకు, భారత అభివృద్ది ప్రయాణంలో పౌరులు చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించడానికి మన్ కీ బాత్ ఒక ప్రత్యేకమైన వేదికను అందించింది. ఈ నెలవారీ కార్యక్రమం ద్వారా విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, నూతన ఆవిష్కరణలు, సామాజిక సేవ వంటి రంగాల్లో మార్పు తీసుకొస్తున్న దేశ నలుమూలల ప్రజల స్ఫూర్తిదాయకమైన కథనాలను ప్రధానమంత్రి పంచుకుంటున్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ల ద్వారా ప్రసారం కావడంతో పాటు ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ల్లో కూడా లభ్యమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమవుతుంది. భారతీయ సంస్థలను విదేశీ పెట్టుబడులకు సిద్ధం చేయడం ద్వారా భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చార్టెడ్ అకౌంటెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. చికాగో, మచిగాన్, ఒహియో చాప్టర్లకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఐసీఏఏ నాయకులు సభ్యులతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యంలో విస్తరిస్తున్న అవకాశాల గురించి ఈ భేటీలో చర్చించినట్లు పీయూష్ గోయల్ ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. వ్యాపార సంస్థలు సరిహద్దు పన్నుల విధానం, క్రాస్ బోర్డర్ టాక్సేషన్ నిబంధనల అమలు, ఆర్థిక నిర్వహణను సరిగా అర్థం చేసుకుని నిర్వహించడంలో చార్టెడ్ అకౌంటెంట్లు సహాయపడుతున్నారని ప్రశంసించారు. బలమైన జీడీపీ వృద్ధి, రికార్డు స్థాయి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాకతో భారతదేశం ఆర్థిక పురోగతి సాధిస్తోందని స్పష్టం చేశారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు భారత క్రీడాకారులు 5 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్య పతకాలు గెలుచుకున్నారు. పురుషుల హాకీ జట్టు ఫైనల్ మ్యాచ్లో మలేషియాను 5-1 తేడాతో ఓడించి పసిడి పతకాన్ని నిలబెట్టుకోవడంతో పాటు 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించింది. మరోవైపు పురుషుల టీ20 క్రికెట్ ఫైనల్స్లో పాకిస్తాన్ జట్టును ఓడించి భారత జట్టు స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. రెజ్లింగ్లో పురుషుల 57 కిలోల విభాగం ఫైనల్స్లో భారత రెజ్లర్ అమన్ షహ్రావత్ ఉత్తర కొరియాకు చెందిన ప్రపంచ ఛాంపియన్ చోంగ్ సాంగ్ హాన్ పై 11-7 తేడాతో విజయం సాధించి పసిడి పథకాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. గోల్ఫ్ క్రీడలో వ్యక్తిగత విభాగంలో ప్రణవీ వూర్స్ ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన తొలి భారతీయ మహిళా గోల్ఫర్ గా నిలిచారు. ఇలా ఉండగా భారత్ 85 పతకాలతో పతకాల పట్టికలో 4వ స్థానానికి చేరుకుంది. అందులో 21 స్వర్ణాలు, 27 రజితాలు, 37 కాంస్య పతకాలు ఉన్నాయి. పతకాలు సాధించిన వారిని రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. పురుషుల క్రికెట్లో వెస్టిండీస్తో జరుగుతున్న 3వ చివరి వన్డేలో భారత్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ములాన్పూర్లోని న్యూ చండీగఢ్లో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ కేవలం 87 బంతుల్లోనే 129 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. రోహిత్ శర్మ 92 పరుగులు చేయగా రుతురాజ్ గైక్వాడ్ 57 పరుగులు సాధించారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ కడపటి వార్తలు అందే సమయానికి 22 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తల ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతాన్నిచ్చేందుకు పశుపోషణ చుట్టూ కేంద్ర ప్రభుత్వం ఒక సమగ్రమైన వ్యవస్థను అభివృద్ది చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆర్థిక క్రమశిక్షణ, మౌలిక వసతుల కల్పన, సంస్కరణల ద్వారానే భారత ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం బలం చేకూరాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని మాటను ప్రజలతో పంచుకునే రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ నేటితో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆసియా క్రీడల్లో 85 పతకాలతో భారత్ 4వ స్థానంలో నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇంతవరకు జాతీయ వార్తలు విన్నారు.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: ట్యూన్ చేసి వింటూ ఓన్యూ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము డ్యూయట్ డ్యూయట్ అంటూ సూపర్ కూల్ డ్యూయట్ సాంగ్స్ వింటూ. అపరిచితుడు మూవీల నుంచి నీకు నాకు నోకియా అంటూ, శివాజీ మూవీల నుంచి సహానా స్వాసే అంటూ, సూర్యసన్న కృష్ణ మూవీల నుంచి మొన్న కనిపించామంటూ వస్తున్నాయి సూపర్ హిట్ సాంగ్స్. మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: भारती एफएम 101.3।
1: వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ, మధురమైన సరాగాలు వింటూ.

ఎస్పీ బాలు చిత్ర పాడక వేటూరు రచనలో నుంచి జాలువారిన కుదమసింహం చిత్రంలో నుంచి చెక్కలి యంత్ర రాగం అంటూ వింటూ ఎంజాయ్ చేశారు కదా. ఈ ప్రేమికులిద్దరూ రెండు రెక్కలు కట్టుకొని అలా చిరుగాలై కొండా కోణంలో తేలి ఆడుదామా, చిరునవ్వై పూలగుండెల్లోన దాగుదామా, కడలి అంచెల్లో జలకాలాడి అలల్లా అంతు పొంతు చూసొద్దామా అంటున్న ఈ ప్రేమికులు ఇంకా ఏం చేశారో తెలియాలంటే తొలిముద్దు చిత్రం నుంచి ఎస్పీ బాలు జానకి పాడగా భువనచంద్ర రచనలో ఇళయరాజా సంగీతంలో వచ్చిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

వింటూ ఆనందిస్తున్నారు మధుర స్వరాలు అంటూ మధురమైన సరాగాలు వింటూ. నేను మీ ఆర్చే అశోక్. పెదరాయుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడగా భువన్ చంద్ర రచనలో నుంచి జాలివారిన గీతాన్ని విని ఆనందించారు కదా. ఈ అందాల ఆడబొమ్మ చాలా ముద్దుగా ఉందట. అట్టాగా చూస్తే కందిపోయేంత అందంగా ఉందట. గంధాలు చిందేలా అందాలు పండించవా అంటున్నా ఈ ప్రియుని పాట ఏమిటో మీరు వినేయండి. సమరసింహారెడ్డి చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ సుజాత పాడగా సిరివెన్నెల రచనలో మణిశర్మ సంగీతంలో వచ్చిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

హరిహరన్ హరిని కలిసి పాడిన సూపర్ హిట్ సాంగ్ భారతీయుడు మూవీల నుంచి విన్నారు. భువనచంద్ర రచించిన ఈ గీతాన్ని వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ, మధురమైన సరాగాలు వింటూ. ఈ ప్రియుని చూపు మదనుడి విల్లంట, మరి ఈ ప్రియురాలు నాకు సరస్సు నువ్వు, నువ్వే పురుష అంటుంది. శృంగార వాకిళ్ళలో బంగారు కౌగిళ్ళతో, సాయం మంత్రాలతో, సంపెంగ ధూపాలతో కలుసుకున్న ఈ ప్రేమికులు ఇంకా ఏం మాట్లాడుకున్నారో వీరి పాటల్లోనే వినేయండి. రిక్షావుడి చిత్రం నుంచి ఎస్పి బాలు చిత్రపాడుగా వేటూరి రచనలో కోటి సంగీతంలో వచ్చిన ఈ గీతం మీ అందరి కోసం, వింటూ ఆనందించండి.

మధుర స్వరాలు అంటూ మధురమైన సరాగాలు వింటూ ఆనందిస్తున్నారు కదా. నేను మీ ఆర్జే అశోక్. ప్రేమకుడు చిత్రం నుంచి ఎస్పీ బాలు, జానకి పాడగా రాజశ్రీ రచనలో నుంచి చాలువారుగా ఏఆర్ రెహమాన్ కంపోజింగ్ నుంచి వచ్చిన గీతాన్ని విని ఆనందించారు కదా. ఈ వయ్యారి వాళ్ళ కళ్ళలోన వరాల వెండి పూలవాన కురవగా స్వరాలు ఊయలలోగి కొనుకు రాక ఈ బుట్టబొమ్మ గుబులుగా ఉందట. మనం లేచి వద్దకొచ్చి నిద్రపుచ్చమంటున్నా ఈ ప్రియని కోరిక తీరిందో లేదో తెలియాలంటే క్షణక్షణం చిత్రం నుంచి సిరివెన్నెల రచనలో ఎస్పి బాలు చిత్ర పాడగా ఎంఎం కీరవాణి సంగీతంలో వచ్చిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

ప్రేమికుల రోజు చిత్రం నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఆనందించాం కదా. ఉన్ని కృష్ణన్ పాడగా ఏం రత్నం శివ గణేశన్ రచనల నుంచి జాలువారింది. ఈ జగమిక మాయలే నా బ్రతికిక రాయలే, నీ ఒడి ఎడమైతే నేను సులులో దూకాలి అంటున్నా ఈ ప్రియుడితో ఈ బుజ్జి పాప ఏమనిందో తెలియాలంటే వారసుడు చిత్రం నుంచి వేటూరి రచనలో ఎస్పీ బాలు చిత్ర పాడగా ఎంఎం కీరవాణి సంగీతంలో జాలువారిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

Block, block. Block, block.

0: చూడుల సమయం 10 గంటలు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: ట్యూన్ చేసి వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము వినిపించని రాగాలే అంటూ ఆనాటి ఆపాత మధుర గీతాలు వింటూ

0: Asian Games. Mr. Modi also congratulated Kumkum Anil Mohod on becoming the first Indian woman to win recurve individual gold at the 2026 Asian Games. Prime Minister also congratulated Aman Sehrawat for scripting history by winning India's first ever Asian Games gold in the men's 57kg freestyle wrestling event. Mr. Modi expressed happiness that six decades later, India is back on the podium in the men's 97kg freestyle wrestling event at the Asian Games, and that is the end of this news bulletin.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఇప్పుడు నిలయంలో సమయం 11:10. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 102.7 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.